ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 728 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 31వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 21వ తేదీ ఆదివారం. నిలయంలో సమయం 5 గంటల 53 నిమిషాలు దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

6:15 భక్తిరంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారి సుప్రభాతం భక్తిగీతాలు. 6:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా రెడ్ రోడ్ నందు దేశవ్యాప్తంగా సమన్వయంతో నిర్వహించబడే సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనే ప్రత్యక్ష కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ ఉదయం 7:15 ఈ మాసపు పాట వింటారు. 7:35 స్తుతిమాల, 8:35 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం వారి నాదస్వర వాద్యం వింటారు. 9:35 తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 10:20 కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. 11:03 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువు శ్రీ టిఎల్ నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు శ్రీమతి బాలకామేశ్వరి గారితో పరిచయం, 2:30 బాల వినోదం కార్యక్రమంలో అమీర్పేట ZPHS విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం, 3:00 సమన్వయ నాటకం వింటారు. ఓ కాశీవాసీ రావయ్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గొల్లకేతమ్మ మల్లన్న కళ్యాణఘట్ట మొగ్గు కథ వినిపిస్తారు శ్రీ సింగారపు ఓదయ్య బృందం వారు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 7:15 ఇల్లు వాకిలీ కార్యక్రమంలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థలంలో జరిగిన పెరటినాటు కోళ్ల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమం గురించి ప్రత్యేక కార్యక్రమం, నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ ఎఫైర్స్ కార్యక్రమం, 9:15 స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 అఖిల భారతీయ రవివాసరీయ సంగీత సభ కార్యక్రమంలో విద్వాన్ భరికుమార్ గారి మృదంగ లయ విన్యాసం వింటారు. 10:30 విద్వాన్ ఆర్ సత్యనారాయణ గారి తవిల్. 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 6:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా రెడ్ రోడ్ నందు దేశవ్యాప్తంగా సమన్వయంతో నిర్వహించబడే సామూహిక యోగా ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనే ప్రత్యక్ష కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 6:30. ఇక ప్రభాత ప్రసారంలోని మా కార్యక్రమాల వివరాలు ఉదయం 6:10 బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ కిరణ్ కుమార్ గారు.

ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: landmarks and yoga traditions. As part of this initiative, major celebrations will be held at 12 prominent locations, including Red Fort in New Delhi, Haridwar in Uttarakhand, Konark in Odisha, Hampi in Karnataka, Mahabalipuram in Tamil Nadu, Mumbai in Maharashtra, Nalanda in Bihar, Ahmedabad in Gujarat, Sarnath in Uttar Pradesh, Leh in Ladakh, Hyderabad in Telangana, and Silchar in Assam. In coordination with the Indian Council for Cultural Relations, more than 210 Indian missions abroad will organize yoga events at nearly 2,500 locations across the world. In Delhi, yoga celebrations are being organized at prominent public locations including Lawn of Shanti Path, Kartavya Path, New Moti Bagh, CP Central Park, Talkatora Garden and Yamuna Sports Complex. Anand Kumar, Akashvani News, Delhi.
1: President Draupadi Murmu will be the chief guest at the state-level International Yoga Day program in Jabalpur, Madhya Pradesh today. The event will begin at 7:30 in the morning at Garrison Ground in Sadar. The National Eligibility Cum Entrance Test, NEET UG, re-examination will be conducted this afternoon. The re-examination will be held across 551 cities in India and 14 cities abroad for over 22.79 lakh candidates. The examination will be held from 2 p.m. to 5:15 p.m. The examination is being conducted in English and 12 Indian languages. Ahead of the examination, the National Testing Agency conducted nationwide mock drill yesterday to verify all system jammers, CCTV, frisking staff and biometrics. The NTA said that it is fully prepared for the smooth, fair, transparent conduct of the examination. Union Minister of Ports, Shipping and Waterways, Sarbanand Sonowal, has said that three Indian-flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo with 94 Indian crew members have successfully transited the Strait of Hormuz yesterday and are en route to India. These oil tankers are Desh Vaibhav, Desh Vibhor and Sanmar Herald. In a social media post, Mr. Sonowal said that under the decisive leadership of Prime Minister Narendra Modi, the government is working on highest priority to secure India's maritime interests. Prime Minister Narendra Modi will commission three indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agre in Kolkata today. Designed by the Navy's Warship Design Bureau and built by Garden Reach Shipbuilders and Engineers, the vessels are intended to strengthen combat operations, hydrographic surveying and anti-submarine warfare. INS Dunagiri, a Project 17A stealth frigate, is armed with BrahMos missiles and medium-range air defence systems. Minister for Railways, Information and Broadcasting and Electronics and Information Technology, Ashwini Vaishnav, will inaugurate and dedicate several key railway infrastructure projects aimed at enhancing passenger amenities and strengthening the rail network in Rajasthan today. He will flag off the Lalgarh Sabarmati Express from Bikaner Railway Station. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undaf scored twice. Earlier, Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:10. బైబిల్ సూక్తులు వినిపిస్తారు పాస్టర్ కిరణ్ కుమార్ గారు.
3: ఆకాశవాణి శ్రోతలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో రెవరెండ్ కిరణ్ కుమార్ కడపాకానే నేను శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజుకై ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్యము ధ్యానిద్దాం. మార్కు సువార్త 11:22-24 వరకు ధ్యానిద్దాం. అందుకు యేసు వారితో ఇట్లానను, మీరు దేవుని అందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు శ్రోతలందరితో మాట్లాడుతూ ఉన్నారు. యేసే ఏం చెప్తా ఉన్నాడంటే, దేవుని పట్ల విశ్వాసం ఉంచుడి, సందేహింపక ప్రార్థించండి, అప్పుడు కొండ కూడా ఎత్తబడి సముద్రంలో పడవేయబడుద్దని మనతో మాట్లాడతాం. ప్రార్థన అంటే

0: దేవునితో మాట్లాడటము, దేవునితో సంభాషించడము, మన సమస్యను దేవునితో చెప్పుకోవడమే ప్రార్థన. విశ్వాసం అంటే ఏంటంటే, మా దేవుడు సమర్థుడు, నా సమస్యని తీరుస్తాడు, నా ఎటువంటి కష్టానైనా దేవుడు తీసివేస్తాడని చెప్పి మనము దేవుని మీద పూర్తిగా ఆధారపడమే విశ్వాసం. ఈరోజు యేసయ్య మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, కొండ దేనికి సాదృశ్యం అంటే, నీ శక్తి చేత ఏ సమస్యనైతే జయించలేవో, అది అనారోగ్య సమస్య, అది ఆర్థిక సమస్య, కుటుంబంలో సమస్య, అది ఎటువంటి సమస్య అయినా కూడా నీ వల్ల కాట్లేదా జయించడము, దేవుని వల్ల మాత్రమే సాధ్యమా, నీవు జయించలేకపోతా ఉన్నావా, నీకు బలముంది, చదువుంది, అనుభవం ఉంది, కుటుంబ నేపథ్యం ఉంది, అయినా కూడా కొన్ని కొన్ని సమస్యలు మన జీవితాల్లో జయించలేము. ఏదైతే లోకానుసారముగా, ఏదైతే నీ సొంత శక్తితో, సొంత జ్ఞానముతో సమస్యను జయించలేవో, ఆ సమస్య కొండకు సాదృశ్యం. ఈరోజు యేసయ్య మనతో ఏం చెప్తా ఉన్నాడంటే, నీ వల్ల ఏ సమస్య అయితే జయించలేకపోతున్నావో, ఏ కష్టాన్నైతే నీవు జయించలేకపోతున్నావో, అది కొండకు సాదృశ్యం అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆ కొండ లాంటి సమస్య కూడా ఎప్పుడైతే నీవు విశ్వాసముతో సందేహించకుండా యేసయ్యకు ప్రార్థిస్తావో, ఆ కొండ లాంటి సమస్య కూడా ఎత్తబడి సముద్రంలో పడవేయబడుద్ది అని చెప్పి దేవుడు ఈరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. శ్రోతలందరికీ దేవుడు ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడంటే, నీ జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి, నీ వల్ల కావట్లేదు, వాటిని జయించడం. అయితే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి యేసయ్యకి ఎప్పుడైతే ప్రార్థిస్తావో, నీవు సందేహించకుండా, యేసయ్య నా కష్టాన్ని తీర్చివేయగల సమర్థుడు, యేసయ్య నా సమస్యను సాక్ష్యముగా మారుస్తాడు, యేసయ్య నా అనారోగ్యాన్ని ఆరోగ్యముగా మారుస్తాడు, నా అప్పులను సమృద్ధిగా మారుస్తాడు, నా కష్టాన్ని సంతోషముగా మారుస్తాడు అన్న విశ్వాసముతో ఎప్పుడైతే యేసయ్యకు ప్రార్థిస్తావో, అప్పుడు కొండ లాంటి సమస్య, నీ వల్ల కానటువంటి సమస్యను కూడా ఎత్తి సముద్రంలో పడవేయడం నీ దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అంటే ఏంటంటే, ఏదైతే సముద్రంలో పడవేయబడిందో అది ఎప్పటికీ కూడా దొరకదు. అంటే నీ జీవితములో ప్రస్తుతమున్న సమస్యను పట్టుకుని యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థిస్తే, ఆ సమస్య సముద్రంలో పడవేయడానికి సాదృశ్యం ఏంటంటే, నీ జీవితములో అటువంటి సమస్య గుండా నీవు మళ్లీ వెళ్ళవు. ఏదైతే అనారోగ్యముతో ఉన్నావో, నీవు విశ్వాసముతో సందేహించకుండా యేసయ్య దగ్గరికి వస్తే నీకు అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని దయచేసి ఇంకెప్పటికీ కూడా నీవు అనారోగ్యం బారిన పడకుండా చేయగల సమర్థుడు నీ దేవుడు. అప్పులున్నాయా, నీ వల్ల కాట్లేదా, అప్పులను జయించడము, ఎప్పుడైతే నువ్వు యేసయ్య దగ్గరకు వస్తావో నీ అప్పులను సమృద్ధిగా మార్చి ఇంకెప్పుడు కూడా ఆర్థిక సమస్య నుంచి వెళ్లకుండా చేయగల సమర్థుడు నీ దేవుడు అని చెప్పి ఈరోజు మనతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే అది కొండలాంటి సమస్య, నీ వల్ల కానటువంటి సమస్య, ఇంకా ఇంతే నా జీవితం అనుకుంటా ఉన్నావా, ఎటువంటి సమస్య అయినా సరే నీవు జయించలేకపోతున్నావా, ఆ సమస్యని తీసుకుని యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చి విశ్వాసముతో ప్రార్థిస్తే ఆ సమస్యను తీసి సముద్రంలో పడవేసి ఆ సమస్యను సాక్ష్యముగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అటువంటి విశ్వాసముతో నువ్వు ప్రార్థించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలని మేమందరము ప్రార్థిస్తా ఉన్నాం. శ్రోతలందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.
1: బైబిల్ సూక్తులు వినిపించారు పాస్టర్ కిరణ్ కుమార్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం భక్తిగీతాలు వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం భక్తిగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా రెడ్ రోడ్ నందు జరుగుతున్న సామూహిక యోగా సాధన కార్యక్రమంలో పాల్గొనే ప్రత్యక్ష కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ సునీల్ వర్మ. ద హెడ్లైన్స్. ఇంటర్నేషనల్ యోగా డే బీంగ్ సెలబ్రేటెడ్ అక్రాస్ ద గ్లోబ్ టుడే. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లీడ్స్ ద నేషన్ ఇన్ ప్రాక్టీసింగ్ కామన్ యోగా ప్రోటోకాల్ ఫ్రమ్ హిస్టారిక్ రెడ్ రోడ్ ఇన్ కోల్కతా. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in tri-series final in Dambulla this morning. The 12th International Day of Yoga is being celebrated across India and around the world today with the theme Yoga for Healthy Aging. The theme highlights the importance of adopting yoga as a lifelong practice for healthy, active and dignified aging. Prime Minister Narendra Modi led the nation in observing the international

0: Tune in to 100.1 Akashwani Gold today at 9:10 a.m. You can also listen to this discussion on News on AIR app and News on AIR official YouTube channel. India A will take on Sri Lanka A in the Tri-Series cricket final, scheduled to be played in Dambulla today. The match will start at 10 in the morning. Smarting from an ill-tempered defeat in their previous match, India A will look to settle scores when they take on Sri Lanka A in the final, with teenage sensation Vaibhav Suryavanshi set to be in the spotlight once again. In FIFA World Cup, Germany defeated Ivory Coast 2-1 in Toronto, Canada, and clinched a spot in the knockout phase at the tournament. For Germany, Dennis Undav scored twice. Earlier, the Netherlands secured a commanding 5-1 victory over Sweden in Group F match at NRG Stadium in Houston, United States. Yesterday, in another match, Brazil recorded their first win of the FIFA World Cup with a comfortable 3-0 victory over Haiti at the Philadelphia Stadium. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Sunil. NEET UG re-examination is the top story on dailies today. All hands on deck for NEET retest, writes Hindustan Times. 1.38 lakh CCTV, 51,000 jammers for leak-proof NEET today, headlines The Asian Age. The war between Iran and Israel, too, continues to dominate front pages of dailies. Iran closes Hormuz amid Israeli attacks on Lebanon, reads the Hindu headline. On the 12th International Day of Yoga 2026, the Pioneer writes that 6 lakh people will perform yoga today with Prime Minister Modi in Kolkata. Two studies led by AIIMS have found that yoga may improve women's hormone and insulin levels, reports the Times of India. An AI-enabled queue management system will be implemented in Kerala's Sabarimala Ayyappa Temple from November, reports the Hindu. In just over 3 months, from the end of February until early June, Indian records in athletics were broken 20 times, reveals the Indian Express. And finally, the ASI has made significant discoveries at Rakhigarhi, perhaps the largest site of the Indus Valley civilization, with the recovery of 8 skeletons and pottery offerings, reports the Tribune. DNA testing is underway. And with that, it's back to you, Sunil.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. International Yoga Day being celebrated across the globe today. Prime Minister Narendra Modi leads the nation in practicing common yoga protocol from historic Red Road in Kolkata. Prime Minister to also commission 3 indigenously built Indian Navy platforms, INS Dunagiri, INS Sanshodhak and INS Agra in Kolkata today. National Testing Agency to conduct NEET UG re-examination in India and abroad this afternoon. 3 Indian flagged crude oil tankers carrying over 8.6 lakh metric tons of cargo successfully crossed Strait of Hormuz. IMD issues red alert for extremely heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in cricket, India A to take on Sri Lanka A in Tri-Series final in Dambulla this morning. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు మరకుమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:35 శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:35 తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 10:20 కొమరిం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. 11:03 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రముఖ యోగా గురువులు శ్రీ టిఎల్ నరసింహారావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. మధ్యాహ్నం 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు శ్రీమతి బాలకామేశ్వరి గారితో పరిచయం వింటారు. 2:30 బాల వినోదం చిన్నపిల్లల కార్యక్రమంలో అమీర్పేట జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఇక మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమం వింటారు. నాటకం పేరు ఓ కాశీవాసీ రావయ్య. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు.

0: మాటైనా
1: పాటైనా
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం హైదరాబాద్ కాన్ఫరెంట్ పద్ధతిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ప్రసార భారతి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మార్కెటింగ్ లో MBA చేసి 35 సంవత్సరాల వయసులోపు వారు అయ్యుండాలి. 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు 15 రోజులలోగా అంటే ఫిబ్రవరి 19వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఓ కాశీ వాసీ రావయ్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. ఈ నాటకం ఈ మధ్యాహ్నం 3 గంటలకు మీరు వింటారు. మరికొద్ది క్షణాల్లో శాస్త్రీయ సంగీత అనుసంధాన కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం వారి నాదస్వర వాద్యం విశాఖపట్నం కేంద్రం నుండి రిలే వింటారు.

0: కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుండి.
1: ఆకాశవాణి అనుసంధాన కర్ణాటక సంగీత సభా కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటారు. శ్రీ పి రామకృష్ణ సహకార నాదస్వరం. కార్యక్రమంలో ముందుగా వినండి చక్రవాక రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన ఎటులు బ్రోతువో మిశ్రచాపు తాళం.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం నాదస్వరం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి, శంకరాభరణ రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన స్వరరాగ సుధ ఆది తాళం.

0: అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పి దయాకర బృందం నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: అనుసంధాన శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో శ్రీ పి దయాకర్ బృందం వారి నాదస్వర వాద్యం విశాఖపట్నం కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు మీరు వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.
3: తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు వైస్ చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసినందుకు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: రఘువీర్ గారు, రిటైర్ అయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? మీ తల్లిదండ్రుల గురించి ముందుగా చెప్పండి.
4: అంటే నేను రిటైర్ అయ్యానని అనుకోవట్లేదండి, ఎందుకంటే ఎవ్రీడే ఈజ్ ఎక్సైటింగ్. ప్రతిరోజు మార్నింగ్ లేస్తే ఐ హ్యావ్ సంథింగ్ టు డూ, లుక్ ఫార్వర్డ్ టు ఏదన్నా చేయాలంటే. అండ్ నాకు అనిపిస్తుంది మనకున్న 24 గంటలు మనం చేయాలనుకున్న వాటికి సరిపోవడదేమో అని అంత చేయాలంటే ఉంది. నేను మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంది. మా తల్లిదండ్రులు అంటే ఇద్దరు ఎడ్యుకేషన్ సెక్టర్లోనే ఉన్నారు. పివి రామకృష్ణారావు గారు మా ఫాదర్ అండి. ఆయన కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయ్యారు 60s. తర్వాత మా మదరు లక్ష్మి గారు, తను కూడా గవర్నమెంట్ టీచరే. నాకు కూడా 4th class వరకు తను తెలుగు టీచ్ చేశారు స్కూల్లో. సో తను కూడా రిటైర్ అయ్యారు. సో ఇద్దరు మా మధ్య లేకపోయినా వారు మాకు ఇచ్చిన విలువలు మాతోటే ఉన్నాయి. అంటే చిన్నప్పటి నుంచి ఎలా బతకాలి అనేది వాళ్ళు నేర్పించారు. అంటే ఒకరోజులో చెప్పినవి కాదు. నాకు అనిపిస్తుంది ఈ రోజున తల్లిదండ్రులను చూస్తే మా తల్లిదండ్రులు స్పేర్ చేసినంత టైంలో వీళ్ళు కనీసం 1% చేసినా కానీ పిల్లలు బాగుపడతారేమో అనిపిస్తుంది. అసలు తల్లిదండ్రులకి టైం లేదు. ఎవరికి వాళ్ళు గ్యాడ్జెట్స్లో, మొబైల్స్లో, కంప్యూటర్లో, పనిలో, హడావిడిలో ఉండి పిల్లల్ని బేసిక్ క్వశ్చన్స్, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది, ఎలా ఉంది, ఏం చేసినా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అంత మాట్లాడే తీరిక కూడా దొరకట్లేదు.

సో అది కొద్దిగా ఈ పిల్లల మీద ఇంపాక్ట్ కనపడుతుంది దాంట్లో. మా తల్లిదండ్రులు నాకు చిన్నప్పటి నుంచి అలా చెప్పిన విలువల్లో ఏంటంటే, ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాకు ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇచ్చి. ఆ రోజుల్లో 10 పైసలు 15 పైసలు కూడా పెద్ద అమౌంట్. అలా ఇచ్చి మీరు ఫైనాన్షియల్గా ఏ విధంగా ఖర్చు పెట్టారు ఇది మీరు వాడుకోండి. సేవ్ చేసుకోవడానికి ఒక కిడ్నీ బ్యాంక్ అని ఉండేది, అందులో వేసుకోండి, దాంట్లో ఏమైనా కొనుక్కోండి, ఇలా ఒకటి పొదుపు నేర్పించారు. అలానే మనకు ఉన్న డబ్బుతోటే బతకండి, అప్పులు చేయకూడదు, అంటే నెవర్ టేక్ ఎ లోన్, దట్ ఈస్ వన్ వాల్యూ దట్ హజ్ ఇన్. అలానే చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి, చెడు సావాసాలకి దూరంగా ఉండాలి, అంటే ఈ స్మోకింగ్ చేయడం కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, గుట్కా తీసుకోవడం కానీ, ఇవన్నీ చేయకూడదు అనేది చాలా స్ట్రాంగ్గా అది ఉంటుంది. అందుకని ఇన్నేళ్లైనా ఎన్ని రకాల టెంప్టేషన్స్ ఎదురైనా, ఎన్ని చోట్ల పీర్ ప్రెషర్ అంటారు నార్మల్గా ఇలాంటివి ఏమవుతుందంటే, పీర్ ప్రెషర్ వల్ల అంటే పక్కనున్న వాళ్ళ ఒత్తిడితోటి వీళ్ళు మారిపోతుంటారు. అలా మారకుండా నేను ఉండగలిగానంటే మా తల్లిదండ్రులు ఇచ్చిన విలువలే నాకు రక్షణగా ఉన్నాయి. మెంటల్గా స్ట్రెంగ్త్ చాలా బాగుంటుంది, అది వన్స్ యూ డిసైడ్ విల్ నాట్ డూ ఇట్ విల్ నాట్ డూ ఇట్ అది. సో అలాంటి విలువల ద్వారా మా తల్లిదండ్రులు పెంచారు. అండ్ 37 సంవత్సరాలు ఐఎఫ్ఎస్లో పనిచేశానండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో. సో ఒక ప్రభుత్వంలో కూడా ఒక పేరు, ఒక బ్రాండ్, ఒక ఇమేజ్ క్రియేట్ చేశాం. అంటే రఘువీర్ అనే పేరు చెప్తే ఒక ఇమేజ్ అనేది, పాజిటివ్ ఇమేజ్ అందరికీ వచ్చేటట్టు చేసాం. అది ఒక రోజులో వచ్చింది కాదు, కానీ మొదటి సర్వీస్లో చేరిన మొదటి రోజు నుంచి దాని విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అంటే నిబద్ధతతో పనిచేయడం, నిజాయితీగా పనిచేయడము, అందరినీ సమదృష్టితో చూడడము, ఎటువంటి ఒత్తిడికి లొంగకపోవడము, సో ఇలాంటివన్నీ కూడాను అంటే చేసిందే మనము. వాట్ ఎవర్ వి సే, మనం ఏం చెప్తామో అదే చేయడము. ఓకే, ఎవరికైనా వేరే వాళ్ళకి చేయమని చెప్తే మనం ఆచరించడం, ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ చేయడం జరిగింది. సో ఈ రోజున నాకు ఒక పెద్ద నెట్వర్క్ ఉందండి భారతదేశం అంతా. నేను ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్గా 7.5 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎంతోమందికి రేంజ్ ఆఫీసర్లకు కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలానే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్స్ కూడా జరిగింది. సో ఈ నెట్వర్క్ అంతా వీళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నారు. ఈవెన్ అకాడమీ నుంచి వచ్చిన తర్వాత కూడాను రెగ్యులర్గా బ్యాచెస్ గుజరాత్, అస్సాము, అక్కడి నుంచి ఆఫీసర్లు వచ్చిన వాళ్ళకి, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళకి 18 మంత్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి, వాళ్ళు ఇప్పటికీ నాతోటి కాంటాక్ట్లో ఉన్నారు. ఇన్నేళ్ళైనా కానీ మెసేజ్ పంపిస్తారు, సార్ మీరు అప్పుడు చెప్పిన విషయాలు మేము ఆచరిస్తున్నాము, నాకు కొంతమంది షేర్ చేసుకుంటారు, నాకు ముఖ్యమంత్రి మెడల్ వచ్చింది, ఇలా చేశాను అటవీర సంరక్షణలో, నేను పొలిటికల్ ప్రెషర్కి తలవగ్గకుండా మీరు చెప్పినట్టు ఫైట్ చేసి సీఎం నుంచి అప్రిసియేషన్ తీసుకున్నా. సో ఐ ఫీల్ హ్యాపీ దట్ ఇట్ పీపుల్ ఆర్ ఎట్లీస్ట్ ఫాలోయింగ్ దోస్ ప్రిన్సిపల్స్ అండ్ ఒక మేకింగ్ ఏ మార్క్ ఫర్ దెమ్సెల్స్. సో 2020లో నేను రిటైర్ అయినా కానీ ఇప్పుడు లాస్ట్ 6 ఇయర్స్గా ఆల్వేజ్ హ్యావ్ సంథింగ్ ఆర్ అదర్ టు డూ. యాక్చువల్లీ నేను చెప్తూ ఉంటాను, నేను సర్వీస్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా బిజీ ఎక్కువ అయిపోతుందేమో, డూయింగ్ మోర్ అండ్ మోర్. ఇంకా 2 రోజుల క్రితం నేను ఒక ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఇప్పుడంతా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం కదా, ఏఐ, అసలు ఏమిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీని టూల్స్ ఏంటి, దీని తడాక ఏంటి, దీని ఏంటి మనం నేర్చుకోవాలి అంటే, నైపుణ్యాలు అనేవి మనం ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలి, అంటే నిత్య విద్యార్థి అంటాం. అలానే ఊరికే డిగ్రీల కోసం చదవడం కాదు, పనికి వచ్చేదానికి. నేను ఈ కోర్సులో జాయిన్ అయింది, ఇది ఆన్లైన్ కోర్సే, 3 నెలల కోర్సు, కానీ దాంట్లో ఒక 10 రకాల టూల్స్ మనకి నేర్పిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వాడుకోవచ్చు అని. సో అవి నేర్చుకుని నేనేమనుకున్నానంటే, పర్యావరణం రిలేటెడ్ పబ్లిక్ సర్వీస్ మెసేజెస్ కానీ, లేదు అంటే మేము, మాకు ఒక ఎన్జిఓ ఉంది తరుణి అని, 26 ఏళ్ల నుంచి నేను వరంగల్ కన్జర్వేటర్గా ఉన్నప్పుడు మా వైఫ్ డాక్టర్ మమతా రఘువీర్ తను సెటప్ చేశారు తరుణి. ఆ తరుణి అనేది అడలసెంట్ గర్ల్స్ అంటే బాలికల కోసం పనిచేస్తుంది, ఎంపవర్మెంట్ మహిళల కోసం. సో ఈ 26 ఏళ్లలో చాలా కార్యక్రమాలు తరుణి ద్వారా చేయడం జరిగింది, చాలా మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. మేము మొదలుపెట్టిన ఇనిషియేటివ్స్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అంటే మోడల్ సక్సెస్ఫుల్. ఇప్పుడు బాలికా సంఘాలు ఉంది, అది స్నేహ క్లబ్స్గా మారుతుంది. అలానే ఒక భరోసా సెంటర్ మనతో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు 33 జిల్లాలో భరోసా సెంటర్స్ వస్తున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. సో అట్లా డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్క్స్
తరుణి. సో తరుణి ఇప్పుడు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ విక్టిమ్స్ ఉంటారు, పాక్సో విక్టిమ్స్ అంటాము, వాళ్ల కోసం అని ఫస్ట్ టైం మన స్టేట్ లో ఒక రిహాబిలిటీ

0: స్టేషన్ అండ్ స్కిల్ సెంటర్ పెట్టాం. అంటే నార్మల్గా వీళ్ళకి హోమ్స్ షెల్టర్ హోమ్స్ అలా ఉంటాయి, ఊరికే షెల్టర్ ఇచ్చేసి చేస్తున్నారు. ఇక్కడ అలా కాకుండా సైకలాజికల్ కౌన్సిలింగ్, ట్రామా కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఒక కరికులం, రెగ్యులర్ కరికులంగా, ప్లస్ కొన్ని నైపుణ్యాలు అమ్మాయిలకి నేర్పిస్తూ ఉంటాం. దాంట్లో బేకరీ కావచ్చు, లేకపోతే బ్యాంగిల్ మేకింగ్ కావచ్చు, లేకపోతే ఎంబ్రాయిడరీ కావచ్చు, టైలరింగ్ కావచ్చు, బ్యూటీషియన్ కోర్స్ కావచ్చు, ఇలా రకరకాల కోర్సులో వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తే సో దట్ రేపు పొద్దున వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే కాన్ఫిడెన్స్ వస్తుందని. సో ఈ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ విక్టిమ్స్ కోసమని ఇప్పుడు మనం స్వావలంబన అని ఇక్కడ చైతన్యపురిలో చేసాము. దట్ ఇట్ సెల్ఫ్ టేక్స్ లాట్ ఆఫ్ అవర్ టైం టు మేక్ ఇట్. ఇంకొకటి తరుణి స్కిల్ అకాడమీ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేసాము. సో దీంట్లో ఏంటంటే ఈ గృహహింసకి గురైన మహిళలకు కానీ, లేకపోతే సెక్షువల్ అబ్యూస్ గురైన మహిళలకు కానీ, అంటే 18+ వాళ్ళకి మనము ఫుల్ రెసిడెన్షియల్గా ఒక ట్రైనింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో తద్వారా ఏంటంటే వాళ్ళకి లైఫ్లో ఒక పర్పస్ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారంటే మీ జీవితంలో ఒక గోల్ లేకపోతే. సో గోల్ సెట్ చేసుకుని అది అచీవ్ చేసుకుంటానంటే డెఫినెట్గా ఎస్ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. ఇప్పుడు మనం మనిషిగా పుట్టడం ఇట్స్ అదృష్టం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఉపనిషత్తులో చెప్తారు ఒక మనిషి లైఫ్ రావాలంటే ఆత్మ అనేది 84 లక్షల సార్లు పుట్టి బతికితే కానీ మనిషి రూపం రాదని. సో అంత అపురూపమైన మనిషి రూపం మనకు వస్తే మనం బతికే 70 ఏళ్ళు 80 ఏళ్ళు, మంచి పనులు చేస్తే 100 ఏళ్ళు బతుకుతాను. దాంట్లో మనం ఏం చేస్తున్నాం సమాజానికి, అంటే మనము మనం పోయిన తర్వాత సమాజం మనల్ని ఏ విధంగా గుర్తించుకోవాలని మనం అనుకుంటున్నాం. వాట్ ఈస్ ద ఫుట్ ప్రింట్ దట్ యు వాంట్ టు లీవ్, దట్ ఈస్ అప్ టు యూ. సమాజంలో అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, నీడీ పీపుల్. వాళ్ళకి హెల్ప్ చేయడం మనం చేయవచ్చు. ఎందుకంటే మనము చదువుకున్న వాళ్ళము, ఉద్యోగస్తులము, తర్వాత కొద్ది గొప్ప సంపాదన ఉంది, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్నాము, టైం ఉంది. మోర్ దెన్ ఆల్ దిస్ వాట్ వీ నీడ్ ఈస్ టైమ్. సో 24 గంటలు భగవంతుడు అందరికీ ఇచ్చారు. ఆ టైంలో కనీసం రోజుకు 1 గంట 2 గంటలు సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తే వాళ్ళకి లైఫ్లో ఒక పర్పస్ అనేది ఏర్పడుతుంది, బోర్ కొట్టదు. దెన్ యూ కెన్ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చెప్తుంటాం, మొక్క పెట్టినప్పుడు దాని గ్రేట్నెస్ తెలియదు, 10 ఏళ్ల తర్వాత అది కాయలు కాసి పండ్లు వచ్చి ఎవరో వచ్చి మీరు పెట్టిన మొక్క పండ్లు తింటున్నారంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో అలానే ఈ రోజున మనం ఎవరినైనా సపోర్ట్ చేసినా, మెంటరింగ్ చేసినా, వాళ్ళకు సలహా చెప్పినా, ఇట్స్ ఆల్ టైమ్ వాట్ వీఆర్ స్పెండింగ్. సో అలాంటి వాళ్ళు బాగుపడి లైఫ్లో మేము పైకి వచ్చాము దీనివల్ల. సో అలా చేయొచ్చు. సో నేను అనుకోవడము ఎవరైతే సో కాల్డ్ సీనియర్ సిటిజన్స్ అంటున్నారు, దేర్ నథింగ్ లైక్ సీనియర్ సిటిజన్ ఆర్ జూనియర్ సిటిజన్స్, వీఆర్ ఆల్ సిటిజన్స్. ఒంటిలో శక్తి ఉన్నంత వరకు మనం పనిచేయచ్చు. నాకు తెలిసి ఒక ఆవిడ ఉంది, 85 ఏళ్ళు ఉంటాయి ఆవిడకి, అమెరికాలో ఉంటారు. ఆవిడ ఒక అకాడమీ నడుపుతుంది గ్లోబల్ లెవెల్లో, వరల్డ్ అకాడమీ. ఆవిడ ఈ వయసులో కూడాను 3-4 దేశాలు ఈజీగా తిరిగేస్తుంది, ఒక ఆఫ్రికాలో, చైనాలో, ఇండియాలో, అలా వచ్చేసి ఉమెన్ కోసం అనేసి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తారు. వాళ్ళు 1 ఇయర్ ప్రోగ్రామ్స్ ఉంటే వాలంటరీగానే చేస్తారు. సో వాళ్ళకి ఒక పర్పస్ ఉంది కాబట్టి దే ఆర్ స్టిల్ ప్రెటీ యాక్టివ్. సో అట్లానే మనం కూడా మనకున్న పరిధిలో మన చుట్టుపక్కల, మీరు యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ ఓన్ సపోర్ట్ స్టాఫ్, అంటే పని మనిషి కావచ్చు, మీ వాచ్మెన్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, కనీసం అడగండి, ప్రశ్నలు వేయండి. లేకపోతే మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ స్వీపర్స్ కనపడతారు, వాళ్ళతో మాట్లాడచ్చు. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా కానీ పీపుల్ రిమెంబర్, ఎందుకంటే వాచ్మెన్ కానీ సెక్యూరిటీ వీళ్ళందరితో ఒక 5 నిమిషాలే, పెద్ద ఎక్కువేం లేదు, మాట్లాడి ఏంటి ఎలా ఉన్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారా. చాలామందికి అలా ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది, అడ్మిషన్స్లో హెల్ప్ చేయడం జరిగింది. సో ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళు ఇప్పుడు కొంతమంది అలా సపోర్ట్ చేసిన వాళ్ళు ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అంటే నేననేది ఏంటంటే భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనము ప్రాపర్గా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా వీ కెన్ క్రియేట్ అన్ ఇంపాక్ట్.
1: మీరు సర్వీస్లో ఉండగానే ఈ ఎన్జిఓ కార్యక్రమాలు ప్రారంభించి చేస్తున్నారు, ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి?
0: అంటే బేసిక్గా అండి, నేను డైరెక్టర్ ఉమెన్ డెవలప్మెంట్ చైల్డ్ వెల్ఫేర్గా చేశాను. ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అది, వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ అది. సో నార్మల్గా అక్కడ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ వేశారు నా ముందర. అది సెకండ్ ఇయర్లో నేను జాయిన్ అయ్యాను, నలుగురు ఐఏఎస్ ఆఫీసర్స్.

0: సార్, కానీ వరల్డ్ బ్యాంక్ టీమ్ వచ్చి ఒక రిపోర్ట్ చాలా బ్యాడ్గా రాశారు, ఈ ప్రాజెక్ట్ ప్రాబ్లం, ప్రాజెక్ట్ ఇంకా క్లోజ్ చేయాలి అని. అప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఐఎఫ్ఎస్ వాళ్ళని ఎందుకు ట్రై చేయకూడదు, వాళ్ళు డిఆర్డిఏలో అక్కడ బాగానే పనిచేస్తున్నారు కదా, ఐసిడిఎస్లో కూడా చదువులా. సో అక్కడ దేవర్ లుకింగ్ ఫర్ ఎవరు చేయగలరు అంటే, అందులో చాలా ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇది ఉంటుంది, ఎవరికైతే ఇంటిగ్రిటీ బాగా ఉంది, హయ్యెస్ట్ ఇంటిగ్రిటీ అండ్ బాగా చేయగలరు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు అని అంటే, దే మేడ్ ఎ సెర్చ్ కమిటీ, ఫైనలీ దే పిక్ మీ అప్. ఐ వాజ్ ఓన్లీ వన్ ఇన్ ద ఐఎఫ్ఎస్ హూ వాజ్ క్వాలిఫైయింగ్ ఫర్ ద. సో నాకు జస్ట్ 24 అవర్స్లో నాకు చెప్పారు, యూ గో అండ్ జాయిన్. సో నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, ఉమెన్ డెవలప్మెంట్లో నాకేం ఇచ్చారని. అక్కడ వెళ్ళిన తర్వాత దెన్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ అంగన్వాడీ వర్కర్స్, అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి, మీరేమిటి, వాళ్ళతో కూర్చొని గ్రామాల్లో కూర్చొని చేయడము, మీరు సేవలు ఎలా ఇస్తున్నారు, డెఫిషియన్సీ ఏమున్నాయి, ఇలా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. అంటే అది చెప్పాలంటే ఐసిడిఎస్ 2 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ ఒక ఎపిసోడే అవుతుంది. అంటే ఒక సమూలమైన మార్పు తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఆ చేసిన మార్పులు దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ దట్ ఈస్ ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అదే సేమ్ ప్రాజెక్ట్ ఫిబ్రవరిలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రాబ్లం ప్రాజెక్ట్ అన్న వాళ్ళు జూలైలో 4 నెలల తర్వాత మరి వచ్చిన తర్వాత రివ్యూ చేసి ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని రాసి వెళ్ళారు. అంత మార్పు మనం తీసుకురాగలిగాం. అది నా ఒక్కడి వల్ల కాలేదు, మా టీం వర్క్. కానీ నేను నేర్చుకున్నాను, అదే చెప్తున్నా, ఆ నేర్చుకోవాలనే తప్పన, నిత్య విద్యార్థి అంటాం. సో మీకు ఒక ఏజ్ ఈజ్ నాట్ ఏ బారియర్. 70 ఏళ్ళు వచ్చా ఇంకా చదువు ఎందుకు అనుకుంటూ యూ కెన్ కంటిన్యూ. ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు, నేర్చుకున్నది కొంతమందికి చెప్పాలి. సో దట్ ఇస్ వాట్ ఐ సే.
1: మీరు అటవీ శాఖలో ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణ అధికారిగా పనిచేశారు. మీరు చేస్తున్నప్పుడు వర్క్ లైఫ్ ప్రెషర్ లేకపోతే స్ట్రెస్ అనొచ్చు, ఆ స్ట్రెస్ని ఎలా ఎదుర్కొన్నారు?
0: అంటే బేసిక్గా అనేది నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళకి 24 గంటలు టైం ఇచ్చారండి భగవంతుడు. 24 గంటల్లో మీ మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో ఐఎఫ్ఎస్లో మోటో ఏంటంటే మెన్ సానో ఇన్ కార్పొరస్ సానో అంటాం, అంటే సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ. సో ఫిజికల్ ఫిట్నెస్ మీద కనీసం మీరు ఒక 1/2 అవర్ 1 అవర్ ప్లేన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మామూలుగా చేసినప్పుడు మా రెగ్యులర్ రొటీన్ మా యోగా చేస్తాను, సుదర్శన్ క్రియ చేస్తాను, మెడిటేషన్, సో ప్లస్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాము. ఒక రొటీన్ ఉంటుంది, రోజు ఒక రొటీన్ కాకుండా డైలీ మారుస్తూ ఉంటాం. వాకింగ్ చేస్తాము, వాకింగ్ అంటే ఏదో చాలా రన్నింగ్ రేస్ లాగా కాకుండా ఇట్ విల్ బి ప్లెజెంట్ వాకింగ్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఎవర్ వీ డూ, మనం ఏం చేసినా కానీ శ్వాస మీద జాస అంటే బ్రీత్ కాన్షియస్లీ అది చేయగలిగితే దెన్ ప్రాబ్లీ యూ విల్ బి మచ్ హెల్దియర్ అండ్ మోర్ ఎనర్జెటిక్. నేను మా ట్రైనీస్ అందరికీ కూడా చెప్పేవాడిని, 18 అవర్స్ ఏ డే పనిచేసినా అలసట లేకుండా ఉండొచ్చు మీరు. సేమ్ హ్యూమన్ బాడీ కెపాసిటీ ఉంది, మనకి యాస్టిక్ వచ్చింది లేకపోతే నీరసం వచ్చింది అనేసి సోఫా మీద పడుకోవడం, ఇంకా పడుకోవడం, రెస్ట్ తీసుకోవడం చేయని అవసరం లేదు. మనం చేయాలనుకుంటే డెఫినెట్గా చేసుకోవచ్చు. అండ్ ఈ రోజున చాలామంది ఎవరైతే సో కాల్డ్ సీనియర్ సిటిజన్స్ అంటున్నామో వాళ్ళు షేర్ చేసుకోవడానికి మనకి టెక్నాలజీ కూడా హెల్ప్ చేస్తుంది, సోషల్ మీడియాలు చేస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను ట్రైనింగ్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అంటే ఏమో 30 సెకండ్స్ 1 మినిట్ పబ్లిక్ సర్వీస్ మెసేజెస్ చేసి మేబీ సోషల్ మీడియా ద్వారా మనకు తెలిసిన 4 మంచి విషయాలు 10 మందికి తెలుస్తుంది, ఎంతమంది చూస్తారో అనేది తర్వాత విషయం. బట్ అట్లీస్ట్ ప్రయత్నం చేయడం, సో మచ్ ఆఫ్ కంటెంట్, సో యూ కెన్ ఆల్సో క్రియేట్. లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇట్. లేదు అంటే మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్కో ఎక్కడికైనా వెళ్ళేసి వారానికి ఒకరోజు సాటర్డే నాడు ఒక 1/2 అవర్ ఒక క్లాస్ రూమ్లో పిల్లలతో మాట్లాడి ఇంటరాక్ట్ చేసుకోండి. దేర్ సో మచ్ యూ కెన్ డూ. అంటే నేను అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటాం, సిఎస్ఆర్ సిఎస్ఆర్ అంటాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఆల్వేస్ డబ్బులతోటి మునిపడి ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే ఐఎస్ఆర్. ఐఎస్ఆర్ అంటే ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత సామాజిక బాధ్యత మనందరికీ సమాజం పట్ల ఉండాలి. ఇండివిజువల్స్ నేను పర్యావరణాలు చేస్తాం కాబట్టి నా కాన్సెప్ట్ ఐఎస్ఆర్ టువర్డ్స్ ఎన్వైరన్మెంట్, పర్యావరణానికి మనవంతు మనం ఏం చేస్తామని. సో ఆ విధంగా మనము ప్రయత్నం చేస్తే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వము 3 ఏళ్ళ నుంచి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు లైఫ్ అని, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. దీంట్లో ప్రజలకు చెప్తున్నారు 75 రకాల బిహేవియరల్ చేంజెస్, మీ మార్పు మీ శైలిలో కన్జంప్షన్ చేసే దాంట్లో కానీ, అది ఎనర్జీ కావచ్చు, వాటర్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలాంటి రకరకాల

చూస్తూ ఉంటుంది, మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, లైఫ్ అని, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. సో ఇది ప్రతి ఒక్కరు అలవర్చుకుంటే మనం పర్యావరణానికి కొద్దిగా గొప్ప కాంట్రిబ్యూట్ చేస్తాం. అట్లీస్ట్ మనము మన నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి ఈ భూమాతని ఒక మంచి షేప్లో, మంచి కండిషన్లోనే అందజేయగలిగితే మన జన్మ సార్థకమైందని నేను అనుకుంటాను. సో దానికి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కాంట్రిబ్యూట్ చేయాలి. నా ఒక్కడి వల్ల ఏం కాదు,

0: మన జన్మ సార్థకమైందని నేను అనుకుంటాను. సో దానికి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కాంట్రిబ్యూట్ చేయాలి. నా ఒక్కడి వల్ల ఏం కాదు అనేది ఏం లేదు. ఎప్పుడైనా మొదటి అడుగు ఒకటే ఉంటుంది, తర్వాత అందరు జానతారు. దండి మార్చ్ కూడా అలానే స్టార్ట్ అయింది, పెద్ద రెవల్యూషన్ వచ్చింది. సో బేసిక్గా మీరు ఏదన్నా ఇష్యూ మీద మీకు బిలీఫ్ ఉంది, నమ్మకం ఉంది, ఈ మార్పు రావాలి అంటే ఎవరే వచ్చినా రాకపోయినా ఒకళ్ళిద్దరున్నా పర్వాలేదు, గో హెడ్ డూ ఇట్, దెన్ చేంజ్ విల్ కమ్ ఆటోమేటిక్లీ.
1: రఘువీరు గారు, మీకు ముఖ్యంగా మీ స్నేహితులు ఎవరు, వాళ్ళతో మీరు ఎలా గడుపుతారు?
0: స్నేహితులు అంటే ఇప్పుడు నాకు నెట్వర్క్ పెద్దగానే ఉందండి. అంటే మాకు న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీ నెట్వర్క్ ఉంది, తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ కెమిస్ట్రీ గ్రూప్ నెట్వర్క్ ఉంది, తర్వాత మా ఐఎఫ్ఎస్లో 150 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ ఆ గ్రూప్ ఉంది, ప్లస్ సబ్సిక్వెంట్లీ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా నెట్వర్క్, మా ట్రైనీస్తో నెట్వర్క్. సో వీ హ్యావ్ హ్యూజ్ కనెక్టివిటీ. అంటే ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ వీఆర్ నాట్ మిస్సింగ్ పీపుల్, వీఆర్ ఆల్వేస్ టుగెదర్, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. వీ ఎక్స్చేంజ్ నోట్స్ అండ్ ప్రాబబ్లీ ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడైనా వాళ్ళందరినీ పిలవడము, ఒక ఫ్యామిలీ మెంబర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటాం. వీళ్ళందరూ కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నాను. సో వీ కంటిన్యూ టు కీప్ ఇట్ అండ్ మా ఎన్జిఓ తరుణికి కూడాను వీళ్ళందరూ వాళ్ళకి తోచిన విధంగా ఏదో ఒకటి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అదే అమ్మాయిలకి సైకిళ్ళు ఇవ్వాలి అని ఒకసారి కాల్ ఇస్తే చాలామంది ముందరికి వచ్చేసారు, ఒక్కొక్క సైకిల్ స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ రోజున 1000 మంది అమ్మాయిలకి తరుణి ద్వారా మేము తరుణి స్వేచ్ఛ ప్రోగ్రాంలో సైకిల్స్ ఇచ్చాము. అది ఎంపవర్మెంట్ అంటాం. వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు కంటిన్యూ చేయడంలో అది చాలా హెల్ప్ చేసింది. సో ఇలా ఆల్వేస్ దే ఆర్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఎందుకని ఎప్పుడు కూడాను మనము ఒక్కళ్ళమే ఉండకూడదు, ఆల్వేస్ కీప్ ఇన్ కాంటాక్ట్. ఇప్పుడు మా బ్యాచ్మేట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రతిరోజు ఒక ఫోన్ కాల్ అవర్ అని పెట్టుకుంటారు. ఈ రోజున ఎవరెవరిని ఫోన్ చేయాలి, మండే అయితే ఈ గ్రూప్ని, ట్యూస్డే అయితే ఈ గ్రూప్ని, అలా అందరితో ఒకసారి ఫోన్ చేసి హలో ఎలా ఉన్నారు, బాగున్నారా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇనఫ్ టు గివ్ ఎనర్జీ. సో మీరు ఫోన్ చేస్తే ఎంత తీరిక లేకపోయినా అట్లీస్ట్ మెసేజ్ అన్నా చేయండి, ఏదో ఒకటి చేయండి, బట్ బీ ఇన్ టచ్, నెవర్ బీ ఇన్ ఐసోలేషన్. ఎందుకంటే మనిషి సంఘజీవి, సమాజంతో మనం బతకాలి, సమాజం కోసం మనం కృషి చేయాలి, సమాజం బాగుపడేటట్లు మనం మనవంతు ప్రయత్నం చేయాలి. మనం ఈ లోకం వదిలి వెళ్ళిన తర్వాత ఈ సమాజం కొద్దిగా బెటర్ షేప్లో ఉంటే మనం వచ్చినప్పటికంటే మన జన్మ ధన్యమైందని నేను అనుకుంటాను.
1: మీరు ప్రధానంగా మీ విషయాలన్నీ చెప్పుకోగలిగే ఆత్మీయులు, అంటే మీ చిన్ననాటి చదువుకునే స్నేహితులు కావచ్చు, అలా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా?
0: అంటే ప్రభుత్వ దాంట్లో అంటే ఇప్పుడు మా డిగ్రీలో చూసుకుంటే మాకు నాగేష్ ఉన్నాడు. నాగేష్ ఆల్మోస్ట్ వాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్, రెగ్యులర్గా ఇంటికి రావడం చేయడం. శ్రీధర్ ఉండేవారు, శ్రీధర్ కాండ్రు అని డిగ్రీలో. ఈపెన్ జోసెఫ్ ఉన్నాడు, డాక్టర్ అశ్విన్ ఉన్నారు ఆంకాలజిస్ట్. సో ఇలాంటి వాళ్ళు చాలామంది, అన్లిమిటెడ్. ఇప్పుడు మా ఎంఎస్సి గ్రూప్ చూసుకుంటే రాజమనోహర్ కానీ, ప్రవీణ్ కానీ, రమణ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది రెగ్యులర్ కంటిన్యూ చేస్తారు. వనిత, శ్రీదేవి, రజని, లాట్స్ ఆఫ్ పీపుల్ మాకు రెగ్యులర్గా. ఇప్పుడు ఐఐటి రామయ్య ఇన్స్టిట్యూట్ మధుసూదన్ గారు ఉన్నారు, ఆయన రెగ్యులర్గా మాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, ప్లస్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. సో అట్లా మా జర్నీలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అండ్ మేము ఏం చేసినా కానీ, ఈరోజు ఏం జరిగినా కానీ షేర్ చేసుకుంటాం కాబట్టి దే నెవర్ మిస్ అనమాట ఏం జరిగిందని. ఎప్పుడైనా కలిసినప్పుడు అది మెసేజ్ కంటిన్యూ, అదే చెప్తున్నాను, కమ్యూనికేషన్ అనేది స్నేహితులతోటి మనం రెగ్యులర్గా ఉండాలి. అప్పుడు ఆఫ్కోర్స్ మా 1984 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అంటే మొత్తం 150 మంది దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు, ఆల్మోస్ట్ ప్రతిరోజు ఉంటాం, కొంతమంది డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే నెట్వర్కింగ్ వల్ల ఉపయోగం ఇదేంటంటే, దే గేవ్ యూ ఎనర్జీ, ఫెర్మోన్స్ వస్తాయి, అంటే ఆత్మీయులతో మాట్లాడడం చేయడం అనేది. సో అది చెయ్యండి, లేకపోతే ఎంతసేపు మీరే ఏ కొనాలంటే ఒక టీవీ చూడడమో లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఇంట్లో ఉండకండి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్స్లో ఉన్నా కానీ పక్కింటికి ఒకసారి వెళ్ళి మాట్లాడడమో లేకపోతే కారిడార్లో కలిసినప్పుడు హలో అని పలకరించడమో ఏదో ఒకటి చేయడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు వాకింగ్కి వెళ్ళినప్పుడు మేము ఎవరు కనపడినా వాళ్ళందరినీ ఒక నిమిషం ఆగి మనం మాట్లాడతాం. జిహెచ్ఎంసీ స్వీపర్స్ కావచ్చు, సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఎక్కడికైనా వెళ్ళలేము, వేర్ ఎవర్ వీ గో వీ స్పెండ్ సమ్ టైమ్. సో దే రిమెంబర్, అంటే వీళ్ళు అడుగుతున్నారు, చేస్తున్నారు అని. సో మన వంతు మనము అలా సోషల్ ఇంటరాక్షన్ కంటిన్యూ చేయగలిగాను.

0: అయితే లైఫ్కి ఒక పర్పస్ కూడా మనకు వస్తుంది.
1: చివరగా ఈ పెద్దవారికి, అంటే రిటైర్ అయిన పెద్దవారు కానీ వయసులో పెద్దవారు కానీ, మీరు ఎటువంటి ఆరోగ్య జాగ్రత్తలు సూచనలు ఇస్తారు?
0: అంటే బేసిక్గా అండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ బాడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళ బాడీ కండిషన్ని బట్టి వాళ్ళకి చేతనైనంత చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఆన్లైన్లో చూసి, రీల్స్ చూసి అలా చేయాలి, ఇలా చేయాలి, ఈ డైట్ తీసుకోవాలి, ఆ డైట్ తీసుకోవాలి, ఎప్పుడు కూడా అలా ఫాలో కాకండి. మీ బాడీకి ఏం సూట్ అవుతుంది? ఇప్పుడు మీ బాడీ చిన్నప్పటి నుంచి రైస్, నెయ్యి, పప్పు, అన్నం ఇలాంటివి మనము తిని హ్యాపీగా ఉన్నామంటే కంటిన్యూ టు డూ దట్. అంతేకాని లో కార్బ్, హై ప్రోటీన్ డైట్ అనే ఫ్యాట్ డైట్స్కి వెళ్ళకండి. యూ లిసన్ టు బాడీ లాంగ్వేజ్. రెండోది, నేను ఇందాక చెప్పినట్టు మీ బాడీ మీద సమయం ఫోకస్గా కేటాయించండి. మార్నింగ్ టైం ఈజ్ ద బెస్ట్ టైం. 5 గంటలకు లేస్తే మీరు 1 గంట, 1.5 గంటలు యోగా, మెడిటేషను, లైట్ వాకింగ్ ఏదైనా చేసుకోవచ్చు. లేదు అంటే మీకు బయటికి వెళ్తే యూ కెన్ ఇంటరాక్ట్. ఇప్పుడు ఎప్పుడు తెలిసిన వాళ్ళతో ఇంటరాక్షన్ అవసరం లేదు, తెలియని వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. నేను మధ్య ఏదో బ్యాంకుకి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్నాను, ఊరికే ఐ వాజ్ వెయిటింగ్. సంబడికి ఏం సార్ హెల్ప్ చేస్తారా ఫామ్ ఫిలప్ చేయడం, చేసేసాను. ఆయనకి ఎవరు తెలియదు, నేను ఇంకొకళ్ళకి ఎవరు, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అలా స్ట్రేంజర్స్ ఎంతమంది ఉంటారు, వీ కెన్ ఆల్వేస్ ఫీల్. అంటే మన ఫేస్ని బట్టి వాళ్ళు అప్రోచ్ అవ్వాలా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. మీరు మొహం ముడుచుకొని ఎక్కడ ఆకాశంలో చూస్తే ఎవరు రారు. మీరు బీ ఓపెన్, సెండ్ దెర్ ఈజ్ ఎ నీడ్. అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి.
2: మీరు ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా అత్యుత్తమ సేవలు అందించి రిటైర్ అయిన పోనంగి రఘువీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 10 గంటలు, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. వార్తల వివరాలు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. 2014 సెప్టెంబర్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ భారతీయుల అతి ప్రాచీనమైన, అమూల్యమైన, విశిష్టమైన యోగా ప్రక్రియ గురించి తెలియజేశారు. యోగా ప్రక్రియ అంతర్జాతీయ స్థాయిలో జరిగేలా తోడ్పాటు అందించాలని ప్రధానమంత్రి ఆ సమావేశంలో చేసిన ప్రతిపాదన ఫలితంగానే జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పిలుపు మేరకు ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని అన్ని వయసుల వారు సాధన చేయవచ్చని పేర్కొన్నారు. మానవ జీవితంలో శక్తికి చైతన్యానికి యోగా మూలమని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా, చురుకుగా జీవించే మార్గాన్ని యోగా చూపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: యోగ కేవల్ శారీరక శ్రమ కా సాధన నహీ హై, యోగ కిసీ ఏక్ ఆయు వర్గ్ కే లియే సీమిత్ భీ నహీ హై, యోగ మానవ కే జీవన్ కా చేతనా కే సాథ్ ఊర్జా కే సాథ్ ఏక్ ప్రకాశ్ భీ హై. ఇసలియే ఇస్ వర్ష్ అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కి థీమ్ రఖీ గయీ హై యోగా

0: भी हम स्वस्थ रह सकते हैं, हम ऊर्जावान और सक्रिय रह सकते हैं। योग हमें इसके लिए मार्ग दिखाता है।
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో యోగాంధ్ర రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ మార్గదర్శకత్వంలో యోగాసనాలు వేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో యోగాను అభ్యసించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ సంవత్సరం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అనేది నినాదం. ఇంటింటికి యోగా, సంపూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 5 అంశాలతో ఒక యాక్షన్ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ యోగా నేచురోపతి ప్రచార పరిషత్ ఏర్పాటు చేశాం. దాని ద్వారా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల్లో శాశ్వత యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగాని పర్యవేక్షించడానికి ఆఫీసర్లు నియమిస్తాం, యోగా సేవలందిస్తాం.
1: అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అపరిష్కృత అంశాల పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి నిన్న లేఖ రాశారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టు, ఐఆర్ఎఫ్సీ ఫైనాన్సింగ్ అంశాలపై చర్చించాల్సిన అవసరముందని లేఖలో పేర్కొన్నారు. రైల్వే మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తే అవసరమైన పత్రాలతో హాజరవుతానని, సమావేశం వివరాలను తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరానికి, రాష్ట్రానికి మెట్రో రైలు అత్యంత కీలకమైన మౌలిక వసతుల ప్రాజెక్టు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా ఈరోజు నుంచి ముఖ్యమంత్రి 3 రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి డాక్టర్ వై రత్నప్రియదర్శిని గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ ఏడాది థీమ్ ఏంటంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, అంటే ఆరోగ్యకర వృద్ధాప్యం కోసం యోగా.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత ఆర్థిక సాయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ విడుదల చేశారు. కాకినాడలో నిర్వహించిన మన ఊరు మాటమంతి కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొని నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది రైతులకు నిధులు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతులకు తొలివిడతగా ఒక్కో రైతు కుటుంబానికి 7,000 రూపాయల చొప్పున అందించనున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ సమగ్ర అభివృద్ది కోసం సుమారు 70 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. గతిశక్తి పథకం కింద పాదచారుల వంతెన నిర్మాణానికి 10 కోట్ల 22 లక్షల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
5: గుండెలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ కొన్ని టెక్నికాలిటీస్ కారణంగా చాలా కాలం మధ్యలో పనులు ఆగిపోతే ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ పనులు అప్పగించాక వేగవంతంగా చేస్తూ ఉన్నారు. రైల్వే పార్ట్ కి సంబంధించి 3 స్లాబ్లు వేయాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 స్లాబ్స్ వేశారు. ఆ 3వ స్లాబ్ వేసిన తర్వాత 5% పని మాత్రం ఉంటుంది. దసరా నాటికి ఈ బ్రిడ్జ్ మీద, ఆర్ఓబి మీద రాకపోకలు కొనసాగిస్తాం.
1: వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలకు గాను 2026 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి 3 ప్రతిష్టాత్మక స్కోచ్ పురస్కారాలు లభించాయి. డిజిటల్ ఈ గవర్నెన్స్ అభివృద్దికి చేసిన కృషికి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు స్కోచ్ అవార్డు దక్కింది. అలాగే టీజీఐపాస్ ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం, స్వీయ ధృవీకరణ వ్యవస్థ అమలులో అందించిన సేవలకు పరిశ్రమల కమిషనరేట్ పురస్కారం అందుకుంది. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల సంరక్షణలో విశేష కృషి చేసినందుకు నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు స్కోచ్ అవార్డు లభించింది.

0: రాష్ట్రంలోని వివిధ శాఖలు సాధించిన ఈ విజయాలు తెలంగాణ పరిపాలనా సామర్థ్యానికి, అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా నిలిచాయని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విడదల రజని ఆరోపించారు. పొగాకు, మామిడి, ఆక్వా, శనగ, మొక్కజొన్న సహా పలు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలోని నాదెండ్ల, వినుకొండ ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యలు జరిగినప్పటికీ ముఖ్యమంత్రి ఆయా కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణకు, రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వాతావరణం. తూర్పు విదర్భ, దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల మీదుగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మానవ జీవితంలో శక్తికి, చైతన్యానికి యోగా మూలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రంలో యోగా సాధన కోసం శాశ్వత యోగా మందిరాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ ప్రాజెక్టు పరిష్కారానికి సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 10:10, తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునర్పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ చారిత్రాత్మక వేదిక వద్ద జరిగిన కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్లో పాల్గొన్న నరేంద్ర మోదీ వేలాది మందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక గల రోజుగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయస్సు వారికైనా పరిమితం కాదని, మానవ స్ఫూర్తి అభివ్యక్తి అని మోదీ అన్నారు.
2: భారత్ మే హిమాలయ సే లేకర్ హింద్ మహాసాగర్ తక్, పూర్వోత్తర్ ఔర్ పూరబ్ మే బంగాల్ సే లేకర్ పశ్చిమ్ మే సౌరాష్ట్ర తక్, పూరా దేశ్ యోగ్ కీ ఊర్జా సే చైతన్య సే భరా హువా నజర్ ఆ రహా, పూరా విశ్వ ఏక్ దూసరే సే జుడా హువా నజర్ ఆ రహా హై, ఔర్ యహీ తో యోగ్ కీ తాకత్ హై, యోగ్ సబ్కో జోడ్తా హై. మే ఇస్ అవసర్ పర్ పూరే విశ్వ కో, సంపూర్ణ మానవ సముదాయ కో అంతర్రాష్ట్రీయ యోగ్ దివస్ కీ బహుత్ బహుత్ శుభకామనాయే దేతా.
1: యోగా మనల్ని సమతూకంతో కూడిన పద్ధతిలో జీవించడానికి, మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక దృఢత్వాన్ని పొందే మార్గాన్ని కనుగొనడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు. 20 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్ల వయసులో మరింత ఫ్లెక్సిబుల్గా ఉండాలని, 30 ఏళ్ల వయసులో ఉన్నదానికంటే 50 ఏళ్ల వయసులో మరింత శక్తి కలిగి ఉండడమే మన లక్ష్యం కావాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యోగా

0: మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని, కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని కూడా ఆయన అన్నారు.
1: యోగ్ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కళా సిఖాతా హై. యోగ్ హమే డూ యోర్ డోంట్ సిఖాతా హై. ఆర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ్ బన్ జాతా హై. సాథియో, యోగ్ కేవల్ హమారే శారీరిక్ స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ్ మానసిక స్వాస్థ్య సే శారీరిక్ స్వాస్థ్య కా మార్గ్ దిఖాతా హై.
0: ప్రభుత్వం 100 రోజుల ఆన్లైన్ యోగా క్లాసుల ద్వారా ఈ ఏడాది ప్రచారం చేసిన యోగా 365 అనే నినాదం బాగా ప్రాచుర్యం పొందిందని మోదీ చెప్పారు. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైనప్పటి నుంచి ప్రధానమంత్రి న్యూఢిల్లీ, చండీగఢ్, లక్నో, మైసూర్, న్యూయార్క్, శ్రీనగర్, విశాఖపట్నంతో సహా వివిధ ప్రాంతాల నుంచి యోగా దినోత్సవానికి నాయకత్వం వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, సీనియర్ అధికారులు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో భారత్ సంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని, దాని శాశ్వత యోగా సంప్రదాయాలతో ముడిపెడుతూ 100 ప్రతిష్టాత్మకమైన పర్యాటక ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. న్యూఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్, హంపి, మహాబలిపురం, ముంబై, నలంద, అహ్మదాబాద్, సార్నాథ్, హైదరాబాద్, సిల్చర్తో సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం వేడుకల్లో అపూర్వమైన ప్రజాభాగస్వామ్యానికి నిదర్శనంగా యోగా సంగమం పోర్టల్లో 6 లక్షలకు పైగా సంస్థలు నమోదు చేసుకున్నాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతర్జాతీయంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో విదేశాల్లో 210కి పైగా భారత రాయవార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ప్రాంతం ఢిల్లీలో జరుగుతున్న యోగా సెషన్లలో పలువురు కేంద్ర మంత్రులు, సంస్థలు, ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు శాంతిపదిలో జరిగిన యోగా వేడుకలకు హాజరయ్యారు. యోగా అనేది ఏ ఒక్క దేశానికో పరిమితం కాకుండా మానవాళి శ్రేయస్సు కోసం ప్రపంచమంతా ఆచరించే పద్ధతిగా మారాలని ఆయన చెప్పారు. న్యూఢిల్లీలో నెహ్రూ పార్క్లో జరిగిన యోగా సెషన్లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. భారతదేశంలో నార్వే రాయబారి మే ఎలిన్స్ జెనర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొనగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా క్రీడల మంత్రితో కలిసి యోగా సెషన్లో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. యోగా దినోత్సవానికి ఒకరోజు ముందుగానే నిన్న పలు పాశ్చాత్య దేశాల్లో యోగా ప్రేమికులు పెద్ద సంఖ్యలో యోగాసనాలను అభ్యసించారు. కెనడాలోని టొరంటోలో జరిగిన భారీ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనగా బ్రెజిల్లో, డెన్మార్క్లో, సౌదీ అరేబియాలో, వాషింగ్టన్ డీసీలో కూడా యోగా దినోత్సవ వేడుకలు జరిగినట్లు వార్తలందాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈరోజు జరుగుతుంది. భారత్లో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 22,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో జరుగుతోంది. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను నిష్పక్షపాతమైన, సజావైన, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లు, పోలీస్ బలగాలు, అడ్మినిస్ట్రేటర్లతో సహా 2.5 లక్షల మందికి పైగా సిబ్బందిని పరీక్ష నిర్వహణ కోసం రంగంలోకి దించారు. తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అవకతవకలు నిరోధించడానికి ఎన్టీఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా చురుగ్గా పర్యవేక్షిస్తోంది. నీట్ పరీక్ష ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన చర్చలు జరిపి పరస్పరం అభిప్రాయాలు పంచుకోనున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవర్ వర్ధంతి సందర్భంగా

0: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిను ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ ఆయన ఆర్ఎస్ఎస్ స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమం అనే భావనను సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపజేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారని పేర్కొన్నారు. ఈరోజు దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. బీహార్, ఒడిషా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డంబుల్లాలో ఈవేళ జరగనున్న త్రైపాక్షిక క్రికెట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుతో ఇండియా ఏ జట్టు తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. గత మ్యాచ్లో ఎదురైన చేదు పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉన్న ఇండియా ఏ జట్టు ఈ ఫైనల్లో శ్రీలంక ఏపై పైచేయి సాధించాలని చూస్తోంది. విశేషాలు మరొకసారి. ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు ఢిల్లీలో జరుగుతుంది. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మధ్యాహ్నం జరుగుతుంది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్.
0: ఆసిఫాబాద్ జిల్లాలోని కొమరం భీం పుట్టిన గడ్డ రౌట సంఖ్యపల్లిని గత నెలలో రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా గవర్నర్తో పాటు కేంద్ర మాజీ మంత్రి గ్రామాల్లో నివసించే ఆదివాసీ కుటుంబాలకు అండగా ఉంటామంటూ హామీలిచ్చారు. గవర్నర్ చేతుల మీదుగా 22 కుటుంబాలకు సోలార్ ప్యానెల్స్ అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతికి తాను ముగ్ధుణ్ణయ్యానని చెప్పారు. ఇప్పటికే గ్రామం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఆకాంక్షిత ఆదివాసీ గ్రామాల్లో ఉందని, గ్రామం అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల మొదటి దశ గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమేరి మండలం కొఠారి కొలంగూడలో చేపట్టారు. గ్రామంలో ఒకేసారి 28 ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ఆవిష్కరించి అక్కడే గ్రామస్తులతో సమావేశమై గిరిజనులకు భరోసా కల్పించారు. సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత శాఖ అధికారులకు సమస్యల పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేశారు. అలాగే కాగజ్ నగర్ క్రాస్ రోడ్స్ వద్ద బహిరంగ సభలో పాల్గొని 112 కోట్ల రూపాయల విలువైన వివిధ రకాల పనులకు శంకుస్థాపన చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు ఖరీఫ్ పంటకు సంబంధించిన పనులను ప్రారంభించి పత్తి విత్తనాలు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో నకిలీ పత్తి విత్తనాల పట్ల వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తం కావడంతో పాటు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి కొన్ని ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మారుమూల సరిహద్దు మండలాలైన సిర్పూర్ యూతో పాటు బెజ్జూరు, కౌటాల, చింతల, మానపల్లి మండలాల్లో నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ జిల్లాలో పోడు రగడ కొనసాగుతోంది. పట్టాలు లేకుండా అటవీ భూములను సాగు చేసుకుంటున్న ప్రజల నుంచి అటవీ అధికారులు ఆ భూములు తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని చింతల మాలపల్లి మండలం కర్జల్లి రేంజ్ పరిధిలో ఆదివాసీల భూములు అధికారులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదుతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రాష్ట కమిషన్ సభ్యులు జిల్లా శంకర్, ప్రవీణ్ నీలక్కలు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో యాసంగిలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ వివరాలు వెల్లడిస్తూ, జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం సేకరణ కోసం వివిధ ఏజెన్సీల ద్వారా మొత్తం 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పటి వరకు మొత్తం 3,034 మంది రైతుల నుంచి 14,962 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించామన్నారు. మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం క్వింటల్కు గ్రేడియర్ రకానికి 2389 రూపాయలు, సాధారణ రకానికి 2369 రూపాయల చొప్పున రైతులకు చెల్లించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ విద్యా

0: శాఖల ఆధ్వర్యంలో బడిపాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి మాట్లాడుతూ, జిల్లాలో గిరిజన పాఠశాలల్లో చదివే విద్యార్థులను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆదివాసీ ప్రాంతాల్లో బడి బయట పిల్లలు లేకుండా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయుల కేటాయింపులు కూడా వెనుకబడిన ఆదివాసీ ప్రాంతాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట ప్రభుత్వం మండల మహిళా సమాఖ్యలకు బస్సుల కేటాయింపులో భాగంగా జిల్లాలో 15 మండల మహిళా సమాఖ్యలకు అద్దె బస్సులు కొనుగోలు చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి దత్తారావు చెప్పారు. వీటిలో లింగాపూర్, వాంఖేడి, జైనూర్, సిర్పూర్ టీ మండల సమాఖ్యలకు కేటాయించిన బస్సులు ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నాయి. ఆసిఫాబాద్, హుజూరాబాద్, మెట్పల్లి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాల్పల్లి, సిద్దిపేట డిపోలకు ఒక్కొక్కటి బస్సు కేటాయించగా గోదావరి ఖన డిపోకు 4 బస్సులు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట ప్రభుత్వం పూర్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు గత సంవత్సరం నిర్ణయం తీసుకోగా, ప్రస్తుత సంవత్సరం జిల్లాలో మొత్తం 77 పాఠశాలలు పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారి తెలియజేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 25 తేదీ నుంచి చేపట్టే ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. దీనికోసం ఈ నెల 15 తేదీ నుంచి 24 తేదీ వరకు ఎన్యూమరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. 25 నుంచి ప్రారంభించే ఓటర్ సవరణ కార్యక్రమానికి రాజకీయ నాయకులు కూడా పూర్తిగా సహకరించాలని కలెక్టర్ కోరారు. సిర్పూర్ నియోజకవర్గంలో 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 358 పోలింగ్ కేంద్రాలున్నాయని, వీటి హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా పకడ్బందీలాగా చేసేలాగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన వివిధ అభివృద్ది పనులను వివరించడంతో పాటు జిల్లా అభివృద్ది కోసం గత 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అభివృద్ది కార్యక్రమాలను ఆయన తెలియజేశారు.
1: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీజీ మహేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అనగా రేపు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు పాల్గొని రైతులు, పశుపోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు తెలియజేస్తారు. కావున ఆసక్తిగల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324085252, మరొక ఫోన్ నంబర్ 2324085353. ఫోన్ నంబర్లు మరొకసారి తెలియజేస్తున్నాము. 040 ఎస్టీడీ కోడ్ నంబర్ జత చేసి 2324085252, 2324085353 ఈ ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రకటన విన్నారు.

శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణిహి అన్నారు. అంటే పసిపాపలు, జంతువులు, పాములు కూడా సంగీతానికి పరవశిస్తాయని అర్థం. ఈరోజు సంగీతం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామండి, జూన్ 21వ తేదీ ప్రపంచ సంగీత దినోత్సవం. సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన ఔషధం. భాషతో సంబంధం లేకుండా, హద్దులు లేకుండా మనసులను కదిలించే విశ్వరూపం సంగీతం. మా శ్రోతలందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రేయ ఘోషల్ ఆలపించిన శ్రీజో రచన, సంగీత సారథ్యం ఎస్ఎస్ తమన్, చిత్రం భాగ్మతి.

0: 7, Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: అనంత శ్రీరామ్ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం, బెన్నీ దయాల్ కళ్యాణి మీనన్ ఆలపించిన ఏం మాయ చేశావే చిత్రం నుండి ఇప్పుడు పాట.

పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి వ్రాశారు. మిక్కీ జే మేయర్ సంగీతం సమకూర్చారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు ఒక ప్రకటన. రేపు సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు అడిగే సందేహాలకు అప్పటికప్పుడే సమాధానాలు ఇస్తారు. ఆసక్తి గల రైతులు, పశు పోషకులు, పశు పాలకులు ఇప్పుడు చెప్పబోయే నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 2324-0852, మరొక నెంబర్ 2324-0853, ఎస్టీడీ కోడ్ 040. ప్రకటన విన్నారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులను ఆదుకోవడంతో పాటు విజయ డైరీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజాప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన 2వ జాతీయ లోక్ అదాలత్లో హైకోర్టుతో పాటు వివిధ జిల్లాల్లో మొత్తం 353 బెంచ్ల ద్వారా రికార్డు స్థాయిలో 643,430 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీ మార్గాల ద్వారా బాధితులకు మొత్తం 422 కోట్ల రూపాయల భారీ పరిహారం లభించింది. హైదరాబాద్ పరిధిలో భవన నిర్మాణ కూల్చివేతల వ్యర్థాలను, రోడ్లు, ఖాళీ స్థలాలు, నాలాల్లో అక్రమంగా పడేయడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే కాకుండా నగరంలో వరద ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. అర్హులైన ప్రతి ఓటర్ పేరును ఓటర్ జాబితాతో నమోదు చేయాలని, అనర్హులైన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్న ఉద్దేశంతోనే భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే అత్యున్నతమైన అభివృద్ధికి అసలైన నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇండియా హెల్త్ సమ్మిట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవాలయ పరిపాలనలో నైపుణ్యాభివృద్ధి, ఆధునిక నిర్వహణ విధానాల అమలుకు ఉద్దేశించిన స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ శిక్షణలో తెలంగాణ దేవాదాయ శాఖ దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుస్తుందని నమ్మకం ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీ విద్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మొహమ్మద్ అజరుద్దీన్, మహబూబ్నగర్ జిల్లా బోయపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య సక్షమ అంగన్వాడీ కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన రాష్ట్రస్థాయి సమీక్షకు కమిషన్ చైర్మన్ సీతా దయాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఆదివారం నాడు వైభవంగా జరుపుకుంటున్నాం. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు దేశం మొత్తం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం థీమ్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. అంటే వృద్ధులు కూడా మన జీవితంలో భాగమే కాబట్టి వాళ్ళ కోసం ఎటువంటి యోగా చేయాలి

0: నిర్వహించాలి అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో టిఎల్ నరసింహారావు గారు ఉన్నారు. వీరు యోగా గురువుగా 47 సంవత్సరాల అనుభవం ఉంది. యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ కి ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. టిఎల్ నరసింహారావు గారు నమస్కారం అండి.
1: నమస్తే.
0: టిఎల్ నరసింహారావు గారు, అసలు యోగా అంటే ఏమిటి? నిత్య జీవితంలో యోగా యొక్క ఆవశ్యకత ఏమిటి?
1: యోగం అంటే యుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది, సాంస్క్రిట్ ధాతు. యుజ్ అంటే కలయిక. కలయిక అంటే నీలో ఉన్న చైతన్యాన్ని విశ్వ చైతన్యంలో కలయటం యోగం. ఇంకా యోగా గురించి పలు డెఫినేషన్లే. యోగ చిత్తవృత్తి నిరోధ, చిత్తం తాలూకు వృత్తుల్ని నిరోధం చేయటం యోగం అని పతంజలి చెప్తాడు. శ్రీకృష్ణుడు ఇంకొంచెం ముందుకెళ్ళి దుఃఖ సంయోగ వియోగాత్ యోగ అంటాడు. దుఃఖ సంయోగం నుంచి వియోగం పొందటమే యోగం అంటాడు. ఇంకో చోట యోగ కర్మషు కౌశలం అంటాడు. నిత్య జీవితంలో మనం చేసేటువంటి టాస్క్స్, పనులు, కర్మలు చక్కగా నిపుణత్వంతో, నైపుణ్యంతో చేయటం యోగం అంటాడు. సిద్ధ్యౌ అసిద్ధ్యౌ సమభూత్వ సమత్వం ఏకముచ్యతి. నిత్య జీవితంలో మనం చేసే పనులలో కొన్ని సక్సీడ్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, కొన్ని రోజుల తర్వాత గెలీలియో ముందు మైక్రోస్కోప్ కనిపెట్టినప్పుడు మైక్రోబయాలజీ డెవలప్ అవ్వలే. తర్వాత లేటర్ డేట్లో మైక్రోస్కోప్ను ఉపయోగించుకొని మైక్రోబయాలజీ డెవలప్ అయింది. అదే రకంగా మన నిత్య జీవితంలో మనం చేసే పనులు ఇమ్మీడియట్ సక్సెస్ కొన్ని ఉంటాయి, కొద్ది తర్వాత కొన్ని టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఆ ఫెయిల్యూర్స్కే సక్సెస్ కారణం అవుతాయి. ఫెయిల్యూర్ ఇస్ ఏ స్టెప్పింగ్ స్టోన్. సో ఈ సిద్ధించిన వాటికి సిద్ధించని వాటికి, సిద్ధిస్తే ఉప్పొంగిపోవటం, సిద్ధించకపోతే కలత పొందటం, ఈ రెండిటికి అతీతమైనటువంటి స్థితి సిద్ధ్యవు అసిద్ధ్యవు సమభూత్వ సమంగా చూసేటువంటి ఈక్వానిమిటీ, ఈక్వాలిటీ అనే దృష్టి సమత్వం యోగముచ్యతి అంటాడు. సమంగా చూసేటంటే ఆ సమత్వమైనటువంటి స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, స్టేట్ ఆఫ్ ఈక్వానిమిటీ, అది యోగం డెవలప్ డిఫైన్ చేస్తాడు. తర్వాత అంతటా నిత్య జీవితంలో తస్మాత్ సర్వేషు కాలేషు యోగ యోగయుక్తుడిగా యోగయుక్తో భవార్జున. కాబట్టి యోగం చేయి, ఆ రకంగా చెప్తాడు. ఇంకో చోట యోగం గురించి చెబుతూ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ. జ్ఞానం అంటే నాలెడ్జ్, విజ్ఞానం అంటే విజ్డమ్. వెన్ నాలెడ్జ్ ఈజ్ ప్రాక్టికల్లీ అప్లైడ్ ఇన్ డే టు డే లైఫ్, దట్ బికమ్స్ విజ్డమ్ సక్సెస్ఫుల్లీ. జీవితంలో చక్కగా నీకు పొందినటువంటి జ్ఞానాన్ని, సపోజ్ ఇంజనీరింగ్ అయినవాడు ఈ మస్ట్ బి ఎన్ ఎఫిషియెంట్ ఇంజనీర్. అదే రకంగా ఏ వృత్తిలో ఉన్నాడు ఆ వృత్తి చక్కగా న్యాయం చేకూర్చును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అంటే ధ్యానం చేస్తే మంచిది తెలుసుకున్నావు, ధ్యానం వల్ల మనసు ఆగుతుంది, ధ్యానం వల్ల పరమానందం వస్తుంది. ఆ పరమానందాన్ని పొందటం విజ్ఞానం, పరమానందం వస్తుందని గ్రహించటం జ్ఞానం. ఆ జ్ఞాన విజ్ఞానాలతో తృప్తి పొంది కూటస్థో విజితేంద్రియ, స్టేబుల్గా ఉండాలి, కూటస్థంగా ఉండాలి, మస్ట్ బి స్టేబుల్. విజితేంద్రియ ఇంద్రియాల మీద నీ, మనం ఏంటంటే ఇంద్రియాల గుర్రాలు పరిగెత్తినట్టు పరిగెత్తున్నాయి. యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెన్సెస్. ఎప్పుడైతే కంట్రోల్ నీ సెన్సెస్ మీద కంట్రోల్ వస్తుందో మనసు మీద కంట్రోల్ వస్తుంది. కూటస్థో స్థిరంగా ఉంటాం, ఇంద్రియాల మీద కంట్రోల్ ఉంటాం, నీ యాక్షన్స్ రియాక్షన్స్ మీద కంట్రోల్ ఉంటాం. ఆ కంట్రోల్తో ఏంటి, సమలోష్టాస్మ కాంచన, కాంచనాన్ని మట్టి ముద్దని ఈక్వల్గా చూడటం యోగి ఇచ్చుచ్చతే అంటాడు. యోగి అంటే ఇది భగవద్గీతలో ఇచ్చిన డెఫినేషన్. పతంజలి యోగ చిత్తవృత్తులు నిరోధించడం యోగం అని చెబుతాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యోగాన్ని గురించి బోలెడ్ డెఫినేషన్ ఇస్తాడు. యోగ కర్మషు కౌశలం అని ఇందా చెప్పాను కదా, యోగంతో పనులు చేయి అంటాడు. అసలు గొప్ప యోగం ఏదంటే భక్తి యోగంలో చెబుతాడు, ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్య పత్పర అనన్యైనవ యోగేన మాంజాయంత ఉపాసితే. ఇప్పుడు ఆ డివైన్ స్పిరిట్లో ఉంటూ, డివైనిటీతో ఉంటూ ప్రతి పని చెయ్యి, దట్ బికమ్స్ యోగ. అక్కడ ఏం చేస్తున్నాడంటే కర్తృత్వం భోక్తృత్వం రెండు ఉండదు. యర్ ఓన్లీ పెర్ఫార్మర్. ఈ ప్లేయర్ గనక ప్లే గ్రౌండ్కి వచ్చి ఎట్లా ఆడుతుంటాడో నిత్య జీవితంలో మనం చేసే పనులన్నీ ఒక అద్భుతమైన దివ్యశక్తి నాతో ఈ పనులు చేయిస్తుంది, నేను ఒక పరికరంలాగా ఈ పనులు నిర్వహిస్తున్నాననేటువంటి ఫీలింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంట్, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని అనేటువంటి భావంతో నిత్య జీవితంలో పనులు చేస్తుంటాం. అది ఆ దివ్య భావంతో చేయటమే మహాయోగం అంటాడు. సో ఇది
0: గురుగారు, ప్రపంచ దేశాలన్నీ

0: భారతీయ యోగా వైపు చూస్తున్నాయి.
1: కరెక్ట్.
0: మన భారతీయ యోగా ఎప్పుడు ప్రారంభమైంది, అప్పట్లో వాళ్ళు యోగాని ఎందుకు ఆచరించారు?
1: సృష్ట్యాది నుండి కృతయుగంలో ప్రతివాడు యోగం చేసేవాడు. విష్ణువు నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించటానికి, ప్రహ్లాదును రక్షించటానికి అవతారం ఎత్తటానికి కారణభూతుడైనటువంటి హిరణ్యకశిపుడు 68,000 సంవత్సరాలు ఇంచుమించు ఒంటి కాలు మీద నిలబడి ధ్యానం చేశాడు, తపస్సు చేశాడని. యోగం కృతయుగంలో ప్రతివాడు యోగం చేసేవాడు. అది నెమ్మదిగా యుగాలు మారేప్పటికీ ఆ రేంజింగ్ తగ్గింది. ఈ విషయం తెలుసు. అయితే కలియుగానికి అనుసరంగా టెక్నిక్స్ కొన్ని ఎవాల్వ్ చేయబడినాయి. ఇప్పుడు ఉండే వాళ్ళకి కావాల్సినటువంటి రీతిలో వాళ్ళు చేసేటువంటి ఘోరమైన తపస్సులు, ఘోరమైన ప్రాక్టీసెస్ ఇప్పుడు చేయలేము. సృష్ట్యాది నుంచి ఉంది యోగంలో. 21 ఉపనిషత్తులు ఉన్నాయి. ఉపనిషత్తుల్లో మొత్తం కుండలిని ఉపనిషత్తు ఉంది, నాదబిందోపనిషత్తు, హంసోపనిషత్తు, యోగోపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు, లైక్ వైజ్ 21 ఉపనిషత్తు సార్ దేర్. ఆ ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశాన్నే పాతంజలి సుమారు 2,500 సంవత్సరాల క్రితం ముందు క్రోడీకరించాడు, ఎఫోరిజమ్స్లోకి తీసుకొచ్చాడు. దాని పాతంజలి యోగ సూత్రాలుగా అది. యోగం మొట్టమొదటి నుంచి ఉంది. అంటే భగవద్గీతలో చెబుతూ నేను అప్పుడు ఫస్ట్ సూర్యుడికి ఉపదేశించాను, సూర్యుడి నుంచి ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి నుంచి ఇట్లా తరతరాలుగా ఇది మనకి ఉపదేశించబడింది అని చెప్పి శ్రీకృష్ణుడు చెబుతాడు. సృష్టి మొదలు నుంచి యోగం ఉంది. అసలు యోగం కాంది ఏది? మై క్వశ్చన్ ఈజ్ యోగం కానిది నిత్య జీవితంలో ఏమిటి? నథింగ్ వితౌట్ యోగ. అది
0: గురుగారు, ఇప్పుడు మన జీవితంలో అంత గ్లోబలైజేషన్ అయింది, మనం మెట్రో సిటీలో ఉన్నాం. వెనకటి రోజులు అంటే పొలాలు వెళ్ళి పనులు చేసుకుని శారీరక వ్యాయామం ఉండేది, ఇప్పుడు శారీరక వ్యాయామం లేదు. సో జిమ్లకు వెళ్ళటం కానీ, ఫిట్నెస్ క్లాసులకు వెళ్ళటం, లేదా బాగా స్పీడ్గా వాకింగ్ చేయటం కానీ, సో వీటన్నిటి వల్ల వచ్చే ఫలితం కన్నా యోగా ఫలితం ఎక్కువ వస్తుంది?
1: తప్పకుండా. యోగాలో శరీరము మోస్ట్ న్యాచురల్ థింగ్స్, ఎక్విప్మెంట్స్ ఏమి తీసుకోరు యోగంలో. వాయువు, శరీరము, ప్రాణశక్తి, ఆత్మశక్తి, వీటితో అసలు యోగం అంటే ఏంటంటే కరెక్ట్ యోగా ఎస్టాబ్లిషింగ్ హార్మోనియస్ రిలేషన్షిప్ ఎమాంగ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. శరీరానికి, మనస్సుకి, ఆత్మకు, లోపల ఉన్న సాక్షిగా ఉన్న చైతన్యానికి దాన్ని ఆత్మ అంటాం. ఆ మూడిటికి చక్కటి అనుసంధానం, చక్కటి హార్మోనియస్ రిలేషన్షిప్ అనుబంధాన్ని బిల్డ్ చేయటమే యోగం తాలూకు విశేషం. యోగా ప్రాక్టీస్లో యోగ చిన్న ప్రాక్టీస్ చేసినా సరే చక్కటి అనుభూతి కలుగుతుంది. ఆసనాలు వేస్తే ఫ్లెక్సిబిలిటీని మనం చూస్తాం. ప్రాణాయామం చేస్తే చక్కగా ప్రాణశక్తి తాలూకు ప్రసరణ, నాళ్ళల్లో చక్కగా ప్రాణం తాలూకు ప్రవాహం, ఇవన్నీ చక్కగా మనకి అర్థమవుతుంటుంది శరీరంలో. నాడీల తాలూకు స్పందన, నాడీ శుద్ధి, తద్వారా మనశ్శుద్ధి, శరీరం చాలా తేలిగ్గా ఉంటాం, ఏమాత్రం బరువు లేకుండా ఉంటాం. అదే కాకుండా లోపల ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తిని గ్రహించటం, ఇవన్నీ కూడా ఉట్టి ప్రాణాయామంలో వస్తాయి ఒక భాగం. అంటే అష్ట సోపాన యోగం వల్ల, అష్టాంగ యోగం, మనం శరీరంలో అన్ని అవయవాలు ఎట్లా ఇంపార్టెంట్, పతంజలి నిర్దేశించినటువంటి అష్టాంగాల్లో కూడా ప్రతి అంగం కూడా ఏ చిన్నది చేసినా, ఆసనాల్లో ఒక చిన్న ఆసనం చేసినా ఆసనంతాలకు బెనిఫిట్ ఉంటుంది.
0: అంటే ఒక గదిలో కూర్చొని ఒక 4-5 రకాల యోగాసనాలు వేయటం వల్ల మన శరీరం ఇంత ఎనర్జెటిక్గా, ఆరోగ్యకరంగా ఎలా తయారవుతుందంటే, ఏంటి దాంట్లో ఉన్న రహస్యం అంటే?
1: దానిలో ఏంటంటే చెప్పాను కదా, యోగాలో యోగిక్ ఎక్సర్సైజెస్ని ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాం. కేవలం మజిల్ బిల్డింగ్ కాకుండా, కండరాలను బిల్డ్ చేయటమే కాకుండా ఎలాస్టిసిటీని పెంచు, స్థితిస్థాపక శక్తి అంటాం ఎలాస్టిసిటీని. ఆ ఎలాస్టిసిటీ ఆఫ్ ది స్కిన్, స్కిన్ హ్యూ, నాకు 70 ఏళ్ళు, చూడండి నా స్కిన్ ఎట్లుందో, చదువుంది. ఎలాస్టిసిటీ ఆఫ్ ది స్కిన్, ఎలాస్టిసిటీ ఆఫ్ ది మజిల్, స్థితిస్థాపకత, విస్కాసిటీ అంటాం. నర్వ్, ఇవన్నీ వాటి తాలూకు ఈ రకంగా అంటే 20 ఏళ్ళు మన ఒరిజినల్ ఏజ్ కన్నా బయలాజికల్ ఏజ్, శారీరక మన సమర్థత, ఎనర్జీ లెవెల్స్ని బట్టి చూస్తే మామూలు వయసు కన్నా బయలాజికల్ ఏజ్ కన్నా 20 ఏళ్ళు తక్కువగా ఫీల్ అవుతాం.

0: ఇఫ్ యూ డూ రెగ్యులర్లీ యోగా. తర్వాత యోగాలో ఏంటంటే ఆసనాలు వచ్చేసేప్పుడు ప్రాణవాయువుతో లింక్ ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్ గాలి వదులుతాం, బ్యాక్వర్డ్ బెండింగ్ గాలి తీసుకుంటాం, లేటరల్ ట్విస్ట్ గాలి వదులుతాం. సో శ్వాస, ప్రాణవాయువు, శరీరము, మనస్సు, ఇదేంటే యోగిక్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఫిజియో సైకలాజికల్. శరీరము, మనస్సు, వాయువు, ప్రాణశక్తి, చైతన్యము, ఇవన్నీ కలుస్తాయి. దానిలో వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ముద్ర అని అంటాం, ముద్రలు ఉన్నాయి యోగాలు. ఈ ముద్రల్లో ఏంటి, ఆసనం, ప్రాణాయామం, ధారణ, మూడు ఉంటాయి. ప్రచారం కూడా ఉంటుంది దానిలో ముద్రలో. అలాగా ఇన్ని కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్. సో యోగ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ ప్రాణవాయువు, ప్రాణశక్తి, తర్వాత బాడీ, శరీరం, ఆసనం అండ్ ఆ చైతన్యం లోపల ఉన్న ఆత్మ, ఇవన్నిటిని కలుస్తుంటుంది. కాబట్టి ఇది ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ అంటాం మనం.
1: అంటే యోగా ప్రారంభించే ముందే ఈ చిత్రీకరణ వ్యాయామాలని చెప్పారు మీరు. ఆ చిత్రీకరణ వ్యాయామాలు చేసిన తర్వాతే యోగా ప్రారంభించడం.
0: ఇవి సూక్ష్మ వ్యాయామం అని ప్రిపరేటరీ స్టెప్, వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ లాగా. ముందు అసలు ఇంట్రడక్షన్లో మళ్ళీ అన్నీ టఫ్ ప్రాక్టీసెస్, టఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే చేయలేరు కనుక ముందు సింపుల్వి చేస్తాం.
1: ఈ ముద్రలు కూడా యోగాలోనే భాగం అంటారు. ఈ ముద్ర
0: ముద్రలు హయ్యర్ టెక్నిక్స్, మహాముద్ర, మహాబంధం, మహా వేధ, ఇలాంటి బోల్డ్ ఉన్నాయి. దశవిధ ముద్రలు ఉన్నాయి. దానిలోనే వజ్రౌళి, లంబికా యోగం, అన్నీ చాలా జాగ్రత్త చేయాలనుకోండి. దానికి ముందు క్రియలు ఉన్నాయి. నవ ధౌతి వస్తి షట్క్రియలు, ధౌతి వస్తి శంఖ ప్రక్షాళనం, ఇవన్నీ కూడా వస్త ధౌతి. ధౌతులు 27 రకాలు ఉన్నాయి. చెవులకు కర్ణ ధౌతి, కపాల ధౌతి, కపాల రంధ్ర ధౌతి, సూత్ర ధౌతి, వస్త్ర ధౌతి, జల ధౌతి, వాయు ధౌతి, ఇట్లా 27 టైప్స్ ఆఫ్ ధౌతి సార్. ధౌతిలోనే
1: నరసింహరావు
0: క్రియలోనే
1: ప్రాణాయామం, యోగ, ధ్యానం, ఏంటి ఈ మూడింటికి ఏంటి తేడా?
0: ఇవన్నీ కూడా యోగంలో భాగాలే.
1: ఎలా
0: ఎట్లా అంటే, యోగం అష్టాంగ యోగం అన్నాం కదా. యమం డోంట్స్, నియమం డూస్. యమ నియమాలు డోంట్స్ డూస్, అబద్ధం ఆడబాక, దొంగిలించబాక, మంచిగా మాట్లాడు, ఇవి బ్రహ్మచర్యాన్ని పాటించు, ఇవన్నీ కూడా నియమాలు. నియమాల్లో సంతోషం, శౌచం, ఇవన్నీ కూడా వస్తాయి. ఆ స్వాధ్యాయం, శౌచము వరుసగా వస్తాయి. సో ఇవి ఇది ఫాలో అవుతూ, దీస్ ఆర్ పిల్లర్స్, యోగాంగాల్లో భాగం ఇది కూడా. దాంతోపాటు నెమ్మదిగా ఆసనాలు చేయి. ఆసనాలు స్టెబిలిటీ, స్థిరం, సుఖం, స్థిరంగా కూర్చో. ఒక ఆసనంలో కూర్చోగలిగితే నీకు రావాలి స్థిరం, సుఖం, ఆసనం, స్థిరంగా, స్టెబిలిటీ, స్థైర్యం, అంగలాఘవంచ అంటాడు. ఆసనానికి ఒకటే డెఫినేషన్, స్థిరం, సుఖం, ఆసనం. దానిలో వచ్చే బెనిఫిట్ ఏంటి, స్థైర్యం, స్టెబిలిటీ, అంగలాఘవంచ. అంగలాఘవంచ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ లిమ్స్, అవయవాలని చురుగ్గా పనిచేయటం, ఇంకా చక్కగా నడవగలగటం, చక్కగా చేతులు ఉపయోగించటం, చక్కగా కాళ్ళు ఉపయోగించటం, చక్కగా నీ శరీర అవయవాలన్నీ చురుగ్గా పనిచేయటం, యాక్టివ్గా ఉండటం, డైనమిక్గా ఉండటం, అది దీనిలో వస్తుంది. దాని తర్వాత ఓకే బాడీ తయారైంది, లోపల మైండ్ కోతి. ఆ కోతిని మళ్ళీ ఎట్ట చేయాలి, ఆ మడి ఎటువంటి కోతి అంటే ఇంకా కరెక్ట్గా చెప్తాడు. నిలబడున్న పందిని పట్టుకోవచ్చు, పరిగెత్తే పందిని పట్టుకోవచ్చు, పరిగెత్తు దాక్కుంటుంది. అటువంటి మైండ్ని ఏ రకంగా, మైండ్కి రిలేటెడ్ ఏంటి శ్వాస, ప్రాణాయామం ద్వారా మైండ్ని చక్కగా మనస్థాలకు ఆలోచనని. బ్రీత్ రెగ్యులేషన్ ఈజ్ థాట్ రెగ్యులేషన్, బ్రీత్ కంట్రోల్ ఈజ్ థాట్ కంట్రోల్. బ్రీత్ లెస్నెస్ అంటే, బ్రీత్ లెస్ అంటే సఫకేషన్ కాదు, తక్కువ అసలు గాలి లేకుండా ఉండటం, కేవలం కుంభకం అంటాం. ఉండేప్పటికీ థాట్ కంట్రోల్, థాట్లెస్నెస్.
1: ఇది ఎలా జరుగుతుంది? ఇప్పుడు
0: జరుగుతుంది, ప్రాణాయామం చేసినప్పుడు జరుగుతుంది.
1: ఇప్పుడు మనం బ్రీతింగ్ తీసుకుంటాం, వదులుతాం, కానీ మన ఆలోచనని బ్రీతింగ్
0: బ్రీత్ బ్రీత్ అవుతుంది. మీకు చెప్తాను ఎట్లా అంటే, మీ బాగా కోపం వచ్చినప్పుడు బ్రీత్ ఎట్లా ఉంటుంది,
1: కొంచెం స్పీడ్గా ఉంటుంది.
0: ఎందుకుంది, దేనివల్ల ఉంది, మీ ఆల్ మీ మనస్సుకి బ్రీత్కి సంబంధం ఉంది. అర్థమైంది, బాగా దుఃఖిస్తున్నారు, డిప్రెషన్లో ఉన్నారు, బ్రీత్ ఎట్లా ఉంటుంది,
1: కొంచెం స్లోగా ఉంటుంది, పడుతూ ఉంటాం.
0: సో మైండ్ తాలూకు, మైండ్కి శ్వాసకి చెలే చిత్తం, చెలే వాయువు,

0: వాయు తాలూకు చలనాన్ని బట్టి మనస్తాలకు వైబ్రేషన్స్, మనస్తాలకు మూమెంట్ ఉంటుంది. సో ఆ మనస్తాలకు మూమెంట్ని నెమ్మది కంట్రోల్ చేయగలిగితే దేంతో చేయాలి? శ్వాసతో కంట్రోల్ చేస్తాం. బ్రీత్ రెగ్యులేషన్ ఈజ్ థాట్ రెగ్యులేషన్, బ్రీత్ కంట్రోల్ ఈజ్ థాట్ కంట్రోల్, బ్రీత్లెస్నెస్ ఈజ్ థాట్లెస్నెస్. ఇది స్టేజెస్. ఆ థాట్లెస్నెస్ స్టేట్లో నీలో ఉన్న అద్భుతమైన శక్తి, చైతన్య శక్తి, దాన్నే ధారణ అంటాం, దాన్నే దేశబంధ చిత్తస్య ధారణ అంటాం. సెకండ్ ఉత్తర భాగంలోకి వచ్చాం, రాజయోగానికి ఎంటర్ అవుతాం. హఠయోగ ఈజ్ ప్రిపరేషన్ ఫర్ రాజయోగ. ఈ ఆసనాలు, ప్రాణాయామము, ఈ క్రియలు, ఇవన్నీ కూడా హఠయోగ.
1: ఇప్పుడు గురువు గారు, మనం ఖాళీగా కూర్చొని నాకు ఏ ఆలోచన రాకూడదని కూర్చుంటే ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి.
0: అట్లా కాదుగా, అది ఒక టెక్నిక్. ప్రాణాయామం చేసిన తర్వాత కూర్చొని ఆలోచనలు రాకూడదు రాకూడదు అనుకుంటే ఆగవు. ఆలోచనని చూస్తూ ఉంటాను రావాలి. అసలు ఇంకోటి చెప్తా ఇక్కడ, ఒక ఆలోచనకి రెండో ఆలోచనకి ఉండే మధ్య స్పేస్ని యోగ కాలం అంటాం. ది స్పేస్ బిట్వీన్ వన్ థాట్, ఫస్ట్ థాట్ అండ్ సెకండ్ థాట్ ఈజ్ యోగా టైం. ది స్పేస్ బిట్వీన్, సే ఒకే ఆలోచన ఒకసారి వస్తుంది, రెండోసారి వస్తుంది, దీన్ని యోగ కాలం అంటాం, యోగ దేశం అన్నాం. యోగా స్పేస్, యోగా టైం, ఒక ఆలోచన రెండు ఆలోచనలకు మధ్య ఉన్న గ్యాప్ని యోగా కాలం అన్నాం. ఒక ఆలోచన, ఒకే ఆలోచన సెకండ్ టైం రిపీట్ అవుతుంటే ఫస్ట్ టైం దానికి సెకండ్ టైం రిపీట్ అయిన దానికి ఉన్న గ్యాప్ని యోగ దేశం అంటాం. ఆ గ్యాప్ని చక్కగా అబ్జర్వ్ చేయాలి. ప్రాణాయామంలో ఏం చేస్తాం? కుంభకం అని ఉంటుంది, రేచకం, పూరకం, కుంభకం, 1:2:4. ఒక సెకండ్ తీసుకుంటే 2 సెకండ్లు వదలాలి, 2 సెకండ్లు వదిలిన దాన్ని 4 సెకండ్లు లోపల రిటైన్ చేయగలగాలి, 1:2:4. ఆ రిటైన్ చేయటంతో వాయువుని నిరోధించటం అలవాటు అవుతుంది. అలవాటు అయ్యేప్పటికీ నెమ్మదిగా వాయువు నిరోధం ద్వారా మనసు తాలూకు చలనం కూడా నిరోధం అవుతుంది. ఐఎమ్ టేకింగ్ రెస్ట్, రెస్ట్ఫుల్, ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్, ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్ ఎలోన్ అని ఆ వర్క్ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్. అది మీకు అర్థమవుతుంటుంది. ఎప్పుడైతే వర్క్ మీదే ఏకాగ్రతతో చేస్తుంటామో డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్, సైట్ ట్రాకింగ్ ఇష్యూస్ ఎప్పుడైతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయవో, వీఆర్ ఎక్సలెంట్.
1: యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఒకే దాని మీద శ్రద్ధ ప్రజ్ఞతతో ఉండగలుగుతాం.
0: వీఆర్ నాట్, ఎందుకంటే మనం ఇప్పుడు ఫస్ట్ వాయు చేయమండి, శరీరం స్థిరంగా ఉంచటం ఫస్ట్, తర్వాత వాయు చేయమండి, తర్వాత మనోజయం. మనోజయం ఎట్లా వస్తుంది అంటాడు, దేర్ ఆర్ 4 ఫ్యాక్టర్స్ ఉపనిషత్తులు చెప్పింది. 1, బ్రహ్మ విద్యాభ్యాసం, అంటే ధ్యానం, తర్వాత ఇవి ఏకాగ్రత, ధారణ, ప్రాక్టీసెస్ చేయటం. 2, సత్పురుష సాంగత్యం. ఆ లైన్లో, ఆ పాత్రలో, ఆ గమ్యంలో వెళ్ళిన వాళ్ళకి చక్కగా ఆ మార్గంలో పయనించి సక్సీడ్ అయ్యి చక్కగా ఉన్నత స్థితిలో ఉన్న సిద్ధ పురుషుల తాలూకు కలయిక, వాళ్ళ తాలూకు గైడెన్స్, వాళ్ళ తాలూకు శిక్షణ, అది సత్సాంగత్యం, సత్పురుషుల సాంగత్యం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికీ వాసనాక్షయం. వాసనలు అంటే ఘనీభవించిన కోరికలు, వాసనలు, ఫ్రోజన్ డిజైర్స్ ఆర్ టెండెన్సీస్. టెండెన్సీ, ఆ టెండెన్సీస్ మీకుంటే ఆ టెండెన్సీస్ని బట్టి ఆ కోరికలు పుడతాయి. వాసన అంటే సపోజ్ టీ తాగిన తర్వాత కప్పు కడగలేదు అనుకో, టీ వాసన వస్తుంది. ఇంగు గుడ్డకి ఇంగు కట్టి, ఇంగు తీసేసినా సరే ఇంగు వాసన ఇంగు కట్టిందని వస్తుంది. సో అలాగా వాసనలు సటిల్ నేచర్ ఆఫ్ డిజైర్స్. ఆ వాసనల లెవెల్లో, టెండెన్సీస్ లెవెల్లో వాటిని కట్ చేసేస్తాయి, చేయగలుగుతాడు. చేసేప్పటికీ కోరికల తాలూకు విజృంభణ తగ్గుతుంది. తగ్గేపటికి ఏమవుతుంది? వాసనాక్షయం 3 అయిపోయింది కదా. 4, ప్రాణ సంచలన నిరోధం. ఇష్టం వచ్చినట్టుగా ప్రాణం ప్రయాణిస్తూ ఉంటుంది, దాని ఇష్టం డిఫరెంట్ డైమెన్షన్స్లో. దాన్ని సిమెట్రికల్ వేలో ప్రయాణం చేసి ఎక్కడ నువ్వు ప్రాణాన్ని ఉంచాలంటే అక్కడ వస్తుంది. అల్టిమేట్ గోల్ ఏంటి తెలుసు యోగాలో? ప్రాణము, మనస్సు లోపల ఉన్న చైతన్య శక్తి వైపు లాగబడతాయి, దానిలో అబ్జర్వ్ అవుతాయి.
1: ఎలా?
0: శక్తి లాక్కుంటుంది. మ్యాగ్నెట్ ఎట్లా ఇనుప ముక్కను లాక్కుంటుందో ఏకాగ్రత అభ్యాసంలో లాక్కుంటుంది.
1: అదే ప్రాణాన్ని పైకి తీసుకురండి అంటుంటే
0: ప్రాణం. ఇప్పుడు మనలో వారి లెక్క ప్రకారం 72,000 నాళ్ళు ఉన్నాయి. ఈ 72,000 నాళ్ళు ఫస్ట్ నాడీ శుద్ధి అయినాక, ఈ నాడీ అంటే ఏంటి? ప్రాణాన్ని ప్రవహింపజేసే ప్రాణవాహికలు నాడీ. దానిలో ముఖ్యంగా 72,000 నాళ్ళలో 3 నాళ్ళు ఇంపార్టెంట్గా చెప్తాడు. సూర్యనాడి,

0: మనోనాడి, ప్రాణనాడి. మూడోది సెంట్రల్ న్యూట్రల్ నాడి ఉంటుంది, ఆధ్యాత్మిక నాడి, దాన్ని సుషుమ్నా అంటాడు. ఆ సుషుమ్నాన్ని, సుషుమ్నా నాడిని ఓపెన్ చేయటంతో, అంటే మనం ప్రాణాయామంలో ఇడా పింగళ, అంటే మనోనాడి ప్రాణనాడి ఇడా పింగళని రెండింటిని కూడా బొంబాట్ చేసి మధ్యలో ఉన్న సుషుమ్నా నాడిని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినప్పుడు సుషుమ్నా నాడిలో చక్కగా మనలో నిగూఢితమైనటువంటి, గూఢతమైనటువంటిది, అద్భుతమైనటువంటి శక్తి, సూక్ష్మాతి సూక్ష్మమైన శక్తి, కుండలిని శక్తి తయారవుతుంది. ఆ శక్తిని చక్కగా చక్రాలని ముదిగా, ఈ చక్రాలు అంటే మూడు నాళ్ళు కలుసుకునే జంక్షన్, క్రిస్ క్రాస్కుంటాయి. ఇడా పింగళ సుషుమ్న, మధ్యలో సుషుమ్న, ఇడా పింగళ క్రిస్ క్రాస్ అయి ఉంటాయి ఒకటొకటి. అట్లా
1: వాటిని చక్రాలను కూడా యాక్టివేట్ చేసుకోవాలి,
0: యాక్టివేట్ అవుతాయి, వాటి మీద ఫోకస్ చేస్తాం. దానికి ధారణానుభవం ఉండాలి. నీ లోపల ఉన్నటువంటి ఆ శక్తిని ప్రాణాయామంలో తెలుస్తుంది. ప్రాణాయామంలో వచ్చే రిజల్ట్ శరీరం లఘుత్వం, ఇంద్రియాలు చురుగ్గా పనిచేయటం, మనస్సు నిర్మలం, భూమధ్యమందు చైతన్య దర్శనం, నాళ్ళన్నీ శుద్ధం అవటం, చెవిలోనేమో నాదం, మీ లోపల శరీరంలో జరిగేటువంటి నాదం ఓంకార రూపంలో మీకు వినపడుతుంది. ఇవన్నీ వచ్చి ప్రాణాయామంలో వస్తాయి. ప్రాణాయామం కరెక్ట్గా చేస్తే, కరెక్ట్గా చేయరు. ఇప్పుడు మనం చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడా ఒక గంట ఉందంటే 55 నిమిషాలు ఆసనాల మీదే కొట్టుకుంటారు. ప్రాణాయామం వచ్చేప్పటికీ బేజారైపోతారు. బేజారైపోయి ప్రాణాయామం చేయరు, కొద్దిగా చేస్తారు, దాని పూర్తి స్థాయి రిజల్ట్స్ రావు.
1: మరి గురుగారు, సరైన ప్రాణాయామం ఎలా చేయమంటారు?
0: శిక్షణ ద్వారా మంచిగా మంచిగా నేర్చుకున్న వాడి దగ్గర పోయి, మనం మంచిగా తెలిసిన వాడి దగ్గర పోయి పూరకం, రేచకం, కుంభకం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి, నేర్చుకొని చేయొచ్చు.
1: గురువు గారి దగ్గర నేర్చుకోవడం ఇది సరైన పద్ధతి. మనం ఏదో యూట్యూబ్లోనో లేకపోతే
0: మనకి ఆన్లైన్గా చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉండి ఎట్లా చేయాలి ఏంటి చెబుతారు. అది అట్లా అంతేగాని సొంతగా పుస్తకాలు చూసి చదివి అదేదో సొంతగా చేసుకోవటం అనేది అంత మంచిది. ఒక మార్గ గైడెన్స్లో చేయటం మంచిది.
1: అంటే ఒక గురువు గారి ఆధ్వర్యంలో కొంతకాలం సాధన చేసి నేర్చుకోవడం మంచిది, మంచి విధానం. మీరు ఇందాక చెప్పారు గురుగారు, మన ధ్యానం, ధ్యానంలో కూర్చోమంటే కొంతమంది ఒక స్పాట్ పెట్టి ఒక గోడను చూడమంటారు, లేదా ఒక కొవ్వ
0: అది ధ్యానం కింద రాదు,
1: లేదా బృగుటిని చూడాలి,
0: అది ఓన్లీ త్రాటకం కింద అవుతుంది,
1: లేకపోతే మంత్ర మెడిటేషన్ లాగా చేస్తారు
0: గురుగారు, అది త్రాటకం అంటారు. అది కర్మల్లో, అది షట్క్రియల్లో ఒకటి త్రాటకం అని, నాసికాకు దృష్టి, భూచిరి, మధ్యమ, కేచరి.
1: మరి ఏంటి ధ్యానంలో ఏం చేయమంటారు?
0: ధ్యానంలో ఆ ఫస్ట్ దృష్టితో మొదలయ్యి, అసలు ధ్యానం అంటే అద్భుతమైన డెఫినేషన్ రాజయోగాలు చెప్తాడు, రాగోపహతం ధ్యానం, రాగద్వేషాలు హతం అవటమే ధ్యానం. ధ్యానంలో అది కావాలి. దానికి ధ్యాన శబ్దైన విఖ్యాత పరమానందదాయిని అంటాడు. బ్రహ్మైవాస్మోసి, ఆ దైవీ స్థితిలో ఉంటూ నిరాలంబ తయాస్థితి, ఇతర ఆలంబనలన్నీ పోతాయి. పోయి ధ్యాన శబ్దైన విఖ్యాత పరమ సద్వృత్తయ, అన్ని వృత్తుల్లో గొప్ప వృత్తి ఏకాగ్రత దీనిలో ఉన్న ఆ సద్వృత్తయ నిరాలంబ తయాస్థితి, ధ్యాన శబ్దైన విఖ్యాత పరమానందదాయిని. పరమానందదాయని అంటే నీకు ఆనందంలో సూపర్లేటివ్ అది. దానికి 5 ఫీచర్స్ ఉన్నాయి పరమానందానికి. స్పందన, అద్భుతమైన స్పందన, నీకు ఎప్పుడు తెలియనటువంటి స్పందన, ఆ వైబ్రేషన్ మనం చూస్తుంటాం. ఆ వైబ్రేషన్ ఈజ్ ఫస్ట్ స్టెప్. స్పందన తర్వాత ఆ స్పందనలో హర్షం, హర్షం అంటే ఒక రకమైనటువంటి హ్యాపీనెస్, జాయ్, హర్షం. ఆ హర్షము స్పందన కలిసిన తర్వాత నీకు ఉన్నతమైన ఇంకా చేయాలి ఉత్సాహం, వివాసిటీ, ఎంథూజియాజం బిల్డ్ అవుతుంది. మూడోది స్టెప్, ఆ ఉత్సాహం వచ్చేప్పుడు ఇంకా హుషారుగా చేస్తావు. ఆ ఉత్సాహంలో, ఉన్నతమైన ఆహంలో యూ విల్ గెట్ ఇన్ టు నిష్పందత. ఆ స్పందనతో నువ్వు ఏకం అవుతావు. నిష్పందత అంటే స్పందన లేకుండా పోవటం కాదు, వేరుగా చూసే స్పందనతో, వైబ్రేషన్తో యు ఆర్ గెటింగ్ అబ్జార్బ్డ్, దానిలో లీనమైపోతాం. లీనమైనప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే, ఒక మంచుగడ్డను తీసుకొని నీళ్ళలో వేసాం, మంచుగడ్డ రూపం పోతుందా పోదా? అదే రకంగా నువ్వు స్పందన

0: వేరుగా చూస్తున్నావు, స్పందన వేరుగా కనపడుతుంది, స్పందనే నువ్వు అయిపోతావు. యు ఆర్ గెటింగ్ అబ్జార్బ్డ్ ఇన్ టు టోటల్ సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ దట్ ఎనర్జీ వైబ్రేషన్. ఆ వైబ్రేషనే నువ్వు అయిపోయి శరీర భావం తగ్గిపోతుంది. అదే దట్ గివ్స్ యూ నిత్య సుఖత్వ ఎటర్నల్ హ్యాపీనెస్. అది ఈ పరమానంద దాయంలో ఈ ఫైవ్ ఫీచర్స్ ఉన్నాయి: స్పందన, హర్షము, ఉత్సాహము, నిష్పందత, నిత్య సుఖత్వం. ఈ ఫైవ్ ఫీచర్స్ పరమానంద దాయనిలో ఉన్నాయి. సో ధ్యానంలో ఈ ఐదు మనకు లభిస్తాయి.
1: గురువుగారు, మన నిత్య జీవితంలో కోరికలు గుర్రాలై పరిగెడుతుంటాయి. మన కారు చూసి పక్కనోడు కారు ఇంకా చాలా పెద్ద కారు ఉంది, లేకపోతే ఇంకా వాళ్ళు ఇంకా కూడా. మరి ఈ కోరికల్ని నిగ్రహించుకొని నేను ఇందులోకి వచ్చి నేను సంతోషాన్ని ఇందులో నేను తీసుకోగలనంటే ఇది సాధ్యమైన ప్రాక్టికల్గా
0: అవుతుంది? అసలు మీరే ఒక కాలేజీలో చదువుకున్నారనుకున్నాం, మీరు ఒకళ్ళే ఆల్ ఇండియా రేడియోలో ఎందుకు చేరారు? ఇంకోడు ఏదో కాలేజ్ లెక్చరర్ అయి ఉంటాడు, ఇంకోడు డాక్టర్ అయి ఉంటాడు, ఇంకోడు ఇంజనీర్ అయి ఉంటాడు, ఇంకోడు ఏదో సివిల్ సర్వీస్లో జాయిన్ ఉంటాడు, ఇంకోడు ఏదో పంటరుత్తుగా కూడా పనిచేయచ్చు ఒకే కాలేజ్ నుంచి. మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ లివ్ ఇన్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్. ఎవరితో కంపేర్? మన జీవితం మందే. సో కంపేర్ చేసుకోకూడదు. ఎవరి జీవితం వాడిదే, భగవంతుడు వాడిని ఎట్లా సృష్టించాడో ఆ రకంగా ఉంటారు. సో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ తగ్గిపోతాయి, షుడ్ నాట్. వాటన్నిటికన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచంలో ఉన్న దుఃఖాలని ఆరుగురు పంచుకుంటారు. ఫస్ట్ క్రోధనుడు, ఊరికి చిటపట్లాడుతుంటాడు. రెండోది ఈర్ష్యావంతుడు, ఇంకొకరి గురించి ఈర్ష్యపడుతుంటాడు, జలసి. మూడోవాడు జుగుప్సావంతుడు, ప్రతిదీ అసహ్యం వాడికి, అన్నిటినీ అసహించుకుంటాడు. ప్రతి అసహ్యమే, మంచి కూడా అసహ్యమే, చెడు అసహ్యమే. అంటే ఈ అసహ్య స్వభావం దుఃఖాన్ని పంచుకుంటాడు. నిత్య శంకితుడు, వాడి మీద నమ్మకం వాడుకుంటుంది, ఎదుటివాడి మీద నమ్మకం ఉంటుంది, జీవితం అంతా కూడా అపనమ్మకంలోనే జీవితం గడుపుతుంటాడు. నిస్సంతోషి, తృప్తిగా జీవితం గడుపుడు, నాకు అది లేదు ఇది లేదు, స్పెసిమిస్ట్, ఆశావాది కాదు నిరాశావాది. లాస్ట్కి పరభాగ్యోపజీవి, ఇతరుల వెల్త్ మీద ఇతరుల సంపదల మీద బతుకుదామని చూస్తాడు. సో ఆల్ దీస్ ఫీచర్స్ ఆర్ టు బి ఫర్బిడెన్. ఇవన్నీ కూడా చెన్నేశ్వరుడు చెప్తాడు. ప్రపంచంలో ఉన్న దుఃఖాన్ని ఈ ఆరుగురు పంచుకున్నారు, క్రోధనుడు, ఈర్ష్యాలు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, నిత్య శంకితుడు, పరభాగ్యోపజీవి. సో ఈ ఆరుగురు జాబితాలో ఏ ఒక్కటిగా చేరినా కూడా యు హావ్ టు ఫేస్ ది దుఃఖ. కాబట్టి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళలాగా నేను లేను, కంపేర్, ఒక రకమైన ఈర్ష్య, ఒక రకమైన మాత్సర్యం, ఇవన్నీ మనం డెవలప్ చేసుకోవాలి. యోగాభ్యాసంలో బుద్ధి తాలూకు సూక్ష్మత పెరిగి, బుద్ధి తాలూకు షార్ప్నెస్ పెరిగి ఇలాంటివి తగ్గుతాయి. అసలు ఇప్పుడు నేనేం చేయాలి, ప్రస్తుతం నేను ఎట్లా ఉండాలి, దాని మీదే ఉంటాం. అసలు బెస్ట్ వే ఇస్ ఇంటెన్స్ ప్రెజెన్స్ ఆఫ్ ది ప్రెజెంట్,
1: ఫోకస్ ఆన్ వన్ థింగ్.
0: ఎస్, ఫోకస్ ఆన్ ది థింగ్ దట్ యు ఆర్ టేకింగ్ అప్. అది యోగాలో సెట్ అవుతుంది.
1: గురుగారు, మీరు చెప్పిన ఈ యోగాభ్యాసం, ప్రాణాయామం, ధ్యానం, ఇవి నిత్యం ఆచరించడం వలన మానసిక శారీరక ఆరోగ్యాలని పొందగలుగుతారా?
0: తప్పకుండా. కోరికల మీద ఆధిపత్యం ఉంటుంది, యాక్షన్స్ మీద ఆధిపత్యం ఉంటుంది. ఇప్పుడు రెండు ఉన్నాయి. మానవుడు ఒకటికే షట్చక్రాలు సహస్రారం అని ఉంది. మానవుడు ఒక్కటికే బుద్ధి అనే ఇంద్రియం ఎక్స్ట్రా ఫ్యాకల్టీ ఇవ్వబడింది, బుద్ధి సిద్ధి. విఘ్నములు లేని వినాయకుడికి బుద్ధి సిద్ధి ఇద్దరు భార్యలు. విఘ్నాలు లేకుండా ఉండాలంటే సిద్ధి బుద్ధికి రెండు కలిసి ఉండాలి, ఫ్యాకల్టీ అండ్ అచీవ్మెంట్. ఈ రెండు చక్కగా వర్కౌట్ అవుతుంటాయి. ఎప్పుడు? యోగాభ్యాసంలో. తన మీద తన కంట్రోల్స్ వస్తాయి, తన ఆలోచనల మీద తన కంట్రోల్స్ వస్తాయి అభ్యాసంలో. చేయాలి.

ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినప్పుడు మనస్సు మీద బుద్ధి ప్రభావం పడుతుంది. ఇంద్రియాలు మనస్సు ఆధిపత్యంలో ఉంటాయి, మనస్సు మీద బుద్ధి ప్రభావం ఉంటుంది. బుద్ధికి ఆత్మకు అనుగతంగా ఉంటుంది. ఆత్మకు అనుగతంగా ఉన్నప్పుడు తప్పులు జరగవు. ఇంకోటి ఉంది, యోగాభ్యాసంలో మూలాధారం, స్వాధిష్టానం. మూలాధారం అంటే అంతఃకరణస్ మైండ్ స్టఫ్, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. వీటిని ఎట్లా తీసుకోవాలంటే నిత్య జీవితంలో అప్లికేషన్లో సంకల్పం మనసుది. ప్రతివాడికి సంకల్పాలు ఉంటాయి కదా, థాట్స్. ఆ సంకల్పాన్ని నిశ్చయం చేస్తుంది బుద్ధి. చిత్తం ఉంటుంది, మెమరీ బ్యాంక్ అంటూ. ఈ చిత్తం ఏం చేస్తుంది? ప్రయత్నం, సంకల్పము, నిశ్చయము, ప్రయత్నం. మీరు నన్ను పిలిచారు, పిలవంగానే నేను సంకల్పించా వస్తా. మీరు పిలిచినప్పుడు నేను విజయనగరంలో ఉన్నాను, విజయనగరం దగ్గర. సంకల్పం చేసినప్పుడు 16 తారీఖు దగ్గర 17 తారీఖు వచ్చా. 19 తారీఖు అంటే మీరు ఈ బయలుదేరి రావటం చిత్తం, ప్రయత్నం. ప్రయత్నం ఉండాలి కదా, కారు మీద రావాలి, కారు తిప్పేవాడు ఉండాలి, తీసుకురావాలి, ఇక్కడికి వచ్చాం. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది వాళ్ళు. సో ఐ కేమ్ ఇన్ టైం. ప్రయత్నం తర్వాత అభిమానం, నేననే వాడిని లేకపోతే. ఇప్పుడు సాంబశివరావు అని పేరు పెట్టారు, డాక్టర్ సాంబశివరావు. నువ్వు సాంబశివరావు కాదంటే ఊరుకుంటారా మీరు? సో అభిమానం, నేను ఈ సాంబశివరావుని, నేను చేస్తున్నా. సో ఈ 4 కలిసి ఉంటాయి నిత్య జీవితంలో. ఈ 4 డీల్ చేసేప్పుడు వీ డూ విత్ త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధి అంటే మనస్సైకం, వచస్సైకం, కర్మణ్యైకం. ఏది ఆలోచిస్తావో అదే మాట్లాడు, ఏది మాట్లాడతావో అదే ఆచరించు. దట్ ఈస్ మనస్సన్యం, వచస్సన్యం, కర్మణ్యన్యం, దురాత్మన. మనస్సైకం, వచస్సైకం, కర్మణ్యైకం, మహాత్మన. మహాత్ముడికి దురాత్ముడికి ఇదే తేడా. తర్వాత దెన్ ఈ త్రికరణ శుద్ధితో ప్రారంభించి, అంటే ప్రిపరేషన్కి ఇది యమనియమాల తాలూకు ఫౌండేషన్. త్రికరణ శుద్ధితో ప్రారంభించి నెమ్మదిగా చక్కగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఒక లైన్లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం, రూట్ ఆఫ్ జెనిటీలియా వెనకాల ఉంటుంది. ఆ స్వాధిష్టానం అంటే ఏంటి? 6 రేకులు, ఇవన్నీ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్. యాటిట్యూడినల్ తేడా ఏంటంటే 6 కూడా అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, మదలోభ, మోహ, మాత్సర్యాలు. డిజైర్, ఎరగెన్స్, పీవిష్నెస్, ఇన్ఫెక్చువెన్స్, ఎన్వియస్నెస్, ఇవన్నమాట. ఈ ఆరు మనకి పట్టిన పనికి మాలిన వైరస్లు. ఈ వైరస్ల అధీనంలో ఉంచుకోవడమే స్వాధిష్టానం తాలూకు ప్రత్యేకత. ఆ స్వాధిష్టానం నుంచి నెక్స్ట్ మణిపురానికి వచ్చేప్పటికి అవి రీప్రాసెస్ అవుతాయి, రిఫైన్ అవుతాయి. రిఫైన్ అయిన తర్వాత దెన్ యూ విల్ గో టు అనాహత. అనాహతలో క్రియేటివ్ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ కావాలి, రచనాత్మక శక్తి. దానిలో అనాహతంలో రచనాత్మక శక్తి వలన పోయిటరీ వస్తుంది, ఇమాజినేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, ఇన్నోవేటివ్ స్కిల్స్ పెరుగుతాయి, ఇన్నోవేషన్స్ వస్తాయి, డిస్కవరీస్ వస్తాయి. అనాహత ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ లోవర్ కాన్షియస్నెస్ అండ్ హయ్యర్ కాన్షియస్నెస్. ఇవి నేను చెప్పేది హయ్యర్ ఆస్పెక్ట్ ఆఫ్ యోగా, లోవర్ కాన్షియస్నెస్ అండ్ హయ్యర్ కాన్షియస్నెస్. అక్కడి నుంచి లోవర్ కాన్షియస్నెస్ అంటే మనస్సు, ఇంద్రియాలు, ఈ శరీరం, వీటితో ఉండి మనం చేసే తదాప్యం అయి చేస్తుంటాం. ఇన్సిడెంట్స్, ఎపిసోడ్స్తో, నిత్య జీవితంలో సంఘటనలు, సందర్భాలు, వాటితో మునిగిపోయి చేస్తుంటాం. వాటికి అతీతంగా వెళ్ళిపోవటం హయ్యర్ కాన్షియస్నెస్. సో అనాహతం నుంచి వచ్చేప్పటికే డెవలప్మెంట్ వస్తుంది, డివోషను, డిలిజెన్సు, భక్తి, ఆ తేడాలు వస్తాయి. వచ్చినప్పుడు దెన్ హీ విల్ గో టు విశుద్ధి, నెక్ పిట్. విశుద్ధి తత్వం అంటే ఇందాక త్రికరణ శుద్ధి, విశుద్ధి, సుప్రీం ప్యూరిఫికేషన్. ఏటే సుప్రీం

0: ప్యూరిఫికేషన్, నేను రోజు స్నానం చేస్తున్నాను, మంగడుకుంటున్నాను, పళ్ళు తోముకుంటున్నాను, ఇంతకన్నా ప్యూరిఫికేషన్ ఏమి. సుప్రీం ప్యూరిఫికేషన్ ఈజ్ ఏది మాట్లాడాలో అది మాట్లాడతాం, ఏది ఆలోచించాలో అది ఆలోచిస్తాం, ఏ పని చేయాలో అది చేస్తాం. అంటే కంట్రోల్ ఓవర్ యువర్ థాట్, కంట్రోల్ ఓవర్ యువర్ ఎక్స్ప్రెషన్, కంట్రోల్ ఓవర్ యువర్ ఎగ్జిక్యూషన్, కర్మలు నిర్వహించడంలో ఈ మూడు సిద్ధిస్తాయి. సో త్రికరణ శుద్ధితో మొదలుపెట్టి విశుద్ధి తత్వంలోకి వెళ్తాడు, విశుద్ధి తత్వంలోకి వెళ్ళి నెక్స్ట్ ఆజ్ఞాచక్రంకి వెళ్తాడు. ఆజ్ఞాచక్రంలో వీడికి అద్భుతమైనటువంటి కెపాసిటీస్ వస్తాయి. ఈ విల్ నో పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్, నాలెడ్జ్ ఆఫ్ అంటే ఇంటర్నల్ చేంజెస్, అన్నీ గ్రహించగలిగే కెపాసిటీస్ వస్తాయి ప్రయత్నం ద్వారా. అక్కడ కూడా అహంకారం ఉంటుంది, ఈ కెపాసిటీస్ పెరుగుతాయి వాడికి. కొన్ని సిద్ధులు కూడా ఉంటాయి, వాటి వెంట పడకూడదు అనుకోండి, అవసరాన్ని బట్టి వస్తాయి అవి. సో అక్కడి నుంచి నెమ్మది ఇక్కడ సిక్స్ సబ్ సెంటర్స్ ఉంటాయి, సహస్రాలు, బ్రహ్మరంధ్రం ఆ పైన సహస్ర కేంద్రం, అక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైన నిర్వికల్ప సిద్ధిని పొందుతాడు. దెన్ హీ కాంకర్స్ అహంకార మమకారాలు రెండింటిని కూడా వదిలేస్తాడు.
1: గురువు గారు, ఇప్పుడు మీరు చక్రాల గురించి చెప్పారు, ఒక సూక్ష్మ వ్యాయామంతో ప్రారంభించి ప్రాణాయామం చేసి ఇప్పుడు మీరు చెప్పిన సహస్ర చక్రం దాకా రావటానికి ఎంత టైం పడుతుంది?
0: కెపాసిటీ, ఇండివిజువల్ కెపాసిటీ, ఒకటికి ఒక గంట చాలు. వాడి కెపాసిటీస్ని బట్టి పూర్వజన్మలో బ్రహ్మాండం ప్రాక్టీసెస్ చేస్తుంటాడు, ఈజీగా అందుకుంటాడు. ఎక్కువ టైం పట్టదు, మ్యాక్సిమం 6 మంత్స్. వాడు చెప్పేది అంటే 6 రోజుకు 6 గంటలు ప్రాక్టీస్ చేయాలి. 6 గంటలు ప్రాక్టీస్ చక్కగా చేస్తే 6 గంటలతో 6 నెలల్లో యూ విల్ కంప్లీట్ సిద్ధి, యోగ సిద్ధి. బట్ 6 గంటలు కూడా 6 జన్మలు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది, డిపెండింగ్ ఆన్ యువర్. దానిలో తీవ్ర సంవేగులు, మధ్యమ సంవేగులు ఉంటారు, ఉత్తమాధికారి, మధ్యమాధికారి, మందాధికారి. ఇప్పుడు ఎక్కువ మంది ఈ యుగంలో ఆసనాల వరకు అతి మందాధికారులు, ఎందుకంటే ప్రాణాయామం కూడా చేయరు. యోగా డోంట్ థింక్ వాడు యోగా చేస్తున్నాను అనుకుంటున్నాను పూర్తి స్థాయి యోగం కాదు. యోగా ఈజ్ డూయింగ్ ఓన్లీ ఆ యోగాసన చేస్తూ యోగా చేస్తున్నాను అంటాడు. ఎంత తప్పు చెప్పండి, యోగం వేరు ధ్యానం వేరు అనుకుంటాడు, తప్పది. ధ్యానం ఈజ్ అష్టాంగాల్లో ధ్యానం ఈజ్ 7th అంగ, సమాధి ఈజ్ 8th అంగ. యోగం తల్లి సంకల్పం ఏం చేస్తాడు, అజ్జ సమాధి ఫల సిద్ధ్యర్థం, సమాధి కోసం నేను చేయట్లే, సమాధి ఫలం అంటే ఈ కాన్షియస్ స్టేట్లో ఉండి చేసేవాడిని నిత్య జీవితంలో సూపర్ కాన్షియస్ స్టేట్లో ఉండి నేను నిత్య జీవితంలో పనులు నిర్వహించాలి, అప్పుడు ఇంకా ఎఫిషియెంట్గా ఉంటాయి. అది
1: మనకు నృత్య రత్నాకరంలో 64 కళలు ఉన్నాయని చెప్పారు. అప్పట్లో 64 కళలను బట్టి మనుషుల యొక్క వాళ్ళ వృత్తి ఉద్యోగాలు ఇవన్నీ ఆధారపడేవండి. ఇప్పుడు అవి చాలా మారిపోయినాయి. సో
0: ఉద్యోగాలు ఉన్నాయి డిఫరెంట్ స్టైల్,
1: అదే ఉద్యోగాలు, కార్పొరేట్ కళ.
0: 64 కళల్లో చోరకళ కూడా ఉంది తెలుసా మీకు, దొంగతనం కూడా కళే.
1: ఇప్పుడు ఈ 64 కళల్లో బట్టి ఇప్పుడున్న ఉద్యోగాలను బట్టి కానీ, వీళ్ళు చేస్తున్న వ్యాపారాలను బట్టి కానీ, ఎవరికి ఎక్కువగా ఈ యోగా అవసరం ఉంది?
0: అందరికీ ఉంది సార్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇఫ్ యు వాంట్ టు లీడ్ ఏ పీస్ఫుల్ లైఫ్, ఎందుకంటే విశ్వం అంతా ఎవరితో నిండి ఉంది, మొత్తం మానవులతో నిండి. వ్యక్తి శాంతి, వ్యక్తి శాంతి, కుటుంబ శాంతి, కుటుంబ శాంతి, సమాజ శాంతి, సమాజ శాంతి, రాష్ట్ర శాంతి, రాష్ట్రాల తాలూకు శాంతి, దేశ శాంతి, దేశాల తాలూకు శాంతి, విశ్వశాంతికి దోహదం. సో ఇండివిజువల్ పీస్ లీడ్స్ టు యూనివర్సల్ పీస్. కొట్టుకు చావటం అంటే మనం ఒకళ్ళం, మనం ఒకటే అనే భావం ఉన్నప్పుడు త్వయమై సర్వత్రైకో విష్ణు, నువ్వు నేను విష్ణువులో భాగమే, వ్యర్థం కుప్యసి మై సహిష్ణు, భవసమచిత్వం సమత్వం, వాంఛిత సుచిరాజి అతి విష్ణు విష్ణుత్వం అంటాడు. నువ్వు విష్ణుత్వం కావాలనుకుంటే సమచిత్తం, సమత్వం ఇవి ఆచరించవు. నువ్వు విష్ణువులో భాగమే, నేను విష్ణువులో భాగమే. ఆ సమత్వం సమచిత్తం లోపించడం వల్ల స్ట్రగుల్, కాంట్రడిక్షన్స్, కాన్ఫ్లిక్ట్స్, వైరుధ్యాలు, సంఘర్షణలు, దాంతో అశాంతి.

0: దీనికి కారణం ఏంటి? అశాంతమైన మనస్సు. ఆ అశాంతమైన మనస్సుని శాంతియుతంగా చేసుకునేటువంటి పద్ధతి యోగం.
1: గురుగారు, బాగా ఐశ్వర్యవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి అన్నీ వస్తాయి. డబ్బుతో మనం తీసుకురాంది ఏమీ లేదంటారు, సంతోషం కూడా దాంతోనే ఉందని అతను అనుకుంటాడు, సంతోషాన్ని అనుభవిస్తుంటాడు. ఏంటంటే ప్రతిదీ తన దగ్గరకు వస్తుంది. అలానే ఒక పేదవాడు చూసుకుంటే ఈరోజు తను పని చేసుకుంటే ఆ వచ్చిన డబ్బులతోనే ఆయన తిని దాంతో సంతోషపడి నా పొట్ట నిండింది నేను సంతోషంగా ఉంటా అనుకుంటాడు. ఈ పేదవాడు కావచ్చు, ఐశ్వర్యవంతుడు కావచ్చు, వీళ్ళిద్దరికీ యోగా అవసరమా?
0: ఇద్దరికీ అవసరమే. యోగానికి ఐశ్వర్యం పేద కాదండి. ఎవడు ఇప్పుడు మొత్తం 6 దర్శనాలు ఉన్నాయి. 6 దర్శనాల్లో 6వది యోగం. పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, సాంఖ్యము, వైశేషికము, న్యాయము, ఇవన్నీ ఇత్యాదులు యోగం. మిగతా వాటికన్నా యోగం ఎందుకు ప్రాశస్త్యం? మిగతా వాటిని అర్థం చేసుకోవాలంటే పాండిత్యానుభవం ఉండాలి, లెర్నెడ్నెస్ ఉండాలి, సంస్కృతంలో పరిచయం, ఆ పాండిత్య పటిమ ఉండాలి, స్కాలర్స్లీ. యోగానికి అది అవసరం లేదు. యోగానికి కావాల్సింది నీ శరీరం నీ కంట్రోల్ ఉందా, నీ మనసు నీ కంట్రోల్. సో విద్యావంతుడు, మామూలుగా మనం అనుకునేటువంటి భౌతిక విద్యావంతుడు కానివాడు సైతం యోగాభ్యాసం ద్వారా మనసుని, ప్రాణాన్ని చక్కగా కంట్రోల్ చేసి యోగసిద్ధిని పొంది దైవీ సంపత్తిలో ఉండగలుగుతాడు. సామాన్యుడు సైతం విద్యావంతుడు కాకపోయినా కూడా యోగ అభ్యాసం ద్వారా మనసుని, శరీరాన్ని, ఆత్మకు మంచి అనుసంధానాన్ని ఏర్పాటు చేసి తాను దైవానికి వేరు కాదు, జీవితం తాలూకు పరమార్థం ఏంటి, ఈ భగవంతుడు జీవితాన్ని ఇచ్చింది ఎందుకు, టు రియలైజ్ దట్ యు ఆర్ ఎంబాడీమెంట్ ఆఫ్ డివైనిటీ. నువ్వు డివైనిటీ తాలూకు ఎంబాడీమెంట్ అని గ్రహించడానికే నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, సత్, ట్రూత్, చిత్, నాలెడ్జ్, ఆనందం, బ్లిస్. ఆనందం ఈజ్ నాట్ లాఫ్టర్, ఆనందం ఈజ్ బ్లిస్. ఏ వస్తువు లేకుండా, ఏ కోరిక లేకుండా, ఏ ఇంద్రియంతో అవసరం లేకుండా నీలో నువ్వు పొందేటువంటి అనిర్వచనీయమైనటువంటి ఎక్స్పీరియన్స్ని బ్లిస్, ఆనందం అంటాం. ఆ ఆనందాన్ని పొందినప్పుడు ఆ ఆనందానుభూతికి పాండిత్యపట్టి మొక్కల. ఆ ఆనందానుభూతిలో ఉండే వాడే వాడు అన్నట్టు, తత్స బ్రహ్మార్పణం వస్తుంటే సర్వం బ్రహ్మానికి అర్పిస్తే నీకు నాకేం వస్తుందయా అన్నట్టు రిప్లై చెప్పాట, నువ్వే బ్రహ్మ అవుతావయా అన్నట్టు. యు బికమ్ ఎంబాడీమెంట్ ఆఫ్ డివైనిటీ. యు ఎంజాయ్ ది టచ్ ఆఫ్ ఎర్త్, ది టచ్ ఆఫ్ ఎయిర్, ది టచ్ ఆఫ్ అన్ని, ప్రతి దానిలో కూడా ఆ దివ్యత్వాన్ని ఆస్వాదించడం జరుగుతుంది. అది దానికి ఏవి ఉన్నత విద్యలు ఏమీ అవసరం లేదు. కంట్రోల్స్ కావాలి, నియంత్రణ, స్వయం నియంత్రణ. బుద్ధి కంట్రోల్లో మనస్సు, మనస్సు కంట్రోల్లో ఇంద్రియాలు, ఈ బుద్ధి ఆత్మానుగతం అవుతుంది. అదే భగవద్గీత శ్లోకంలో చెప్తాడు, ఇంద్రియాణి పరణ్యాహం, శరీరం కన్నా ఇంద్రియాలు బలమైనవి. ఇంద్రియేభ్య పరం మనః, ఇంద్రియాలకి రాజు ఇంద్రుడు మనస్సు. మనసస్తు పరాబుద్ధి, మనస్సు కన్నా నిశ్చయం చేసి చెయ్యి చెయ్యి అనేకి డెసిషన్ ఫ్యాక్టర్ బుద్ధి. యో బుద్ధి పరతస్తు సహా, మానవుడికి ఇచ్చిన ఈ బుద్ధి ఇంద్రియం ఆ పరతత్వం, డివైన్ ఎనర్జీకి, ఆ ఓజశక్తి వైపు, ఆ పరతత్వం వైపు చక్కగా నేను డైవర్ట్ చేస్తాను, నిన్ను మరలించగలుగుతాను అని చెప్తాడు భగవద్గీతలో. భగవద్గీత సారాంశం అని ఆ పరతత్వాన్ని గ్రహించే శక్తి కేవలం మానవుడికి ఉండి మిగతా జంతువులకి అంది, వాటికి బుద్ధి లేదు. మానవుడికి బుద్ధి ఇంద్రియం ప్రసాదింపబడింది, అందుకనే వీడి కాన్ఫిగరేషన్ కూడా షట్చక్రాలు. గర్భంలో ఉన్నప్పుడే ఫామ్ అవుతుంది. గర్భస్థ శిశువు ఎట్లా తయారవుతుంది తెలుసా? 10 వాయువుల నేతృత్వంలో గర్భస్థ శిశువు పెరుగుతుంది. ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన, సప్రాణ, ఇవన్నీ కూడా

0: దాంతోపాటు నాగ కూర్మ కృకర దేవదత్తము ధనంజయము ఇవన్నిటి కాంబినేషన్లో గర్భంలో ఉన్న శిశువు ఆకారం అవయవాలు వాటి నేతృత్వంలో ఏర్పడతాయి. అద్భుతమైనటువంటిది. అంటే తన తాలూకు ఇమేజ్ని ఇంకో దాన్ని బయటకు తీసుకొస్తున్నాం మనం, తన తాలూకు స్వరూపాన్ని. అది ఎట్లొస్తుంది? వాయువుల ద్వారా, దశవాయువుల ద్వారా. ఎంత అద్భుతంగా ఉంది, నేచురల్గా ఉంది చూడండి. సో మోస్ట్ న్యాచురల్ థింగ్స్ ఉపయోగించుకొని న్యాచురల్ వేలో చక్కగా ఉన్నతమైన స్థితి పొందేటువంటి సద్దర్శనాల్లో సామాన్యుడు సైతం పొందగలిగేటువంటి దర్శనం యోగతత్వ దర్శనం.
1: ఇప్పుడు గురువుగారు, కొంత పెద్ద పెద్ద కళాకారులు సపోజ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు కానీ పాటలు పాడే వాళ్ళు కానీ వాళ్ళు పాడుతూ లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్ వాయించి మనం కూడా ఒక తాదాత్మ్యతగా చెందుతాం, అంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఈ యోగ స్థితిలోకి వెళ్ళిపోతారంట.
0: నాదయోగం జాగరాజు వారు, హనుమాచార్యుడు వాళ్ళు నాదయోగాన్ని పట్టుకొని ఏ రకంగా, ఒకటే చెప్తా అండి, నియమాల్లో యమ నియమాల్లో యమంలో అహింస, నువ్వు హింస పడకూడదు ఇంకోటి హింస చేయకూడదు. నియమంలో ఈశ్వర ప్రణిధానం అంటారు, టేకింగ్ రిఫ్యూజీ ఇన్ ఆల్మైటీ. పోత బొమ్మిర పోతనామాచ్యుడు కానీ పలికి నేను పలికిడిది భాగవతం అట, పలికించడి వాడు రామభద్రంటాడు, నేను పలికిన భవహారమా ఉండట. అద్భుతమైనటువంటి, 100 మంది పిహెచ్డీలు చేశారు పోతన భాగవతం మీద, ఆయన పిహెచ్డీ కాదు. ఆ ఉపాసనా బలంతో, ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్తో పోయిటరీ వచ్చింది. అదే రకంగా రవీంద్రనాథ్ గీతాంజలి, ఈ ఇప్పటివాడే లేటెస్ట్ వాడు. సో ఆ రకమైన మార్పులు వస్తాయి, అద్భుతమైన చేంజెస్ వస్తాయి, చేంజెస్ తీసుకురావచ్చు. మార్పు నేచురల్గా వస్తుంది, నీలో బిల్డ్ అవుతుంది. రవీంద్రనాథ్ ట్యాగూర్ వాజ్ నాట్ ఈవెన్ ఏ గ్రాడ్యుయేట్ బట్ హీ వన్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ గీతాంజలి. గీతాంజలి ఎట్లా రాశాడు, లోపలికి పోతే 3 గంటలు బయటకు వచ్చేవాడు కాదు, డివైన్ ఎక్స్టసీ అది ప్రాంప్ట్ చేస్తుంది. తద్వారా వాడికి అట్లనే పోతను, ఒకసారి పోతను వెళ్ళి సగం గుర్తు రాకపోతే విష్ణువే వచ్చి రాశాడని చెప్తాడు. సో అక్కడ ఏంటి, ఈశ్వర ప్రణిధానం అనేది ఉంటుంది. ఈశ్వర ప్రణిధానం అంటే టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ ఈశ్వర, టేకింగ్ రిఫ్యూజ్ ఇన్ ఇట్ ఈజ్ హీ హూ ఈజ్ డూయింగ్ ఇట్, ఐఎమ్ హిస్ ఇన్స్ట్రుమెంట్. ఈ పరికరాన్ని ఆ ఈశ్వరుడికి అర్పితం చేస్తాం. అదే భక్తి యోగంలో వాడు చెప్పేది కృష్ణుడు, మయ్యేవ మన ఆదర్శ మై బుద్ధిని నివేశ, నీ మనసు నాకీరా, నీ బుద్ధిని నాకీరా, నివశిష్యసి మయ్యేవ, నీ రెసిడెన్స్ నాదిరా, నువ్వు అనుకున్నదంతా ఇమాజినరీ, నీ పర్మనెంట్ రెసిడెన్స్ ఈజ్ మై, యువర్ అబోడ్ ఈజ్ మై ప్లేస్. నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధం నశంచేయ, నువ్వు నా అడ్రస్ తీసుకో, ఊర్ధ్వగతిని పొందుతావు అంటాడు. సో ఆ ఈశ్వర ప్రణిధానం అనే ఒక్క నియమంతో దేవు లేచు, ఈశ్వర ప్రణిధానం అద్వా అంటాడు. ఒట్టి ఈశ్వర ప్రణిధానం పర్ఫెక్ట్గా ఉంటే నీకు సమాధి వస్తుంది.
1: అంటే ఏంటి గురుగారు,
0: ఈశ్వర ప్రణిధానం అంటే ఈశ్వరుడే సర్వస్వం. తుమేవ మాతాజ, తుమేవ పిత, తుమేవ బంధు, తుమేవ సఖ, తుమేవ ద్రవిణం, త్రుమిడేవ త్రుమేవ సర్వం అనే భావంతో ఉండటం ఎప్పుడు నిత్య జీవితంలో, అది ఈశ్వర ప్రణిధానం. ప్రణిధానంలో 2 ఉంటాయి. ఆ ప్రణిధానం గురించి అద్భుతంగా చెప్తాడు. ప్రణిధానం అంటే సర్వ సమర్పణ బుద్ధి, సర్వస్య శరణాగతి, ఈ 2 కలిసింది ప్రణిధానం. శరణాగతి టేకింగ్ రిఫ్యూజీ, సర్వ సమర్పణ బుద్ధి, యు ఆర్ ఆఫరింగ్ యువర్ ఇంటలెక్ట్ టు హిమ్, సో హిజ్ ఇంటలెక్ట్ స్టార్ట్స్ వర్కింగ్ త్రూ యూ, దట్ ఈస్ ప్రణిధానం.
1: గురుగారు, ఇప్పుడు యోగా గురించి మనం మాట్లాడుకున్నాం, ఇది 20 సంవత్సరాల దగ్గర నుంచి ప్రారంభించవచ్చు, 20 సంవత్సరాల పెద్దవారు వయసు వరకు చేయవచ్చు.
0: అది వాడు చక్కగా చెప్పేది ఏంటంటే, వృద్ధోవ వ్యాధితో దుర్బలో అభ్యాసే సిద్ధి మాప్నోతి సర్వయోగీష్వితం ధృత. వృద్ధుడు వ్యాధి వచ్చినవాడు, వ్యాధి తగ్గించుకొని దుర్బలోపివా, వాడికి అది చేసే దాని మీద ఇంట్రెస్ట్ దాన్ని బట్టి ఉంటుంది, ఏజీని బట్టి కూడా. ప్రహ్లాదుడు కడుపులో ఉండగానే అన్ని గ్రహించాడు, నారాయణ మంత్రాన్ని సిద్ధి చేసుకున్నాడు. సో బాలుడిగా ఉన్నప్పుడు మామూలుగా 7 ఇయర్స్ అని చెప్తాం, ఎందుకంటే ముందే ఆసనాలు వేస్తే ఎత్తే దగ్గరకు బాగా 6-7 ఇయర్స్ అవగాహన అవ్వదు. 7 ఇయర్స్ మీ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం ఎవ్రీ ఇయర్, మాకు బ్రహ్మాండమైన

0: రెస్పాన్స్ ఉంటుంది. ఒక్కొక్క క్యాంప్కి 200 మంది 150 మంది పిల్లలు వస్తారు. అక్కడ వాళ్ళకి యోగాభ్యాసంతో పాటు సెల్ఫ్ రిలయన్స్, సెల్ఫ్ సర్వీసు, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుక్కోవటం, వాళ్ళకి సర్వీస్ తాలూకు ఇంపార్టెన్స్, డిగ్నిటీ ఆఫ్ సెల్ఫ్ సర్వీస్, ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. సో చిన్న ఏజ్ నుంచి బిజాలేసి 7th ఇయర్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, ఏజ్కి తగ్గట్టుగా నీ లైఫ్ స్టైల్, తర్వాత మన ఏజ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఏజ్ చేయగలము అది అవి చేయాలి. ఊరికే వాడేది తోడు చేశాడని మనం చేయకూడదు. వాడే 90 సార్లు సూర్య నమస్కారాలు చేసాడు, మోకాళ్ళు నిప్పున్నోడు చేస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది వాడికి. వాడికి ఏది అనువో, హితం మితం కృతం, వాడికి ఏది హితమో ఏది మితమో ఏది కృతమో అది చేసుకోవాలి. అంతేకాని వాడిని చూసి వీడిని చూసి వాడు చేశాడు నేను చేస్తాను అనకూడదు. నీ శరీరాన్ని బట్టి, నీ శరీర స్థితిని బట్టి.
1: టిఎల్ నరసింహారావు గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమ్మ

0: ఏది కృతమో అది చేసుకోవాలి. అందుకని వాడిని చూసి వీడిని చూసి వాడు చేశాడు నేను చేస్తాను అనకూడదు. నీ శరీరాన్ని బట్టి, నీ శరీర స్థితిని బట్టి.
1: టిఎల్ నరసింహారావు గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు మా శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: చాలా అందరికి కూడా ఇంత అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగ సాధకులకి, యోగ అభిలాషకులకి, యోగ పిపాసలకి, యోగ ధౌరీన్యులకి అందరికీ కూడా మా హార్దిక శుభాభినందనలు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 1:20 వనితాలోకం కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు శ్రీమతి బాల కామేశ్వరి గారితో పరిచయం వినవచ్చు.

మధ్యాహ్నం బాల వినోదం కార్యక్రమంలో అమీర్పేట జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ఉంటుంది. ఇక 3 గంటలకు సమన్వయ నాటక కార్యక్రమంలో ఓ కాశీ నివాసీ రావయ్య నాటకం ప్రసారమవుతుంది. రచన శ్రీ పిటి మాధవ్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీరు వింటున్నారు యోవాణి కార్యక్రమం. ఈరోజు నేను మరి మంచి మంచి ముచ్చట్లతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. నేను మీ హైమశ్రీ. అవన్నీ ఏంటో తెలుసుకుందామా? చలో పదండి మరి.

ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా 2 ముఖ్యమైన స్పెషల్ డేని మనం జరుపుకుంటాం. అది ఏంటంటే వరల్డ్ మ్యూజిక్ డే అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా. ఈ రెండు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటాయి. సంగీతం మనకు ఆనందాన్ని, ప్రశాంతతను అందిస్తే యోగా శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పెరుగుతున్న స్ట్రెస్, టెన్షన్ మధ్యలో ఉన్న మనకు ఈ రెండుటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సంగీతం అనేది కేవలం వినోదం కోసం మాత్రమే కాదు, అది మన మనస్సుకు ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా. ఒక రోజంతా పనిలో బిజీగా గడిపిన తర్వాత కొద్దిసేపు మనకు ఇష్టమైన పాటలు వింటే మనసు చాలా తేలికగా అనిపిస్తుంది కదా. కొంతమందికి ఉదయం సంగీతం వింటే రోజు మొత్తం ఉత్సాహంగా ఉంటుంది, మరికొందరికి ట్రావెలింగ్ టైంలో మ్యూజిక్ తోడుగా ఉంటుంది. మన దేశంలో సంగీతానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. జానపద గీతాలు, భక్తి గీతాలు, శాస్త్రీయ సంగీతం, సినిమా పాటలు, ఇలా ఎన్నో రకాల సంగీత సాంప్రదాయాలు ఉన్నాయి. ప్రతి పాటలో ఒక భావం ఉంటుంది. కొన్ని పాటలు మనకు స్ఫూర్తిని ఇస్తాయి, కొన్ని పాటలు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి, మరికొన్ని పాటలు జీవితంపై కొత్త ఆలోచనలను కలిగిస్తాయి. సంగీతం ప్రతి ఇంట్లో ఒక భాగమైపోతుంది. మొబైల్ ఫోన్, టీవీ, రేడియో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఎవరు ఎక్కడ ఉన్నా ఈ టెక్నాలజీ ద్వారా ఇట్టే మన చేతిలో మన ప్రపంచాన్ని చూసేస్తున్నాం. ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా సంగీత కళాకారులను గుర్తు చేసుకోవాలి. వారు తమ కళతో మన జీవితంలో ఆనందాన్ని నింపుతారు, అలాగే సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి కూడా కల్పిస్తారు. సంగీతం ఒక కళ మాత్రమే కాదు, అది మనుషులను కలిపి ఒక అందమైన బంధం. భారతదేశ సంగీత రంగంలో గొప్ప చరిత్ర ఉంది. భారతీయ శాస్త్రీయ సంగీతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం వంటి సాంప్రదాయ సంగీత పద్ధతులు శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి వంటి మహానుభావులు భారతీయ సంగీతాన్ని విశేష సేవలు అందించారు. ఆధునిక కాలంలో కూడా అనేక మంది గాయకులు సంగీత

సంగీతం గురించి ఇంతగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మన మనసుకు హత్తుకునే ఒక మంచి పాటను విందామా? చలో పదండి మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2014 జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది మంది యోగా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు, అది సంపూర్ణ జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యాన్ని ఉంచడంతో పాటు మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచుతుంది, ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది, జీవితంలో సమతుల్యతను తీసుకొస్తుంది. ఉదయం స్వచ్ఛమైన గాలిలో యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి, శరీరానికి సరైన రక్త ప్రసరణ జరుగుతుంది, కండరాలు కీళ్ళు మరింత చురుకుగా పనిచేస్తాయి. అంతేకాకుండా యోగా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. స్టూడెంట్స్ యోగా చేయడం ద్వారా కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. ఎంప్లాయీస్ యోగా చేయడం వల్ల వాళ్ళ స్ట్రెస్ టెన్షన్ తగ్గుతుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు కూడా. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ అనుకూలమైన యోగా విధానాలను అలవాటు చేసుకోవచ్చు. ఇప్పటి కాలంలో కంప్యూటర్ ముందు ఎక్కువ

ఎక్కువసేపు కూర్చోవడం ద్వారా ఫిజికల్ మూమెంట్స్ అనేది తగ్గుతుంది. అందుకే రోజుకు కనీసం కొంత సమయం యోగాకు కేటాయించడం చాలా అవసరం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ఆరోగ్యంగా ఉండటం మన బాధ్యత. చిన్న చిన్న మంచి అలవాట్లు మన జీవితంలో పెద్ద మార్పులను తీసుకురావస్తుంది. అందుకే ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేయడం అలవాటు చేసుకుందాం. ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సంగీతం మన జీవితాన్ని ఆనందాన్ని ఇస్తే, యోగా మన జీవితానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ రెండు కూడా మన జీవితాన్ని మరింత ఆనందంగా, ప్రశాంతంగా మార్చగలిగిన అద్భుతమైన వారాలు. ఇప్పుడు ఒక మంచి సాంగ్ విందామా? చలో విందాం పదండి మరి.

సో ఇదండి ఈరోజు మన యువవాణి కార్యక్రమం. మరొక యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి సమయం మధ్యాహ్నం 12:30. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపు ఏ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని డంబులలో తలపడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రేలను ఈరోజు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. నౌకా నిర్మాణ రంగంలో భారత్ ఒక కొత్త దార్శనికతో ముందుకు సాగడం ప్రారంభించిందని అన్నారు. నావికాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌకలు పోరాట కార్యకలాపాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వే, జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి ఉద్దేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అనేక విధానపరమైన సంస్కరణలు చేపట్టిందన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్స్లను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు ఆయన తెలియజేశారు.
2: భారత్ ఆజ్ అప్నే పూరే మారిటైమ్ ఎకోసిస్టమ్ కో సశక్త బనా రహా హై, ఇస్లియే ఆజ్ భారత్ అప్నే బందర్గాహో కా ఆధునీకరణ కర్ రహా హై, నయీ క్షమతా తయార్ కర్ రహా హై, నయీ కనెక్టివిటీ బనా రహా హై, నదీ జల మార్గో కా విస్తార్ కర్ రహా హై, మల్టీ మోడల్ లాజిస్టిక్ నెట్వర్క్ వికసిత్ కర్ రహా హై, సాగర్ మాలా జైసే అభియాన్ ఇసీ వ్యాపక సోచ్ కా హిస్సా హై.
1: ఈ యుద్ధ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారత భవిష్యత్తుకు సంకేతమన్నారు. రాబోయే సంవత్సరాల్లో భారత్ సముద్ర రంగంలో లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం అభివృద్ది చెందిన భారత్కు దీన్ని చోదక శక్తిగా భావిస్తోందని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. దేశంలో రక్షణ రంగం ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయని ప్రధానమంత్రి చెప్పారు. 2014 వరకు భారతదేశం దాదాపు 700 కోట్ల రూపాయల విలువైన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేయగా ఈరోజు ఆ సంఖ్య దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన గుర్తు చేశారు.
2: 2014 దేశ్ కా కుల్ డిఫెన్స్ ప్రొడక్షన్ 40,000 కరోడ్ రూపాయ కే ఆస్ పాస్ థా, ఆజ్ యహ్ బఢ్కర్ లగ్భగ్ 1,80,000 కరోడ్ రూపాయ తక్ పహుంచ్ గయా హై. ఔర్ సాథియో, ఏక్ తరఫ్ దేశ్ మే రక్షా ఉత్పాదన్ తేజీ సే బఢా హై, దూసరీ తరఫ్ హమారా డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అభూతపూర్వ గతి సే బఢ్ రహా హై.
1: ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దూనగిరి స్టెల్త్ ఫ్రిగేట్ నౌక బ్రహ్మోస్ క్షిపణులు, మధ్యశ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థలతో సన్నద్ధమైంది. ఐఎన్ఎస్ సంశోధక్ తీర ప్రాంతంలో లోతైన నీటి హైడ్రోగ్రాఫిక్ కార్యకలాపాల కోసం రూపొందించిన ఒక సర్వే నౌక కాగా, ఐఎన్ఎస్ అగ్రయ్ అనేది తీర ప్రాంత రక్షణ కోసం టార్పెడోలు, రాకెట్ లాంచర్లు, సోనార్ వ్యవస్థలతో కూడిన జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ నౌకల్లో 75% పైగా స్వదేశీ పరికరాలను ఉపయోగించారని, దీని నిర్మాణంలో 200 పైగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయని, ఇది భారత దేశీయ నౌక నిర్మాణ పరిశ్రమ వృద్ధిని తెలియజేస్తుందని భారత నౌకాదళం పేర్కొంది. ఈరోజు భారత్తో పాటు ప్రపంచవ్యాప్త

ప్రాంతంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాముఖ్యతను ఈ ఇతివృత్తం తెలియజేస్తుంది. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి దేశవ్యాప్తంగా జరుగుతున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ ఈ ఉదయం యోగా సాధనలో వేలాది మంది ప్రజలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జూన్ 21 భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగటి సమయం గల రోజని, యోగా వల్ల అది ఇప్పుడు అతిపెద్ద సామాజిక పండుగ దినంగా మారిందని ఆయన అన్నారు. యోగాను నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దాన్ని మన జీవితాల్లో ఒక భాగం చేసుకోవాలని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా కోరారు. భారత నాగరికత ప్రారంభంతోనే మొదలైందని విశ్వసించే యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన ఒక శాశ్వతమైన సాధన అని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ అన్నారు. యోగా గురించి ఒక వ్యాసంలో తన ఆలోచనలు పంచుకుంటూ, యోగా భారత్ ఆధ్యాత్మిక వివేకంలో పాతుకుపోయి శరీరాన్ని, మనస్సును, ఆత్మను ఏకం చేసే ఒక పురాతనమైన క్రమశిక్షణ అని ఉపరాష్ట్రపతి తన సందేశంలో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమెంట్రన్స్ టెస్ట్ నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఈవేళ జరుగుతుంది. దేశంలో 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 2,79,000 మందికి పైగా అభ్యర్థుల కోసం ఈ పునః పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, 12 భారతీయ భాషల్లో నిర్వహిస్తారు. పరీక్షకు ముందస్తుగా జామర్లు, సీసీటీవీలు, ఫ్రిస్కింగ్ సిబ్బంది, బయోమెట్రిక్స్ వంటి అన్ని వ్యవస్థలను సరిచూసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిన్న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. పరీక్షను సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకమైన రీతిలో నిర్వహించేందుకు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఎన్టీఏ తెలియజేసింది. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారుల బ్రిక్స్ సమావేశం రేపటి నుంచి 2 రోజుల పాటు మన దేశంలో జరుగుతుంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. సమావేశంలో భాగంగా బ్రిక్స్ సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు ప్రపంచం నేడెదుర్కొంటున్న సంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గే వారి వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ హెడ్గే వారిని ఒక సోషల్ మీడియా పోస్టులో స్మరించుకుంటూ, ఆయన ఆర్ఎస్ఎస్ను స్థాపించారని, ప్రజల్లో దేశమే ప్రథమ అనే భావనను, సాంస్కృతిక జాతీయవాదాన్ని విస్తరింపచేశారని కొనియాడారు. డాక్టర్ హెడ్గేవార్ సురక్షితమైన, సుసంపన్నమైన, అగ్రగామి దేశాన్ని ఊహించారని, అంటరానితనం లేని ఆత్మవిశ్వాసం, స్వదేశీ ఆదర్శాలతో కూడిన ఒక వ్యవస్థీకృత సమాజాన్ని నిర్మించడానికి హెడ్గేవార్ కృషి చేశారని అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్విట్జర్లాండ్ చేరుకున్నారు. స్విట్జర్లాండ్లో పర్యటన కోసం బయలుదేరే ముందు ఇరాన్తో చర్చలు జరిగే పద్ధతిని అమెరికా ఏర్పాటు చేస్తుందని, పరమాణు అంశాలపై పురోగతి సాధించే అవకాశం ఉందని చెప్పారు. కాగా ఇరాన్ నుంచి ఒక ప్రతినిధి బృందం కూడా స్విట్జర్లాండ్కి చేరుకుంది. అయితే లెబనాన్కు సంబంధించిన అంశాన్ని మొదట పరిష్కరించకుండా చర్చలు ముందుకు సాగవని ఇరాన్ ప్రతినిధి బృందం హెచ్చరించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా తాము హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, పోరాటం ఆగకపోతే సాధించేది చాలా తక్కువని ఇరాన్ హెచ్చరించింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, 60 రోజుల్లోగా ఇరాన్తో తుది ఒప్పందం కుదరకపోతే కీలకమైన ఆ జలమార్గంలో అమెరికన్ టోల్ విధిస్తామని కొత్త ముప్పును తెరపైకి తీసుకొచ్చారు. ఈరోజు పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక తీర ప్రాంతం, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకల్, కేరళ, మాహే ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. 3 దేశాల ఏ జట్టు క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. రంగిరి డంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక ఏ జట్టు టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. విశేషాలు మరొకసారి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో దేశీయంగా నిర్మించిన 3 భారతీయ నౌకాదళ ప్లాట్ఫామ్లను నౌకాదళంలోకి ప్రవేశించారు.

0: ప్రవేశపెట్టారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, మానవ స్ఫూర్తికి వ్యక్తీకరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్ష ఈరోజు దేశవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతుంది. త్రికోణపియ క్రికెట్ సిరీస్ ఫైనల్లో భారత శ్రీలంక జట్లు ఈరోజు శ్రీలంకలోని టంబులాలో తలపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: स्वस्थ शरीर, शांत मन और संतुलित जीवन, यही है योग का संदेश.
2: योग केवल व्यायाम नहीं, बल्कि स्वयं को जानने, समझने और अपने भीतर की ऊर्जा को जागृत करने का माध्यम है.
1: आज के इस व्यस्त जीवन शैली में, जब तनाव, भाग दौड़ और चुनौतियाँ हमारे जीवन का हिस्सा बन गई है, तब योग हमें सिखाता है संतुलन, संयम और सकारात्मकता.
2: 21 जून को विश्व भर में मनाए जाने वाले अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर आकाशवाणी हैदराबाद के विभिन्न कार्यक्रमों में योग से जुड़े विविध पहलुओं पर होगी विशेष प्रस्तुति.
1: योग का महत्व, योग का विज्ञान, विशेषज्ञों के विचार, प्रेरणादायक अनुभव और उपयोगी जानकारियाँ.
2: तो आइए योग को केवल एक दिन तक सीमित ना रखें, बल्कि उसे अपने जीवन का हिस्सा बनाएं.
1: 21 जून तक और अंतर्राष्ट्रीय योग दिवस के दिन भी बने रहिए आकाशवाणी हैदराबाद के साथ
2: और मनाइए अंतर्राष्ट्रीय योग दिवस.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగాసనాలు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీతో చర్చించేందుకు సమయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట అధ్యక్షులు రామచందర్రావు లేఖ రాశారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్ నుండి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన ఉదయపు యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. శారీరక మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగానో దోహదం చేస్తుందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం లోక్భవన్లో ప్రత్యేక యోగా వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధుల పర్యవేక్షణలో అందరూ కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, వేగవంతమైన ప్రస్తుత జీవన శైలిలో ఎదురయ్యే మానసిక ఒత్తిడ్లను జయించడానికి యోగా ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. దేశవ్యాప్తంగా కాసేపట్లో ప్రారంభం కానున్న నీట్ 2026 పరీక్షకు రాష్ట్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది అభ్యర్థులు హాజరవుతున్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా వందలాది కేంద్రాలను సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 4 కేంద్రాల్లో 1128 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అలాగే జనగామ జిల్లాలోని 2 కేంద్రాల్లో 588 మంది అభ్యర్థులు హాజరవుతుండగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లోని సెంటర్లలో పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల అమలుపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు రామచందర్రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఇందిరాపార్కులో బీజేపీ రాష్ట పార్టీ ఆధ్వర్యంలో యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ, కులమతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యోగాలో పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
1: మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యోగా విన్యాసాలు భారతదేశానికే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపు 200 దేశాలు యోగాను అభ్యసిస్తున్నారంటే ప్రపంచానికే పరిచయం చేసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజంగా మహనీయులు. మనస్సును, శరీరాన్ని మిళితం చేసి మానసిక ఉల్లాసము, శారీరకమైన ఉత్తేజము యోగా ద్వారా వ్యక్తిగా మనం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది.
0: కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన నాగరికత వరమన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని యోగభూమిగా గుర్తించాయని, ఇది కేవలం వ్యాయామం కాదని, శరీరాన్ని, ఆత్మను ఏకం చేసే జీవన విధానమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్లో ఆయుష్ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ,
2: 2014 ఐక్యరాజ్య సమితి వేదికగా యోగా దినాన్ని ప్రకటించాలని చెప్పి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కోరినప్పుడు 90 177 దేశాలు దీనికి మద్దతు తెలపడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ రోజు దాదాపు 190 పైగా దేశాల్లో 100 కోట్ల మంది యోగాను ఆచరిస్తున్నారు, యోగాను పాటిస్తున్నారు. యోగానికి మనం అందరం కూడా యోగాని ఎక్కడో పరిమితం కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అందరం నిత్యం గంట సమయం

0: పాటు యోగాకు కేటాయించండి.
1: ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక యోగా అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రేపు ఎల్లుండి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున యెల్లో అలర్ట్ జారీ చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, మానసిక ప్రశాంతతను, క్రమశిక్షణను ఇచ్చే ఒక గొప్ప జీవన విధానమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగులో నిర్వహించిన యోగా దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. యోగా కేవలం వ్యాయామం కాదని, మానసిక ప్రశాంతతకు మార్గమని, ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగాకు కేటాయించాలని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ పిల్లల మర్రి ఇండోర్ స్టేడియంలో యోగా దినోత్సవ వేడుకల్లో అరుణ పాల్గొన్నారు.
2: ఇంటర్నేషనల్ యోగా డేలో యూత్ తో పాటు మహిళలు పాల్గొన్నారు. రోజు రోజుకి కూడా యోగా యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ప్రజల లోపల పెద్ద ఎత్తున అవగాహన కలుగుతుండడం, దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా రోజు వాళ్ళ దినచర్యలో భాగంగా యోగాని చేసుకోవడం మన మానసిక ఉల్లాసం కోసం గాని, మానసిక ఒత్తిడులను ఎదుర్కోవడానికి, ఫుడ్ హెల్త్ ను కూడా మెయింటైన్ చేయొచ్చు అనేది అందరూ గ్రహిస్తున్నటువంటి విషయం.
1: ఈరోజు గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా గురువు దేవేందర్ సాహ్వి ఆసనాలను చేయించగా డైరెక్టర్ కుల్దీప్ దీది, అంజలి సిస్టర్ రాజయోగా ధ్యాన ప్రాధాన్యతను వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి ఆధ్యాత్మిక విద్యను ఉన్నత విద్యలో భాగం చేయాలని సూచించారు.
3: సో ఈ రోజు మనం కూడా ఈ ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, మనము ప్రపంచానికి అందించినటువంటి ఒక గొప్ప వరం ఏంటంటే ఈ యొక్క యోగాను అంతర్జాతీయంగా చేయడం అన్నట్టు. ఇది 2014 లో మనము యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇండియా ప్రతిపాదనను అంగీకరించి ఈ రోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నాము.
1: అన్నమయ్య పీఠం అధ్యక్షులు శ్రీశ్రీ విజయశంకర స్వామి మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వ్యసనానికి రాజయోగమే సరైన పరిష్కారమన్నారు. లవ్ యోగా వ్యవస్థాపకులు నాగేశ్వరరావు భగవద్గీతలోని యోగా సందేశాన్ని గుర్తు చేశారు. మెదక్లోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆయుష్ అధికారి మోహన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
4: మనకి యోగా చేసిన తర్వాత ఒకటి పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది, ప్రశాంతంగా డైలీ 10-15 మినిట్స్ కూడా చేస్తే సో ఫర్దర్ ఆలోచించడానికి, మీ ప్లానింగ్ గురించి, మీ గోల్ కి ఎలా రీచ్ అవ్వాలి, ఎలా చేయాలి, మీ కెరియర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి, అది చేయడానికి మీకు చాలా హెల్ప్ అవుతుంది.
1: నిర్మల్ పట్టణంలో అంబేద్కర్ భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిత్యం యోగా సాధనతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందని జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. జగిత్యాల ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో డాక్టర్ బి సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మినీ స్టేడియంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా యువజన క్రీడల శాఖ ఎన్సీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసనాలు వేశారు. హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్స్లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని యోగాను ప్రతి ఒక్కరూ జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. చారిత్రక ఖిల్లా వరంగల్ ప్రాంగణంలో సుమారు 500 మందితో కలిసి కలెక్టర్ డాక్టర్ సత్యశారద యోగాసనాలు వేశారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి వనితా లోకం కార్యక్రమం వినబోయే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. తనువును మనసును ఆత్మను ఏకం చేసే ఒక మహోన్నత సాధనం యోగా. మరి ఈ యోగాకి ఒక ప్రత్యేక రోజు ఏర్పాటు చేసుకుని దాన్ని ఆచరించడం పట్ల, దాని ప్రభావం ఎంతో ఉండబట్టి మనం ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేసుకుని దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అలాగే అష్టాంగ యోగా ప్రభావం మహిళల ఆరోగ్యంపై ఏ విధంగా ఉంటుంది అనే అంశం గురించి మనకు వివరించడానికి మన స్టూడియోస్లో మనతో ఉన్నారు యోగా గురువు కామేశ్వరి ద్విభాషి గారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కామేశ్వరి గారు.
3: నమస్తే అండి.
2: కామేశ్వరి గారు, యోగా ఈ రోజుల్లో అందరూ చాలా విరివిగా వింటున్నా, వాడుతున్నా, ఆచరిస్తున్న ఒక సాధనం. ఎందుకు యోగాకి ఒక ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసి మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది?
3: యోగశక్తులు పొందడానికి కారణజన్మలు కానక్కర్లేదు. సామాన్యులు కూడా 5 నుంచి 10 నిమిషాల వరకు చేస్తే దానివల్ల శారీరక శక్తులే కాక మానసిక శక్తులు కూడా వస్తాయి.

0: అయితే దీని అవసరం ఎందుకు అంటే, మన దేశంలో అన్ని రకాల వ్యాకులతలు పెరిగిపోయి నేటి యువతరానికి అసలు సమయమే ఉండట్లేదు. వాళ్ళకి అనేక రోగాలు చుట్టుముడుతున్నాయి. వీటన్నిటినీ గ్రహించి పరిశోధించి ఎంతోమంది శాస్త్రవేత్తలు యోగాని అంటే 2000 సంవత్సరాల క్రితము మనకి పతంజలి మహర్షి గారు అందించిన యోగ సూత్రాలని క్రోడీకరించారు. సో ఆ యోగ సూత్రాల్లో 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇప్పటి ఉన్న వ్యాకులతలకి, బాధలకి, అనారోగ్యానికి అన్నిటికీ మూలం మనసే అని గ్రహించి, సో ఆ మనస్సుని ఏ విధంగా మనం చేసే పని పట్ల శ్రద్ధ పెట్టాలి, ఆ మనసుతో ఏ విధంగా మనం మమేకం అవ్వాలి, మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా పనిచేస్తే ఆ పనికి ఒక విజయం అనేది జరుగుతుంటుంది. సో ఈ యోగాలో ఉండే ఉపయోగాలన్నిటినీ గమనించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితిలో సెప్టెంబర్ 29 ఒక ప్రతిపాదన చేశారు. యోగాని అంతర్జాతీయంగా దాన్ని ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని ఒక అంతర్జాతీయ దినంగా ప్రకటించాలనేసి అనుకున్నారు. దానికి 177 దేశాలు వారి ఆమోదం తెలిపాయి. అప్పటి నుంచి తర్వాత జూన్ 21, ఎందుకంటే ఈ జూన్ 21 నాడు అతి పెద్ద దినం, జూన్ 21 అంటే మనకి సంవత్సరంలో ఎక్కువ పగలు ఉండేది జూన్ 21, అందుగురించి జూన్ 21 నాడు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 190 దేశాలు వాటిని అదే రోజున ఆచరిస్తున్నాయి, అమలుపరుస్తున్నాయి.
1: ఓకే కామేశ్వరి గారు, ముందుగా మనం అష్టాంగ యోగా గురించి వెళ్ళే ముందు మీరు అసలు యోగా ట్రైనర్గా అవ్వడానికి ఏంటి కారణం, యోగాలో మీరు ఎంత ముందుకు వెళ్ళారు, అలాగే ఎంత విజయాన్ని ఇందులో సాధించారు మా శ్రోతలతో పంచుకోండి.
0: ఓకే, నాకు చదువు అయిపోగానే అంటే ఇంకా డిగ్రీ చేతికి రాగానే మా నాన్నగారు సడన్గా నా చేతిలో చనిపోవడం జరిగింది హార్ట్అటాక్ తోటి. తనకి మధుమేహం ఉంది, పోయే ముందు చెప్పారనమాట, అంటే ఏదైనా సమాజానికి ఉపయోగపడే పని చేయాలమ్మా అని చెప్పారు. అయితే ఈ చెప్పిన తర్వాత సడన్గా అయ్యేటప్పటికల్లా నాకు కొంచెం దాని నుంచి తట్టుకోవడానికి చాలా కష్టం అనిపించింది. అయిన తర్వాత అప్పుడు నా ముందున్నవి 2 సవాళ్ళు. ఒకటి ఏంటంటే నా కాళ్ళ మీద, ఇప్పుడు మా నాన్నగారు చెప్తుంటారు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నువ్వు ఎవరికి తలవంచవలసిన అవసరం లేదు అనేసి, అందుకోసము 24 గంటలు పనిచేసి మొత్తానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం, ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించాను. అది అయిన తర్వాత వివాహం అవడము, తర్వాత పిల్లలు, అది రొటీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకసారి మరీ చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమనిపించిందంటే ఇక్కడ చెయ్యాలి, చెయ్యాలి అంటే ఏదైనా ఒకటి క్వాలిఫికేషన్ ఎక్కువ ఉంటేనే కానీ మనం చేయలేము. అప్పుడు మా నాన్నగారు అనేది గుర్తొచ్చింది, ఏం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, అట్ ద సేమ్ టైం నాకు మానిటరీ బెనిఫిట్ ఉండకూడదు, అంటే ఆ విధంగా ఉండాలి అంటే దేనిలో వెళ్ళాలి అని అప్పటి నుంచి ట్రై చేశాను. 2003 ప్రయత్నం చేస్తున్నాను. అయితే 2007 నామల్ యూనివర్సిటీలో 2007 మొట్టమొదట పీజీ డిప్లొమా ఇన్ యోగా చేయడం జరిగింది. దానిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు చేసేది ప్రతిరోజు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అదే టైంలో మీరు వేరే వాళ్ళకు కూడా చెప్పాలి, అది అక్కడ అక్కడ ఒక కండిషన్, రోజు ఏం చేశామనేది రాయాలన్నమాట. అలా రాస్తూ రాస్తూ అదే 2007 నేను మార్నింగ్ ఆఫీస్ 10 నుంచి 5 వరకు ఆఫీస్ ఉంటుంది ఖైరతాబాద్లో చేసేదాన్ని, ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 క్లాసులు పెట్టుకునేదాన్ని, అలాగే సాయంత్రం 6 నుంచి 7 దూరం నుంచి వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు అట్లా. అంటే మొట్టమొదటగా అక్కడ నుంచి మొదలైంది
1: యోగా ప్రయాణం.
0: తర్వాత అక్కడ జిపిఆర్ఏ క్వార్టర్స్లో ఉండేవాళ్ళము, అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే నాకు ఎంతో సన్నిహితంగా ఉండి వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు నాకు సహాయం చేసి, దాంతో అక్కడ పిల్లలకి కూడా యోగా ఒక సమ్మర్ క్యాంపు లాగా పెట్టేదాన్ని ప్రతి సమ్మర్లో. అలాగే వాళ్ళకి చిన్న చిన్న కాంపిటీషన్స్ అవి, ఎందుకంటే వాడికి ఇన్స్పిరేషన్ ఉండాలి అన్నట్టుగా కాంపిటీషన్స్ కండక్ట్ చేసేదాన్ని. దాని తర్వాత ఈ రిటైర్ 2010 ఎంఎస్సి యోగా చేయడానికి

0: ఇంట్లో వాళ్ళు మొట్టమొదటి కొంచెం ఇబ్బంది, తర్వాత వాళ్ళు నా ఇంట్రెస్ట్ని గమనించి ఎంఎస్సీ యోగా కూడా పంపించడం జరిగింది. దానిలో ఒక ప్రాజెక్ట్ చేయాలన్నమాట. అయితే మిడిల్ ఏజ్ ఉమెన్ మీద ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలామంది స్త్రీలు తమ ఆరోగ్యం గురించి లక్ష్య పెట్టరు, ఎందుకంటే కుటుంబం కోసం కేటాయిస్తారు, అలాగే కెరీర్ పరంగా కేటాయిస్తారు, కానీ ఆ టైం మాకు టైం లేదు అని అంటారు. ప్రతి ఒక్కరికి 24 గంటలు టైమే ఉంటుంది. ఎంతోమంది ఎన్నో చేస్తుంటారు, మనకి టైం ఎందుకు ఉండదు? టైం మన చేతులు, మనం టైం చేతులు కాదు అని ప్రతి ఒక్కరికి చెప్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటూ యోగా ఒక్కొక్కరికి, అంటే నా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి నేను చెప్తుండే. అప్పటికి ఇంకా నాకు ఈ రాఘవేంద్ర రాయలు యోగా పెట్టాలని ఒక ఐడియా లేదు. 2007 నుంచి ఊరికినే అంటే ఇలాగ పెట్టడం జరిగింది. ఆ పేరు మీదన్ని ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. ఎంఎస్సీ యోగా చేసిన తర్వాత మా ఆఫీస్లో ఆయనకి యాక్చువల్గా ఒక ప్రాబ్లం వచ్చింది. నాకు అంతవరకు తెలియదు యోగాలో కూడా ఇంత థెరపీ ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. ఏం చేశారంటే, నాకు ఈ ప్రాబ్లం ఉందని, కానీ మా ఫ్రెండ్కి ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి ఎలా యోగా చేయాలి అని అడిగారు. అడిగిన తర్వాత నేను ఏ సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్ని అడగడం జరిగింది. చెప్పారు. చెప్పిన తర్వాత నేను అప్పుడు వైవాక్ వెళ్తున్నాను, వైవాక్ వెళ్ళి వచ్చిన తర్వాత నేను మీకు చెప్తానని చెప్పాను. అందుగురించి నేనేమన్నానంటే, ఒక యోగా సెషన్ పెట్టండి కామన్గా అందరికీ. ఆ సెషన్లో నేను అది మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి చెప్తాను, ఈ ప్రాబ్లంకి ఇది చేయండి అని చెప్తాను. లాస్ట్ అయిపోయిన తర్వాత మీకు నోట్స్ ఇస్తాను, ఆ నోట్స్ని ఫాలో అవ్వండి అని చెప్పాను. సో అయిపోయింది. 10 డేస్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అందరికి మీటింగ్ హాల్లో చెప్పడం జరిగింది. అయిపోయిన తర్వాత నేను ఎంసీఆర్ హెచ్ఆర్డీకి వచ్చేసాను, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. ఒక జనవరి 1 రోజున నాకు ఒక ఫోన్ చేశారు. 20 ఇయర్స్ నుంచి ఉన్నది ప్రాబ్లమ్, నాకు సెట్ అయింది మేడం, మీరు యోగా బుక్ రాస్తే గనక నేను మీకు స్పాన్సర్ చేస్తాను.
1: గ్రేట్.
0: అప్పుడు నాకు అనిపించింది, ఓ యోగాలో ఇంత ఉన్నదా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, నాకు అంతకుముందు స్పెట్స్ ఉండేవండి. అక్కడ వైవాక్ వెళ్ళినప్పుడు నేను స్పెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత అప్పుడు నాకు అనిపించింది, ఆయనకి ఏంటి అంత అగమ్య స్పెట్స్ లేకుండా నేను ఎట్లాగా ఉంటాను అని అనిపించింది. కానీ ఒక నెంబర్ లాస్ట్ కూర్చున్నాను, కానీ స్క్రీన్ మొత్తం బాగా కనిపించిందన్నమాట. అప్పుడే రెగ్యులర్ యోగా చేస్తే కళ్ళకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది అని నా ఎక్స్పీరియన్స్ మీద నేను గ్రహించిందండి. అంటే కొన్ని యోగాలో ఏంటంటే, మనం చేస్తున్న కొద్దీ మనకి ఎక్స్పీరియన్స్, యోగా ఇస్ ఏ ఎక్స్పీరియన్స్, మనకి ఆ ఫీలింగ్ వస్తే మనకి ఏవైతే జరుగుతాయి మనకి తెలియకుండానే మనకి తగ్గిపోతూ ఉంటాయి. సో అదొకటి నాకు ప్లస్ పాయింట్ అయింది.
1: అంటే యోగాలో మీరు చాలా మిరాకిల్సే చూశారు. అయితే మన సంకల్పం గొప్పదయ్యి ఏ ప్రతిఫలం ఆశించకుండా మన పని మనం చేసుకుంటున్నప్పుడు ఇటువంటి గొప్ప రిజల్ట్స్ అనేవి చూస్తాం. అలాగే మీకు వచ్చిన అవార్డ్స్ గురించి కూడా ఇక్కడ మీరు ప్రస్తావించాలి, మీ గోల్డ్ మెడల్స్ గురించి చెప్పండి.
0: అయితే ఇప్పుడు 2018 వరల్డ్ ఛాంపియన్షిప్ చెన్నైలో జరిగిందండి. దానికి యోగాసన కాంపిటీషన్కి నేను వెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు ఆటోమేటిక్గా ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది. అయితే అక్కడ దానిలో గోల్డ్ మెడల్ వస్తే గనక డైరెక్ట్గా చైనాలో వెళ్ళడానికి, ఫైనల్స్కి వెళ్ళడానికి అవకాశం అన్నమాట. అయితే జస్ట్ ఒక డ్రెస్ కోడ్ కారణంగా నేను అది మిస్ అయిపోయాను. అది నాకు అనిపించింది, అక్కడే ఎందుకు గోల్డ్ మెడల్, మన దగ్గర ఎందుకు సాధించకూడదు, మన దగ్గర కూడా ఉంటాయి కదా ప్రోగ్రామ్ అని. అప్పుడు డిస్ట్రిక్ట్ రంగారెడ్డి మేడ్చల్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ 2022-23 జరిగిందండి. జరిగినప్పుడు దానిలో గోల్డ్ మెడల్ వచ్చిందనమాట. అలాగే 23, 24, 25 కూడా నాకే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. దాని తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్ మన 1 అక్టోబర్ జరిగింది. దానిలో స్టేట్ లెవెల్లో కూడా గోల్డ్ మెడల్ యోగాసన ఛాంపియన్షిప్లో జరిగింది అనమాట. సో తర్వాత నాకు అనిపించింది, ఓకే చాలు ఇంతవరకు, ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో వచ్చేసింది. అందుకోసం అప్పటి నుంచి నేను కాంపిటీషన్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే మనము వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. ఎంతసేపు మన గురించి మనం కాదు, ఇంకొకటి ప్రచారం అనేది ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే అవుతుంది. అందుకోసం మన ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే బాగుంటుంది అనేసి ఇంకా కాంపిటీషన్స్కి వెళ్ళడం అనేది ఆపడం జరిగింది.
1: ఆలోచన చాలా ఉన్నతమైనదండి. అసలు నేను నాది నాకే పేరు రావాలనుకునే ఈ సమాజంలో మీరు ఎంత ఉన్నతంగా ఆలోచించడం చాలా హర్షణీయం. అయితే మన టాపిక్కి మనం వచ్చేద్దాము. అష్టాంగ యోగా అంటే ఏంటి?

0: పతంజలి మహర్షి యోగా సూత్రాలని క్రోడీకరించి అష్టాంగ యోగాన్ని తయారు చేశారండి. ఈ అష్టాంగ యోగాలు ఎందుకు ఉపయోగం అంటే, దీన్ని రాయల్ యోగా అని కూడా అంటారు, కింగ్లీ యోగా అని కూడా అంటారు. దీనిలో మనకి 8 అంగాలు ఉంటాయండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అయితే ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు ఓన్లీ ఆసనాలు ఒకటే కాదు. ఆసనాలు కాకుండా యమ, నియమ, యమలో 5 మళ్ళీ ఉంటాయండి. యమ ఏంటంటే మన సమాజంలో ఏ విధంగా ప్రవర్తించాలి, నియమ మనల్ని మనం ఏ విధంగా సరిచేసుకోవాలి, అంటే ఇదేమో సోషల్ డిసిప్లిన్, ఇది ఇండివిజువల్ డిసిప్లిన్. అయితే ఈ సోషల్ డిసిప్లిన్లో ఏంటి వస్తుందంటే మొట్టమొదటి అహింస. ప్రస్తుతం సమాజంలో ఎక్కువ ఉన్నది ఈ అహింస, అంటే ప్రతి ఒక్కళ్ళకి అసహనం ఎక్కువైపోయింది. అసహనం వల్ల ఏంటంటే మనం అనుకున్నది కనుక జరగకపోతే వేరే వాళ్ళ మీద అటాక్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అటాక్ అంటే అది మాటల పరంగానో శారీరకంగానో మానసికంగానో ఏదో విధంగా హాని చేయడం అనేది జరుగుతుంది.
1: అంతవరకు అవసరం లేదు మేడం. నేను అనుకుంటే ఏంటంటే ప్రతినిత్యం మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూస్తే అర్థమైపోతుంది.
0: ఎగ్జాక్ట్లీ,
1: ఇట్స్ హార్డ్లీ 30 సెకండ్స్ ఇస్తాడు. ఆ 30 సెకండ్స్ కూడా వాళ్ళు వెయిట్ చేయలేరు. ఉన్న ఈ కార్ని 2-వీలర్స్ వాళ్ళు గుద్దుకుని వెళ్ళిపోవడము, ఆ మిర్రర్స్కి టచ్ అవ్వడము, లేకపోతే ఒకరికన్నా ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలి, జీబ్రా లైన్స్ క్రాస్ చేయడం, అక్కడే మనకి అంటే 30 సెకండ్స్ వెయిట్ చేయలేని, ఓపిక లేని సమాజంలో మనం
0: అసహనం అనమాట. అంటే కొంచెం సేపు కూడా నిజానికి మన మొబైల్లో గంటలు గంటలు ఉపయోగిస్తాం, కానీ ఒక్క 5 నిమిషాలు మన కోసం మనం కేటాయించు. అయితే ఇప్పుడు ఈ అహింసని గనక ప్రతి ఒక్క మహిళ తీసుకుంటే, అంటే తను మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా, అలాగే మనం చేసే పని ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. పిల్లలు గొడవ చేస్తుంటారు, పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు వాళ్ళని ఒక దెబ్బ వేసే కంటే అలా కాదమ్మా ఇలాగా అని కొంచెం నెమ్మదిగా చెప్తే వాళ్ళు మాట వింటారు. సో మన పిల్లల దగ్గర అంటే మన ఫస్ట్ మన ఫ్యామిలీలోని మనల్ని మనం సెట్ చేసుకునేటువంటి ఇబ్బందులు లేకుండా హాని చేయకుండా ఉంటే మనకి ఉంటుంది. అది ఫస్ట్ అహింస. రెండోది ట్రూత్ఫుల్నెస్ అండి, అంటే నిజం, నిజాయితీగా ఉండడం. ప్రతి విషయంలో నిజాయితీగా ఉంటే ఎదుటి వాళ్ళు గౌరవిస్తారు. అందుగురించి మనం ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో మన కుటుంబ సంబంధాలు కూడా నిజాయితీగా ఉంటాయి. మూడోది ఏంటంటే దొంగతనం చేయకపోవడం, ఆస్తేయం. అంటే మనకి ఏదైనా దొంగతనం అంటే మాటలే కావచ్చు, వస్తువులే కావచ్చు, వాళ్ళ అభిప్రాయాలే కావచ్చు, ఏమైనా కావచ్చు. ముఖ్యంగా ఇప్పుడు జరిగేది అభిప్రాయాలను దొంగతనం చేయడం జరుగుతుంది. మన గూగుల్లో ఏ ఉన్నాయి చూడండి, వాటిలో నిజానికి మనకి ఏమీ లేకపోయినా కానీ ఏఐలో కొట్టేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకుని పేపర్కి వేసేసుకుని నా పేరు ఇలా వచ్చేసింది అని, అంటే అక్కడ నుంచే దొంగతనం స్టార్ట్ అయింది. గూగుల్ నుంచి అంటే ఒక పుస్తకం చదివే ఓపిక ఉండట్లేదు. అందుకోసం ఆస్తి ఏమంటే దొంగతనం చేయకపోవడం, ఆశించకపోవడం. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ నుంచి ఆశిస్తామో అది గనక రాకపోతే బాధ ఎక్కువైపోతుంది. ఆ బాధతోటే అన్ని ఈ వెనకాల అబద్ధాలు చెప్పడం అనేది, వెనకాల అహింస, అన్ని హింస అన్ని వచ్చేస్తుంది, దానికి కనెక్టెడ్ అనమాట. నెక్స్ట్ నాలుగోది సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం కాదు, వివాహ బంధానికి కట్టుబడి ఉండడం. ప్రస్తుత సమాజంలో చాలా వరకు మహిళలు, అంటే నేను మహిళలను తక్కువ చేయట్లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళకి సమాన గౌరవం ఇవ్వట్లేదని నేను అనుకోవడము, సమాన గౌరవం ఇవ్వట్లేదనే ఉద్దేశంతో వాళ్ళు బయటకు వెళ్ళడం జరుగుతుందేమో అనుకుంటున్నాను. అంటే నాకు అదొక ఒపీనియన్, ఎందుకంటే మనం ఎప్పుడు మహిళలను తక్కువ చేయకూడదు. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళు ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రెస్పెక్ట్ ఆశిస్తారు. ఎప్పుడైతే రెస్పెక్ట్ రాలేదో, ఆశించలేదో, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వేరే దానికి వెళ్ళడం అనేది తప్పే కాదంటే అది నేను సమర్థించడం లేదు. అలా కాకుండా వివాహ బంధానికి కట్టుబడి ఉంటే ఫ్యామిలీ నిలబడుతుంది, పిల్లలు ఇబ్బంది పడకుండా ఉంటారు. అందుకోసమని బ్రహ్మచర్యం అనేది పతంజలి మహర్షి గారు దీనిలో కూర్చడం జరిగింది. ఇది మహిళలకు చాలా ఉపయోగం. తర్వాత ప్రత్యాహార అంటే మన సెన్సెస్ని, అంటే మన ఇవి ఉంటాయి కదా, మన 5 సెన్సెస్ ఉంటాయి కదా జ్ఞానేంద్రియాలు, వాటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంటే దానివల్ల ఏంటి, పోటీతత్వం, ఎదుటి వాళ్ళకు ఉంది అని మనకి కావాలి. అలాగే మనకి ఏదైనా తినాలనిపిస్తుంది అనుకోండి, మన కంట్రోల్ చేసుకుంటే మనం తినం, దానివల్లే మహిళ ఆరోగ్యం దెబ్బతింటుంది. మన సెన్స్

హాఫ్ ఇంచ్ మన నాలుకని కంట్రోల్ చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో సెన్సెస్ కంట్రోల్ అంటే అది మన బయట విషయాలే కాదు, ఆహార విషయాలే కాదు, ఒంటి విషయాలే కాదు, ఏదైనా కానీ ఉపయోగపడుతుంది. సో యమాలో ఈ ఐదు క్రోడీకరించబట్టే ఇవి గనక మహిళ గనక ఫాలో అయితే గనక సో ఆ కుటుంబము ఒక నందనవనమే అవుతుంది. తర్వాత నియమాలు ఏంటంటే ఇండివిజువల్ డిసిప్లిన్ అంటే వ్యక్తిగత సూత్రాలు అన్నమాట. ఈ వ్యక్తిగత సూత్రాల్లో మొట్టమొదటిది నియమం అండి. నియమంలో ఫస్ట్ది ఏంటంటే ప్యూరిటీ, స్వచ్ఛత. అంటే మన చుట్టుపక్కల వాతావరణాన్ని మనం శుభ్రం చేసుకోవడం, అలాగే మనల్ని మనం శుభ్రం చేసుకోవడం, మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించడం, మాట స్వచ్ఛత, మనసు స్వచ్ఛత, వాతావరణం స్వచ్ఛత, ఇవన్నీ గనక ఉంటే మనకి చాలా వరకు ఆరోగ్యపరంగా మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈ మహిళలకి ఎందుకు ఇలాగా స్వచ్ఛత మీద అవగాహన లేదని చెప్తాను. మనం ఒక మెయిడ్ని పెట్టుకుంటాం, మెయిడ్ 10 వస్తుంది, 10 దాకా మనము ఇల్లు ఓడవకుండా ఉంటాం, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం. అదే ఒక 5 పని వాళ్ళు చేస్తే గనక వాళ్ళకి శారీరకంగా బాగుంటుంది, కొన్ని 5-10 క్యాలరీలు ఖర్చు అవుతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. అందుకోసం ఈ స్వచ్ఛత అనేది మనం అమలు పరిచినట్లయితే అంటే ఎక్కడైతే మనకి చెత్త కనిపిస్తుందో తీసేయడం అన్నమాట. అది మనం చేస్తే మన పిల్లలు కూడా చేస్తారు, అంటే మనం ఏదైతే అమలు చేస్తాం పిల్లలు కూడా అమలు చేస్తారు. సో అందుకోసం స్వచ్ఛత అనేది మొట్టమొదటిది అనమాట. రెండోది కంటెంట్మెంట్, అంటే సంతోషం. అంటే బాధ వస్తే ఎక్కువగా బాధపడిపోవడం, సంతోషం వస్తే పొంగిపోవడం, ఈ రెండు కాకుండా ఒకటే బ్యాలెన్స్డ్గా ఉండాలి, అప్పుడు మనకి ఆరోగ్యపరంగా ఇటువంటి ఇబ్బందులు రావు. మూడోది తపస్సు, అంటే ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా వెళ్ళడం అనేది. చాలామంది మహిళలు అంటే మేము జాబ్ చేస్తున్నా చేయకపోయినా కానీ ఒక లక్ష్యం లేకపోతే టైం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యాన్ని సాధించాలి అనుకుని దాని గురించి ఆలోచిస్తాం, అప్పుడు ఏంటంటే మన కుటుంబము బాగుంటుంది, అలాగే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఏదైతే మనం చెయ్యాలి అనుకుంటామో అది ఒక లక్ష్యంగా పెట్టుకొని చెయ్యాలంటే తపస్సు పూర్వకాల మునులు చేసేవాళ్ళు చూడండి, ఒకటి పెట్టుకొని వర్షమైనా గాలైనా ఎండైనా అక్కడే ఉండి అడవుల్లో ఉండేవాళ్ళు. కానీ మనం అడవుల్లో ఉండవలసిన అవసరం లేదు, మనకేంటంటే కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ కావలసిన సౌకర్యాలలో మనం చేసే లక్ష్యం అట్లీస్ట్ 10 దానికి కేటాయిస్తే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది. మూడోది అది. నాలుగోది ఏంటంటే అతిగా కూడబెట్టడం అన్నమాట. అంటే అతిగా అంటే మనకి ఎంతవరకు ఉంటే మనం ఉండడానికి ఒక ఇల్లు చాలు, 10 అవసరం లేదు, అలాగే మనకి కావాల్సింది ఎంతవరకు కావాలో అంతవరకు చాలు. అంతకు మించి గనక సంపాదిస్తే దాన్ని కాపాడుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, దానివల్లే అన్ని అనారోగ్యాలు వస్తాయి. సో అప్పటి పతంజలి మహర్షి వీటన్నిటిని గమనించుకొని పెట్టడం జరిగింది. చివరిది ఏంటంటే మనం చేసే ప్రతి పని మనం చేస్తాం, అన్ని పనులు చేస్తాం, కానీ ఫలితాన్ని ఆశించకూడదు. ఎప్పుడైతే మనం ఫలితాన్ని ఆశిస్తామో ఫలితం మీదనే దృష్టి ఉంటుంది, చేసే పని పట్ల ఉండదు. అందుకోసం మనం చేసే పని చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేసేయాలి. సో ఈ యమా నియమాలో గనక మహిళలు గనక పాటిస్తే గనక వాళ్ళకి ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీని తర్వాత మూడోది ఆసనం. ఈ ఆసనం ఏంటంటే మనము ఒకటే స్థితిలో ఎక్కువసేపు ఉండడం ఆసనం అంటే. అది ప్రాణాయామం కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, శరీరంలో రకరకాల భంగిమలతో ఆసనాలని కూర్చడం జరిగింది. 84 ఆసనాలు ఉంటే మనకి క్రమేణ తగ్గిపోతూ 84 వచ్చాయి. ఇప్పుడు 32 ఆసనాలు, ఫండమెంటల్ ఆసనాలు 32. అయితే కొంతమంది యోగా గురువులు వాటిని, అంటే బీకేఎస్ అయ్యంగార్ అలాంటి వాళ్ళు వాటిని వేరే పాశ్చాత్య భంగిమలు చేర్చి 500 తీసుకెళ్లడం జరిగింది. అయితే మనకి ఏవైతే కనుక 32 ఆసనాలు కనుక సక్రమంగా వేస్తే కనుక మనకి ఆరోగ్యం అనేది వస్తుంది. తర్వాత ప్రాణాయామ, అన్నిటికంటే ముఖ్యం ఈ ప్రాణాయామ. చివరి నాలుగోది ఎందుకు పెట్టారంటే మొట్ట యమాని యమాలు చేసినప్పుడు మైండ్ స్టేబుల్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు, ఆసనం చేసినప్పుడు ఆరోగ్యం వస్తుంది. అలాగే ఈ దీనికి ప్రాణాయామం చేసినప్పుడు మన శ్వాసతోటి మనం మానసికంగా చాలా ఉత్సాహంగా ఉండగలుగుతాం. శ్వాస స్థిరంగా ఉంటే శరీరం స్థిరంగా ఉంటుంది, శరీరం స్థిరంగా ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది. ఒక

0: స్టెబిలిటీ, ఒక బ్యాలెన్స్ అనేది ప్రాణాయామంలో వస్తుంది. ప్రాణాయామం ముఖ్య అంటే ఆసనాలేమో మన శరీర ఆరోగ్యానికైతే, ప్రాణాయామము మన ఇంటర్నల్ ఆర్గన్స్కి. అంటే ఒక దానికి ఒక 5 నుంచి 6 ముఖ్యమైన ప్రాణాయామాలు ఉన్నాయి. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు మనకి 5 రకాల వ్యవస్థలు ఉన్నాయి మన శరీరంలో. ఆ 5 రకాల వ్యవస్థలు ఉత్తేజితమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం శ్వాస తీసుకుంటున్నాం అంటే ముక్కుతోనే తీసుకోవాలి, నోటితో తీసుకోకూడదు. ఎందుకు ముక్కుతో తీసుకోవాలి అంటే, ముక్కు దగ్గర మనకి ఫిల్టర్స్ లాగా ఉంటాయి, అవి మనకి డస్ట్ రాకుండా వెళ్ళిపోతుంది. అదే నోటితో తీసుకుంటే ఎక్కువ వెళ్ళిపోయి డైరెక్ట్గా లంగ్స్కి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకోసం యోగా చేసేటప్పుడు ముక్కుతో తీసుకోవాలనేది చెప్తారు. అయితే ఇప్పుడు ముక్కుతో మనం తీసుకున్నప్పుడు, మనం స్ట్రైట్గా కూర్చున్నప్పుడు, మనం ఎప్పుడైతే ముక్కుతో తీసుకుంటామో, గొంతు నుంచి వెళ్ళిపోయి ఇలా ఇక్కడ విండ్ పైప్ ఉంటుంది, ఆ పైప్ నుంచి వెళ్ళిపోయి అబ్డామినల్ రేంజ్ వరకు రావాలి. ఇలా రావాలి అంటే ఏం చేయాలి? మనం స్థిరంగా కూర్చోవాలి. స్థిరంగా కూర్చోవాలంటే నేటి మహిళలకి చాలా ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి స్థిరంగా నిల్చోవడమే రావట్లేదు. దీనికి తాడాసన అని ఒకటి చెప్తారు అన్నమాట, ఫండమెంటల్ ఆసనం.
1: ఓకే,
0: ఈ తాడాసనం చేసినప్పుడు మనకి తెలియకుండానే మన పొట్ట ఎందుల కండరాలకి మంచి మసాజ్ జరుగుతుంది. నిజానికి ఏమంటే చాలా ఈజీగా ఉంటుంది, నిలబడ్డమే కదా. కానీ ఒక 2 నిమిషాలు టైం పెట్టుకొని, కాళ్ళు స్థిరంగా నేల మీద పెట్టుకొని, ఖాళీ వేళ్లతో సహా, అంటే ఖాళీ భాగంలో మధ్యలో ఒక ఖాళీ భాగం ఉంటుంది, ఆ భాగం మాత్రం టచ్ కాకుండా పాదం మొత్తం నేల మీద ఆనించి ఎదురుగా నిలబడితే, ఒక్క నిమిషం 2 నిమిషాలు కనుక మనకి నిలబడితే దానివల్ల వచ్చే ఉపయోగాలు అనంతం. అందుకోసం నిలబడి చేసే ఆసనాలు ఆ ఆసనం నుంచే మొదలు పెడతారు. ఎప్పుడైతే మనం నిలబడి శ్వాస తీసుకుంటామో, మనము శ్వాస పొట్ట వరకు వెళ్ళి అక్కడ ఉన్న అంతర్గత అవయవాలకి చక్కటి మసాజ్ జరుగుతుంది. ఈ చిన్న ఆసనం ఉదాహరణకి మాత్రమే. అలాగే ప్రాణాయామం వల్ల, నెక్స్ట్ ప్రాణాయామం తర్వాత ధారణ. ధారణ అంటే కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్లో మనం ఏదైనా చేసే పని పట్ల మనకి శ్రద్ధ ఆసక్తి ఉంటే మనం దాని మీద ఏకాగ్రత చేస్తాం ఆటోమేటిక్గా. అయితే మనం చేసే పని ఇష్టపడాలి. ఇష్టపడితే కష్టమైన పని అయినా ఇష్టంగా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఇష్టంగా చేస్తామో దాని మీద ఏకాగ్రత కుదురుతుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఏ పనైనా సరే మనం అనుకున్నది అంటే మహిళలు ఖచ్చితంగా సాధిస్తారు. దానికి ఈ ధారణ చాలా అవసరం. 7వది ధ్యాన. ధారణ గనక మనము సాధన చేసినట్లయితే గనక ధ్యానం, మెడిటేషన్ కుదురుతుంది. మెడిటేషన్లో మనకి శరీరంలో చాలా రసాయనిక చర్యలు జరుగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మన శరీరంలోని ప్రతి అవయవానికి ఆక్సిజన్ అందుతుంది. ఎందుకంటే ధ్యాస పెట్టి చేస్తాం, శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో దాని మీద ధ్యాస ఆటోమేటిక్గా వస్తుంది. మనం ఎంత ఎక్కువసేపు అంటే ఎవరెవరు ఎంతసేపు ఉండాలనేది వారి శారీరక పరిస్థితిని బట్టి ఉంటుంది. నెక్స్ట్ సమాధి. సమాధి అంటే ధ్యానంలోని అత్యున్నత స్థితి, అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పొందడం అన్నమాట. ఆ టైంలో మనకి ఏమీ తెలియదు, చుట్టుపక్కల పక్కన బాంబు పడ్డా కానీ మనకు తెలియదు. అటువంటి పరిస్థితిలో మన శరీరంలో చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, అలాగే మనము ఏది చేయాలనుకున్నా మనము, అంటే మనకి నిత్య జీవితంలో చాలా రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, సో మన ఒత్తిళ్ళు తట్టుకోవడం కలిగే శక్తిని మనకి ధ్యానం ఇస్తుంది అన్నమాట. ఇది అష్టాంగ యోగాలు. వీటిని గనక ప్రతి ఒక్కళ్ళు గనక ఆచరించినట్లయితే వాళ్ళకి చక్కటి ఆరోగ్యము, అలాగే సమాజం పట్ల ఒక లక్ష్యము, అలాగే ఎదుటి వాళ్ళతో ఎట్లా ప్రవర్తించాలి అనేది ఒక బిహేవియర్ సైన్స్ ఈ యోగాలో కనిపిస్తుంది. అలాగే మనము ఏ విధంగా చూసుకోవాలి అంటే, ధ్యానంలో మనలో మనకి వెళ్తాం. నీళ్ళలో మునిగితే స్నానం, మనలో మునిగితే అది ధ్యానం అన్నమాట. అది అలాగా చేసినందువల్ల ఏంటంటే మన పట్ల మనకి నమ్మకం, ఏదైనా చేయగలమనే ధైర్యం ఎన్నైనా.
1: మరి ఇప్పుడు మన ఆరోగ్యం అంటే, యోగా అంటే శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం అని కూడా మీరు చెప్పారు. మరి
2: వనిత లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 1:50. ఇప్పుడు ఢిల్లీ నుండి వార్త ప్రసారం.
3: ఏ ఆకాశవాణి హై ఖబరో కే సాత్ మే కలీమ్ అహ్మద్.

0: బాల వినోదం చిన్నారుల కార్యక్రమం. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే

voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-doj.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: తమ్ముళ్ళు చెల్లెలందరికీ స్వాగతం. ఇవాల్టి కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి చాలా మంది విద్యార్థిని విద్యార్థులు కదంబ కార్యక్రమం వినిపించేందుకు మన స్టూడియోకి వచ్చారు. వీరందరూ చక్కటి పాటలు, పద్యాలు, నాటికతో కూర్చిన కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తారు. విందా.
3: ముందుగా జయము జయము తల్లి గేయము. పాల్గొనువారు వంశిక, శరణ్య, కుసుమ, వైష్ణవి.

0: కళానిజమా సంభాషణ. ఇందులో పాల్గొని వారు పృథ్వీ, గోపాల్, మధు. ఏమిట్రా రవి ఏడుస్తున్నావు?
1: మలే
0: చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావు?
1: మలే మలే
0: ఏమిట్రా మలే మలే అంటున్నావు? మల్లెపూలు కావాలా?
1: మలే
0: చెప్పు నాన్న, ఏం కావాలి? చాక్లెట్లు కావాలా?
1: నాకు చాక్లెట్లు వద్దు, గీక్లెట్లు వద్దు.
0: మరేం కావాలరా?
1: మరే మరే
0: ఏం కావాలిరా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు నాన్న, ఏడవకుండా ఏం కావాలో చెప్పు నాన్న.
1: మలే నేనే బడికి వెళ్ళను.
0: బడికి పోవా? ఏమిట్రా రవి రోజు బడికి పోయేవాడివి, ఏమయ్యిందిరా ఈరోజు నీకు?
1: నేను వెళ్ళానంటే వెళ్ళను అంతే.
0: రాత్రి నాకు ఒక మంచి కథను మీ సారు చెప్పాడని, రేపు ఇంకొక కథ చెప్పించుకుంటానని నాకు కథ చెప్పి నా పక్కనే పడుకున్నావు కదా.
1: నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం బడికి వెళ్ళను.
2: ఏమిటి రామయ్యా, మీ రవి బడికి రాలేదు?
0: నమస్కారం సార్. వీడు ఈరోజు మంకు పట్టి పట్టి నేను బడికి పోనంటే పోనని కూర్చున్నాడు సార్.
2: ఏమిట్రా రవి, రోజు స్కూల్కి ముందే పోయేవాడివి, ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావు?
1: సార్ మలే మలే.
2: ఏమిటి రవి, ఎప్పుడిలా ఏడవలే? రవి రా బడికి వెళ్దాం.
1: నాకు ఏమి కాలేదు సార్, మీరు దగ్గరకు రాకండి, నాకు భయం వేస్తుంది.
2: చూడు రవి, మీలాంటి సత్ప్రవర్తన మంచి తెలివి గల పిల్లలు ఈ దేశానికి చాలా అవసరము. ఇప్పటి మీరే రేపటి భావి భారత పౌరులు, దేశాన్ని ముందుకు నడిపించే ధీరులు.
1: సార్ మీరు చెప్పేవన్నీ మంచి మాటలే, బాగు చదువు చెప్తారు, మంచి మంచి కథలు చెప్తారు, కానీ రాత్రి.
2: అవును రవి, రాత్రి అని పదే పదే అంటున్నావు. ఏం జరిగింది, ఏమి ఆ రాత్రి?
0: రాత్రి ఏమయ్యింది సారు, మీరు బల్లో చెప్పిన సాహస బాలుడి కథ చెప్పిండు, అన్ని బాగానే చదివాడు, పడుకుండు, తెల్లారేసరికి ఇట్లా.
2: తెల్లారేసరికి ఏమయ్యుంటుంది?
0: ఏమయ్యుంటుంది సారు, బడికి రావాల్సి వస్తుందని దొంగెత్తుతున్నాడు. వీడికి నాలుగు తగిలిస్తే గాని బీకి ఉరికిరాడు.
1: సార్ అందరూ నన్ను కొడతారు, ఇవిగో దెబ్బలు.
0: నీలాంటోని కొట్టాలా తిట్టాలా?
1: అమ్మా
2: రామయ్యా, పిల్లవాడు ఏడుస్తున్నాడు, మరి వారు అలా ఎందుకు ఏడుస్తున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు మనకెలా తెలుస్తుంది? ముందు అబ్బాయిని అడిగి తెలుసుకుందాం.
0: సార్ వీడు ఇట్టా చెప్పడు సార్, వీడికి నాలుగు బడితేనే వీడు చెప్పేది.
1: సార్ సార్
2: చెప్పు రవి.
0: బొమ్మలం చూసి భయపడ్డావా?
2: రామయ్యా ఎందుకలా నవ్వుతున్నావు? చిన్నపిల్లలు కాబట్టి వారి లేత మనసులో ఇలాంటి సన్నివేశాలు నిజాలుగానే అనిపించి ఆ సన్నివేశం వాడి విషయంగానే భావించుకునే అవకాశం ఉంది, అందుకే భయపడి ఉంటాడు. చెప్పు రవి, తర్వాత ఏం జరిగింది?
0: కరెంటు పోయి ఉంటుంది, టీవీ ఆగిపోయి ఉంటుంది, అంతే కదరా రవి?
1: అది కాదు, రాత్రి టీవీలో లాగానే కొంతమంది నన్ను కొడుతున్నారు సార్.
0: కట్టుకథలు భలే చెప్తున్నావే, రాత్రి నిన్ను కొట్టారా?
1: అవును, రోడ్డు మీద అందరూ నన్ను కొడుతున్నారు.
0: విన్నారా సార్, వీడు ఎంత పచ్చి అబద్ధాలు చెప్తున్నాడో, వీడు చెప్పేది మీరు నమ్ముతారా సార్?
2: అవును రవి చెప్పేది నిజమే, టీవీలో ఆ దృశ్యం చూశాక అది మనసులో ఉండిపోయి నిద్రలో అదే సన్నివేశాన్ని తనుగ్గా భావించుకొని కలిగి ఉంటాడు రవి. అది కలే కదూ?
1: అవును సార్, అది కలే సార్, కొద్దిగా గుర్తుకొస్తుంది.
2: అయితే అది నిజమనుకుంటున్నావా?
1: అవును సార, ఇప్పటిదాకా అది నిజమేనని బయటకు వస్తే నన్ను కొడతారని భయపడుతున్నాను సార్, బడికి వస్తే మీరు కూడా అలాగే కొడతారని భయపడుతున్నాను సార్.
0: ఎంత పిడికోడివిరా, కలకు ఇంత భయపడ్డావా?
2: రామయ్యా పిల్లల మనసు ఏమి దయని తెల్ల పుస్తకం లాంటివి, అలాంటి మనసులో ఏ చెడు సంఘట దూరినా అంత తొందరగా మర్చిపోలేరు.
0: అయితే ఇట్టా భయపెట్టే టీవీ మాకొద్దు సార్.
2: రామయ్యా టీవీ వల్ల అనేక ప్రయోజనాలున్నాయి, దేశంలోని అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, మంచి పంటల గురించి తెలుసుకోవచ్చు, పిల్లలకు పెద్దలకు అవసరమైన విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు, మనసుకు ఆనందాన్ని కలిగించే సంగీతమైన మొదలైన కార్యక్రమాలు, దాంతో ఎంతో ప్రయోజనం ఉంది. చూడు రామయ్య, సమస్యను సున్నితంగా పరిష్కరించాలి, వారికి ఏది మంచి ఏది చెడు అని వివరంగా చెప్పాలి, వారి మనసులో విషబీజాలు మొలకెత్తితే సంఘ విద్రోహులుగా శక్తులుగా మారే అవకాశం ఉంది.
0: నాకు తెలియని మంచి విషయాలు చెప్పారు సారు, ఇప్పటి నుంచి వీని జాగ్రత్తగా పెంచి గొప్పవాణ్ణి చేస్తాను సారు.
2: రవి ఇప్పుడు చెప్పు, అది కళా నిజమా?
1: కలే కలే సార్.
0: ఇప్పుడు సిరిసిరి మువ్వలు ఈ పాటకు గానం, చేయువారు హరిచరణ్, నితీష్.

0: పదాలు వినిపిస్తున్నవారు నిఖిత.
1: మనసు తెలపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ. భావం భాష అనేది మనసులోని భావాన్ని తెలియజేయాలి, మంచిని పెంచాలి. అలా చేయలేకపోతే అది వట్టి సముద్రపు హోరులాగా అర్థం లేనిది అవుతుంది. ఆశ పెరిగినవాడు అహము పెరిగినవాడు తనకు తానే కీడు ఓ కూనలమ్మ. భావం ఆశలు ఎక్కువైన వాడు అహంకారం పెరిగినవాడు తనకు తానే చెడిపోతాడు.
0: అరుణ అరుణ కిరణాలం అను పాటను ఆలపిస్తున్నవారు నిఖిత మరియు ప్రవళిక.
2: అరుణారుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి వారసులం, ఉషస్సు కోసం తపస్సు చేసి ఋషుముల జనముల వారసులం. ఉషోదయంలో హృదయ సుగంధం పంచడి పువ్వుల పుప్పడులం. అరుణారుణ ధ్వజ కిరణాలం అభ్యుదయానికి వారసులం, బానిస బ్రతుకుల పెను చీకటిలో పే

0: సులం.
1: ఇప్పుడు ద్రోహ ఫలితం కథను చదువుతున్న విద్యార్థి నవీన్.
2: ఒకనాడు కొన్ని తోడేళ్లు గొర్రెల మందలు కాపలా కాస్తున్న కుక్కల దగ్గరకు వచ్చి ఇలా అన్నాయి, మిత్రులారా, మీరు మేం చూడ్డానికి ఇంచుమించు ఒకే తీరుగా పుట్టాం. మనకు భేదం ఏమీ లేదు, కాకపోతే మనం జీవించే పద్ధతిలో మాత్రం తేడా ఉంది. మేం స్వేచ్ఛగా బతుకుతాం, మీరు అలా కాక మనుషుల ఇళ్లలో బతుకుతూ వారు మిమ్ములను గొర్రెల మందలకు కాపలా కాయిస్తారు, గొలుసులు పెట్టి కట్టేస్తారు, కర్రలతో చావగొడతారు, ఇంత చేసి తిండి కూడా సరిగా పెట్టరు. కనుక మాతో స్నేహం చేయండి, అన్నదమ్ములా బ్రతకొచ్చు. ఆ గొర్రెల మందని మాకు స్వాధీనం చేయండి, మాంసమంతా మనం సమానంగా పంచుకు తినొచ్చు. ఆ తర్వాత అడవికి పోయి స్వేచ్ఛగా బతకొచ్చు. తోడేళ్లు చెప్పిన సలహా విని కుక్కలు సంతోషించాయి. తోడేళ్లు గొర్రెల మంద మీద పడి నాశనం చేయడమే కాకుండా వాటితో పాటు కుక్కలను కూడా చంపేశాయి. దుర్మార్గులకు అవకాశం ఇస్తే ఇచ్చిన వారిని కూడా నాశనం చేస్తాయి కదా.
1: ఇప్పుడు ఒక అన్నమాచార్య కీర్తన. చక్కని తల్లికి చాంగుబల, పాల్గొనువారు వంశిక, శరణ్య, కుసుమ, వైష్ణవి.

0: ఇప్పుడు కొన్ని సామెతలు వినిపించువారు పవన్.
1: ఉల్లి దెబ్బతిన్న శిలే శిల్పమవుతుంది, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుదా, ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు, ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు, అపకారానికి పోతే ఉపకారం ఎదురైనట్లు, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు, 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.
0: పొడుపు కథలు వినిపించువారు ఉదయ్ మరియు ప్రతీష్.
2: మూట తెరిస్తే ముత్యాల వరస,
3: దంతాలు
2: 1000 కళ్ళపులి వేటకు పోయే,
3: వల
2: గూట్లో గులాబీ పువ్వు,
3: నాలుక
2: ఊరంతటికి ఒకటే దుప్పటి,
3: ఆకాశం
2: ఇంట్లో మొగ్గు వీధిలో పువ్వు,
3: గొడుగు
2: నీరు తగిలితే గుప్పెడు, ఎండ పెడితే గంపెడు,
3: దూది
2: ఎండలో కనిపించి వంటే వచ్చేది,
3: నీడ
2: ముత్యాల ఇంటిలో అడ్డంగా ఒక బల్ల,
3: నాలుక
2: 1000 కళ్ళ జంతువు వేటాడబోయింది, అది ఏమిటి,
3: వల
2: అందమైన తోటలో ఎర్రటి పండు, అది నోటితో కొరికితే చెర్రుమంటుంది,
3: మిరపకాయ
2: పందిరి మీద పాకని పాము, చెరల పాము చెక్కనైన తెల్లని పాము, ఏమిటది,
3: పొట్లకాయ
2: తేడు మేలని పండు, ఆకులేని పంట, ఏమిటది, ఏమిటది,
3: ఉప్పు
2: అవ్వ చీరకు పుట్టడ చిల్లలు
3: పుట్ట.
0: ఇప్పుడు వేడుకుందామా అన్నమయ్య కీర్తన ఆలపించువారు కుసుమ, వైష్ణవి, వంశిక, శరణ్య.

0: చీమ గొప్పదా ఏనుగు గొప్పదా?
1: చీమే గొప్పది.
0: ఎలా?
1: చీమ కుట్టగలదు, ఏనుగు కుట్టలేదు కదా.
0: ఏంటయ్యా ఈ మధ్యనే పాల రేటు పెంచావు కదా, మళ్ళా పెంచవెందుకు?
1: ఏం చేస్తామయ్యా, ఈ మధ్య పంపు నీరు దొరకడం కష్టమైంది, అందుకే పాలల్లో మినరల్ వాటర్ కలుపుతున్నాను.
0: రాజా రైలు బొమ్మ గీసుకొచ్చావా?
1: గీయలేదు సార్.
0: ఎందుకు గీయలేదు?
1: నేను గీసేబోయే సరికి రైలు వెళ్ళిపోయింది సార్.
2: ఇప్పుడు శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ రామదాసు కీర్తన ఆలపించువారు కుసుమ వైష్ణవి వంశిక శరణ్య.

0: ఇప్పుడు పద్యాలు చెప్పువారు నిఖిత.
1: ఒరులేయని యొనరించిన నరవర యప్రియమందున మనంబున కాగుంద నొరలకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదముల కెల్లన్. భావం, ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పని మనం ఇతరుల విషయంలో చేయకూడదు. ఇది అన్ని ధర్మాలకెల్లా ఉత్తమమైంది. సర్వజనుల శాంతి, స్వస్తి సంపద క్రాంతి, నేకోరి విక్రాంతి, ఓ కూనలమ్మ. భావం, ప్రజలందరికీ శాంతి సంపద ఊరట ప్రగతి కలగాలని నే కోరుకుంటున్నాను.
0: ఇప్పుడు డబ్బు విలువ నాటిక. ఇందులో పాల్గొను వారు నవీన్, పృథ్వీ, మధు, గోపాల్. పిల్లలు ఎందుకు తగులాడుకుంటున్నారు? ఇంతకు ఈ రూపాయి బిల్ల ఎవరిది?
2: ఆ రూపాయి బిల్ల నాదే సార్. వాళ్ళిద్దరూ నాతో గొడవ పెట్టుకుంటున్నారు.
0: ఎక్కడిది నీకు? ఎవరిచ్చారు?
2: మా అమ్మ ఇచ్చింది సార్.
3: కాదు సార్, అది నాది, నా చేతి నుండి జరిపడింది.
0: రాకేష్, నీకెవరిచ్చారు?
3: నాకు కూడా మా అమ్మ ఇచ్చింది సార్.
4: లేదు సార్, అది నా రూపాయి, అనుకోకుండా కింద పడింది.
0: నీకెవరిచ్చారు విజయ్?
4: నాకు మా అమ్మ ఇచ్చింది.
0: సరే, ఆ రూపాయి బిలా ఇలా ఇవ్వండి. ఈ రూపాయి అజయ్దే, ఎందుకంటే అతని కళ్ళల్లో విచారం ఉంది, అతనికి విలువ తెలుసు. మీరు ముగ్గురు ఇలా రండి. విజయ్, మీ అమ్మ నాన్న ఏం పని చేస్తారు?
4: నాన్న వ్యవసాయం చేస్తాడు, మా అమ్మ ఇంటి పని చేస్తుంది, కూలీ పని కూడా చేస్తుంది. మాకు సంవత్సరానికి సరిపడ తిండి గింజలు వస్తాయి. ఇంకా సోయా, చిక్కుడు, పత్తి పంటలు కూడా పండిస్తారు. మార్కెట్లో అమ్ముకుంటే డబ్బు వస్తాయి సార్.
0: బ్యాంకులో డబ్బు దాచుకుంటారా?
4: అవును సార్, నాకు అప్పుడప్పుడు మా అమ్మ నాన్నలు ఇచ్చిన రూపాయలు అన్ని జమ చేసుకుంటాను.
3: అవును సార్, నా దగ్గర కూడా మా అమ్మ నాన్నలు ఇచ్చిన రూపాయలు ఉన్నాయి.
0: అజయ్, నీ దగ్గర ఎంత జమ అయ్యింది? మరి రూపాయి నీదేనా?
2: నాది కాదు సార్, దారిలో దొరికింది.
0: మనది కానిది దొరికినా తీసుకోకూడదు, పరుల సొమ్ము పాము వంటిది. మీరు కలిసిమెలిసి ఉండాలి. అజయ్, రూపాయి నువ్వే తీసుకో. ఏమంటారు రాకేష్, విజయ్?
5: సార్.
0: విశ్వమాత భరతావని వినిపిస్తున్న వారు నిఖిత, ప్రవళిక.

0: దారబోసి ధరాసం ధరిషిద్దాం. విశ్వమాత భరతావని యశోగీతి వినిపించగా హిందూ రాష్ట్ర సంఘటనకు నడుం కట్టి నడుద్దాం, నడుం కట్టి నడుద్దాం.
1: కులని దోపరికి గొబ్బిల్లో ఆలపిస్తున్న వారు వైష్ణవి.
2: కులని

బాగా ఉంది, వర్షం వచ్చేటట్లు చేయవా అని ప్రార్థించాడు. సరేనన్నాడు సూర్యుడు. ఆ పిల్లవాడు ఇంటికి వెళ్ళాడు. పెద్ద వర్షం వచ్చింది. మరలా బయటికి వచ్చి పైకి చూస్తే, ఓ సూర్యుడా, కొంచెం ఎండ ఉంటే చాలు అని చెప్పాడు. సరే అన్నాడు సూర్యుడు. ఆ పిల్లవాడు తర్వాత రోజు సూర్యునికి పూజలు చేయసాగాడు. ఒకరోజు సూర్యుడు, నువ్వు రోజు పూజలు చేసే బదులు నిన్ను నా లోకానికి తీసుకువెళ్తా అన్నాడు. దానికి ఆ పిల్లవాడు సరే అన్నాడు. ఆ పిల్లవాడు ఒకరోజు సూర్యుడితో, నీవు నా దగ్గరే భూమి మీదనే ఉండు అన్నాడు. అప్పుడు సూర్యుడు, నువ్వెవరు చెప్పడానికి అని కోపంతో ఆ పిల్లవాడిని విసిరి కింద పడవేశాడు. ఆ పిల్లవాడు వాగులో పడ్డాడు. ఆ పిల్లవాడిని వేరే వాళ్ళు చూసి తీసుకువచ్చి మంచంపై పడుకోబెట్టారు. ఆ పిల్లవాడికి మెలకువ వచ్చిన తర్వాత, నా సూర్యుడు ఏడి, సూర్యుడా అని అరిచాడు. లేచి అదంతా కలగా భావించి నవ్వుకున్నాడు. రామచంద్రుడితడు ఆలపిస్తున్నవారు కుసుమ.

ఈనాటి బాల వినోదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో

0: కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్ గారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. వినండి నాటకం ఓ కాశీవాసి రావయ్య.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పించు ఓ కాశీవాసి రావయ్య నాటకం. రచన శ్రీ పిటి మాధవ్. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి.

0: చూస్తున్నావు సమే ఎక్కడు
1: మూల మూల మూల మూలమ్మ, నీకేటొచ్చింది అలా పాటలు పాడుతున్నావు? పొద్దుటి మందుగాని వేసేసినావైతే పాపం జీవితంలో ఎంతో అలసిపోయి సమాధుల్లో హాయిగా పడుకున్నారు ఆలు, లేగిసి వెళ్ళిపోగలరు. ఏటాలని ఎక్కడ కూడా బతకనివ్వవా? నీ పాటలతో మళ్ళీ సంపెత్తవా? అన్నన్నన్నన్నన్న నాకైతే ఎలాగ తప్పటం లేదు, వాళ్ళకెందుకీ కర్మ.
0: అలాగే ఇప్పుడు అలాగే ఉంటది. అదే మనం పెళ్ళిన కొత్తలో అయితే నేనేం పాడినా అచ్చు ఘంటసాల గారిలో ఉందని తెగ మురిసిపోయేదని మర్చిపోయాబెట్టే.
1: జీవితాంతం ఒకే అబద్ధం చెప్పి ఎంతకని కాదు ఎంతకని ఇని ఇని నీకు బోరు కొట్టలేదేమో గాని చెప్పి చెప్పి నాకు తెగ బోరు కొట్టేసిన. నీ పాట వింటే చాలు నాకేదో రైల్లో ప్రయాణం చేసినట్టుగా ఉంటది.
0: ఏట మాట
1: ఏటేటి ఎక్కడో

0: అనుకున్నావని రెయిల్లో ముష్టోలు అడుకుంటారు చూడు, అలాగుండదు.
1: మళ్ళీ అదే మాట చేసి
0: పనిపాట లేకపోతే సరే, పనిపాట లేనోడు దేవుణ్ణి నిందిస్తాడంట, పనున్నోడు దేవుణ్ణి మరిసిపోతాడంట, అలాగున్నది నీ వ్యవహారం.
1: పని లేకే కదే పాటలు ప్రాక్టీస్ చేస్తాడట. రేపు రాములూరు గుళ్ళో కచేరీకి పనికొస్తాయని. ఇంతకే ఏటే నోకాలో, ఊళ్ళో సంగతులేటి?
0: లాయర్ గారు భార్య నూతిలో పడిపోయిందట.
1: మరి పైకి తినేదా?
0: రేపుటికి వాయిదా వేసేసారు.
1: ఏంటి పెళ్ళ నూతిలో ఉన్నా వాయిదా తీసుకురా?
0: లాయర్ కదా మరి.
1: సర్లే, అది ఆయనకి అలవాటేమో గానే, ఏటే నోకాలో ఇవాళ ఎవరైనా పోవటానికి సిద్ధంగా ఉన్నారేమో, పోయి చూసిరావే.
0: నేనున్నానయ్యా, నన్ను కాల్సి అయ్యా.
1: అంత కోపం దేనికే, 10 రోజులు బట్టి ఏ బేరం లేదు కాబట్టి చూసిరమ్మన్నాను. జనాలు ఇలా సావున్ చేయించేస్తే మరి మనం బతికేదట.
0: అది ఎవరు నిలిపమంటావు? పాడు జన్మని తెల్లారు లేతే చాలు, ఎవరు పోతారా అని ఎదురు చూడటమే.
1: మరి ఎవరైనా పోతేనే కదా మనం బతికేది, లేకపోతే మనం ఎలా బతుకుతాం చెప్పు.
0: అలా గనకపోతే ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదయ్యా, పోయి వాళ్ళ కోసం ఎదురు చూడకపోతే.
1: పిచ్చి మగమా, యుద్ధాలు వస్తాయనే మిలిటరీ, యుద్ధాలు వచ్చాక మిలిటరీ అనుకుంటే కంట్రీ ఏటైపోద్ది. పోయినోడిని తెత్తారనే మనం ఇక్కడ ఉండేది, ఆయన తెచ్చాకే మనం అనుకుంటే శవం కులిపోదా? అయినా మనకు వచ్చిన పది ఇదే కదే.
0: ఒకళ్ళు పోతేనే గాని బతకలేని బతుకు మనకి ఎందుకయ్యా? అంతో ఇంతో మా అయ్యిచ్చిన మడిసెక్కున్నది. భూములు ఎక్కువైపోయిన మహారాజులు భూమిని కౌలుకిస్తారట, బ్యాంకోళ్ళు అప్పులిస్తారు, ఇత్తనాలు ఫ్రీగా ఇస్తారు, హాయిగా వ్యవసాయం చేసుకుని బతుకుదాం.
1: అబ్బో, ఏడు వ్యవసాయం చేసి బతికేద్దామనే? వ్యవసాయం చేసుకునే రైతులంతా మన కాడికొచ్చి బుగ్గైపోతుంటే తెలిసి వ్యవసాయం చేస్తానంటావేటే ఎర్రిమోగమా. రైతు పండించే పంటకి దిగుబడి లేకపోవచ్చునేమో గాని మన పంటకు తిరుగునేదే. వరదొచ్చినా ఎండలు ముదిరిపోయినా మరిక రోడ్డు మీద తిరిగే లారీలు కార్లు రైళ్లు ఇలా ఎందరో మనకు చేతి నిండా పని అప్పగిస్తుంటే చివరికి పుణ్యం కోసం గుడికెళ్ళినా ఏదే పుష్కరాలు వచ్చినా మన కాడికి వచ్చేస్తుంటే మనం ఎందుకే మరో పనిలోకి వెళ్ళిపోవటం? బొద్దునేకపోతే సరి, కాకపోతే అప్పుడప్పుడు చిన్న గ్యాప్ వస్తా ఉంటది అంతే.
0: అంతేనా? అయితే జీవితాంతా ఇదే పనా?
1: గుండె దైన్యం ఉన్నాడు చేసే పనే ఇది. కంపెనీలో జాబ్ ఎవడనే చేయగలడు, కానీ సుశానంలో మాత్రం దమ్మున్నాడే చేయగలడు. అసలు ఏటనుకుంటున్నావు? ఈ పని అంటే శివరికి కన్న కొడుకు పోయి కట్టుకున్న ఆడది కాటికి తీసుకొచ్చినా కరిగిపోకుండా కాల్చడానికి సిద్ధపడాలే హరిశ్చంద్ర మహారాజు నాగా. అందుకే నేనంటాను, ప్రతి శ్మశానంలోనూ శివయ్యతో పాటు హరిశ్చంద్ర మహారాజుకు గుడోటి కట్టాలని. ఆ గుడేదో నేను కట్టగానే గుడి కట్టడానికి 50 రూపాయలు నేను నీతోనే మొదలెట్ట.
0: నన్ను అడిగితే అడిగావు గాని ఇంకెవరిని అడక్క. గుడి పేరు చెప్పి మోసం చేస్తున్నావని సీటింగ్ కేసెట్టి బొక్కలేసి కదా.
1: సిసి, ఏ పని చేద్దామన్నా భయమే. అని ఓరు శుభం పలకదా?
0: అదిగో ఎవరు కారు మీద వచ్చినారు, నిన్నే పిలుపుతున్నారు. ఏదో పెద్ద బేరం లాగా ఉన్నది, వెళ్ళి చూడు.
1: నువ్వెళ్ళు, నాన్ను చూసుకుంటానులే.
0: ఏడు చూసుకుంటా కదా, ఏడు చూసుకుంటావు, వచ్చిందల్లా తాగేస్తావు. ఈ నెలలో పిల్లోడికి పీయూజీ కట్టాల, మరిసిపోనవా?
1: వస్తే నోకాలో, మన పనికి చదువు ఎందుకే, పైగా కాన్వెంట్ చదువు ఒకటి.
0: ఏమయ్యోయ్, నా కొడుకు ఈ పని చెయ్యడయ్యా. నా కొడుకుని 10వ తరగతి వరకైనా నన్ను చదివిస్తాను. ఆడు ఇంగ్లీష్లోను హిందీలోను గడగడ గడగడ గడగడ గడగడ ఆడించేయాల, అప్పుడు నీకు దడదడదడదడదడదడలాడిపోతావు.
1: నా గాని తిక్కరేగినదంటే ఆయన ఇప్పుడే చదువు మానిపించేస్తాను.
0: చదువు మానిపించేస్తావా? ఇదిగో ఇదిగో ఇదిగో, నువ్వు ఆ పని చేసినావు అంటే నన్ను రైలు కింద
1: బుర్రెట్టేస్తాను. వెళ్ళు, కాకినాడ ప్యాసింజర్ రెడీగా ఉంది నీకోసం.
0: ఏమి, మా బుర్రకి ప్యాసింజర్ రైలే కానీ ఎక్స్ప్రెస్ పనికిరావేటి?
1: నీకు అదే ఎక్కువ.
0: సర్లే, అలాగే ఏడతాను గాని ఉన్న ఒక్క గుంట నీ చదివించకపోతే ఎందుకయ్యో నీ బతుకు.
1: నీకేం పట్టిందే ఇవాళ ఇలా తినేస్తున్నావు దయ్యూనాగా?
0: అంతేనయ్యా, అంతే. తాగిన మందు ఒళ్ళంతా తినేసినా కనబడదు, కానీ పెళ్ళాన్ని తినేస్తే మాత్రం తెగ కనిపించేస్తుంది.

0: చివరికి నువ్వు తాగి తాగి ఆసుపత్రి పాలైపోతే చూసేది పిల్లమేనయ్యా. ఈ నిజం నువ్వు ఎప్పటికైనా తెలుసుకోక తప్పదు.
1: అయితే ఇప్పుడేటే, అయితే నానిప్పుడు ఆసుపత్రి పాలవ్వాలా? నువ్వు మరో మాట మాట్లాడినావు అంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వెళ్తావా వెళ్ళవా?
0: ఇదిగో ఇదిగో ఇదిగో నన్ను ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ కొట్టేస్తాను. ఒరే ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు, నానే రాని అప్ప నోకాల్ని. నువ్వు అర్జెంటుగా వచ్చి మీ బావుని బొక్కలో నేసియాల. ఏటి ట్రైనింగ్కి వెళ్దావా? ఓరే నీ ట్రైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? నువ్వు ఇతగాని ఎప్పుడు లోపలేస్తావు? ఓరే అమ్మ అంతవరకు నన్ను బతకనిచ్చి లేడ్రా. ఇదిగో ఆ పాప ఆపే. నా తమ్ముడు పోలీసు, అది మర్చిపోక.
1: నీ తమ్ముడు కాకపోతే ఓం గార్డును పిలుచుకో. నాకేటి భయం? ఎవడైనా మన కాడికి రావాల్సిందే, మనం ఎవడికాడికి పో. అవతల కారులో పెద్ద మనిషి ఎయిటింగ్, నువ్వు ఎడతావా లేదా?
2: ఎవరయ్యా ఎవరిక్కడ?
1: రండి బాబు రండి రండి. నాను నాన్న ఇక్కడ కాటు కాపర్నండి. నన్ను సారయ్య అంటారు బాబా.
2: నన్ను ఆనందరావు అంటారు.
1: అదేంటి సార్, మీరు పెద్దోళ్ళు నాకు పేరు చెప్తున్నారు?
2: లేకపోతే నాకు పేరు లేదనుకుంటావు కదా.
1: ఏటి బాబు, మీ వాళ్ళు ఎవరైనా పోయారా? ఎక్కడ పోయినారు బాబు? ఇంట్లోనా ఆసుపత్రిలోనా జబ్బు చేసిపోయినారా? ఐస్ పెట్టిలో పెట్టారా బాబు? ఎన్ని రోజులు ఉంచారు?
2: ఏమిటి ఇన్ని వివరాలు అవసరమా?
1: అవసరమే బాబు, దాన్ని బట్టే మరి ఎన్ని కర్రలు అవసరమో చెప్పగలను.
2: సరే, ఓ వ్యక్తి పూర్తిగా కాలడానికి ఎన్ని కర్రలు అవసరమో అన్ని సిద్ధం చెయ్యి.
1: అలాగే బాబు. బాబు అది మొత్తం 5,000 అవుద్ది బాబు.
2: 5,000? 6,000 తీసుకో.
1: ఇతగాడెవరో మహానుభావుల్లా ఉన్నాడు. చుట్టుపక్కల ఎవరు పోయినా సరే బండెడు కర్రలకు రూపాయి కూడా ఎక్కువ ఇవ్వరు. పైగా బేరాలు ఆడతారు, 100 కలుపుతావా 10 కలుపుతావా అని. అయ్యో అయ్యో, ఏటే ఆ డబ్బులను అలా లాగేసుకుంటాను?
0: ఇయ్యాల నీ పంట పండిందిలే. ఇదిగో ఇయ్యి కర్రలకి, ఇదిగో 500.
1: ఏటే ఇది
0: నీకు ఇది సాలే. చేసుకో చేసుకో పండగ చేసుకో. ఇదిగో అలా చూడక, కర్రలయ్యి నేను పేరుస్తాలే.
1: బాబు మా ఆడ మనిషి నోకాలు బాబు, కాస్త స్పీడ్ ఎక్కువ.
0: దండాలయ్యా.
2: ఏమిటి, ఇద్దరు కలిసి కాలుస్తారా?
1: నాకెప్పుడైనా ఉంటో బాగోకపోతే
0: ఉత్తిదే బాబు, ఆడు తాగి పడిపోతే నాను కాలుస్తాను.
1: ఎంతకీ పోయింది ఎవరు బాబు?
2: నా స్నేహితుడు. కారులో గంధం చెక్కలు ఉన్నాయి, అవి కూడా కలుపు.
1: వచ్చే నోకాలు ఆ గంధం చెక్కలు అట్టరావే.
0: అలాగే అలాగే. పోయిన బాబు ఎవరో గొప్ప పోళ్లాగున్నాడు. ఇదిగి ఇదిగో అట్టుకొచ్చేస్తాను అట్టుకొచ్చేస్తాను.
2: సారయ్యా, చెట్టు కట్టిన ఆ మూటలేంటి?
1: అయ్యా అవి పోయిన వాళ్ళ తాలూకా అత్తికలు బాబు. ఆనక ఏ నదిలోనో గంగలోనో కలపడానికి ఎక్కడ మూటలు కట్టుకుపోతారు.
2: వాటిని చూస్తే నీకు అంత నవ్వొస్తుందా?
1: లేకపోతే ఏటి బాబు, పోయినోడి మీద నిజంగా అంత ప్రేమే ఉంటే అదేదో వాళ్ళిళ్ళకి తీసుకెళ్ళిపోయి ఏ పూజ గదిలోనో ఎట్టుకుని అట్నుంచి అటే నదికి తీసుకెళ్ళిపోవచ్చును కదా. అబ్బే అవి ఇక్కడ కట్టిపోతారు, అవి ఇక్కడ వాటిని పెట్టలు కొట్టేస్తాయి, అవి కింద అడిపోతాయి. కొందరేమో అడావుడిగా వచ్చి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుపోతారు. మా ఇవి మా అమ్మవి కూడా ఆ మూటల్లోనే కట్టేశాను బాబు. పుణ్యాత్ములు పట్టుకుపోనారు. లేకపోతే నా వల్ల అవుతుందా బాబు కాశీ కట్టుకుపోవడం? అందుకే వాటిని చూసినప్పుడల్లా నాకు ఒకటే నవ్వు వస్తుంది బాబు. బాబు నన్ను పెద్ద చదువు చదువుకోలేదు, ఈ పద్ధతులు తెలవు. ఏదో నాకు తోసింది చెప్పాను బాబు. బాబా తప్పుగా మాట్లాడితే మన్నించండి బాబా.
2: పర్వాలేదు గాని నువ్వు ఏ శాస్త్రాన్ని నమ్మవా?
1: నేను నమ్మను బాబా.
0: నేను నమ్మను బాబు. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోతేనే ముహూర్తాల మీద నమ్మకం పెట్టుకుంటారు. ముహూర్తాలే అంత మంచివైతే పెళ్ళైన ఏడాదికే ఆడకూతుళ్ళు ఎందుకు శవాలై సమాధులు అవుతున్నారు? ఏట్రా అంటే కర్మ కర్మ కర్మ అంటారు బాబు. కర్మ అనుకుంటే కడుపు మంట సల్లారదు బాబు. వాళ్ళ సావుకి కారకులైన ఆ నలుగురిని తెచ్చి

0: దాంతో పాటు కార్స్ ఎత్తే గానీ ఈ సావులు ఆగవు బాబు, ఆ ఆగవు.
1: అదంతే బాబు, అది అట్టగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే వినాలనిపిస్తుంది, తిరగబడాలనిపిస్తుంది.
2: లేదు సారయ్యా, నిజం మాట్లాడింది. మీ వాళ్ళు ఎవరైనా అలా పోయారా?
1: మా వాళ్లే పోనక్కర్లేదు బాబు. ఎవరు పోయినా అంతా తన వాళ్ళేని అనుకుంటుంది మా నోకాలు.
2: అందరికీ అంత మంచి మనసు ఉండొద్దా సారయ్యా? దాన్నే ప్రేమతత్వం అంటారు. ఆ ప్రేమతత్వాన్ని శివతత్వం అని కూడా అంటారు. ఇంతకీ నువ్వెంతవరకు నమ్ముతావు?
1: నేను నమ్మను బాబు. మా అమ్మ పోయినప్పుడు సిద్ధాంతి గారు చెప్పినాడు, ఒరే సారయ్యా, మీ అమ్మ పోయిన గడి మంచిది కాదురా, ఓ ఏడాది పాటు తలుపులు మూసేయాలని. ఆ గది తలుపులు తెరవకూడదని చెప్పినాడు బాబు. నాకు నవ్వు వచ్చింది. అసలు మా అమ్మ పోవడమే మంచిది కాదు. ఇక అందులో మంచేటి సెడ్డేటి, నేను ఆ గదిలోనే పడుకునేవాణ్ణి. అమ్మంటే ఓ నమ్మకం బాబు, అమ్ముంటే అదో దైన్యం బాబు. అదిగో ఆ అమ్మ పోయింది, ఈ అమ్మను అంపింది. దీనికి అన్నీ తెలుసు బాబు. నా ఆకలి తెలుసు, ఇంటికి ఎంతమంది వస్తే ఎంత బాగుండాలో తెలుసు, వాళ్ళని ఎలా చూసుకోవాలో తెలుసు. నాకేటి తెలుసు బాబు, తినడం తెలుసు అంతే. నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను బాబు.
2: ఏమిటది?
1: దీనికంటే నాకు కాస్త ముందే పోవాలని.
2: మరి పెళ్ళా మీద అంత ప్రేమ ఉన్నవాడివి అన్ని మాటలు అంటావెందుకు? ఆ ఇందాక నేను కారులోంచి అంతా చూశానులే, నువ్వు కర్ర తీయటం, మీద కురకడం, కొట్టడం.
1: మరి మనకు పెళ్ళామే లోకు కదా బాబో, ఎవరినట్టు ఎవరు ఊరుకుంటారు? అదో ఎర్రిమోగం, ఎంత తిట్టినా కొట్టినా భరిస్తారు గాని ఏటి అందు. నానంటే పేదం బాబు దానికే.
2: సారయ్యా, నీకు ఇక్కడ భయం అనిపించదా?
1: భయమా? నాకెందుకు బాబు? శివయ్య ఇక్కడ ఉండగా భయం ఎందుకు బాబు? పోయినోడు భయపడ్డు, భయం ఉన్నాడు బతికుండగా ఇటువైపు రాడు. అందుకే మా అయ్య అంటుండేవాడు బాబు, పోయినోడిని అందరూ శ్మశానంలో ఒగ్గేసి వెళ్ళిపోయినా శివయ్య తోడుగా నీడగా ఉంటాడని. శివయ్య తోడుండగా మరి నాకెందుకు బాబు భయం? లేకపోతే శవాన్ని ఎలా కలుస్తారు బాబు?
0: ఎలాంటి కబుర్లే నైనా చెప్తాడు బాబు, కానీ ఒక పాలి కాశీకి తీసుకెళ్ళమంటే మాత్రం తీసుకెళ్ళడు. ఊర్లో శివాలయం నేదా అంటాడు. మరి ఊర్లో ఏడు కొండలోటి గుడి ఉన్నది కదా, అందరూ తిరుపతికి ఎందుకు బాబు వెళ్తున్నారు? కాంతంత బాధపడేలాగ చెప్పండి బాబు.
1: ఏందో గోల బాబు, ఈ పిచ్చి మా అయ్యకి ఉండేది. ఒరే సారయ్యా, నేను బతికుండగా ఓ పాలి కాశీకి తీసుకెళ్ళరా, అక్కడ హరిశ్చంద్ర ఘాట్ చూడాలని ఉంది అని అడుగుతుండేవాడు బాబు. కాశీకి తీసుకెళ్ళడం నా వల్ల అవుతుందా బాబు? అసలే మా బతుకులు అంతంత మాత్రం.
0: మనకి ఇదే కాశీ గాని. నా పని అయిపోయింది, నన్ను ఇంటికి వెళ్తున్నాను. పిల్లోడు బండి నుంచి వచ్చేస్తాడు. ఇదిగో రాత్రికి
1: ఏటే
0: బొమ్మిడాలు పులుసు వండుతాను. ఎక్కువ తాగునాక నోటికి రుచి తెలీదు.
1: సాడేలే గాని అలాగే ఉండదు గాని. ఒకసారి నోకాలో ఆ డబ్బులు మాత్రం మిగల్చకపో అప్పుడు ఉంటది నీ పని.
0: డబ్బులు డబ్బులు డబ్బులు అని ఏటలా తినేస్తున్నావు? నేనేమన్నా మా పుట్టింటికి పంపించేస్తానన్నా ఏంటి? పిల్లోడు చదువు కోసమే కదా దాస్తున్నాను.
1: అది గది, దీనికి ఎవడో చెప్పాడు బాబు కోపంలోనే అందంగా ఉంటదని. అదిగో అప్పటి నుంచి నవ్వడం మానేసింది. ఆడు చెప్పింది అబద్ధమే అంటే నా మాట ఎందు?
0: ఆడెవడో చెప్పడం కాదయ్యా, నిన్ను కట్టుకుని కానించి నవ్వడం మర్చిపోయానన్న సంగతి చెప్పరాదా? ఆ బాబు నమ్ముతాడు. బాబు మీకు తెలిసిన మంచి పేడర్ అడ్రస్ ఇవ్వండి, మా ఆయనకి ఎడాకులు ఇచ్చేస్తాను.
1: ఇచ్చేస్తావు ఎడాకులు? ఏంటి మరి అలా ఆయన ఫీజు ఆడిని చెప్తావు?
0: అతగాడు పోయినప్పుడు ఫ్రీగా కాలుతానయ్యా. నీకెందుకు? ఓ పాలు కాశీకి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళను, కానీ కబుర్లు చెప్తాడు, కబుర్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు.
1: ఒకసారి నౌకాలో కాశీకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి వదిలేయాలట. ఈసారి ఎలాగైనా కాశీకి తీసుకెళ్ళి నిన్ను ఒగ్గేస్తాను, అప్పుడు నాకు నీ నసుగుడు తగ్గుద్ది.
0: ఆ పని చేయి, పేడ ఎరగడైపోద్ది. నాకు ఇది అప్పలైనా తప్పుతే అక్కడ మాత్రం శవాలు ఉండవా? పాను ఉండదా? కాశీలో ఒగ్గేస్తాడంట, కాశీలో ఒగ్గేస్తాడు, కాశీలో.
1: అది సంగతే, మా ఆడదే 10వ తరగతి దాకా చదివింది బాబు, అందుకే బాబు దానికి పొగరం.

0: ఆహా సారయ్యా, కాశీకి వెడతావా?
1: ఏటి బాబు, ఏటంటున్నారు?
0: అదే, నీ కొడుకుని మీ ఆవిడ్ని తీసుకుని కాశీకి వెళ్తావా?
1: నా వల్ల ఎట్టాగోతుంది బాబు అదే.
0: పర్వాలేదయ్యా, ఆ డబ్బు నేనిస్తాను, వెళ్ళి రండి. ఇదిగో ఈ 10,000 సరిపోతాయా?
1: బాబు ఏటి బాబు, నాకేం మాట్లాడాలో తెలియటం లేదు బాబు. నాకంతా అయోమయంగా ఉంది, ఇంతెంతగా ఉంది.
0: ఇందులో వెంతే ఉంది సారయ్యా, డబ్బు లేక నువ్వు వెళ్ళలేకపోతున్నావు. డబ్బు ఉండి కూడా చాలామంది వెళ్ళలేరు. నా కారణంగా మీరెళ్ళిన తృప్తి నాకుంటుంది. అదైనా దక్కని తీసుకో. తీసుకోవయ్యా, పర్వాలేదు. నీకున్న దాంట్లో కొంతైనా ఇతరులకు దానం ఇస్తే నువ్వు ధనవంతుడివి. ఇంకా ఏదో కావాలని కోరుకుంటే నువ్వు పేదవాడివే. నన్ను కాస్త ధనవంతుడిగా ఉండనివ్వయ్యా సారయ్యా, అదే శివతత్వం. అందులో శివదర్శనం అంటే మాటలా?
1: ఏటా బాబు,
0: ఏం లేదు కానీ ఇదిగో ఈ డబ్బు తీసుకో.
1: వద్దు బాబు, వద్దు బాబు,
0: తీసుకోవయ్యా. ఇలాంటి నోట్లు నా దగ్గర చాలా పడున్నాయిలే, తీసుకో.
1: వద్దు బాబు,
0: తీసుకో, పర్లేదు తీసుకో.
1: సరే గాని బాబా, నువ్వు ఎవరువో గాని ఏళ్ళగాని ఏళ్ళలో ఇక్కడికి వచ్చిన మా శివయ్యవు బాబు. రోగం వచ్చిపోతున్నామన్నా శంభు ముంతైనా తాకట్టు పెట్టందే, రూపాయి కూడా అప్పు పుట్టని ఈ రోజుల్లో. తిరిగి ఆ రూపాయి తెచ్చకపోతే అమ్మ నా బూతులు తిట్టే ఈ రోజుల్లో. నోరు తెరిచి అడగకుండానే కాశీకి పోవడానికి కాసులు ఇస్తున్నావంటే అద్గో, ఆ శివయ్య నిన్ను మా కోసం అంపినట్టుంది బాబు. బాబు నీ కాళ్ళకి దండం పెట్టాను బాబు.
0: సరేయా సరేయా, ఏమిటయ్యా కాళ్ళమే పడుతున్నావు? అంతొద్దు గాని నువ్వు నాకు వాటి ఇవ్వాలయ్యా.
1: చెప్పండి బాబు, నానేటి చేయాలో చెప్పేయండి.
0: ఏమీ లేదు, మధ్యలో శవం పూర్తిగా కాలలేదని ఎవరిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే సరిగ్గా ఇదే శ్మశానంలో 25 ఏళ్ల క్రితం డబ్బు లేని కారణంగా నా తల్లి అస్థికలు తీసుకోవడానికి నేను రాలేకపోయాను.
1: క్షమించండి బాబు, మాదో దిక్కుమాలిన బతుకు. మనం ఎంత అడిగినా కానీ రాల్చిన వాళ్ళు మధ్యలో శవం పూర్తిగా కాలలేదంటే మాత్రం డబ్బిస్తారు బాబు. మీరు పోతేనే కదా బాబు మాం బతికేది. అదిగో అటు చూడండి బాబు, అది డాక్టర్ బాబు సమాధి. ఆ బాబు బతికినంతకాలం వచ్చిన జనానికి అవసరం ఉన్నా లేకపోయినా గుండెలు కోసేసి ఆపరేషన్ చేసేసి పీడించి మరీ లచ్చలు లచ్చలు గడించాడు. చివరికి ఆ బాబుకే గుండె జబ్బు వచ్చిపోయాడు. ఇద్దరు పిల్లలు, వాళ్ళ పిల్లలు ఆత్తుల కోసం కొట్టుకుని కోర్టుల దాకా పోయారు. కాని బాబు చివరికి అతగాడి శవాన్ని మోయడానికి కూడా నలుగురు, నలుగురంటే నలుగురు మిగలలేదు. ఇంత పిండం పెట్టే దిక్కు లేకుండా పోయింది. ఇతగాడిని అటు పిల్లలు తిట్టుకున్నారు, అవసరం లేకపోయినా గుండెలు కోసేయడం వల్ల కూలోళ్ళు తిట్టుకున్నారు. మరి వాళ్ళు కూలి పనికి వెళ్ళారు కదా బాబా. ఇతగాడేమో సమాధిలో పడున్నాడు. ఇంతమంది పెద్దలు చేసే మోసం ముందు బాబో నా మోసం ఏ పాటదనుకున్నాను బాబు ఎన్నాళ్ళు. కాని బాబో పోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను బాబు, ఈ రోజు నుంచి పైసల కోసం ఎవరిని ఇసిగించను బాబు. నన్ను నమ్మండి బాబు.
0: నమ్ముతాను సారయ్యా, నువ్వు త్రోవ భాష్యకారుడివి, నమ్మకుండా ఎందుకుంటాను?
1: ఏటేటే, ఏటి బాబయ్యా, ఏటంతన్నారా?
0: భగవంతుడి దగ్గరికి మార్గం చూపేవాడిని త్రోవ భాష్యకారుడు అని అంటారు సారయ్య.
1: నాకది ఏటి తెలదు బాబు, నేను నా పనిని ప్రేమిస్తాను బాబు. మీరేం అనుకోకపోతే శవాన్ని తెచ్చే లోపలు నేను కాసింత మందేసుకుని వచ్చేస్తాను బాబు.
0: తాగి చేస్తే తప్పు కదా సారయ్య?
1: ఏటి బాబు తప్పు? ఏటి, ఇదేమన్నా గవర్నమెంట్ వారి ఉద్యోగం అనుకున్నారా? తాగకుండా చేయడానికి పెద్ద పెద్ద లారీలు, బస్సులు, కార్లు నడిపే వాళ్ళే ఒళ్ళు కొవ్వెక్కి తాగి నడిపి జనాల మీద పోనిస్తంటే మరి వాళ్ళని కాల్చేవోని నాను తాక్కుంటే ఎట్లా బాబు?
0: అందుకని నువ్వు తాగుతావా? నలుగురు ఏమనుకుంటారయ్యా?
1: ఎవరు బాబా నలుగురు? మనం బాగున్నప్పుడు మన కూడా ఉండే ఆ నలుగురు, మనం పాడైపోతే దూరంగా వెళ్ళిపోయి నవ్వుకునే ఆ నలుగురు వీళ్ళేనా బాబు? మీరనే ఆ నలుగురు. ఆ నలుగురు కోసం నేను ఎప్పుడూ ఆలోచించను బాబు. ఆ నలుగురిని మర్చిపోయే వరకు తాగెత్తాను బాబు. బాబు నా గొడవ ఎప్పుడు ఉండేదే గాని నానిప్పుడు కట్టెల దుకాణానికి వెళ్ళి కట్టెలు పట్టించుకొని వస్తాను బాబు. బాబు ఎండగా ఉంది, ఇక్కడ మీరే ఉంటారు గాని పోయి మీ కారులో సల్లంగా కూసోండి బాబు.
0: నాకిక్కడ బానే ఉందయ్యా, నువ్వు వచ్చే వరకు నీ ఆస్థానానికి కాపలా ఉంటాను. నిజంగా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకోలేదు.

0: ముందు అలాగే ఉంటది బాబు, కాసేపు అయితే బోరు కొడతది. ఇందాక కారులో ఘంటసాలూరి పాటలు ఎన్నో అడ్డాయి కదా, ఆ ఇంటూ కూర్చోండి బాబు, కూకోండి బాబు, ఇప్పుడు తెలిపొచ్చి చెప్తాను.
1: సరే గాని ఈ డబ్బు ఎక్కడ దాస్తావు?
0: ఇదిగో బాబు, నా బ్యాంకు ఇక్కడే ఉన్నది బాబు. నన్ను బాంకులు నమ్మను బాబు. మా అయ్య కట్టబడి దాచిన బేడా పరక డబ్బులు బ్యాంకులో వేశాను వడ్డీ వస్తుందని. ఆ బ్యాంకును ఎత్తేసినారు, పోలీసులు కేసులు కట్టినారు, కానీ దమ్మిడి చేతికి రానేది మరి. అప్పటి నుంచి ఇదిగో ఈ డబ్బాయే. పోయినవాడికి డబ్బులతో పని లేదు, బతుకున్నాడు సుశానానికి మాత్రం రాడు. కాబట్టి నా బ్యాంకు డోకానేది బాబు.
1: సారయ్యా, నువ్వు ఏం చదువుకున్నావు?
0: నోకాన్ని బాబు.
1: అబ్బో పెద్ద చదువే
0: బాబో. మరి నేను బేగెళ్ళి కట్టెలు పట్టించుకుని వచ్చేస్తాను, తవరు కూకోండి.
1: సరే వెళ్ళిరా.
0: సన్నాసే.
2: ఏంటి బాబు?
0: ఎంది గుళ్ళు కట్టెలు బేగి రిచ్చాలు వేసుకుని ఆడ పేరుసాయి. నాను కాస్త సొక్కేసుకుని బేగ వెళ్ళిపోచ్చేస్తాను, నువ్వు బేగెళ్ళాలి మరి, అర్జెంటు. ఒరే బాబు, ఓ కాయ కిరసనాయి కూడా ఒట్టుకెళ్ళు, సాయంత్రం అయిపోతుంది, బేగెళ్ళరా, బేగెళ్ళ.
2: మరి కిందటి సార్ బాకీ?
0: ఓరి ఇగోరా డబ్బులు మొత్తం ఇచ్చేస్తాను నన్ను, బేగ తీసుకెళ్ళి పేరుసాయి. నాను కాస్త సొక్కేసుకుని పారొచ్చేస్తాను, వెళ్ళు వెళ్ళు బేగెళ్ళు.
2: అలాగే అలాగే.

0: ఏది అని ఎంత తాగేసినారు, తాగింది ఎక్కువ తక్కువ తెలియటం లేదు. ఎందుకంటే ఇవాళ మనం చాలా ఖుషిగా ఉన్నాం. ముందు ఆ బాబుకు థ్యాంక్స్ చెప్పాల.
1: ఏరి, అవును ఏది, అవు పెంచడం లేదు.
0: సమయానికి రాలేకపోయినందుకు శవాన్ని కాల్చలేనందుకు సారీ కూడా చెప్పేసేయాలి ఆ బాబుకి. బాబు శవే బాబా, బాబా బాబా.
1: ఏది బాబు, ఎక్కడ అవు పెంచడం లేదో. కారులో కూహుని ఉంటారు.
0: బాబు బాబా,
1: కారులో కూడా నేరు. కారు గీసి ఎక్కడికి పోనాడు? ఎవరు ఎక్కడ శవాన్ని తెచ్చిన జాడ కూడా లేదు.
0: దండలు లేవు, చల్లిన పూలు లేవు, పైసలు లేవు.
1: మరి కాలుతున్న శవం ఎవరిది? మా నౌకాలు కూడా ఎక్కడ లేదు. ఎవరిదా శవం మరి?
2: ఆనంద్ బాబే, ఆనంద్ బాబే కాలిపోతున్నాడు. అయ్యో అయ్యో, చెప్పులు ఇక్కడే ఉన్నాయి, తుండుగుడ్డు కూడా ఇక్కడే పడి ఉండేది. బాబు బాబు, ఏటి బాబు, ఏటి ఘోరం, ఏటి బాబు, ఎవరు చేశారు ఈ పని బాబు?
3: లేనా కొరక, ఏడ్చిన చాలు కానీ నీ ఏట్రా ఆ చూపేటి ఏట్రా అలా చూస్తున్నా. అటు పోలీసు ఎప్పుడు చూడండి ఏటి, లేకపోతే యూనిఫారం చూడగానే నోరు పడిపోయినవా? మాట్లాడిపెట్రా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
1: నాకేది తెలదు బాబు.
3: శ్మశానంలో జరిగింది నీకు కాక ఇంకెవరికి తెలుస్తుందిరా? కారులో వచ్చిన బాబు ఏమయ్యాడు నిజం చెప్పరా కొడక.
0: బాబు బాబు, ఘోరం జరిగిపోనాడు బాబు.
3: అదే అడుగుతున్నాను రా, ఘోరం ఎలా జరిగిందని.
0: నాకేది తెలదు బాబు.
3: తాగుబోతు ఏదైనా కొడక మూతిపోయి తన్నీ కళ్ళం ఏట్రా. అటు నన్ను కంటికి నన్ను ఏమైనా సినిమా పోలీసు వాళ్ళు గోపిస్తున్నాను ఏట్రా.
0: బాబు నాన్న చెప్పింది నిజం బాబు. అమ్మ తోడు బాబు.
3: తెలరా మేమని
0: అమ్మ సచ్చి శానా కాలం అయిపోయింది బాబు.
3: మరి అమ్మ తోడు అంటారు ఏట్రా?
0: చనిపోయినా అమ్మ అమ్మే కదండే.
3: అవునరా, అసలు ఆ బాబుని ఎందుకు కాల్చేసినావురా?
0: నాను కాల్చిపోయేట బాబు, నాకేం తెలదంటే ఏంట్రా?
3: నీ పిల్ల మీదరే.
0: అది ఇంటికి వెళ్ళిపోనాది బాబు.
3: మరి నువ్వెక్కడికి వెళ్ళినావురా?
0: నేను బ్యాందీ కొట్టుకెళ్ళినాను బాబు. తిరిగి వచ్చేసరికి ఘోరం సరిపోనాది బాబు.
3: అంటే అది ఇంటికి వెళ్ళిపోయి నువ్వు బ్యాందీ కొట్టుకెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరు ఉంటారు నీ అమ్మ మూడు?
0: మా అయ్యి చనిపోయి చాలా కాలం అయిపోయినా.
3: ఏంటి నాతో ఎక్సక్కలాడుతున్నావు ఏట్రా? చూసినావా నాటి ఎలాగుందో, లోపలికి దిగేసి దించి గెలగ తిప్పేసినానంటే గెలగలాడికి గుండె చచ్చిపోతున్నా కొడక.
0: ఇప్పుడు మాత్రం బతుకున్నాను ఏటి బాబు.
3: చెప్పు
0: నాకేడితే.

0: ఏంటి బాబు ఇది, ఎందుకు అలా కొడుతున్నావు నా మామని? అసలు ఏంటి జరిగింది? ఓలమ్మోలమ్మోలమ్మో ఈ దెబ్బలేటి.
1: నాకేటి తెలదే.
0: ఏటి రాత్రంతా ఇక్కడే ఉండిపోదాం అనుకున్నావా?
2: రాత్రంతా మొగుడు రాకపోతే నువ్వేడు చేస్తున్నావే?
0: మందు ఎక్కువైపోతే రాడు బాబు, నేను తిడతానని భయం. ఆయన తీసుకెళ్ళటానికే నేను వచ్చినాను.
2: మరి ఆడు రాకపోతే నువ్వెవరితో ఉన్నావే
0: బాబు? పోలీస్ బాబు. ఏటా మాటలు, మీకు నైట్ డ్యూటీలు ఉంటాయి కదా బాబు, మరి మీ ఇంటికాడ ఆడవాళ్ళు?
2: అమ్మా సేయ్, నిన్ను నమ్మికే స్టేషన్కి తీసుకెళ్లి తోలు ఒలిపించేస్తాను పద.
0: స్టేషన్కి తీసుకెళ్తాం. ఎట్టి వేసిన అంటే నాకు ఎట్టనా భయం అనుకున్నావా? ఏటి ఆడు మనిషి అనుకున్నావా, పశువు అనుకున్నావా? అలా కొట్టేస్తున్నావు ఏటి? తప్పుడు కేసు రాసేసి లోపల వేసేద్దాం అనుకున్నావా? ఏసి బాబు ఏసి. ఇదిగో మావేటి భయపడం, నీతిని నమ్ముకున్నోళ్ళు అండి.
2: అంటే ఏటే వదిలేస్తే నువ్వు రోజంతా తెలుగే మాట్లాడేస్తుంటావా? చెప్పు చెప్పు రా కొడుక, చెప్పు.
1: బాబు మీరు కొట్టి చంపేసిన నాకు చెప్పేది నిజం బాబు. నన్ను వచ్చేసరికి ఆ బాబు మాటల్లో కాలిపోతున్నాడు బాబు. అసలు ఏం జరుగుతుందో నాకేటి బోధ పండేది బాబు. నేను ఎంత చెప్తే అంత బేరపాడకుండా డబ్బు ఇచ్చినా బాబు, కళ్ళు ఎదురుకుండా మంటల్లో పడి మస్ అయిపోతుంటే పిచ్చెక్కిపోయింది బాబు. నా కాలు చేతులు ఆడలేదు, మరి గట్టిగా అరిసినాను, గోలు పెట్టాను, ఎవరూ రాలేదు. ఆ మంటలు ఆడపడానికి ప్రయత్నించినాను బాబు, కానీ బాబు అప్పటికే ఆ బాబు కాలిపోన్నాడు బాబు.
2: ఇప్పుడు చెప్పగా నీ ఉపన్యాసాలు, నీ మొగుడు బతుకున్నోడు కాల్చినాడా, సంపేసి కాల్చినాడా, లేక ఎవరితోనైనా చేతులు కలిపినాడా? నా ఎంక్వైరీలో తేరాలి ఇప్పుడు.
0: ఏంటి మామా, ఏంటి నువ్వేడు చెప్తున్నావు? నీకు తెలుస్తుందా? నువ్వు సరిగ్గా చూసినావా? అమ్మో అయ్యో, ఎంత పని అయిపోనది! మల్లె పువ్వులంటి మనిషి మాడు మసైపోనాడు. మూలమ్మ ఎంత చక్కగా మాట్లాడినాడు. ఇప్పుడు ఏడు చేయడు, ఇప్పుడు ఏడు చేయడు. దేవుడా ఏమయ్యా, అసలు నువ్వు శ్మశాన వదిలి ఎందుకు వెళ్ళినావయ్యా? ఆ మాయదారి మందుకేనా? చూడు ఏం జరిగిందో, సాగుబోతు మాటకి ఇల్లు ఉంటదయ్యా. నీతో ఆగుడు మండిపోను మండిపోను.
1: జీతులో మరి నేను ఎప్పుడు తాగినా నీ మీద
2: నోరుమయ్యండ్రా, పోయినోడు కోసం మీరు ఏడుస్తున్నారు, ఆడు ఎలా పోయాడా అని నేను ఏడుస్తున్నాను. చెయ్యాల్సిందంత చేసి డబ్బు కోసం ఎవరితోనూ చేతులు కలిపేసి ఇప్పుడు దెయ్యం దేవుడు నాటకాలు ఆడతారా? రేయ్ నువ్వు ఇలాగ చెప్పవరా, నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి గొడ్డలోడదీసి పైనుంచి వేలాడదీసి కుమ్మేస్తాను ఆ కొడక. నిజం దానంతా అదే బయటకు వస్తుంది, డబ్బుల కోసం మనిషిని చంపేస్తారు.
0: మాకాడికి చాలా శవాలు వస్తాయి,
2: వస్తే
0: శవాన్ని చూడగానే పోల్చేస్తాం బాబు. ఏ మనిషి ఎలా చచ్చిపోయాడు? కాసులు కోసం కక్కుర్తి పడి తేడాగా ఉన్న ఏ శవాన్ని ఇప్పటిదాకా కాల్చలేదు. మేమే మీ టేసులకు బోలుడి కేసులు అప్పగించినాం. మీ పాత సిఐని ఎస్ఐని అడిగితే చెప్తారు బాబు మా గురించి. అవతలోళ్ళు మమ్మల్ని చంపుతారని బెదిరించినా మేమేనాడు బెదరలేదు, నీతి తప్పలేదు.
2: ఏటల పెట్టిరగిపోతున్నావు. ఏజీ ఇప్పుడు నన్ను కానీ స్టేషన్కి పరిగెత్తికెళ్ళి నీ కాండక్ట్ సర్టిఫికెట్ తీసుకొచ్చమంట ఏటే. నాకు గంట తిక్కరేగిందంటే ఆడదాను అని కూడా చూడడం జాగ్రత్త. ఏటే నీ ఉపన్యాసాలు ఇండానికి వచ్చాను అనుకుంటున్నావా? ఇదిగో అసలు పోయినోడు ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, మీకు ఏడు చెప్పాడు చెప్పండి, అంతా ఇప్పుడు తేలిపోవాలా?
1: చెప్పమంటారా బాబా? అనగాడి స్నేహితులు ఎవరో చనిపోయినారు, శవాన్ని తీసుకొస్తారని చెప్పినారు బాబు, అంతే బాబు.
2: వద్దు వద్దు.

0: వద్దు కదలొద్దు, నిజం చెప్పు. సచ్చినోడిని కాల్చకుండా బతుకున్నోడిని ఎందుకు కాల్చేసినావురా దొంగగారిది కొడక?
1: బాబు, బతుకున్నోడిని కాల్చడానికి నాకేమన్నా పిచ్చా బాబో? బతుకున్నోడిని ఎవరైనా కాలుస్తారా బాబా?
0: మరి బతుకున్నోడు ఎవడైనా కర్రలు ఆడి మీద ఆడే పేర్చేసుకొని ఆడికి ఆడే చిత్తెట్టేసుకుంటాడేట్రా, ఆడికి ఏమైనా పిచ్చేట్రా? అంతగా పోవాలనుకున్నాడు ఎవడైనా నూతిలో పడతాడు, రైలు కింద బుర్రెడతాడు, లేదా ఇంట్లోనే ఉరేసుకొని చచ్చిపోతాడు. అంతేగాని శ్మశానానికి వచ్చి కాల్చుకుని పోతాడరా? నా సర్వీస్ మొత్తం మీద ఇలాంటి కేసు ఎక్కడ చూడలేదు, ఎన్నదో నాకు. నువ్వు నేను ఒకటనరా?
1: కాదు బాబు, ఎప్పటికీ కాదు. మీరు బతుకున్నోడి శవాన్ని చేస్తారు, నేను ఆ శవాన్ని బూడిద చేస్తాను బాబు. మీరు నేను ఒకటి అనాగవుతాం బాబు, పోయినాక మాత్రం అందరూ ఒకటవుతాం అంతే బాబు.
0: నూర్మి, నూరెత్తడు పొడిచేస్తాను నా కొడక. రై, కూలీ కేసు మీద లోపలేసి కుల్ల పొడిచేస్తే అప్రూవల్ గా మారిపోయి నువ్వే చెప్తారు వాళ్ళ పేర్లన్నీ. చెప్పరు చెప్పరు నా కొడక. దీని వెనక అతను ఎవరున్నారు
2: బాబు? ఆ బాబు స్నేహితుడు ఎవరో చచ్చిపోనాడని చెప్పి గంధపు సెక్కలు కారులో ఎట్టు అట్టుకొచ్చినాడు బాబు.
0: ఎవడ్రా స్నేహితుడు? ఎవడ్రా? మీరు కథలు చెప్పకండి రై. వచ్చిందాడే సచ్చిందాడే, 2 రోజులైంది ఆడు ఇల్లు ఇడిచిపోయి. ఆడి కొడుకు కోళ్ళు మ్యాన్ మిస్సింగ్ కింద స్టేషన్కి వచ్చినారు రిపోర్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అనుమానం ఉన్న చోట్లలో అతకమని చెప్పాం. ఎవరో చెప్పారు ఆడి కారు ఇక్కడే ఉందని, అది తెలిసి వచ్చాం. ఇంకా సేపట్లో కుక్కలు వచ్చేస్తాయి. మీరు చెప్పపోతే అవే చెప్తే ఏం జరిగిందో.
2: నీకంటే అయ్యే నయ్యం బాబు.
0: అలాగే అలాగే ఇది మీద కూని కేసు కట్టి లోపలేసేస్తే అప్పుడుంటుంది నీ బతుకు. అదిగోరా, పోయినోడు కొడుకు కోళ్ళు వచ్చేసినారు. వాళ్ళు కనుక రిపోర్ట్ ఇస్తే అప్పుడు బయటపడుతుంది అసలు నిజం. ఈ పోలీసోడు కర్ర రుచేటో టేషన్లు చూద్దు కంటరా
1: బాబు. నాను కర్మనే నమ్ముతాను బాబు. నా కర్మ నీ కర్రలో ఉందంటే అది నా కర్మ అనుకుంటాను బాబు.
0: కర్మ నీది కాదురా, నాది. ఇక్కడికి వచ్చి నీ పెళ్ళాం మాట్లాడుతున్నాను కదా, అది అదిరా కర్మంలో కల్లా పెద్ద కర్మ. ఇక్కడి పని పోగానే బందోబస్తుకి వెళ్ళాలా, పెద్దోళ్ళు కాపలకాయలకు చచ్చిపోతున్నావురా
1: బాబు. ఓ ఎడు బాబు, ఎవరుండిపోతాం బాబు? అందరం పోతాం. కానీ బాబు, ఈ లోకంలో మిగిలింది 2 మంచి చెడు. ఎవరైనా పోతే అయ్యో పాపం పోయాడు అనుకోవాలి, కానీ దొంగన అక్కడికి పోనాడు భూమికి భారం తగ్గిందని అనుకోకూడదు బాబు.
2: అది గుర్తెట్టుకుని డ్యూటీ చేయి బాబు. పోయినా పుత్తకంలో ఉండిపోతావు. మా పిల్లోడు చదువుకుంటాడు, నీ జీవిత చరిత్ర.
0: అంటే ఏటే, ఇప్పుడు నేను పోతే కానీ ఊరుకున్నాను లేవు. ఎలా చెబుతున్నావు రే దీంతో? నన్ను కూడా మంటలో పెట్టి కాల్చియే, ఓ పని అయిపోద్ది. మా వాళ్ళకి నన్ను మోసుకొచ్చి బాధ తప్పిపోద్ది. ఏ కొబ్బరిలాడుతున్నారా, ఉండండి మీ పని చెప్తాను. అరుగు వచ్చాడు అమ్మా, రండమ్మా రండి, అన్ని చూసుకున్నమ్మా, మీ కార్డులు, గోల్డు, చెక్ బుక్లు, సి బుక్కు.
3: ఇది ఏటీఎం, ఓకే, యా సి బుక్, సరిపోయి.
0: బాబు ఇక్కడ ఈ ఉత్తరం చూడండి, ఇది మీ నాన్నగారి చేతిరాతో కాదో ఒకసారి చూసి చెప్పండి బాబు.
3: అతందే
0: మరి సంతకం బాబు.
3: ఇది కూడా అయిందే
0: అమ్మ, తమరు కూడా చూడండి అమ్మ, సరిపోయిందో లేదో.
4: సరిపోయింది. ఆగ్రాలో తాజ్ మహల్ చూపించలేకపోయావు గానీ శ్మశానాన్ని మాత్రం చూపించవులే.
2: అది కూడా సమాధే కదమ్మా.
4: యు బ్రూట్, నీకేం తెలుసే, అది ప్రపంచంలోని వింతల్లో ఒకటి. ఇక్కడ ఇక్కడ అంతకంటే పెద్ద ఇంతే జరిగిందమ్మా.
5: వాట్ నాన్సెన్స్ ఈస్ టాకింగ్.
1: అది అంతేనమ్మా, అది అలాగే మాట్లాడుతుంది. మనం దాని నోట్లో నోరెట్టలేమమ్మా.
0: రే ఎవరనుకున్నాయి అమ్మాయి, ఎమ్మెల్యే జోగులింగం గారు అమ్మాయి, రాబోయే మంత్రివర్గ విస్తరణలో అతనికి మంత్రి పదవి గ్యారంటీ. తెలిసిందా?
2: తెలుసు బాబు. ఆ బాబు నాకెందుకు తెలదు బాబు? మా గుడిసెల కాడికి చాలా సార్లు వచ్చి అది చేసేస్తాం ఇది చేసేస్తామని చెప్పి మమ్మల్ని ఉద్ధరిస్తానని చెప్పి తెగ ఊగిపోయి వాడు. మా వాళ్ళు ఈనాటికి తెగిపోయిన చెప్పులు కుట్టుకుంటున్నారు, కానీ ఆ బాబు మాత్రం చెప్పులు మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తూ ఈ చుట్టుపక్కల ఎన్నో భూములు కబ్జా చేసేసాడు. మరి ఆ బాబు ఎప్పుడు తెలుసుకుంటాడో చివరికి ఇక్కడికే రావాలని.
4: రవి ఇది ఇది వినడానికే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు?
0: మీరు 10 నిమిషాలు ఓపిక పట్టండి అమ్మా.

0: ఏంటిది?
1: సీనియర్ ఫెఫెన్స్ ఎంక్వైరీ చేస్తే రేపు ఏం వచ్చినా తిరుగు ఉండదు. ముందు వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసేసుకుందాం.
0: ఇప్పటిదాకా కర్రతో తీసుకున్న స్టేట్మెంట్ చాలదటి బాబు. ఇలాంటి వాళ్ళు ఉండేది మా ఊరు చివర, తెలుసా నీకు?
2: నిజమేనమ్మా, మేము ఊరు చివర ఉన్నా చివరికి మీరు కూడా మా కాడికి రావాల్సిందే.
0: ఇదిగో ముందు దాని నోరు మూయిస్తారా లేదా?
1: అది చాలా కష్టం, ఇప్పుడే తెలిసిందమ్మా. ఇప్పుడే నాకు సినిమా చూపించింది, ఇంకా మాట్లాడిస్తే ఇంకో సినిమా చూపించేస్తుంది. ఒకే రోజున రెండు సినిమాలు చూసే ఓపిక నాకు లేదమ్మా.
0: పోలీస్ అయ్యుండి ఇలా మాట్లాడతారేంటండి?
1: తప్పదమ్మా, ఇంతకు ముందులా లేవు మా బతుకులు. పోలీసు వాళ్ళు చిన్న తప్పు జరిగితే చాలు పబ్లిక్ గోల గోల చేసేస్తున్నారు, పేపర్ వాళ్ళు తెగ రాసేస్తున్నారు, మీడియా వాళ్ళు చూపించిందే తెగ చూపించేస్తున్నారు. మీ నాన్నగారు ఈ ఫైల్ ఎలాగైనా మూసేయమన్నారు. మీరు కాస్త సహకరిస్తే మిగతావన్నీ స్టేషన్లో మా రైటర్ చూసేసుకుంటాడు, అవసరమైతే మంచి కథలుతాడు. అందుకే కదమ్మా ప్రతి స్టేషన్కి రైటర్ని ఇస్తారు. మరి కథలు రాసేవాళ్ళని రైటర్ అనే కదమ్మా అంటారు. హలో అయ్యా సిఐ గారా, నమస్తే అండి. సార్ వచ్చారు సార్, అన్నీ సరిపోయాయి సార్. సార్ ఇక్కడ సిగ్నల్ అందట్లేదు సార్. సార్ అదేనండి, బయటకు వచ్చి మాట్లాడతాను సార్. సార్ వచ్చేస్తాను సార్, బయటకు వచ్చేస్తున్నాను సార్.
3: అంతా నీ వల్ల జరిగింది.
0: ఏంటి నా వల్ల ఏం జరిగింది?
3: కాదా మరి,
0: నేను పొమ్మన్నానా? అసలు మీ నాన్న నేనా పొమ్మనది?
3: పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? పోకుండా ఎలా ఉంటారనుకుంటున్నావు? అతను ఇక్కడికి రావడానికి కారణం నువ్వు,
0: అయితే
3: పోవడానికి కారణం కూడా నువ్వే.
0: మరి బాగుంది,
3: తన చితిని తానే ఏర్పరచుకుని కాల్చుకుని చనిపోయే తెగింపు అతనికి వచ్చిందంటే నీ మాటలు అతన్ని ఎంతలా వేధించి ఉంటాయో ఒక్కసారి ఆలోచించు. చివరికి మనకి కాటికి మూసుకుపోయే పని కూడా మిగల్చలేదా మహానుభావుడు? ఎందుకంటే నువ్వు నీ పనిలో బిజీ, నేను నా పనిలో బిజీ. మనం ఎంత బిజీ అంటే
0: మీ ఉద్దేశం పనులన్నీ మానుకొని తిరగాలనా?
3: విను, తిన్నావా నాన్న అని అడిగే టైం నాకు కానీ అన్నం పెట్టే టైం నీకు కానీ లేనప్పుడు బహుశా కాటికి తీసుకెళ్లే టైం కూడా మనకు ఉండదని ఇలా చేసి ఉంటాడు. ఆ రోజు నువ్వు నా ఒక్క మాట నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఎందుకంటే పోయింది మా నాన్న కాబట్టి. నాకింకా వినిపిస్తూనే ఉన్నాయి ఆ మాటలు.
0: రవి,
3: ఏమిటి?
0: ఎందుకు అసలు మీ నాన్న మాటి మాటికి అలా వంటగది వైపు చూస్తారు? ఏ హాల్లో ఉండలేడా? తన గదిలో తను పడుకోలేడా?
3: ఇప్పుడు టైం ఎంతైంది?
0: 2 అయింది.
3: మరి షుగర్ పేషెంట్ 2 గంటల వరకు ఏమీ తినకుండా ఆకలికి ఎలా ఉండగలరనుకున్నావు?
0: మరి బాగుంది,
3: పెద్ద ఆయనకి వేళ కింద తిండి పెట్టాలని ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎలాగా?
0: నన్నేం చేయమంటావు? నేను ఇప్పుడే మహిళా మండలి మీటింగ్ కెళ్ళి వచ్చాను, నేను చెప్పాను కదా.
3: నువ్వు ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, అతనికి వేళకి భోజనం తినేలా ఏర్పాటు చేయమని నీకు లక్షాలు చెప్పాను.
0: ఏ ఆ మాత్రం ఆగలేరా మీ నాన్న?
3: ఆగలేరు.
0: అయితే వండుకు తినమను.
3: అతనికి మంచినీళ్లు తెచ్చుకోవడమే తెలియదు, అసలు వంటగదిలో ఏది ఎక్కడుందో కూడా తెలియదు. అటువంటిది ఈ రోజు అతను ఆకలికి ఆగలేక వంటగది వైపు ఆశగా చూస్తున్నారంటే మనం అతన్ని ఆకలితో ఎంతలా చంపేస్తున్నామో అర్థం చేసుకో.
0: అంతగా ఆకలికి ఆగలేకపోతే హోటల్లో తినమని చెప్పు.
3: అది ఆయన ఒంటికి పడదు.
0: ఏ లోకల్లో పెళ్లం పోయిన వాళ్ళంతా బతకడం లేదా? మీ నాన్నని మరో పెళ్లి చేసుకోమని చెప్పు రవి.
3: వాట్?
0: యా, రేపు మీ నాన్న పోతే ఆ వచ్చే ఆవిడకి పెన్షన్ వస్తుంది, మీ నాన్న ఓ ఆడదాన్ని ఉద్ధరించినట్లు అవుతుంది. అందుకు గనక అవసరమైతే నా హెల్ప్ తీసుకోమను.
3: అమ్మకిచ్చిన స్థానాన్ని మరో స్త్రీకి ఇవ్వడం అనికి ఇష్టం లేదని నీకు చాలా సార్లు చెప్పాను.
0: అయితే తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్లోనే చేర్పించు. ఈ విషయం నీకు చాలా సార్లు చెప్పాను నేను.
3: నేను ఇంకా బతికే ఉన్నాను.
0: నేను కూడా బతికే ఉన్నాను, హాయిగా బతకాలని కూడా అనుకుంటున్నాను. అంతేగాని మీ నాన్నకి సేవలు మాత్రం చేయాలనుకోవడం లేదు.
3: అయితే ఏం చేద్దామంటావు?
0: చేసేదేముంది, విడిపోదాం. నువ్వెలాగో మీ నాన్నను వదల్లేవు, అతను నిన్ను వదల్లేడు, కనీసం నువ్వు నన్నైనా వదిలే.
3: ఓకే ఓకే, అలాగే కానీ
4: రవి రవి ఆగరా, ఆగు. ఏంటా ఇది? నా తిండి కోసం మీరిద్దరూ ఇంతలా దెబ్బలాడుకుంటారా? ఏమవుతుందో ఒక పూట తినకపోతే ఆ రోజు ఏకాదశి అనుకుంటారు. అమ్మా, వాడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, వాడి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను.
0: ఏదో అనుకున్నాను గాని మీ నాన్నలో చాలా పెద్ద యాక్టరే ఉన్నాడు.
3: రమ్య,
0: అవును ఈ గొడవ అంతటికి కారణం అతనే అని తెలిసి కూడా చూడండి చూడండి ఎలా వెళ్ళిపోతున్నారా. ఏ ఆ మాత్రం ఆగలేడా ముసలుడు?
3: రమ్య, ఆగలేరు. అతనే కాదు, ఎవరు ఆఖరికి ఆగలేరు.
0: ఆగాలి, పెట్టేదాకా ఆగాలి.
3: ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అసలు మనిషివేనా?
0: ఆ మనిషినే. మీ నాన్నకి ఆకలైతే అన్నం పెట్టగలను గాని ఆలిని కాదు మంచం ఎక్కడానికి.
3: రమ్య,
0: ఎస్ నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? ఈ రోజు ఆకలికి ఆగలేని

0: అనుభవుడు రేపు పెళ్ళం లేడని రమ్మంటాడు. చెప్పండి,
1: టూ మచ్.
0: వెళ్ళమంటారా?
1: టూ మచ్. రమ్య, ఏమిటంటున్నావు? నిన్ను నిన్ను
0: ఏ చెయ్యి చెయ్యి లేస్తుంది, ఏం కొడతారా? ఏంటి
1: కొట్టారా? చంపాలా నిన్ను? నా తండ్రిని అంత మాట్లాడవా?
0: ఇదిగో
1: ఏ మాట వస్తే ఆ మాట్లాడవా? నువ్వు చంపేస్తా.
0: ఇదిగో
1: చంపేస్తా.
0: జుట్టు జుట్టు వదిలే రవి.
2: రవి రవి రవి, ఏంటి అది? ఏయ్ రవి,
0: రవి
2: ఆగు. ఏయ్ రవి, ఏమిటి ఆవేశం? ఎందుకు అలా కొడుతున్నావు నువ్వు?
1: నాన్న, అది ఎవరో విన్నారా మీరు?
2: విన్నాను రా, అంతా విన్నాను. అమ్మా చాలమ్మా, నువ్వన్న ఆ ఒక్క మాట చాలు. ఇక నాకు జీవితంలో ఆకలి వేయదమ్మా. నేనేమి ఆకలితో చచ్చిపోను, కాకపోతే ఆకలే నాలో చచ్చిపోతుంది. ఈ లోకంలో ఏ కోడలు అనకూడని మాట, ఏ మామగారు వినకూడని మాట నువ్వన్నావంటే ఇది వినడానికే నేను ఇంకా బతుకున్నాను అని అనిపిస్తోందమ్మా. వాళ్ళమ్మ చాలా అదృష్టవంతురాలు, ఇవన్నీ ఏవి వినకుండానే వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళమ్మ పోయిన తర్వాత అన్నీ వాడిలోనే చూసుకున్నానమ్మా. అన్నం పెట్టినప్పుడు నీలో నీలో మా అమ్మను చూసుకున్నానమ్మా. నువ్వింత మాట అన్నావంటే నేను ఇంట్లో ఉండడం నీకు ఎంత మాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. నీకు ఇష్టం లేని ఇంట్లోనే కాదమ్మా, ఈ లోకంలోనే ఉండను. ఈ లోకంలోనే ఉండను.
1: వెళ్ళకండి నాన్న.
0: రవి వెళ్ళివ్వు, నాలుగు రోజుల్లో ఆయనే తిరిగి వస్తారు. ఈలోగా కొంపేమీ మునిగిపోదు.
1: రమ్య రమ్య, నువ్వెంత తప్పు చేసావో తెలుసా? మీ నాన్నకు ఆకలేస్తే అన్నం పెట్టగలను కానీ ఆలిన కాను మంచం ఎక్కడానికి అన్నావు. ఎంత నింద వేశావు రమ్య, ఆ నింద తట్టుకోలేక చనిపోయాడు మా నాన్న. చాలా తప్పు చేశావు, చాలా తప్పు చేశావు రమ్య. ఏ ఆడది చేయరని పాపం చేశావు. ఎప్పటికైనా అర్థమైందా? లేదు, నీకెలా అర్థమవుతుంది?
0: ఏంటి ఏంటి వాళ్ళు చాలా వింతగా మాట్లాడుతున్నావు? నీకు అంతరాత్మ అప్పుడప్పుడు పనిచేస్తుంటుందా?
1: అంతరాత్మ? నా అంతరాత్మ నీ దగ్గర ఎప్పుడో తాకట్టు పెట్టాను.
0: ఆ అంతరాత్మ ఏం కర్మ? కొంపను కూడా తాకట్టు పెట్టావు కదా.
1: మరి నేను చేసుకున్న తర్వాత అన్ని తాకట్టు పెట్టకుండా ఎలా ఉండగలను?
0: పోయిన తండ్రి కోసం కాదు, ముందు తాకట్టు పెట్టిన కొంపను ఎలా విడిపించుకోవాలా అన్నది ఆలోచించు.
3: కొంప పోయినా పర్లేదమ్మా, చేతనైతే మరో కొంప వస్తుంది, లేకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ నోకమే ఓ పెద్ద కొంప అమ్మ. కానీ పోయేంతవరకు మనం శాంతిగా బతకాల, బతకనివ్వాల. ఈ కొంపలేం కోడారావని నీకు మాత్రం తెలియదమ్మా.
4: అయ్యా, ఆవిడకెందుకు తెలీదు? ఆవిడకి అన్నీ తెలుసు. ఏ మాట అంటే మనసు ఎలాగ ముక్కలైపోద్దో ఆవిడకి బాగా తెలుసు, అందుకే అన్నదా మాట.
0: ఏహే ఆపనివో. చూడు రవి, ఇదంతా మీ నాన్న చేసే నిర్వాకం. పోయేటప్పుడు రావాల్సిన చోటుకి బతికొండగానే రావాల్సి వస్తుంది, ఇదంతా వినాల్సి వస్తుంది.
3: అవునమ్మా, ఇలా రావడమే మంచిదమ్మా. బతికుండగానే ఇలాంటి చోటుకొస్తే ఎప్పటికైనా రావాల్సింది ఇక్కడికే కదా అన్న సత్యం తెలుసుకుని కాతంత ఓళ్ళు దగ్గర ఎట్టుకొని ప్రవర్తిస్తారు. అప్పుడు ఇన్ని నేరాలు ఘోరాలు జరగవు తల్లి.
0: ఇదంతా నా కర్మ. చూడు, నీ వల్ల మీ నాన్న వల్ల ఇలా అడ్డమైన వాళ్ళు చెప్పింది వినాల్సి వస్తుంది. అయినా నీలాంటి వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నేను నా చెప్పు తీసుకుని నన్ను నేనే కొట్టుకోవాలి.
4: కొట్టుకోమ్మా, కాతత గట్టిగానే కొట్టుకో. పోయిన బాబుకు ఇనబడేలాగా కొట్టుకో, ఆయన ఆత్మైనా శాంతిస్తుంది. దేవుళ్ళాటి బాబు మీద అంత నిందేసినందుకు నీకు బుద్ధొచ్చే వరక కొట్టుకో.
3: శబాసే, అలా చెప్పు ఆవిడ గోరికి.
0: ఏమిటి ఒకళ్ళ నాకు చెప్పేది? ఆ పోయినోడు పిరికోడు. పిరికోళ్ళు అసలు ఈ సమాజంలో బతకడం అనవసరం.
3: ఆ మాట అనకమ్మా, నా జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా పోయిన వాళ్ళని చూశాను, కానీ బతికుండగానే సుశానానికి నడుచొచ్చి తనకు తానే కొరి అంటించుకునే మనిషిని నేను మొదటిసారి చూశానమ్మా. ఎంత గుండె ధైర్యం ఉండాలమ్మా అలా కాలిపోవటానికి. అయినా నువ్వేసిన ఎందుకంటే ఈ చితిమంటలు చాలా చిన్నవమ్మా. బహుశా ఆ బాబుకి ఆయనిచ్చుంటాయి, దేవుడు లాంటి మనిషి మీద అంత నింద వేయడానికి నీకు మనసు ఎలా

0: ఉండమ్మా.
1: సారయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నా పర్సనల్, నీ జోక్యం అనవసరం.
0: బావా, ఇక నీ బతుకు పబ్లిక్కే బాబు. నీ తండ్రి పోయాడన్న బాధ మీ ఆవిడలో కలగటం లేదు. కనీసం ఓ మనిషి నిష్కారణంగా పోయాడన్న బాధ కూడా మీ ఆవిడలో లేదు. ఈ నిజాలేవి తెలుసుకోకుండా ఆ పోలీసుడు మమ్మల్ని అనుమానిస్తున్నాడు. వాళ్ళకి చెప్పు బాబు, వాళ్ళకి చెప్పు బాబు నీ పెళ్ళం నిందేసిన సంగతి. అందుకు కారణమైన నీ పెళ్ళాన్ని లోపల ఇచ్చు బాబు. అప్పుడన్నా మీ నాన్నకు నా హింస చేసినాడు అవుతావు. నానొచ్చి సాక్షీకం చెప్తాను బాబా.
2: అంటే నన్నెంత అల్లరి చేయడం కోసం తీసుకొచ్చావన్నమాట. అడ్డమైన వాళ్లతో నీతులు చెప్పించుకునే అవసరం, మాటలు పడాల్సిన కర్మ నాకేం లేదు. నా మీద గనక రిపోర్ట్ ఇచ్చావనుకో నువ్వెలా బతుకుతావో చూస్తాను నేను. నా గని తిక్క రేగిందంటే నిన్ను కూడా మీ నాన్న దగ్గరికే పంపిస్తాను. ఛీ, నాతో మాట్లాడక అసలు.
1: రమ్య, రమ్య ప్లీజ్. రే రే, నిన్ను తుపాకితో కాల్ చేస్తాను. పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే. నాకు లైసెన్స్ కూడా ఉంది. రమ్య ప్లీజ్ విడిపోకు, నేను వస్తున్నాను. వెయిట్ వెయిట్.
0: ఎల్లరా, పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోలేని వాడివి నువ్వు, నన్ను బెదిరిస్తున్నావా బావా? నీ అంతరాత్మని సంపుకుని మరీ పోతున్నావు బావా.
3: నీకెడిసి ఎవడేటి, ఇందాక చెప్పాడు కదా పెళ్ళం దగ్గర తాకట్టెట్టేశాడు అంతరాత్మని. అంత అన్నాడు, ఇంత అన్నాడు, చూడు చూడు చూడు చూడు ఎలా వెళ్ళిపోతున్నాడో కుక్కెనకల కుక్కనాగా.
0: వాటినిందుకే అవమానపడుతావు? వీడికంటే అయ్యనయ్యమే. ఏడు బాబు, మళ్ళీ ఇచ్చేసినావు తుపాక్ దాన్ని తెచ్చేసినావేటి, కాల్చేస్తావా? దా కాల్చి కాల్చి.
4: లేదు, నీకు నిజం చెప్దామని వచ్చాను.
0: ఏడు బాబు, నిజం?
4: అవును నిజమే, నేను పెళ్ళాన్ని ఎదిరించలేను. నన్నేం చేయమంటావు? నా పెళ్ళం వెళ్ళి ఓ ఫాల్స్ రిపోర్ట్ ఇస్తే కట్నం కోసం వేధించామని నాతో పాటు నా తండ్రిని కూడా మూసేస్తారు. నన్ను కన్న పాపానికి నా తండ్రిని జైలుకు పంపించమంటావా? నా తండ్రి కోడల మీద రిపోర్ట్ ఇస్తే ఎవరిని ముయ్యరు. అందుకే నేనేమి చేయలేకపోయాను, ఏమీ చేయలేకపోయాను.
0: ఎల్లు బాబు ఎల్లెళ్ళు, ఎప్పటికైనా ఇక్కడికే రావాలి. ఈ కార్లు మేళ్ళు శాశ్వతం కావని తెలుసుకో బాబు.
3: ఆపో, ఎల్లి ఆ అడ్డును పిలు. ఇప్పుడుదాకా తెగ పేలినాడు కదా కేసు రాసేస్తాను కేసు రాసేస్తానని, ఇప్పుడు 7 శాతాలు చూద్దాం. పిలు ఏవయ్, ఏటి హెడ్ని పిలు. ఓ హెడ్ బాబు, ఫోన్లో బేరా ల్యాండ్ సాల్వ్ గాని రా రా రా. ఎవరికి తెలీదు ఇక్కడ సిగ్నల్స్ బాగానే పనిచేస్తున్నాయి. ఏటి మీరు రోజు మాట్లాడుకోవట్లేదటి, రా అవయ్యా.
0: రాండి బావా.
3: ఏటి బాబు, నువ్వు చూసుకునేది కాదు, ఏటి నువ్వు చూసుకునేది? ఆవిడ గారు పెట్టిన బాధలు భరించలేక దేవుళ్ళటి మనిషి మాడి మసైపోనాడు. ఇదిగో ముంద కోడలు లోపలయ్యి బాబు.
5: అంత కోపం దేనికే, ఏటల్లా తిరగబడిపోతున్నావు?
3: ఇది కోపం కాదండి, బాధ బాధ. ఈ లోకంలో పేదోడెప్పుడు తిరగబడలేదు, కన్నెర్ర చెయ్యలేదు. పేదోడే గనక తిరగబడితే శివుడు 3వ కన్ను తెరిసినట్టే. ముందు ఆవిడ్ని లోపలేయ్.
5: ఎవరిని లోపలేసిమంటా? పోయినోడు పోతూ పోతూ ఓ సూసైడ్ నోట్ రాసి మరీ పోయాడు.
3: ఏంటే
5: తన సావుకి ఎవరు కారణం కాదని, ఈ జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోతున్నానని ఉత్తరం రాసి మరీ పోయాడు. అధికారులందరికీ కాపీల మీద కాపీలు పంపించేసినాడు. ఇది అత్తగారి చేతిరాతని ఆడి కొడుకు కోళ్ళు ఒప్పుకున్నాక ఇక నువ్వు నాను చేసేదట నాటి.
3: అయితే నువ్వేటి చేయలేవన్నమాట, నువ్వేటి చేయలేవన్నమాట. ఇదిగో నువ్వు ఊరుకున్నా మేము ఊరుకోమయ్యా, కమిషనర్ కాడికి వెళ్తాం.
5: ఏంటి కమిషనర్ దగ్గరికి వెళ్తావరా? రే, నువ్వు కమిషనర్ దగ్గరికి వెళ్ళినా కోర్టుకి వెళ్ళినా మమ్మల్ని ఎంక్వైరీ చేయమంటారా? మేము ఫాల్స్ అని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద తీసేస్తావరా? రే, పోలీసోడు కేసులో రాసిందే భగవద్గీతరా? అయినా రే, నీకెందుకు రే దొరద? పోయినోడేమన్నా నీ సొంత మనిషిట అలా బాధపడిపోతున్నావు? ఇందాకని చూస్తాను. ఓ
0: బావా, మనం మనుషులం బావో.
5: ఇదేంటారా,
0: చెట్టు పై నుండి ఓ కాకి కింద పడి చచ్చిపోతే ఎన్నో కాకులు కావు కావు మరి ఒకటిగా ఎడుతాయి బావా. ఆ సావును జాలిగా పంచుకుంటాయి బావా. ఏటి కాకిపాటి ఇలుసైనాడా బాబు? మరిసే ఎప్పుడు నేర్చుకుంటాం బాబు వాటిని చూసి? అయినా కాకులుంటాయో మనకెప్పుడు గుర్తొస్తుంది గనక. ఎంత పే

0: కూడు పెట్టినప్పుడు తప్ప. ఆ కూడు తిని మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి, కాకిపాటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాడు బాబో. ఆ కొడుకు, నా కొడుకు కార్డులు చూసుకుంటాడు గానే కన్నతండ్రి కాలిపోయిన సీతేపు కన్నెత్తు కూడా చూడలేదు బాబు. ఇలాంటి కొడుకుని కన్నా తండ్రి పోవటమేనాయం బాబు. బాబు ఇప్పుడు నాకేట అనిపిస్తున్నాదో తెలుసా, ఇలాంటి నోకంలో ఇక ఎవరి తలకి ఆడే కొరువు పెట్టుకునే రోజు వస్తుంది. ఆ రోజు వస్తుంది బాబు.
1: అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏదో ఊరెళ్తే బట్టలు సర్దుకున్నట్టు ఎవరికర్రలు ఆడే సర్దేసుకొని కాటుకొచ్చి కాల్చుకుపోయే రోజు వచ్చేస్తుందంటే వెటరా, నీకు ఎంత ముందు చూపించాడు దేవుడు. ఏమో రావచ్చేమో, ఎవరికోసమో ఎవడో ఏడ్చే టైము ఈడ్చే టైము ఉండదేయడమోరా. అయినా ఈ లోకంలో ఎవర్రా బతుకున్నారు? కొందరు శారీరకంగా చచ్చిపోతున్నారు, కొందరు మానసికంగా చచ్చిపోతున్నారు. ఏట్రా అన్ని నిజాలే మాట్లాడేస్తానని ఇయ్యాలా?
2: మాట్లాడు బాబు, మాట్లాడు, నిజాలు మాట్లాడు.
1: అరే పోలీసు వాడు ఎక్కువగా మాట్లాడకూడదురా, ఎవడైనా మాట్లాడితే ఖండించాలా దండించాలా. పోలీసు వాడు నిజాలు మాట్లాడడం మొదలెడితే చాలా ఇబ్బందిరా, మా బాధను మీకేం తెలుసురా. రే సారయ్య, ఆ పోయినోడు గుండాకి చస్తే ఆడి కొడుకు తీసుకొచ్చినట్టు ఆడిని నువ్వే కాల్చినట్టు రాసుకున్నావు
3: బావా.
1: ఈ ఫారాల మీద నువ్వు సంతకం చేస్తే ఆడెళ్ళి ఓ డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆడు బాబు లాకర్లో దాచుకుని డబ్బు బంగారం తెచ్చుకుంటాడు. సంతకం చేయరా. ఇదిగా ఇవన్నీ ఆ చచ్చిపోయినోడు పనులు అనుకో.
2: అవును బాబు, అంతో ఎంతో ఎంతో కొంతైనా నేకపోతే అతగాడి పని నీకెందుకు బాబు? మామా చేసే, నీ పని నీకుంది కదా, పోరాగా చేసి మామా.
0: చేస్తాను బాబు చేస్తాను, కన్న తండ్రి శవాన్నైనా పోరాగా కాలకముందే పెళ్ళామంటే వెళ్ళిపోయాడు. ఎందుకంటే పెళ్ళం మాట కాదనలేడు కదా. కానీ బావో నాదొకటే కోరిక, ఆ తండ్రి తాలూకా బూడిద తీసుకుని కాశీలోనైనా కలపటానికి ఓ పాలు రమ్మని సిబ్బాబా కొడుకుని. ఆ తండ్రి ఆత్మైనా సంతోషిస్తుంది బాబు.
1: సరేరా నీదో గొడవ, ఉండు ఫోన్ చేస్తాను. బాబు నేను హెడ్ని మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబు, అస్థికి తీసుకెళ్ళడానికి ఓ పాలు రమ్మంటున్నాడు మీ నాన్న స్నేహితుడు. అలాగే బాబు, ఉంటాను బాబు.
2: ఏటి బాబు, ఏటన్నాడు, వస్తానన్నాడా?
0: ఎందుకు రాడే, పెళ్ళం వల్ల నలిగిపోతున్నాడు కానీ తప్పక వస్తాడు.
1: ఏట్రా వచ్చేది నా లాటి, అస్థికెళ్ళిన ఆస్తులో తీసుకుపోవడానికి అంటున్నాడు. అవతలాడు పెళ్ళం సస్తాను సస్తాను పరిగెడుతుందంట, ఈడు దాని వెనకాల పరిగెడుతున్నాడు. సంతకం చేయడానికి అంతసేపు ఆలోచిస్తా బెటరా, మేమేమైనా సెక్షన్ 174 CRPC కింద కేసు కట్టడం లేదు, సభ పంచాయతీ జరిపించడం లేదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపడం లేదు, చివరికి అసలు ఏమీ చేయడం లేదు. మరి నువ్వేట అంత నలిగిపోతున్నావు, పెద్ద గవర్నర్లాగా సంతకం ఏటా?
2: సంతకం చేసి మామా, మనకెందుకు వచ్చిన గొడవ, సంతకం చేసి.
0: బావా మరి ఈ బూడిదో.
1: రే మరోసారి అస్థికలు గట్రా అన్నామంటే ఆ కొడక నీ అస్థికలు ఏరుకోవడానికి నీ కొడుకు రావాల్సి ఉంటుంది. జరిగింది ఇక్కడితో మర్చిపో, ఇది పెద్దోళ్ళ వ్యవహారం కాదు. కూడదు అన్నామంటే రే పిచ్చాసుపత్రికి పంపించగలను జాగ్రత్త. అస్థికలు అట అస్థికలు
0: ఆ పని చేయి బాబు. ఈ పిచ్చోళ్ళ కంటే లోకంలో అదృష్టమంతులు ఎవరుంటారు బాబో? బాబో ఎవరు తీసుకెళ్ళినా తీసుకెళ్ళకపోయినా నాన్ను తీసుకెళ్తాను బాబు. ఈ అత్తికలు కాశీకి వెళ్తాను బాబు, గంగలో కలుపుతాను. ఆ బాబు ఆత్మ శాంతించేలా చేస్తాను బాబు.
2: ఏటి మామా, నీకు నిజంగా మతిగాని పోనదా? ఏటి ఉన్న పలంగా కాశీకి ఎలాగెళ్తావు, మనకు ఆడంత డబ్బేది?
0: ఆ బాబు ఇచ్చినాడు, ఇదిగో ఈ నోట్లన్నీ ఆ బాబు ఇచ్చినవి. అలా అనుమానంగా చూడకే నానేటి తప్పు చేయలేదు, చేయను కూడా. కాశీకెళ్ళు సారయ్యా అని ఆ బాబు ఇచ్చినాడు. ఇంకేదో

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాము.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు, పరిశోధకులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ, శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలులో విఫలమైందని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ప్రజల గోడును వినిపించేందుకు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో అత్యవసరంగా భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు ఫ్యాషన్ అయిపోయిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని తెలిపారు. కేంద్రంలో ఉన్న బలమైన ప్రభుత్వాన్ని, దేశ నాయకత్వాన్ని చూసి విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడం కోసం సైబరాబాద్కొస్తున్నాయన్నారు. తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు. తన కోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణలో రాజ్యసభ సీటు తీసుకోలేదన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటున్నానని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి చెప్పారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజులపాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

ఇప్పుడు వినండి, జానపద సంగీత కార్యక్రమంలో గొల్లకేతమ్మ మల్లన్న కళ్యాణ ఘట్టం ఒగ్గుగదని వినిపిస్తారు శ్రీ సింగరపు ఓదయ్య మరియు బృందం.

మరి ఇప్పుడైనా గంగదేవి ముచ్చుడైనా గంగదేవి పాడదే ఏడిపోతుంది మాపలు ఎప్పుడు పోవు కానీ గణపతి విగ్రహాన్ని.

ఇంటి మంత్రులు చేత పట్టుకొని అచ్చన్న గిలలాడుతున్నాడు గుండు మీద. తలుచుకొని వచ్చిన వాణి తల్లిదండ్రి రాజులారేవరే నమ్మి నడదా భగవంతో. వెనక ఏడు దుడ్డలు ముంగడు ఏడు దుడ్డలు దుడ్డ కాలు కట్టుకొని నన్ను తీసుకుపోతాను అనుకోని వచ్చిన దేవతల ముంగడ కొట్టుకొని తీసుకుపోదలెత్తి బడాయి కొట్టి వచ్చినవని.

దేవతల నగరం అమ్మన్న వాళ్ళ దేవతల నగరం వచ్చినాడు. అడవిలో పుట్టిన పిల్లగాడు అగ్గి లోపల ఉన్నాడు, అడిగి అగ్గి తింటాడు. తాను వాడేది అగ్గి ఉన్నది, చెప్ప వాడేది అగ్గి ఉన్నది. ఎవడో కావచ్చు, నేనొక నమ్మి నారదని నన్ను చూడు అంటే నారద భగవాన్ నా యొక్క ఏర్పాటు చేస్తలేరు. ఎవరి కన్న పిల్లడు ఎక్కడికి వచ్చింది?

మన దేవతలందరూ ఎక్కడున్నారమ్మా అని అడిగిండు. ఎక్కడో ఉన్నారు కానీ నీకెందుకు రానన్నాడు. ఏ వేసి ఏనాడు అన్నం పెట్టింది. అటువంటి మల్లికాజల స్వామి ఏ వేసుడు గోవర్ధన కిలకుండా దాగుండా ఉన్నారు. నేనే పోయి తోలుకత్తరాని మల్లికాజల స్వామి ఏనాడు ఒక దేవతల దగ్గర వేయిండు. ఆ యొక్క పార్వతమ్మ పోయే వరకు మన కొడుకు మల్లయ్య అని ఏనాడు అడిగినాడు. రావయ్యా శంకరా పరమేశ్వర అని ఏనాడు బతలాడినాది. మన కొడుకు మల్లయ్య ఉన్నాడు ఎవరు కాదన్న వల్ల దేవతలందరూ వచ్చినారు. చాలా గురి చేసి కోకుండా పెట్టినారు. ఆయన ఏమిరా ఎందుకు వచ్చినవా అంటే నాకు కూడా ఆ యొక్క మరణకం కావాలి నాయన జంగమయ్యా. నాయన నువ్వెట్లా చేస్తావురా అని అంటే నేను కూడా రాజా ఒక శంకర జగ్గు పట్టుకుంటా, నేను కూడా ఒక బుడుబుడుకలు వేసివెత్తా, గంగెత్తులలో వేసివెత్తా, నేను వెయ్యాక వెయ్యి వేసానేసి నేను కూడా దాత్త.

0: వేషాలు కట్టి కోటి వేషాలు కట్టి చూపించిండు. అటువంటి వేషాల మీద దాదర్ అన్నాడు, గొర్రెల మంద కావాలి పడతా నాయన గొర్రె కాచుకుంటూ ఉంటానేనన్నాడు. ఆ గొర్రెల మంద కావాలి కడతాను అన్నవాడు భగవంతుడు మల్లయ్యా. గొర్రె ఉన్ని కత్తది, గొర్రె ఒక పాల కత్తయి, గొర్రె అటువంటి పన్నకాడ పైసలు అత్తాయి, నువ్వు కూడా సల్లవెరకు పైసలు అత్తాయి కొడుక, ఇట్ట అయితే బతుకుతావు అన్నవాలే.
1: ఇవన్నీ వేషాలు కడితే నేను దాదనంటావు. ఈ గొర్రె మంద కావలు పడితే అయితే ఈ గొర్రె మంద తోటి ఇద్దరు కాదు ఐదుగురు దాస్తా అంటావు. పొద్దురాక గొర్రెతోటే, తెల్లవురాక గొర్రెతోటే నేను ఈ పెన్నెల చేసుకునేందుకే.
0: అందుకొనగా నాయన ఈ

0: ఒక గొల్ల మాధవసాని గొల్ల మారబోయుడు. ఒక ఏకపుత్రురాలు గొల్ల కేతమ్మ ఉన్నది. ఆనాడు నేనిత్ర వరవే ఉన్నదాన్ని చెప్పుకున్నాడు. మనసులో పెట్టుకున్నాడు జంగమయ్య. అటువంటి యొక్క నువ్వు కూడా ట్రంబెల్ల పెద్దవాడి శవతారం ఎత్తిపోతున్నావు. ఇప్పుడు పంటకు ఎంత ఓపిక ఉంటుందో నీకు అంత ఓపిక ఉండాలి. అటువంటి ఒక పిల్లను కూడా నువ్వు లగ్నం చేసుకోవాలంటే
1: గొడ్డు గొర్రెల బట్టి ఇలా కోటి మంద వేయాలి. సమరచ్చ యాదవులను మేటైన గొల్ల వేసి ఉండాలి.
0: అటువంటి గొల్ల వేసే కట్టుకోని గొర్రెలను సవరించుకుంటూ ఉండాలి. అటువంటి ఒక గొల్ల కేతమ లెక్క వాడటానికి ఇక నువ్వు వైరారా కొడుకాలు ఏనాడు జంగమయ్య చెప్పినాడు అడిగెళ్ళ దేవుడు.

0: ఎందుకు వచ్చిందా? నాకు కిరికిరి చెప్పులు, నాకు తగినప్పు గోరుగాలు, నాకు ఒడిసెలు ఒడిదోలు, ఊడుబోకల సంచి నాకు కావాలి. నేను కూడా మంచి గొర్రెల కాడ కావాలి, పట్టాలి, పోయేది చెల్లి కావాలి.
1: వీటి బిజాదెంతనయ్యా నేను.

0: ఈగతోడి చెప్పాంటే ఈగతోడి తెత్తు, దోమతోడు చెప్తే దోమతోడి తెత్తు. అయ్యా నువ్వు గీదానికి కింత దూరం వచ్చిన బాంజను అయ్యా, చేద్దాం చేద్దాం
1: చేత్తరా అనే వరకల్లా మల్లికార్జున స్వామి, మల్లికార్జున స్వామి ఏమన్నాడు, నాలుగు యొక్క కుర్చీ మీద కుండ పెట్టి రాజా కాలయ్య కక్కయ్య నులక సందయ్య నువ్వుల బసవయ్యా దొక్కలోనే పుట్టిండే అటువంటి ఒక రాజా కొడుకును కోసిరు. ఆ కొడుకు పోషణను కోసి కూకుండా పెట్టి ఏనాడు కాళ్ళ కిరికిరి చెప్పులు వేసి రాడుచినోలు పొడి భోగలు చేస్తాడు నాదికి కత్తి తిగనప్ప గొరగాలు చేసి తాంబూలములు పెట్టి చేతిలో పెట్టిండ్రు. నీకెందరు కొడుకులు బిడ్డలు కాలయ్య నులక జాలారు గన నీలారు గంగనే అయ్యా, నాకు ఒక్క లేకలేక ఒక కొడుకు ఏకపుత్రుడు ఎటు దేశం పోయినడు. మల్లికార్జున సాయి వారి చేతుల వంజన వేసి చూసుకున్నాడు, వంజన వేసుకొని చూసే వరకు వరే కొడుకులు కోసి నాకు ఇవన్నీ పెట్టిండ్రు, నేనేం చెయ్యాలి నాని బగ బగ బగ బగ బగ మంట వండి భగవంతుడు. తొక్కలోడు పుట్టిండు దక్కలోడు ఆనవంతం ఉన్నది మాయమ్మ మీ ఊరు లోపల మీరు అడుక్కొని బతకాలి మిమ్మల్ని ఆడు అని ఆ దీవనార్థి పెట్టిండు. ఆడికెళ్ళి కనకరేపల్లి

తమ్ములారా, ఈ రోజు ఈ గొర్రెలు కావలి పట్టాల యొక్క ఉంగరం పెట్టుకుని వస్తామన్నే కొల్లికేత ఆడాలంటే ఆ యొక్క పెళ్లి ఆడాలి, లగ్గం ఆడాలంటే ఈ యొక్క గొల్లకేత మన పెళ్లి ఆడనంటే వీళ్ళకి ఇళ్ళ ఉండాలి. ఇళ్ళ ఉండి ఏడేళ్ళు గొడ్డుగొరలు బట్టి ఈయన కోటి మంద ఎత్తునుడు మల్లయ్యా యాదవులు ఏనాడు ఒక ఎంపకానికి 8 లక్షలు గణపతికి 12 లక్షల గొర్రెల మంద అవుతున్నది దేవుడా. ఏదో పుట్టగంది పిల్లగాడచ్చి ఇంత గొర్రెల మంద పెంచిండు అని భగవంత యొక్క ఊళ్ళో ఉన్న గొర్రె రాజులు అందరూ అనుకుంటున్నారు. మంది తెల్ల మంది వస్తూ బాంధవులు అటువంటి ఒక భగవంతుడు మల్లయ్యకు ఏనాడు మేన మావలు అయిపోతున్నారు. గొల్ల కేతమ్మ లగ్గాల కొరకు పెళ్లిల కొరకు అరే ఈ యొక్క ఇరుట ఉంచన్నాను ఇరుట ఉంచినారు. ఆ యొక్క మాధవ సాన్ని తీసుకొచ్చారు, మాధవ యొక్క రాజా యొక్క మారబోయిన తీసుకొచ్చి నీ బిడ్డ కేతమ్మను

కుమారుని కాజల స్వామి రూపల పడవారి మాపుల పడవారు మేలారలినోయి చెల్ల పెళ్లి కావాలే సవరాజ్యందరిని నేను ఒక పెళ్లి చేసుకోవాలని ఎరాటి లగ్గం చేసుకోవాలని భగవంతుడు మల్లయ్య ఏనాడు ఒక పెళ్లిల కొరకు ఏనాడు రారాదు మల్లయ్య చిన్ననాడు సంది ఏనాడు ఒక ఏసం కట్టినట్టు తొంభై ఏళ్ళ పెద్ద వరుస మీద అవతారం ఉన్నవాణ్ణి గొర్రెకేతమ్మను ఏనాడు ఒక గొర్రెకాడికి తోలుతున్నారు గొర్రెకాడి తోల వరకు ఉంగర వెంటకల వత్తమైన గొర్రెకేతమ్మ బంగారు కడియాల బాలకేతమ్మ అత్తోనాడు సర్ది కొట్టవైంది మానవ మావన

పురుష పొద్దుకు వంక ఉంది, మెలేదియకు వంక ఉంది, అటువంటి పిల్లకి వంక లేదు అని సంబరపడుతున్నాడు మల్లయ్య. సమరచ్చ మందులు ఏనాడు ఒక రారాజు మల్లయ్య, అటువంటి ఒక పిల్లలు చూసి సంబరపడ్డబోరే. పుర్రకాడ ఉంటే నేను నువ్వు ఒక అన్నంజని రాపమ్మని ఏనాడు దోరింది మల్లికార్జున స్వామిని. అటువంటి ఒక గొడ్లకాడ భగవంతుడు ఏనాడు ఒక తప్పించు ఏనాడు వేయిండు బాయి కాడికి, బాయిలో తానం చేస్తే ఉన్నాడు ఆ మురికి అవసరించి మురికి తుమ్మ మీద వారేసిండు. గొడ్లకేతమ్మ కండ చూసింది తానం చేస్తుంటే పొడిచబోద్దోలే లేదు ఇవాళ కనబడుతున్నాడు. అబ్బబ్బా నువ్వు ఉడకపోద్దోలే ఉన్నాడా అని ఒక జగమగ సంచి చేతబట్టింది. మురికి అవసరంగా ఆలబెట్టింది ఎప్పటి వరకు గొడ్లకాడ నిలబడ్డది. మేడవంటి రాజా గొడ్లకేతమ్మ అక్కడే నిలబడిపోయింది. అరే నాకు పిల్లకింత చక్కదమ్మని అనుకుని సంబరపడ్డాడు మల్లయ్య. మల్లయ్య సంబరపడ్డవోలే సంతోషపడ్డవోలే భగవంతుడు మల్లికార్జున స్వామి ఏనాడు ఒక కేతమ్మను తీసుకొని రాజా సింగుల మీద కొట్టతోటి ఏనాడు ఒక సింగుల మీద కొట్టంగానే అప్పుడు ఆ గొల్ల కేతమ్మ శానైంది పెద్దదైంది అని అన్నారు. అప్పుడు మల్లికార్జున స్వామిని ఏనాడు ఒక తీసుకొచ్చి దేవుడు అంట తెలు బాబా నరడంట అనుకున్నావు అని ఏనాడు గొల్లరాజులంతా దండం పెట్టి భగవంతుడు మల్లికార్జున స్వామికి ఏనాడు ఒక పట్నాలు కట్టించి నవరత్నాల పూలు పోసి పూలు మీద భోజనాలు కానివెట్టి అటువంటి రాలేడు దుక్కులు రామతారవాలు పొడిచే

సమస్యలు మటుమాయం. న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విందాం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బిఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలో ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాలు అన్న అంశం గురించి రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ ఎం సుమలత.
4: ఒక కుటుంబంలో సభ్యుల మధ్య సంబంధాలు ఉన్నట్లే ఈ సామాజిక శాస్త్రాల మధ్య కూడా సంబంధాలు ఉంటాయి. సామాజిక శాస్త్రాలన్నీ ఒకే మూలం నుండి ఆవిర్భవించి ఒకదానితో మరొకటి చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రభుత్వ పాలనకి ఇతర సామాజిక శాస్త్రాలతో గల సంబంధం యొక్క అధ్యయనాన్ని 5 సామాజిక శాస్త్రాలకు పరిమితం చేశారు. ఎందుకంటే వీటిని సామాజిక శాస్త్రాలకు చెందిన 5 రత్నాలుగా అభివర్ణించడం జరిగింది. ఈ 5 శాస్త్రాలు చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సమాజ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, మానవ శాస్త్రం. ఈ శాస్త్రాల మౌలిక అంశాలను అర్థం చేసుకోవడం వలన ప్రభుత్వ పాలనా విద్యార్థులకు సామాజిక శాస్త్రాల పట్ల పరిపూర్ణ అవగాహన ఏర్పడుతుంది. ఈ భాగంలో చర్చ ప్రధానంగా 2 విషయాలపై దృష్టి పెడుతుంది. 1, ఈ సామాజిక శాస్త్రాల స్వభావాన్ని తెలుసుకోవడం. 2, ఈ అధ్యాయం యొక్క అంశాలు విడివిడిగా ప్రభుత్వ పాలనా శాస్త్రంతో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాయో తెలుసుకోవడం. విజ్ఞానం విస్తరించడం వలన సామాజిక శాస్త్రాల అధ్యయన అంశాలను వివిధ భాగాలుగా, ఉపవిభాగాలుగా విభజించి అధ్యయనం చేయవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ పాలనకు సంబంధించిన మౌలిక భావనలను, సిద్ధాంతాలను సామాజిక శాస్త్రవేత్తలే కాకుండా సామాజిక శాస్త్రాలకు చెందిన వివిధ శాస్త్రాల పండితులు కూడా రూపొందించుటకు కృషి చేశారు. ఉదాహరణకు, రాజకీయాలు పాలన అనే విభాగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అమెరికా దేశానికి చెందిన రాజకీయ శాస్త్రవేత్త అయిన వుడ్రో విల్సన్. ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని సిద్ధాంత ప్రగతిని గమనిస్తే ప్రభుత్వ పాలనా శాస్త్ర స్వభావము వివిధ శాస్త్రాలు అనగా సామాజిక శాస్త్రాలు, సామాజికేతర శాస్త్రాల విజ్ఞాన కలయికగా ప్రభుత్వ పాలనా శాస్త్ర విజ్ఞానాన్ని భావించవచ్చును. మరొక విషయం, ప్రభుత్వ పాలనా శాస్త్రానికి ఈ విధమైన విజ్ఞానం ప్రారంభ దశ నుండే ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే సామాజిక, సామాజికేతర శాస్త్రాలకు చెందిన వివిధ శాస్త్రవేత్తల కృషి ఫలితమే ఈ ప్రభుత్వ పాలనా శాస్త్ర విజ్ఞానం. ప్రధానంగా రాజకీయ శాస్త్రం, సమాజ శాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, విధాన శాస్త్రాలు, మెకానికల్ ఇంజనీరింగ్ వంటి అధ్యయన అంశాల విజ్ఞానంతో ప్రభుత్వ పాలనా శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధిపరచడం జరిగింది. మొదటిగా రాజనీతి శాస్త్రంతో ప్రభుత్వ పాలనకు గల సంబంధం గురించి తెలుసుకుందాం. ఇది అధికారాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో అధికార అర్థం, అధికార ఆధారం

అలు లేదా మార్గాలు, అధికార సంస్థలు, అధికార అంగీకారం మొదలగు విషయాలను తెలుసుకోవచ్చును. 2, ఇది ప్రభుత్వం, పాలనా రాజకీయ పార్టీలు, ఒత్తిడి వర్గాలు, రాజకీయ సిద్ధాంతం, భావాలు, ప్రభుత్వ విధానం, ఎన్నికలు, ఎన్నికల వ్యవస్థ మొదలైన విషయాలను అధ్యయనం చేస్తుంది. 3, ఇది రాజ్యము, ప్రభుత్వము, రాజకీయ వ్యవస్థ, దానికి సంబంధించిన వివిధ కారకాలు మొదలైన వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తుంది. ఈ రెండు వృత్తులు కూడా రెండు అధ్యయన కోణంలో చూసినట్లయితే ఈ రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రాల మధ్య గల సంబంధాన్ని అర్థం చేసుకుని వచ్చిన ప్రజాస్వామ్య దేశాలైన భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో ప్రభుత్వ పాలనా కార్యక్రమాలకు రాజకీయ పరిస్థితులు దోహదం చేస్తాయి. ప్రజాసేవకులు, ఉద్యోగులు తటస్థంగా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా ఉండవలసినప్పటికీ వాస్తవానికి వారి రాజకీయ అధిపతి చెప్పినట్లుగా తప్పక పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా వారు ప్రభుత్వ పాలనలో రెండవ స్థానాన్ని కలిగి ఉంటారు. రాజకీయ అధిపతులు తమ రాజకీయ లక్ష్యాలను సాధించుటకు తిరిగి పాలనాధికారులపై ఆధారపడవలసి ఉంటుంది. ఈ విధంగా ఇరు వర్గాల వారు నిర్వహించే కార్యకలాపాలు సమ్మిళితమై ఒకరి కార్యక్రమాలపై మరొకరు ప్రభావం చూపడం జరుగుతుంది. క్లుప్తంగా సిద్ధాంతపరంగా వారిని విభజించినప్పటికీ వారు నిర్వహించే కార్యకలాపాలతో మాత్రం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారు. 2, అర్థశాస్త్రంతో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి గల సంబంధం. సామాజిక శాస్త్రాలలో అర్థశాస్త్రం ఒక ప్రధానమైన అధ్యయన శాస్త్రం. సామాజిక శాస్త్రాల కుటుంబాన్ని రెండు రకాలకు చెందిన అధ్యయన శాస్త్రాలుగా వర్గీకరించవచ్చు. అవి గణాత్మక సామాజిక శాస్త్రాలు మరియు గుణాత్మక సామాజిక శాస్త్రాలు. గణాత్మక సామాజిక శాస్త్రాలను ప్రవర్తనా శాస్త్రాలు అని కూడా పిలుస్తారు. అర్థశాస్త్రము, సంఖ్యాశాస్త్రము ప్రధానంగా సామాజిక శాస్త్రాలలో గణాత్మక శాస్త్రాలుగా పిలువబడతాయి. అనగా అర్థశాస్త్రము గణాత్మక విషయాలైన జీడిపి, జీఎన్పి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఉపాధి రేటు, ఆర్థిక ప్రగతి రేట్లు మొదలైనవన్నీ గణాత్మక స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఒక ఆర్థిక వ్యవస్థ స్వభావాన్ని అంతర్విషయాలను, పోకడలను, రిపీటెడ్ పోకడల దిశను అధ్యయనం చేసే శాస్త్రం అర్థశాస్త్రం. ఉత్పత్తి, వినియోగము, ఎగుమతి దిగుమతుల సంబంధాలు మొదలైన వాటిని ఆర్థిక శాస్త్రం వివరిస్తుంది. సమాజంలో వస్తు సేవలు, ఉత్పత్తి, వినియోగము మరియు పంపిణీ విషయాలను విశ్లేషించే సాంఘిక శాస్త్రాలకు చెందిన అధ్యయన అంశంగా ఆర్థిక శాస్త్రం ఉంటుంది. దీనిని సంపద శాస్త్రం అని కూడా పిలుస్తారు. ఒక అధ్యయన శాస్త్రంగా ఆర్థిక శాస్త్రం విత్తము, బ్యాంకుల వ్యవస్థ, ధనము, బడ్జెట్, ఆర్థిక అభివృద్ధి, విదేశీ మారక ద్రవ్యం, ప్రగతి అభివృద్ధి రేటు మొదలైన అంశాలను తెలియపరుస్తుంది. మానవులు తమ మనుగడకు అవసరమైన ఆహారం, బట్టలు, గృహవసతి, రవాణా వీటిని తీర్చుకోవడంలో వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం, నేడు మొదలైన విభిన్న భౌతిక అవసరాలను తీర్చుకోవడంపై అర్థశాస్త్రం ప్రధానంగా దృష్టి పెడుతుంది. ప్రభుత్వ పాలనా శాస్త్రం కూడా ప్రతి దేశంలో ఈ భౌతిక అవసరాలను ప్రజలకు గరిష్ట స్థాయిలో అందించాలనే దృష్టితోనే పనిచేస్తుంది. ఈ విధంగా రెండు శాస్త్రాలు సమాజంలో వ్యక్తుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చుటకు కృషి చేస్తుంటాయి. 3, సమాజ శాస్త్రంతో ప్రభుత్వ పాలనా శాస్త్రానికి గల సంబంధం. మానవ సమాజాన్ని సమాజ ఆవిర్భావము, అభివృద్ధి, వ్యవస్థలు మరియు సంస్థలను శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఈ శాస్త్రాన్ని సక్రమంగా అధ్యయనం చేయడం వలన ప్రజల మానసిక పరిణితి విస్తరిస్తుంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని కౌన్సిలింగ్ పద్ధతి ద్వారా ఈ వ్యసనం నుండి విముక్తి చెందించేందుకు సమాజాభివృద్ధి, సామాజిక సంక్షేమం, నేరాల నియంత్రణకు, వృద్ధులకు, అనాథ ప్రజలకు సహాయపడుటకు ప్రభుత్వ అధికారులు సమాజ శాస్త్రవేత్తల సేవలను వినియోగించుకుంటారు. ఇతర సంస్కృతులు, వర్గాల మధ్య సామరస్య ధోరణి
ప్రజలలో పెరుగుటకు ఈ శాస్త్ర అధ్యయనం సహాయపడుతుంది. భారతదేశంలో విద్య, ఉపాధి, రాజకీయాలలో

సామాజిక అంశాల ప్రాతిపదికగా కల్పించిన రిజర్వేషన్లు ప్రభుత్వ పాలనపై అమితమైన ప్రభావాన్ని కనపరిచాయి. భారతదేశ సమాజము సాంప్రదాయమైనదే కాకుండా సనాతన పద్ధతులకు, ఆచారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అందువలన భారతదేశంలోని ప్రభుత్వ పాలకులు ప్రజల మనోభావాలకు, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు భంగం కలగకుండా ఉండే విధంగా వారు విధానాలను, నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. 4. చరిత్రతో ప్రభుత్వ పాలనకు గల సంబంధం. గత చర్యలను, ముఖ్యంగా మానవ విషయాలను అధ్యయనం చేసేదే చరిత్ర అని నిర్వచించబడింది. మరొక నిర్వచనం ప్రకారం, జరిగిపోయిన చర్యలకు సంబంధించిన విజ్ఞానము, అధ్యయనము వాటిని పదిలపరిచే పద్ధతులే చరిత్ర. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణంగా మానవుల గతాన్ని వివరించే శాస్త్రం ప్రత్యేకంగా మానవజాతి గతాన్ని పదిలపరుస్తుంది. ఈ చరిత్ర కేవలం గత విజ్ఞానాన్ని అందించే భండాగారమే కాదు, ఇది సామాజిక ప్రయోగశాల కూడా. ఈ ప్రయోగశాలలో వివిధ మతాలు, కుటుంబ వ్యవస్థలు, స్త్రీ పురుష సంబంధాలు మొదలైన సామాజిక కోర్సులను అధ్యయనం చేయబడుతుంది. భౌతిక శాస్త్రవేత్తలకు ప్రయోగశాలలు ఏ విధంగా ఉపయోగపడతాయో అదేవిధంగా చరిత్ర ప్రభుత్వ పాలనా శాస్త్రవేత్తలకు, ఇతర సామాజిక శాస్త్రవేత్తలకు ఒక ప్రయోగశాలగా ఉపయోగపడుతుంది. 5. మనిషి ఆవిర్భావం పరిణామానికి ఉద్దేశించబడిన శాస్త్రమే మానవ శాస్త్రం. అందువలన ఈ శాస్త్రాన్ని సాధారణంగా మానవజాతి శాస్త్రంగాను, ప్రత్యేకంగా మానవుల గతం మరియు వర్తమానాలకు సంబంధించిన శాస్త్రంగాను పిలుస్తారు. భౌతిక, వృక్ష మరియు సమాజ శాస్త్రాల విజ్ఞాన ఆధారముతో మానవ సమస్యలకు పరిష్కారాలను కనుగొను సామాజిక శాస్త్రమే మానవ శాస్త్రం అని చెప్పవచ్చును. వలస పాలన కాలంలో వలస రాజ్యాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి, వలస రాజ్యాల ప్రజలను సమర్థవంతంగా నియంత్రించుటకు మానవ శాస్త్రం ప్రభుత్వ పాలనా శాస్త్రానికి చాలా సహాయపడింది అని చెప్పవచ్చును. అనగా కొన్ని వలస రాజ్యాలలో ప్రభుత్వం మానవ శాస్త్రజ్ఞుల పదవిని సృష్టించి నియమించడం జరిగింది. అందుచేత భారతదేశంలో గిరిజన అభివృద్ధికి సంబంధించిన అంశాలలో ప్రభుత్వానికి సలహాలను ఇవ్వడానికి భారత ప్రభుత్వం మానవ శాస్త్రజ్ఞులను నియమించడం జరిగింది. నిజాం పరిపాలనా కాలంలో గిరిజనాభివృద్ధి సలహాదారునిగా జర్మనీ దేశానికి చెందిన సుప్రసిద్ధ మానవ శాస్త్రవేత్త అయిన క్రిస్టోఫర్ అనే అతన్ని హైదరాబాద్ రాష్ట్రంలో నియమించడం జరిగింది. ఇతను గోండు మరియు గిరిజన జాతులలో రిపీటెడ్ జాతులతో మమేకమై వారితో జీవిస్తూ పనిచేయడం కారణంగా అతని పేరును ఇప్పటికీ గోండు జాతి గుర్తుపెట్టుకుని ఉంది. అనగా మానవ శాస్త్రానికి సంబంధించిన అధ్యయనాంశాలు, దృక్పథాలు, పద్ధతులు ప్రభుత్వ పాలనకు చాలా ఉపయుక్తం. కాబట్టి ప్రజల సాంస్కృతిక సున్నితత్వాన్ని అర్థం చేసుకున్నటకు అతి విలువైన సమాచారాన్ని ప్రభుత్వ పాలకులకు మానవ శాస్త్రం అందిస్తుంది. సమూహ ప్రవర్తనలో విలువలు, ఆచారాలు, విశ్వాసాలు చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. వీటికి సంబంధించిన విజ్ఞానం మానవ శాస్త్రంలో లభిస్తుంది. 6. మనస్తత్వ శాస్త్రంతో ప్రభుత్వ పాలనకు గల సంబంధం. మనస్తత్వ శాస్త్రాన్ని ప్రవర్తనా శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ బిహేవియర్, మరియు మనస్తత్వ శాస్త్రం, ద సైన్స్ ఆఫ్ మైండ్ అనే వివిధ రకాలుగా పిలుస్తారు. మనస్తత్వ శాస్త్రం వ్యక్తుల, సమూహాల మరియు వ్యవస్థల ప్రవర్తనలకు సంబంధించిన కారణాలను, వివిధ రూపాంతరాలను, ఫలితాలను వీరు విశ్లేషిస్తారు. ప్రభుత్వ పాలనా శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రం ఈ రెండింటిలో కూడా వ్యవస్థ ప్రవర్తనలో భాగంగా నాయకత్వం, ప్రసారాలు, ప్రేరణ, సమూహ ప్రవర్తన మొదలైన భావనలను అధ్యయనం చేయడం జరుగుతుంది. పోలీసు రక్షణ శాఖలలో పనిచేసే ప్రజాసేవకులు, ఉద్యోగులు, ఉద్యమాలు, బందులు, అల్లర్లు, కల్లోలాలు, నిరసనలు మొదలైన ప్రజా పోరాటాలను ఎదుర్కొనే విషయంలో అల్లరిమూకల లేదా ఉద్యమకారుల మనస్తత్వాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు అధికారులు కొన్ని సందర్భాలలో

0: అతిగా ప్రవర్తించడం వలన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల నుండి కొంతవరకు బయటపడడానికి వారు ఈ విధంగా వ్యక్తుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ పాలనా శాస్త్రానికి మరియు ఇతర సామాజిక శాస్త్రాలతో గల సంబంధాన్ని వివరించవచ్చును.
1: ఇంతవరకు మీరు బిఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం ప్రభుత్వ పాలనా శాస్త్రంలోని ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇతర సామాజిక శాస్త్రాలు అన్న అంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించిన వారు డాక్టర్ ఎం సుమలత.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30, 7:15, 9:30 ఐసీసీ మహిళల T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష ద్విభాషా వ్యాఖ్యానాన్ని వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా స్థానంలో జరిగిన పెరటి నాటుకోళ్ల పెంపకంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని అందించగా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. దీని నిర్వహణ శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్ లైట్. ఇవాళ రాత్రి 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. రాత్రి 10:00 అఖిల భారతీయ రవివాసరియ సంగీత సభా కార్యక్రమం. విద్వాన్ భరీ కుమార్ గారి మృదంగ లయ విన్యాసం. అనంతరం విద్వాన్ ఆర్ సత్యనారాయణ గారి తమిళ్ వింటారు. ఇవాళ రాత్రి 11:10 ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై NSD ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సౌందర్యం అంశం గురించి డాక్టర్ శ్రీ మృణాళిని గారి ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అర్ధనారీశ్వర అష్టకం వింటారు. 6:30 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో కుసుమ నూనెతో గుండె పదిలం, ఈ అంశం గురించి వింటారు. రేపు ఉదయం 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:10 ఉదయతరిణిలో కవితా పట్టణాన్ని గావిస్తారు డాక్టర్ కోర్ప్రోలు హరినాథ్. మరియు ఇది మన చట్టం కార్యక్రమంలో DRT డేట్ రికవరీ ట్రిబ్యునల్ రిటైర్డ్ బ్యాంక్ AGM శ్రీ హరీష్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పుల్లెల పేరి సోమయాజులు గారి వయలిన్ వాద్యం వింటారు. 11:03 ప్రకాష్ కిరణ్ హిందీ కార్యక్రమం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యన్ గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం. 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలకంలో ప్రేమమూర్తులు అంశం గురించి శ్రీమతి రత్న జానకి గారి కథానికను వింటారు. రేపు 12:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బైండ్ల కథ శ్రీ దుబ్బా పెద్ద నరసింహాల బృందంచే వీరనాగమ్మ కళ్యాణం మొదటి భాగాన్ని వింటారు. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో కుందేళ్ల పెంపకంపై కొన్ని వివరాలు, ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో లైవ్ ఫోనిన్ కార్యక్రమం. వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం

శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు ఇచ్చే సమాధానాలకు నేరుగా సమాధానాలకు మీరు తెలుసుకోవచ్చు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. రేపు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ వివరాలు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కులిపాక శంకర్రావు. ఇది ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమర్పణ. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 పబ్లిక్ స్పీక్. రేపు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో హైదరాబాద్ సిస్టర్స్ లలిత మరియు హరిప్రియ గారుల గాత్రయుగళం. ఇవి ఇవాళ మరియు రేపు ప్రసారం కన్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానాలో నిర్వహిస్తారు. ఫిఫా ప్రపంచకప్లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించారు. దేశంలోని 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ పరీక్ష జరిగింది. మొత్తం 22,79,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఇంగ్లీష్తో పాటు 12 భారతీయ భాషల్లో నిర్వహించారు. పరీక్షకు ముందు నిన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించి అన్ని వ్యవస్థల పనితీరును పరీక్షించింది. ఇందులో జామర్లు, సీసీటీవీ కెమెరాలు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్స్ వంటి భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది. పరీక్ష సజావుగా, పారదర్శకంగా జరగడానికి పర్యవేక్షకులు, కోఆర్డినేటర్లు, పరిపాలన అధికారులు, పోలీసులతో పాటు 2,00,000కు పైగా సిబ్బందిని నియమించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలు ఐఎన్ఎస్ దోనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రైలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, నౌకా నిర్మాణ రంగంలో భారతదేశం ఒక కొత్త దార్శనికతతో ముందుకు సాగడం ప్రారంభించిందన్నారు. ఇటీవలి సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం పలు విధానపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. దేశీయ నిర్మాణ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ప్రధానమంత్రి గుర్తు చేశారు. నౌకల నిర్మాణం, నౌకల మరమ్మత్తు, నిర్వహణను ఒక ప్రధాన జాతీయ మిషన్లో భాగంగా పరిగణిస్తున్నట్టు మోదీ తెలిపారు.
1: 40,000 करोड़ रुपये के आसपास था आज यह बढ़कर लगभग 1,80,000 करोड़ रुपये तक पहुंच गया। और साथियों, एक तरफ देश में रक्षा उत्पादन तेजी से बढ़ा है, दूसरी तरफ हमारा डिफेंस एक्सपोर्ट अभूतपूर्व गति से बढ़ रहा है.
0: ఈ యుద్ద నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం భారతదేశ భవిష్యత్తుకు సంకేతమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశ సముద్ర రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. దేశంలో రక్షణ రంగ ఉత్పత్తి వేగంగా వృద్ధి చెందడమే కాకుండా రక్షణ ఎగుమతులు కూడా మునుపెన్నడూ లేని వేగంతో పెరిగాయన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నిర్వహించిన రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆమె బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, రాణి దుర్గావతి ధైర్య సాహసాలకు ప్రతీక అని, భారతీయ మహిళలకు నిరంతరం స్ఫూర్తినిస్తూ భవిష్యత్ తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తారన్నారు. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణ లక్ష్యం సమాజంలోని ప్రతి వర్గానికి, ప్రతి వ్యక్తికి అభివృద్ది ఫలాలు చేరినప్పుడే సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్దికి విద్య అత్యంత ప్రభావవంతమైన సాధనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మంగుబాయ్ పటేల్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఉన్నత విద్యాశాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మర్ హాజరయ్యారు. రాష్ట్రపతి రేపు కునోన్ నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సదస్సు ఈ నెల 25-26 తేదీల్లో హర్యానా

0: లో నిర్వహిస్తున్నారు. ఇంధన భద్రత, సుస్థిరత, ఇంధన లభ్యత, ఈక్విటీ, సాంకేతికత, ఆవిష్కరణలు అనే మూడు అంశాలపై ఈ సదస్సులో ప్రధానంగా దృష్టి సారిస్తారు. బ్రిక్స్కు చెందిన 11 సభ్యదేశాల ఇంధన మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఇంధన భద్రత, సుస్థిర అభివృద్ది, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తారు. ఈ సదస్సు గ్లోబల్ సౌత్ దేశాల ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడానికి భారత్కు ఒక ముఖ్యమైన వేదికగా నిలవనుంది. అలాగే సమగ్రత, సమానత్వం, సుస్థిరతతో కూడిన ప్రపంచ ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. అశ్విని వైష్ణవ్ జైపూర్లోని ఖతీపురా రైల్వే స్టేషన్ నుండి ఖతీపురా దర్భంగా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే ఖతీపురాలో నిర్మించిన మెగా కోచింగ్ టెర్మినల్ను ప్రారంభించి రాష్ట వ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన పలు ప్రయాణికుల సౌకర్యాలను ప్రజలకు అంకితం చేస్తారు. ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో జరుపుకున్నారు. కోల్కతాలోని రెడ్ రోడ్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. అక్కడ జరిగిన యోగా సాధనలో వేలాది మంది ప్రజలు ఆయనతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తూ, జూన్ 21న భూమిపై కొన్ని ప్రాంతాల్లో అత్యంత సుదీర్ఘమైన పగలు సమయం ఉంటుందని, యోగా వల్ల అదిప్పుడు అతిపెద్ద సామాజిక వేడుక దినంగా మారిందని అన్నారు. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, ఇది ఏ వయసు వారికైనా పరిమితం కాదని పేర్కొన్నారు. యోగాను కేవలం నిర్దిష్ట సందర్భాలకే పరిమితం చేయకూడదని, దానిని మన జీవితాల్లో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన కోరారు.
1: యోగ హమే జీవన్ కో బ్యాలెన్స్ వే మే జీనే కి కలా సిఖాతా హై. యోగ హమే డూ ఆర్ డోంట్ సిఖాతా హై. ఔర్ జబ్ హమ్ హమారే శరీర్ కో సహీ ఢంగ్ సే చలానా సీఖ్ లేతే హై తో స్వాస్థ్య హమారా స్వభావ బన్ జాతా హై. సాథియో, యోగ కేవల్ హమారే శారీరక స్వాస్థ్య పర్ హీ ఫోకస్ నహీ కర్తా. యోగ మానసిక స్వాస్థ్య సే శారీరక స్వాస్థ్య కా మార్గ దిఖాతా హై.
0: ఫీఫా ప్రపంచ కప్ లో ఈ రాత్రి గ్రూప్ హెచ్ మ్యాచ్ లో స్పెయిన్ నేషనల్ ఫుట్బాల్ జట్టు సౌదీ అరేబియా నేషనల్ ఫుట్బాల్ జట్టుతో తలపడుతుంది. అమెరికాలోని అట్లాంటాలో జరగనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 9:30 ప్రారంభమవుతుంది. మరొక గ్రూప్ జి పోర్లో బెల్జియం నేషనల్ ఫుట్బాల్ జట్టు ఇరాన్ నేషనల్ ఫుట్బాల్ జట్టుతో ఆడుతుంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో జరిగే ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 12:30 ప్రారంభమవుతుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే గురువారం వరకు అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఆ శాఖ పేర్కొంది. దీంతోపాటు మంగళవారం వరకు బీహార్, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కరైకాల్, కేరళ, మాహే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఈరోజు అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కోల్కతాలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 3 భారతీయ నౌకాదళ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఐసీసీ మహిళల టీ20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ప్రత్యక్ష వ్యాఖ్యానం పునఃప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇల్లు వాకిలి.

0: పశు పోషకులకు పశు పాలకులకు స్వాగతం. ఈరోజు రాజేంద్ర నగర్లో ఉన్న కోళ్ల శాస్త్ర విభాగం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈరోజు ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు మన రైతుల కోసం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో పెరటి కోళ్ల పెంపకం చేపట్టే ఆసక్తి గల రైతులకు, యువ మహిళా మనులకు అందరికీ చక్కటి ట్రైనింగ్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ శిక్షణ విభాగంలో చాలా ఆసక్తిగా అందరూ పాల్గొన్నారు యువ రైతులు. మరి ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం ఎలా, సంవత్సరంలో ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు, తర్వాత ఈ శిక్షణ ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని ఈ రైతులు పొందుతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఈ కోళ్ల పెంపకంలో విస్తరణ చేపడుతున్నారు అన్న వివరాలని మనం సంపూర్ణంగా సమగ్రంగా కోళ్ల శాస్త్ర విభాగం డాక్టర్ హనుమంతరావు గారు, శాస్త్రవేత్త, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి డాక్టర్ హనుమంతరావు గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుతం మన దేశంలో పంటలతో పాటు కోళ్లను పశువులను పెంచుతున్నటువంటి సందర్భంలో మన రైతులు ఉన్నారు. అయితే పూర్వకాలం పాడి పంట అన్నారు, పాడి ఉండాలంటారు, పంట ఉండాలంటారు, పాడి ఉండడానికి పశువులు కావాలంటారు. అలాగే ఈరోజు నేటి కాలంలో మాంస వృద్ధి కూడా అవసరం ఉందంటున్నారు. పౌరులకు చక్కటి మాంసం అందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు విస్తారంగా ఈ అంశం గురించి మనం మాట్లాడుతుండడం టీవీలలో రేడియోలో కూడా మనం వింటున్నాం, చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఈ గ్రామీణ ప్రాంతంలో నాటుకోళ్ల పెంపకం గురించి మీరు ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. మరి ఈ శిక్షణ తరగతులు ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు మీరు మన గ్రామీణ రైతుల కోసం శిక్షణ ఇస్తున్నారు, ఈ వివరణ ఒకసారి మన శ్రోతలకు, పశు పోషకులకు, పశుపాలకులకు తెలియచేయండి.
1: నమస్కారం సార్. మేము మా కోళ్ల శాస్త్ర విభాగంలో ముఖ్యంగా మాది ఇక్కడ మూడు ఇంపార్టెంట్ విషయాలు నడుస్తూ ఉంటాయి ప్రతిరోజు. బోధన, పరిశోధన, విస్తరణ, ఈ మూడు కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తా ఉంటాం. బోధనలో చూసినట్టయితే మా అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి మనము బోధన చేస్తూ ఉంటాము. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పిహెచ్డి స్టూడెంట్స్కి పరిశోధనలు చేస్తూ ఉంటారు వాళ్ళ పీజీ రీసెర్చ్లో భాగంగా. దాంతోపాటు మాకు ఇంకో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే విస్తరణ కార్యక్రమాలు. సో ఎస్పెషల్లీ పశు పోషణ పైన, కోళ్ల పెంపకం పైన విస్తరణ మేము చేస్తూ ఉంటాం. విస్తరణ అంటే ఇక్కడ మా దగ్గర జరిపిన పరిశోధనలు, కొత్త విషయాలని రైతులకు అక్కడ వాళ్ళు అవలంబించేలాగా, వాళ్ళకి ఆదాయం పెరిగేలాగా, వాళ్ళ పోషకాలు తీర్చడానికి, ఫుడ్ సెక్యూరిటీ మెయిన్గా, తర్వాత లైవ్లీహుడ్ కొరకు వాళ్ళు చేపట్టడానికి మేము చిన్న చిన్న మెలకువల నుండి పెద్ద శాస్త్రీయ పరంగా వచ్చిన మార్పులని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాం మా విస్తరణ భాగంలో.
0: చాలా చక్కగా మీరు వివరిస్తుంటే చాలా వినాలనిపించేటట్టుగా ఉంది మన రైతు సోదరులకు కానీ మాకు కానీ. మరి ఇటువంటి సందర్భంలో మీరు ప్రత్యేకంగా ఈరోజు నాటుకోళ్ల పెంపకం గురించి మీరు శిక్షణ తరగతులు ఇస్తున్నారు. మరి ఈరోజు మీరు శిక్షణ తరగతులు ఇస్తున్నారు, ఏ కోళ్ళ గురించి మీరు మన రైతు సోదరులకు తెలియజేయడం జరిగింది, ఆ వివరాలు ఒకసారి మన శ్రోతలకు వివరించండి.
1: సో మా శిక్షణ కార్యక్రమంలో మేము ఎలా చెప్తామంటే, మా రైతులకి వాణిజ్య సరిలో పెంచే కోళ్ల రకాలు, తర్వాత పెరట్లో పెంచే కోళ్ల రకాల గురించి వాళ్ళకు విస్తారంగా చెప్తా ఉంటాం. ఎలా అంటే, వాణిజ్య సరిలో పెద్ద రైతులు పెంచాలనుకుంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎక్కువనే ఉంటుంది. మాంసం కొరకు పెంచే బ్రాయిలర్ కోళ్లు, లేకపోతే గుడ్ల కొరకు పెంచే లేయర్ కోళ్ల గురించి చెప్తాము. అలాగే చిన్న సన్నకారు రైతులు, లేకపోతే

0: నిరుద్యోగులు, భూమి లేని వాళ్ళు ఉంటే పెరట్లో పెంచడానికి అనువైన రకాల గురించి వివరిస్తూ ఉంటాం. ముఖ్యంగా పెరట్లో పెంచడానికి ఎలా ఉంటాయంటే కలర్ కోళ్లు ఉంటాయి, అంటే మన నాటు కోళ్లు, దేశీ వాళ్ళ కోళ్లు ఉండొచ్చు, లేకపోతే అభివృద్ధి పరిచిన కోళ్ల జాతులు ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళకేంటి ఆదాయము, వాళ్ళ పోషక అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా మహిళలకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా మహిళలు చేపడతా ఉంటారు, వీటి జాగ్రత్తలు మహిళలు ఎక్కువగా తీసుకుంటుంటారు. కాబట్టి మా దగ్గరికి ఎక్కువగా సన్న చిన్నకారు రైతులు, లేకపోతే నిరుద్యోగులు, భూమి లేని వాళ్ళు వస్తూ ఉంటారు, పెట్టుబడి అంతగా పెట్టలేని వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు పెరట్లో పెంచే కోళ్ల రకాలు అనువైన ఉన్న వాటిగా సూచిస్తూ ఉంటాం. అందులో ఎన్నో రకాలు ఉంటాయి. మా రాజశ్రీ కోళ్ల రకం కానీ, లేకపోతే ప్యూర్ అంటే స్వచ్ఛమైన నాటుకోళ్ల రకాలు, కడక్నాథ్ రకము, అసిల్ పందెం కోళ్ల రకాలు, లేకపోతే నికోబారి అని, టెలిచెరి అని, గ్యాగస్ అని, ఎన్నో దేశీ వాళ్ళ కోళ్ల రకాలు ఉంటాయి. సో రైతు యొక్క అభిరుచి బట్టి, రైతు యొక్క అక్కడ లోకల్ గా మార్కెట్ యొక్క అవసరాన్ని బట్టి, ఆయన డిమాండ్ బట్టి మేము సూచిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా వాళ్ళకు ఒకటే చెప్తా ఉంటాము, మీరు మాంసం కొరకు పెంచితే ఈ నాటుకోళ్ళ రకాలు బాగుంటాయి, లేదు గుడ్ల కొరకు కావాలనుకుంటే ఈ నాటుకోళ్ళ రకాలు ఉంటాయి. మొత్తంగా మేము ఏంటంటే డ్యువల్ పర్పస్ చెప్తాం, అంటే అటు గుడ్డు పెడుతుంది, అటు మాంసం కొరకు. పుంజులన్నీ మాంసం కి అనువుగా ఉండేటట్టు పెంచమంటాము, పెట్టెలన్నీ ఉంచుకుంటే ఏమవుతుందంటే 6 నెలల తర్వాత పెట్టెలు గుడ్లు పెట్టడం ప్రారంభమవుతాయి. సో అలా ప్రతి కుటుంబంలో ఒక 5 నుంచి 10 పెంచుకున్నాడంటే పెరట్లో తక్కువ ఖర్చుతో, లో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్పుట్, పెట్టుబడి కూడా తక్కువగా ఉండి ఓన్లీ గృహ వసతి ఇచ్చేటట్టు ఉన్న పరిస్థితులకి మనం వాళ్ళకి అనువుగా అలాంటి వాటిని సూచిస్తాము.
1: మరి వాణిజ్యపరంగా పెంచాలనుకున్న యువ రైతులకు ఎటువంటి సలహాలు మీరు ఇస్తున్నారు?
0: సో వాణిజ్యపరంగా పెంచాలంటే ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్లు, లేయర్ కోళ్లు పెంచడానికి అనువుగా ఉంటాయి. కమర్షియల్ గా పెంచాలి, ఎందుకంటే ఇవి పెద్ద మొత్తాదులో పెంచాలి, ఎక్కువ పెట్టుబడి. ఇప్పుడు బ్రాయిలర్ కోళ్లు పెంచాలంటే మినిమం బ్యాచ్ సైజు ఇంటిగ్రేషన్ లో, అంటే వేరే కంపెనీ నుంచి టైప్ పెట్టుకుంటాం, దాన్ని కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. సో కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద బ్రాయిలర్ కోళ్లు పెంచుతారు వాళ్ళు, ఒక 5,000 బ్యాచ్ నుంచి 10,000 బ్యాచ్, 20,000 బ్యాచ్ వరకు పెంచుతారు. మొత్తానికి పెట్టుబడి మినిమం 20 లక్షల నుంచి 30 లక్షల వరకు పెట్టుబడి అవుతుంది, అంటే ఫిక్స్డ్ క్యాపిటల్, నిర్వహణ ఖర్చు కలిపి 20 నుంచి 30 లక్షల వరకు వచ్చేస్తారు. అలాగే రైతులు గుడ్ల కొరకు పెంచాలనుకుంటే మినిమం బ్యాసేజ్ 30,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. సో 30-40 లక్షల నుండి 1,00,000,000 వరకు వెచ్చించాల్సి వస్తుంది. దీని కొరకు బ్యాంకు కూడా రుణాలు ఇస్తుంది, అలాగే బ్యాంకు తక్కువ వడ్డీ రుణాలు కూడా ఇస్తుంది. కొన్ని స్కీమ్స్ కూడా ఉన్నాయి, ఆ స్కీమ్స్ వాళ్ళు లబ్ధి పొందేటట్టు వాళ్ళు అర్హులైతే వాటిని కూడా మేము సలహాలు ఇస్తాం.
1: మరి స్కీమ్స్ గురించి కూడా మీరు వివరాలు అందిస్తారా? చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు, బాగుంది. అయితే గ్రామీణ ప్రాంతంలో మీరు మిడిల్ క్లాస్ పీపుల్, ఉమెన్స్ గాని, మహిళలు గాని, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు గాని, చిన్న సన్నకారు రైతులకు గాని మీరు సూచించిన విధంగా నాటుకోళ్ల పెంపకం బాగుందని వివరించారు, బాగుంది. మరి నాటుకోళ్ల పెంపకానికి ఎటువంటి అనువైనటువంటి స్థల సేకరణ అవసరం, ఏ విధంగా వాటికి ఏమన్నా చక్కటి షెడ్ల ద్వారా కూడా మనం పెంచవచ్చా, ఒకవేళ షెడ్ల ద్వారా పెంచాలనుకుంటే ఈ యొక్క షెడ్లను ఏ విధంగా నిర్మించుకోవాలి, వాటి అనుకూలమైన పద్ధతులు ఏమైనా ఉంటే రైతు సోదరులకు వివరించండి.
0: ఒకటే అండి, నాటుకోళ్లు పెంచడానికి పెట్టుబడి అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్. మన దగ్గర పెరట్లో, దాని పేరే పెరట్లో పెంచే రకాలు అంటాం, అంటే పెరట్లో స్థలం ఉంటే చాలు, రోజంతా పెరట్లో ఉంటాయి, రాత్రిపూట వాటికి కుక్కలో పిల్లలో దొంగలకు దొరకకుండా గృహవసతి ఇవ్వమంటున్నాం, ఒక గంప కింద గంపమంటున్నాం అంతే. దానికి షెడ్ కట్టాల్సిన అవసరం లేదు, స్టీలు సిమెంటు తెచ్చి తాకట్టు పెట్టి షెడ్లు కట్టమని మేము చెప్పట్లే. ఓన్లీ పెరట్లో ఉన్న స్థలం బట్టి మేము, పెరట్లో తక్కువ స్థలం ఉంటే 5 పెంచమంటున్నాం, కొంచెం ఎక్కువ ఉంటే 20 పెంచమంటున్నాం, కొంచెం విస్తారంగా ఉంటే 100 పెంచమంటున్నాం, కానీ షెడ్లు ఏమి అక్కర్లేదు.
1: మరి మీరు విస్తారం పెంచుకోవాలనుకున్న రైతులు ఆసక్తితో ఉంటారు, వారికి ఎటువంటి సలహా ఇస్తున్నారు, ఎటువంటి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి వివరిస్తున్నారు?
0: విస్తారంగా పెంచుకోవాలంటే తోటలు ఉన్న వాళ్ళకి ఇది, ఈ పెంపకం చాలా అనువుగా ఉంటది. తోట ఉంటే ఏదన్నా మామిడి తోటనో, లేకపోతే పండ్ల తోటలో ఉంటే, తోటలో ఏమొస్తుంది అంటే నీడ ఉంటది, నీడ కింద తిరుగుతూ అక్కడ ఉన్న కీటకాలు, చెదలు, తర్వాత పశువులు ఉన్నప్పుడు పేడ పురుగులు, లేత గ్రాసాలు, గింజలు, కిచెన్ వేస్ట్, వెజిటేబుల్ వేస్ట్ తింటూ రోజంతా అవి స్కావెంజింగ్ అంటారు, స్కావెంజింగ్ అంటే అవి అక్కడనే తింటా ఉంటాయి. సో రాత్రి పూట ఒక చిన్న రూమ్ వాటి ఉండడానికి నైట్ షెల్టర్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. ఒక షెడ్ ఒక కోడికి 1 స్క్వేర్ ఫీట్ లాగా, సపోజ్ ఒక ఎకరాకి 200 సజెస్ట్ చేస్తున్నాం, 200 కోళ్లు ఎకరాకి. దానికి పెట్టుబడి ఏం లేదు, జీరో, దానా ఖర్చు లేదు, షెడ్ ఖర్చు లేదు, ఓన్లీ రాత్రి పూట గృహ వసతి స్కీమ్ అంటున్నాం.
1: అది ఈ గృహ వసతి ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటారు?
0: మన దగ్గర ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటినే సద్వినియోగం చేయమని చెప్తున్నాం. రైతులకు పెట్టుబడి చేయకుండా తక్కువ పెట్టుబడితో జీరో పెట్టుబడితో చేసే పద్ధతుల్ని మేము ముందు ప్రోత్సహిస్తున్నాం. రాను లాభాలు వచ్చే కొద్దీ వారిని ఆ లాభాలను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఒక షెడ్ కట్టమంటున్నాం. గృహవసతి ఇమ్మంటున్నాం. వెనకాల పచ్చదనం బట్టి కోళ్ళని పెంచుకోవాలి. ఎంత పచ్చదనం ఉంటే వెనకాల షెడ్లో వాటి అంత

0: బాగా కోళ్లు పెరుగుతాయి.
1: మరి ఇటువంటి సందర్భంలో మరి వాళ్ళకు ఈ నాణ్యమైన కోళ్లు హైబ్రిడ్ కొన్ని వెరైటీస్ ఉంటాయి.
0: అవును,
1: నాణ్యమైన కోళ్లు వాళ్ళకు కావాల్సిన కోళ్లు వాళ్ళు పెంచుకోవాలంటే మీ దగ్గర ఏమైనా తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకునే అవకాశం ఉందా? మీరు ఏమైనా బ్రీడ్స్ కానీ కోళ్ళ పిల్లలు కానీ ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? ఒకవేళ ఉంటే ఎక్కడెక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఈ యొక్క కోడి పిల్లలు దొరుకుతాయి, ఆ వివరాలు ఒకసారి వివరించండి.
0: ఇందాక చెప్పినట్టు మా వృత్తి అది, మేము రైతుల కొరకే విస్తారంగా మేము చేస్తున్నాము. విస్తరణ, దాని విస్తరణ ఎక్స్టెన్షన్ అంటాము. సో మాది ఒక విస్తరణ భాగంలో మేము ఏం చేస్తున్నాం, రైతులకు వాళ్ళ నైపుణ్యం బట్టి ఒక్కరోజు కోడి పిల్లలు లేదా 6 వారాల కోడి పిల్లలు ఇస్తాం. అభివృద్ధి పరిచినే గానీ లేకపోతే ప్యూర్ నాటుకోళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మేము వాళ్ళు బుకింగ్ చేసుకుంటారు, ఇక్కడ ఇస్తా ఉంటాం. సో రాజేంద్ర నగర్ లో పశు వైద్య కళాశాల గానీ, మామనూర్లో పశు వైద్య కళాశాల ఉంది, జగిత్యాల జిల్లా కొరుట్లలో పశు వైద్య కళాశాల ఉంది. 3 కళాశాలలు కాకుండా మా దగ్గర కోళ్ల పరిశోధన విభాగం ఉంది, అంటే పోల్ట్రీ రీసెర్చ్ స్టేషన్ ఉంది రాజేంద్ర నగర్ లో. ఇక్కడ నుంచి అంతా విస్తారంగా మేము రైతులు ప్రతి వారము రైతులు వస్తారు మా దగ్గర, మాతో ఇంటరాక్ట్ అవుతారు, మాతో సలహాలు తీసుకుంటారు, సూచనలు తీసుకుంటారు. మేము ఇచ్చే సలహాలు బట్టి వాళ్ళు మా దగ్గర నుంచి బుకింగ్ చేసుకుని ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం మా దగ్గర నుంచి తీసుకెళ్తా ఉంటారు.
1: చాలా చక్కగా మీరు వివరిస్తున్నారు. విస్తరణలో భాగంగా ఏ కోళ్ళని మీరు ఉత్పత్తి చేస్తున్నారు, ఏ కోళ్ళు మీరు సరఫరా చేస్తున్నారు రైతులకు?
0: ఓకే, విస్తరణలో భాగంగా మేము ఇక్కడ మా యూనివర్సిటీ రాజశ్రీ కోళ్ళు ఒకటి ఉన్నాయి, అది కాకుండా ప్యూర్ నాటు కోళ్ళు, కడక్నాథ్ కోళ్ళని, లేకపోతే నికోబారి అని, అసీల్ అని, గ్యాగస్ అని కోళ్లు కాకుండా ప్రత్యామ్నాయ కోళ్లు కూడా ఉన్నాయి మా దగ్గర. అంటే ప్రత్యామ్నాయ కోళ్ళు అంటే కొంతమంది రైతులు నదీ పర్యావరణ ప్రాంతంలో ఉంటారు, చెరువులు ఉంటాయి లేకపోతే కుంటలు ఉంటాయి, అక్కడ వాళ్ళకి బాతుల్ని ఇస్తున్నాం. కొంతమంది రైతులు పెరీ అర్బన్ ఏరియా, అంటే అటు పట్టణం కాదు అటు రూరల్ కాదు, అర్బన్ ఏరియా, పెరీ అర్బన్ ఏరియాస్ అంటారు. సో అక్కడ ఏంటంటే పర్చేసింగ్ పవర్ బాగుంటది వినియోగదారుడికి, వాడికి డబ్బులు ఉన్నాయి కాకపోతే చికెన్ మాంసము గుడ్లు దొరికే పరిస్థితి లేదు. ఆ ప్రాంతాల్లో కూడా మేము పెరీ అర్బన్ ఏరియాల్లో కంజు పిట్టలు పెంచడానికి సూచిస్తా ఉన్నాం. కొన్ని ప్రాంతాల్లో ఫామ్ హౌసెస్ బాగా వచ్చాయి, చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఫామ్ హౌసెస్ వచ్చాయి. ఫామ్ హౌసెస్ లో కూడా టర్కీ కోళ్ల పెంపకం గానీ, ఈ క్వేల్ పక్షుల పెంపకం గానీ, చీమకోళ్ల పెంపకం గానీ ఇవన్నీ మేము ప్రోత్సహిస్తున్నాం. సో రైతు యొక్క అభిరుచి బట్టి, వాళ్ళ యొక్క లోకల్ డిమాండ్ బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మేము సూచనలు ఇస్తాం.
1: అయితే డాక్టర్ హనుమంతరావు గారు, మీరు శిక్షణ తరగతులు నిర్వహించారు, ప్రత్యేకంగా ఈ రోజు రైతు సోదరులకు ఏ ఏ విషయంలో మీరు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు, ఆ వివరాలు తెలియచేయండి.
0: ఈ రోజు మేము ప్రత్యేకంగా స్కిల్ ఓరియంటెడ్ శిక్షణ శిబిరాన్ని నిర్వహించాము. మేము సంగారెడ్డి జిల్లా నుండి కౌడిపల్లి మండల్ నుంచి కొంతమంది రైతులు మా దగ్గరకు వచ్చారు. వాళ్లకు కోళ్ల పెంపకంలో నైపుణ్యం పెంచడానికి కొన్ని చిన్న మెలకువలతో పాటు వాళ్లకు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించడానికి మేము ప్రయత్నం చేశాము. అందులో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించాం వ్యాధి నివారణ చర్యలు ఎలా, తర్వాత వ్యాధులు రాకుండా ఏమేమి టీకాలు ఇవ్వాలి, వ్యాధులు రాకుండా ఏమేమి నివారణ మందులు వాడాలి, తర్వాత అతివృష్టి అనావృష్టి పరిస్థితులలో కోళ్లని ఎలా మనము పెంచుకోవాలి, వాటికి ఎలాంటి పోషణ ఇవ్వాలి, ఒక్కరోజు కోడి పిల్లలు తెచ్చుకున్నప్పుడు వాటికి ఎలాంటి యాజమాన్య చర్యలు తీసుకోవాలి, తర్వాత ముఖ్యంగా వ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే పరిస్థితులని ఎలా రాకుండా చూసుకోవాలి, శానిటేషన్ అండ్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని మీద, టీకాలు సకాలంలో ఏ టైంలో ఇవ్వాలి, టీకా ఇచ్చే పద్ధతులు ఏంటి, టీకాలు ఎక్కడ దొరుకుతాయి, ఏం టీకాలు ఇవ్వాలి అనే దాని మీద, నివారణ చర్యల మీద, తర్వాత పోషణ పైన మేము ఎక్కువగా ఫోకస్ పెట్టేసి వాళ్ళకి ఈరోజు నైపుణ్యం నేర్పించడానికి ప్రయత్నం చేశాము.
1: చాలా చక్కగా మీరు ఈ కోళ్ల శాస్త్ర విభాగం ద్వారా ప్రత్యేకమైన శిక్షణ తరగతుల కార్యక్రమము ఈ నాటుకోళ్ల పెంపకంలో రైతు సోదరులకు అందిస్తూ, ప్రత్యేకంగా ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, ముందు జాగ్రత్తగా టీకాలు ఎప్పుడు ఇవ్వాలా, ఇటువంటి వివరాలు కూడా చక్కగా మీరు వివరించారని మీ ద్వారా తెలుస్తుంది. ఈ వివరాలన్నీ మన రైతు సోదరులు ఉపయోగించుకొని వారు కూడా మిగతా రైతుల్లాగా ఈ శిక్షణ తరగతులు పాల్గొన్న వారిలాగా చక్కటి కోళ్ల కోసం మిమ్మల్ని సంప్రదించి మీ ద్వారా ఈ యొక్క కోళ్ల పిల్లలను తీసుకుని వెళ్ళి చక్కగా కోళ్లను పెంచి మాంసమును వృద్ధి చేసి చక్కటి ఆదాయాన్ని వాళ్ళు కూడా పొందగలరని ఆశిస్తూ, మీరు ఇన్ని వివరాలన్నీ మన రైతు సోదరులకు అందించినందుకు మీకు మా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. హనుమంతరావు గారు
0: నమస్తే అండి. థ్యాంక్ యూ.
1: ఇక్కడ ఈ నాటుకోళ్ల పెంపకంలో శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఒక యువ రైతు మనసు పాటున్నారు. వారిని అడిగి ఈ నాటుకోల పెంపకంలో శిక్షణ కార్యక్రమం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వారికి లబ్ధి చేకూరుతుంది అన్న వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి, ఏ ఊరు నుండి వచ్చారు, మీరు ఈ శిక్షణ తరగతులకు రావడం మీకు సమాచారం ఎలా అందింది?
2: నమస్కారం సార్, నా పేరు పృథ్వీరాజ్, నేను ధర్మసర్ గేట్ తాండా అనే విలేజ్ కౌడిపల్లి మండల్ మెదక్ డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి వచ్చాను సార్. ఇక్కడ మాకు మెయిన్ రావడానికి

0: కారణం ఏంటంటే విఎన్ఆర్ కాలేజ్ నుంచి ఒక అతను వచ్చి ఇట్లా మేము కోళ్లు నాటుకోళ్లు అంటే పెరటి కోళ్లు అవి పెంచుకోవడానికి మేము అవకాశం ఇస్తాం మీకు లబ్ధి పొందడానికి, ఇంటి దగ్గర ఉన్న లేడీస్ కి ఒక ఉపాధి లాగా ఉంటదని దానికోసం మేము ట్రైనింగ్ ఇస్తాం, ఇన్ని కోళ్లు ఇస్తాం అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దాని గురించి ఒక రోజు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు వచ్చి మాకు కొన్ని కోళ్లు ఇచ్చి మీరు పెంచుకోవడానికి ఎలా ఎలా ఏమేం ఫీడ్ ఇవ్వాలి, మళ్ళీ వాటిని ఎలా వ్యాక్సినేషన్ చేసుకోవాలి, ఏ రోగంకి ఏ టీకాలు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఒకసారి ఇవ్వాలి అనేది వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేస్తారు. దాని గురించి ఇది చాలా బాగుంది, ఇక్కడ రాజేంద్ర నగర్ రావడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను, కొత్త తెలుసుకున్నాను సార్ వీటి గురించి.
1: అయితే మీరు ఇక్కడ శిక్షణ తరగతులు అటెండ్ అయినారు, నేర్చుకున్నారు, మరి ఈ నేర్చుకున్నటువంటి ఈ యొక్క వివరాలు మీ గ్రామంలో మరి ఏ విధంగా ఈ విస్తరణ కార్యక్రమానికి మీరు ఈ యొక్క జ్ఞానాన్ని మీరు ఉపయోగిస్తారు, మరి మీ గ్రామీణ ప్రాంతంలో మహిళలు గాని ఆసక్తి ఉన్నటువంటి రైతులు గాని ఉంటారు, వారికి మీరు కూడా ఈ శిక్షణ తరగతులు నేర్చుకున్నటువంటి ఈ విజ్ఞానం పంచుతారా, మరి మీ గ్రామీణ అభివృద్ధిలో మీరు ఏ విధంగా తోడ్పడతారు?
0: సార్ తప్పకుండా సార్, మేము నేర్చుకుంది ఎదుటి వాళ్ళకి, మనం ఎంత నేర్చుకున్నామో ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పడంలోనే గొప్పతనం ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మనం ఏంటంటే స్వయం ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ కాలంలో. ఒకరి దగ్గర పనిచేసేట కంటే మనం ఒకటి చేసుకుని మనకంటూ ఒకటి ఉంటే అది చాలా బాగుంటుంది సార్. మా ఊరికి నేనే సర్పంచ్, అందరికి మేలు జరగాలని కోరుకుంటాను. ఒక సభ పెట్టి అందరికీ దీని గురించి అవేర్నెస్ తెచ్చి అందరు బాగుపడేలా చూస్తాను సార్.
1: చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఆసక్తిగా ఉంది మీరు వివరిస్తుంటే. అయితే ఏ కోళ్ళు మీరు మీ ఊర్లో పెంచాలనుకుంటున్నారు, మరి ఈ కోళ్ళ శాస్త్ర విభాగం వాళ్ళు మీకు ఏమైనా సప్లై చేస్తామని మీకు ప్రామిస్ ఇచ్చారా, మరి ఆ వివరాలు?
0: సార్ వాళ్ళు ట్రైనింగ్ మాత్రం ఇచ్చేస్తారు, ఏమేం వ్యాక్సిన్ వాడాలో, ఇలా వాటికి మందులు అంటే ఏ టైంకి వ్యాక్సిన్ ఇవ్వాలి, వాటికి ఫీడ్ ఏమి ఇవ్వాలి, ఇలా చూసుకోవాలనేది మనకి ఇచ్చారు సార్. వీళ్ళు సప్లై ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ ట్రైనింగ్ పర్పస్.
1: మరి మీరు పెంచాలంటే మరి కోడి పిల్లలు కూడా చాలా అవసరం, గుడ్లు కావాలా, పొదిగించాలి, ఇటువంటివి ఉంటాయి కదా, దీంట్లో కొన్ని రకాలు ఉంటాయి.
0: అవును సార్,
1: రకాలు. మరి కోడి పిల్లలు మీకు కావాలంటే ఎక్కడెక్కడ మీకు దొరికే అవకాశం ఉంది, ఆ వివరాలు కూడా ఇక్కడ మీ ట్రైనింగ్ లో ఈ శిక్షణ తరగతిలో మీకు సమాచారం అందించింటారు కదా, మరి ఆ సందర్భంలో ఏ కోళ్ళ గురించి మీరు అవగాహన పెంచుకున్నారు, ఏ కోడి పిల్లలు పెంచాలనుకుంటున్నారు, మీ ఊరికి అనువైనటువంటి రకాలు అది ఏమైనా మీరు గ్రహించి ఉంటే మన రైతు సోదరులకు చెప్పండి.
0: యాక్చువల్లీ విఎన్ఆర్ కాలేజ్ వాళ్ళు మనకు సప్లై చేస్తున్నారు సార్, అంటే పర్ పర్సన్ కి 15 చిక్స్ ఇస్తామని చెప్పారు సార్. డీబీటీ స్కీమ్ లో 6 వారాల కోడి పిల్లలు మనకిచ్చి వాళ్ళు ముందుకు వేస్తున్నారు సార్. వీటికి సార్ వాళ్ళు ఇక్కడ ఇచ్చిన దగ్గర మనకు ఫార్మ్స్ లో తిరిగి చూపించారు, వాళ్ళకు ఒకవేళ ముందే బుకింగ్ చేసుకుంటే ప్రతి బుధవారం మనకు చిక్స్ కూడా వాళ్ళు సప్లై చేస్తామని చెప్పారు సార్ ఇక్కడ రీసెర్చ్ సెంటర్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు.
1: మరి ఈ కోళ్ళ పిల్లలను మీరు మీ గ్రామంలో అందరికి పంచి ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ మరి ఉత్పత్తి చేసిన తర్వాత దీని మార్కెటింగ్, ఎందుకంటే మీరు ఆ ఊరికి ప్రెసిడెంట్ గా ఉన్న అంటున్నారు, ఈ మార్కెటింగ్ ఏ విధంగా చేపట్టాలని మీరు అనుకుంటున్నారు ఆ వివరాలకు సార్?
0: ఊర్లో ఒక్కరు చేసే కాదు సార్, అందరు కలిసి చేస్తే బల్క్ గా ఉంటది. ఒక్కళ్ళు ఎవరైనా మన దగ్గర వచ్చి తీసుకుంటే బాగుంటది, మనం వెళ్ళి మార్కెట్ చేసే కన్నా ఒకసారి ఫస్ట్ లో మనం చూపెట్టుకుని మా దగ్గర ఇది ఉంది, ఈ ప్రోడక్ట్ ఉందని చూపెట్టుకునే వరకే మనం కష్టపడాలి. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు మన ఊరికి మన ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళేటట్టే, అంటే నేను ఈ ఊరికి సర్పంచ్ కాబట్టి అందరికి కోడి పిల్లలందరూ సప్లై చేసి అందరికి బాగుపరిచేలా చూస్తాను సార్.
1: చాలా చక్కటి వివరాలు ఈ యొక్క శిక్షణ తరగతుల కార్యక్రమం గురించి వివరిస్తూ, నాటుకోళ్ల పెంపకం మీ గ్రామంలో కూడా ఒక ప్రెసిడెంట్ గా మీరు అందరికీ కోళ్ల పిల్లలను సప్లై చేసి చక్కగా మార్కెటింగ్ జరిగేటట్లు బాధ్యత వహిస్తారని వివరించారు. ధన్యవాదాలు పృథ్వీరాజు గారు.
0: థ్యాంక్ యూ సార్.
1: తర్వాత శిక్షణ తరగతులకు అటెండ్ అయినటువంటి ఒక రైతు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరి ఈ శిక్షణ తరగతులు ఏ విధంగా ఆయనకు ఉపయోగపడతాయో వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
2: నమస్కారం, నా పేరు మాలోత్ కేమియా, కోడిపల్లి మండల్ పెద్ద డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను.
1: మాలోత్ కేమియా గారు, మీరు ఇక్కడ శిక్షణ తరగతులు అటెండ్ అయ్యారు కదా, మరి ఈ శిక్షణ తరగతుల్లో మీరు ఏమేమి తెలుసుకున్నారు ఆ వివరాలు ఒకసారి?
2: అయితే కోళ్ల పెంపకం ఏంటంటే నార్మల్ జనరల్ గా ఊళ్ళలో ఒక 4-5 పెంచి వాటికి మనం అంత కేరింగ్ అనేది తీసుకోవాలి. నైట్ ఒక గోల పెట్టేసామా తీసేసామా వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చాక ఏంటంటే డిసీజ్ ఏంది, వాటికి ఫీడింగ్ ఏంటిది, వాళ్ళకి వ్యాక్సినేషన్ ఎట్లా తీసుకోవాలి, వాటికి కేరింగ్ ఎట్లా, అంటే ఫస్ట్ రోజు పిల్ల వచ్చింది అనుకో గుడ్డు నుంచి, దానికి ఏం వ్యాక్సిన్ ఇవ్వాలి, తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఏం వ్యాక్సినేషన్ ఇవ్వాలి, తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ వాటికి ముందే వైరస్ రాకుండా, వైరస్ వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం కొన్ని వ్యాక్సినేషన్ తీసుకుంటే వాటిని మనం కాపాడుకోగలం. అది వైరస్ వచ్చిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మనం కాపాడుకోలేకపోతాం, కంపల్సరీ చనిపోతాయి. వైరస్ అనేది మెడిసిన్స్ లేదు.
1: చాలా చక్కగా మీరు ఈ సాంకేతిక విజ్ఞానంలో భాగంగా మీరు వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ కానీ టీకాలు కానీ ఎట్లా ఇవ్వాలని చెప్పేసి కోడి చిన్నపిల్ల నుండి పెరిగేంత వరకు ఏ విధంగా టీకాలు జాగ్రత్త సంరక్షణ చేపట్టాలని వివరించారు. బాగుంది. మరి మీరు ఏ కోళ్లను, రకరకాల కోళ్లు ఉంటాయి కదా, జాతులు ఉంటాయి కదా, మీకు ఏ జాతి పట్ల ఆసక్తి ఉంది, ఏ కోళ్లు మీరు పెంచాలనుకుంటున్నారు?
2: ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో మాంసకృతులు అంటే మీన్స్ ఇప్పుడు చికెన్ అంటే ఏమంటారు విక్రయం జరుగుతుందో వాటికి ఇప్పుడు ఎసిల్ అనేది బాగా ఇది ఉంది కాబట్టి దాన్ని ఎంచుకుంటున్నాను. సో

0: స్టెప్ బై స్టెప్ నేను కూడా బిజినెస్ కి చేర్చుకుందామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను.
1: మీరు ఆసిల్ బ్రీడ్ ని మీరు పెంచాలనుకుంటున్నారు, మరి ఏ స్థాయిలో పెంచాలనుకుంటున్నారు? ఇంటి వరకు 10 కోళ్లు పెంచుతారా, మరి కమర్షియల్ అంటున్నారు మీరు కదా,
0: అంటే
1: వ్యాపార వృద్ధిలో కూడా పెంచాలని మీకు ఆలోచన ఉంది, మరి ఎంతవరకు పెంచుతారు, మరి వాటికి నిర్వహణ ఏ విధంగా చేసుకుంటారు, వాటికి
0: ఫస్ట్ టైం కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒక 15 ఇస్తున్నారు కాబట్టి వాటిని పెంచి వాటి యొక్క కేరింగ్ తీసుకుని మనకి ఎలా అనేది ఒక అనుభవం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా కమర్షియల్ లాగా
1: వాటిని పెంచి వృద్ధి చేసుకుని
0: మెల్లిమెల్లిగా హైక్ చేసుకుంటాను.
1: ఒక అనుభవంతో మీరు ఎక్కువ అధికంగా పెంచాలనుకుంటున్నారు. ఒకవేళ ఈ ట్రైనింగ్ లో మీకు చాలా లబ్ధి చేకూరి ఈ 15 కోళ్లు మర ఎక్కువ 100 కోళ్ళు అయిన సందర్భంలో మీరు ఇది కొనసాగిస్తారా, లేకపోతే వేరే కోళ్ళను పెంచడానికి వెళ్తారా?
0: కొనసాగిస్తాను సార్.
1: సరే, మరి మీ గ్రామీణ ప్రాంతంలో ఈ ఆసిల్ కోళ్ళు అయితే మీరు పెంచుతారు, బాగుంది. మరి మీరు పెంచుతూ మన ఇతరులకు కూడా, వాళ్ళు కూడా లబ్ధి చేకూరాలి కదా, సాటి రైతులకు కూడా, వారికి మరి ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
0: వాళ్ళ ఆసక్తి చెప్తే నేను ఇక్కడైతే నేర్చుకున్నాను, వాళ్ళకు కూడా నేను అవగాహన కల్పిస్తాను, వాళ్ళకు కూడా చెప్తాను ఏ విధంగా డిసీజ్ కి ఎట్లా చేయాలి, వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే నాతో పాటు నలుగురు చేస్తే అక్కడ బిజినెస్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది.
1: మనోజ్ కేమియ గారు, చాలా చక్కగా మీరు ఇక్కడ శిక్షణ తరగతిలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని మీరు చక్కగా వివరిస్తున్నారు, నేర్చుకున్నారు. మరి నేర్చుకున్న దాన్ని కూడా సాటి రైతులకు కూడా మీరు తెలియజేస్తారు అని కూడా మీరు వివరిస్తున్నారు. ధన్యవాదాలు కేమియ గారు.
0: థ్యాంక్ యూ సార్.
1: అదండి మన రాజేంద్ర నగర్ లో కోళ్ల శాస్త్ర విభాగం వారు నాటుకోళ్ల పెంపకం గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఇక్కడ నిర్వహించినటువంటి డాక్టర్ హనుమంతరావు గారు, అలాగే ఈ కోళ్లను పెంపకంలో ఆసక్తి ఉన్నటువంటి రైతులు తెలియజేసిన అభిప్రాయాలు. మీరు కూడా చక్కటి ఫలసాయం కోసం, చక్కటి ఆదాయం కోసం, ముఖ్యంగా గ్రామీణ మహిళలు, సన్న చిన్నకారు రైతులందరూ, మీరు కూడా ఈ నాటుకోళ్లు, పెరటి కోళ్ల పెంపకంలో చక్కటి అవగాహన పెంచుకొని చక్కటి ఆదాయం కోసం, చక్కటి మాంసం కోసం మీరు కూడా చక్కగా ఆదాయాన్ని పొందాలని కోరుకుంటున్నాము.

0: మనకి ఓకే
1: లాస్ట్ కి శుభ్రమైన
2: తప్పులో మళ్ళీ చూపించండి.

వరకు ఇల్లు వాకిలి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం 22/6/2026 సాయంకాలం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ ఈ అంశం గురించి రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు రైతులు, పోషకులు, పశుపాలకులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, పశుపోషకులు, పశుపాలకులు మీరు ఫోన్ చేయండి, సరివైన సమాధానాలు పొందండి. మా ఫోన్ నంబర్లు 0400 జత చేసి 2304085252 2304085253 నంబర్లకు ఫోన్ చేయగలరు. శ్రోతలు చిత్రసీమ సినీగీతాల కార్యక్రమం వింటారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రం కోసం శంకర్ బాబు కందుకూరి, లక్ష్మీదాస, దేవిశ్రీప్రసాద్ పాడిన పాట విందాం. గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీప్రసాద్.

వారసుడు చిత్రం కోసం అనురాగ్ కుల్కర్ణి, ఎంఎం మానసి పాడిన పాట విందాం. సంగీతం ఎస్ఎస్ తమన్, సాహిత్యం రామజోగేశాస్త్రి.

ఎంజీ ఎన్ఆర్ఈ జీపీ స్థానంలో కేంద్రం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టం 2025పై తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట అభ్యంతరాలు, సిఫారసులను కేంద్రానికి పంపాలని నిర్ణయించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఎంజీ ఎన్ఆర్ఈ జీపీ వ్యవస్థను కొనసాగించాలన్నారు. వన మహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా నిర్వహించి నాటిన మొక్కలను సంరక్షించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్లో వన మహోత్సవ పోస్టర్ను ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం మొక్కలు నాటాలని సూచించారు. చిన్నారులు, మహిళల సంక్షేమ పథకాల అమలులో అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఆందోళన నియోజకవర్గంలో

బాధ్యతతో పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. బాల్య వివాహాలు, చిన్నారులపై వేధింపులు లేని తెలంగాణ లక్ష్యంగా మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సిర్ కార్యక్రమంపై మంత్రి దామోదర రాజ నరసింహ బూత్ లెవెల్ ఏజెంట్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు ఓటర్ల జాబితాల్లోని తప్పులను సవరించాలని సూచించారు. సింగరేణిలో బొగ్గు చోరీ జరిగిందంటూ వస్తున్న మీడియా కథనాలను సంస్థ ఖండించింది. బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడికి చేరేంతవరకు ప్రతి దశ పారదర్శకంగా ఆధునిక సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుందని స్పష్టం చేసింది. బొగ్గు గల్లంతు లేదా చోరీ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఉప్పల్ స్టేడియంలో T20 లీగ్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్ సిరాజ్, మాజీ క్రికెటర్ అంబట్రాయుడు తదితరులు పాల్గొన్నారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ సిర్ కార్యక్రమం నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల ఓటరు హక్కుల పరిరక్షణపై మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ కాంగ్రెస్ ప్రతినిధులతో చర్చించారు. విదేశాల్లోని తెలంగాణ వాసుల ఓటరు నమోదును కొనసాగించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ జీపీ ప్రసాద్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు యోగా ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, వివిధ రంగాల ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:03 దాటి 48 సెకండ్లు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ విందాం.
1: ఆకాశవాణి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆత్మకు ఆరోగ్యానికి యోగా పరిష్కార మార్గం అనే అంశంపై హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి శ్యామల గారితో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్.
2: అందరికీ నమస్కారం. ఆకాశవాణి వార్తా విభాగం ఆధ్వర్యంలో ఆత్మకు ఆరోగ్యానికి యోగా పరిష్కార మార్గం అనే అంశంపై ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. తనువును, మనసును, ఆత్మను ఏకం చేసే ఒకే ఒక ఆయుధం యోగా. నేటి యాంత్రిక పోటీ ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవన విధానంలో యోగా ఆచరణ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. పురాణాల్లో యోగాభ్యాసం గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. యోగా విద్యను తరతరాలకు అందించిన పతంజలి మహర్షికి నమస్సుమాంజిల్లు. 2014 సెప్టెంబర్ 27 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21 జరుపుకోవాలని ప్రతిపాదించారు. ప్రపంచ దేశాలు బేషరతుగా మద్దతు తెలిపిన ప్రధాని ప్రతిపాదన నేడు సమకాలీన సమాజ మానవాళికి వారి ఆరోగ్య పరిరక్షణకు నాంది పలికిందండలు ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈనాటి మన చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రముఖ యోగ నిపుణురాలు డాక్టర్ మాలతి శ్యామల గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నేచర్ క్యూర్ హాస్పిటల్. నమస్కారం మేడం.
3: నమస్కారం అండి. శ్రోతలందరికీ నమస్కారం. అందరికీ ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
2: థ్యాంక్ యూ మేడం. నేటి ఒత్తిడి ప్రపంచంలో ప్రతి వ్యక్తి దినచర్యలో యోగాన్ని చేర్చుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి మేడం?
3: తప్పకుండా దినచర్యలో ఒక భాగం అవ్వాల్సిందే. మన యొక్క కాలకృత్యాలు ఎలా తీర్చుకుని మన యొక్క రోజును మొదలు పెడతామో అట్లాగే ఈ యోగా చేయడం అనేటటువంటిది కూడా దైనందిక కార్యక్రమంలో ఒక దినచర్యలాగా అదొకటి అయిపోవాలన్నమాట. అవ్వడానికి చాలా మంది చాలా రకాలుగా రకరకాల యోగా అభ్యాసకులు వచ్చారు, రకరకాల యోగా మాస్టర్లు నిపుణులు వచ్చారు. వాళ్ళందరూ కూడా యోగా

0: అని చెయ్యండి అని తప్పకుండా అందరికి ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగానే చాలా వరకు కూడా ఎలా చేయాలి ఎట్లా చేయాలని ఆన్లైన్ లో క్లాసెస్ చాలా మంది ఇప్పుడు మొదలు పెట్టారు. అది ఒక భాగం చేయొచ్చాలనే అందరి యొక్క ఆలోచన, అందరికీ ఒక ఆరాటం ఉందన్నమాట. అందరూ సమాజం అనేది అందుకోసమనే కదా మన ప్రధానమంత్రి గారు పెట్టారు, ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని మనం ఇవ్వాలి, ఆరోగ్యవంతమైనటువంటి దేశాన్ని మనము ఇవ్వాలంటే. ఇక్కడ ఆరోగ్యం అంటే ఓన్లీ మన యొక్క శారీరకమైనటువంటి ఆరోగ్యమే కాకుండా మానసికమైన ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే యోగా అనేటటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందంటే, ముఖ్యంగా దీన్ని యోగా అందరికీ ఒక అభ్యాసం కావాలి అని చెప్పేసి చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్రతిరోజు దైనందిక కార్యక్రమంలో యోగాని కూడా చేర్చుకోవడం అనేది అవసరం.
1: అట్లాగే మేడం, ఈ పతంజలి మహర్షి శతాబ్ద కాలం నాటి యోగా విద్యను మానవాళికి ఇవాళ అందించారు. ఆయన సూచించిన అష్టాంగ యోగా సూత్రాలను నేటి తరానికి అర్థమయ్యే విధంగా, మన జీవితంలో వాళ్ళు అనుసంధానం చేసుకునే విధంగా మీరు వివరించగలరు మేడం?
0: పతంజలి మహర్షి చేసినటువంటి మనకి ఇచ్చినటువంటి అష్టాంగ యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరికీ ఇది చెప్తూ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి యోగా ఎలా అయిపోయింది అని అంటే, అష్టాంగంలో అన్ని చేయటం లేదు, అన్ని అంగాలకి కరెక్ట్ గా మనం చేయటం లేదు. ఎవరు సమాధి వరకు వెళుతున్నారు? పూర్వకాలంలో ఓన్లీ ఋషులు మునులు వాళ్ళు మాత్రమే సమాధి స్థితిలో ఉన్నారు. జల సమాధి, వాయు సమాధి, ఇంకా భూ సమాధి, అట్లా సమాధి అయ్యి చేయడం జరిగింది అనమాట యోగా. ఇప్పుడు వరకు మనకున్నది ఏంటి అని అంటే, యమలోనే చాలా ఉన్నాయి, సూత్రంలోనే యమ ఉన్నాయి, అహింస సత్య ఆశ్చర్య బ్రహ్మచర్య అపరిగ్రహ యమాహ అని. సో అహింస అది ఫస్ట్ దాన్ని తీసుకుంటేనే, అహింస అనేటటువంటిది దాన్ని మనం అర్థం చేసుకుంటేనే సగం మనం సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినట్టే. అహింస అంటే కత్తి పెట్టి పొడవడమో లేకపోతే బుల్లెట్ పెట్టి షూట్ చేయడమో కాదు. ఒక మనిషిని యోగా శాస్త్రంని మనం కనుక దాని యొక్క ఫిలాసఫీని కరెక్ట్ గా మనం చదివినటువంటి దాన్ని అయితే, అసలు మన మనసులో కూడా ఒక మనిషిని మనం తిట్టుకోకూడదు, అది అహింస. అహింస అంటే ఒక జంతువుని చంపడమో లేకపోతే ఇంకొకటో కాదు, అలా కాదు. అలా గురించి చెడుగా అభిప్రాయ పడడం కూడా హింసనే. ఆలోచన విధానం కూడా మార్చుకోవాల్సిందే. ఎప్పుడైతే మనం దీంట్లో సత్యాన్ని వెళ్ళిపోతాం, అట్లాగే సత్యం అనేది ఉంటుంది. ఒకరి యొక్క వస్తువులన్నీ కూడా మనం దొంగిలించకూడదు అనమాట. అంటే వస్తువులు దొంగిలించకూడదు అని అంటే, ఒకళ్ళు వేసుకున్నటువంటి బట్టలే కానీ లేకపోతే ఒకళ్ళు ఇంట్లో ఒక వస్తువు ఏదైనా ఉంటే, అబ్బా ఇది చాలా బాగుంది, ఇది మన దగ్గర కూడా ఉంటే బాగుండు, ఇలాంటిది నేను కొనుక్కుంటాను అనుకోవడం కూడా ఒక రకమైనటువంటి స్టీలింగే, అది కూడా ఉండకూడదు అనమాట. సో మనం నిజంగా పతంజలి యొక్క అష్టాంగ యోగ నిజంగా మన ఫిలాసఫీలోకి వెళ్ళి డీపెస్ట్ డీప్ గా మనం చదువుకుంటూ పోతే, ఒక్క అదొకటి పాటిస్తే మనం ఇంకా యోగులమే. సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు యోగా అనేసి అంటే, అది ఓన్లీ ఆసనానికి ప్రాణాయామకి ధ్యానం కూడా. చాలా మంది ఇప్పుడు డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మెడిటేషన్ చేస్తున్నారు కదా, క్విక్ రిలాక్సేషన్ టెక్నిక్స్, దాని తర్వాత తదేకంగా ముద్రాతోటి మెడిటేషన్, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే కొంతవరకు కూడా ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అనేటటువంటి దానికోసమని ప్రయత్నం చేస్తున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆసనాలు వచ్చేసరికి ఏమంటున్నారు, ఓన్లీ కొంతమంది యోగా చేసేసాను నేను. చాలా మంది ఏం చెప్తారు, ఇవాళ నేను నా ఆసనాలు నేను పూర్తి చేశాను, నా వర్కౌట్ అయిపోయింది అని అనుకున్నారు. అంటే ఆసనాలు యోగా చేయడం అనేటటువంటిది ఏంటంటే, నా వర్కౌట్ చేసేసానంటే నా యొక్క శరీరంలో ఉన్నటువంటి క్యాలరీస్ నేను ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ ని బర్న్ చేసేసాను అని అనుకుంటున్నారు. అట్లా కాదు,
1: మనసును అనుసంధానం
0: చేయటం లేదు. ఇక్కడ యోగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దాని లోపల రకరకాల యోగా ఆసనాలు వచ్చేసాయి. జిమ్ యోగా, కాస్మెటిక్ యోగా, మెచ్యూర్ యోగా, ఇంకా ఫేస్ యోగా. ఫేస్ కు ఒకదానికే యోగా ఉంటుందా? అలా ఉండదు కదా. కాలికి ఒకటే యోగా ఉండదు కదా. అట్లా సందం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి అష్టాంగ యోగా అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ మనం చెయ్యాలి అని అంటే దానికి చాలా సాధన కావాలి, చాలా చేయాలి. కానీ ఇప్పుడు ఆధునికమైనటువంటి దాని లోపల మనం దేనికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నామనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి నడుము నొప్పి వచ్చింది, నడుము నొప్పి వస్తే దానికి ఏ ఆసనాలు కరెక్ట్ గా ఉంటాయి అంటే, ఏ యోగాసనాలు వేస్తే నడుము నొప్పి నుంచి మనం ఉపశమనం పొంది ఆలోచన విధానాన్ని దాని నుంచి మనం పక్కకు వెళ్ళి మనం చేసేటటువంటి పనిని నిష్ణాతనంగా పని చేయగలుగుతామనేటటువంటి ఉద్దేశంతోటి మనం చేయాలి.
1: అప్పుడే ఫలితం ఉంటుంది.
0: ఇప్పుడు మనకి ఒక పెయిన్ ఉందనుకోండి, ఎక్కడైనా శరీర భాగంలో ఎక్కడో ఒక పెయిన్ వస్తుంది, మనకి దృష్టి అంతా ఆ రోజు ఆ పెయిన్ పైననే ఉంటుంది. అదే ఆ పెయిన్, ఆ నొప్పి మనకి తగ్గిపోయింది అనుకోండి, అంటే ఫలానా ఆసనం చేయటం వల్ల ఈ నొప్పి తగ్గింది, నడుము నొప్పే ఉంది, సేతుబంధ ఆసనం చేసాను రిలాక్స్ అయిపోయింది, బ్యాక్ బెండింగ్ అవుతుంది రిలాక్స్ అయిపోయాను, లేదా భుజంగాసనం చేశాను రిలాక్స్ అయిపోయింది. సో అది చేయటం వల్ల ఏమవుతుంది, నీకు ఎప్పుడైతే ఆసనం చేయడం వల్ల రిలాక్సేషన్ వచ్చిందో మైండ్ కూడా ఆలోచన విధానం మారిపోతుంది ఆటోమేటిక్ గా. నువ్వు చేసేటట్టు ఇప్పుడు ఏమంటారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని చెప్తున్నారు కదా. సో ఆ పని

0: మీద నీకు ఆలోచన అనేటటువంటి కరెక్ట్ గా వస్తుంది, దాన్నే ఒక అంకిత భాగంగా మనం చేస్తాం.
1: అలాగే భారత సాంస్కృతిక వారసత్వమైన యోగాను జూన్ 21 ప్రపంచ పండుగగా జరుపుకుంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడండి, ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లోని ఈ పండుగను జరుపుకోవాలి, ఇందులో భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే నమ్మారు, సమాజం బాగుండాలి, సమాజంతో దేశం బాగుండాలి, దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా బాగుండాలి, అప్పుడే నిజమైన పురోగతి అనేది వస్తుందని చెప్పేసి. అలాగే మనం ఇప్పుడు జూన్ 21 ప్రపంచ పండుగ జరుపుకుంటున్నాం, ఇంటర్నేషనల్ యోగా డే. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు మేడం?
0: సార్, ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ. ఎందుకంటే కొన్ని కొన్నిట్లో మన దేశంలో కొన్ని పండుగలే ఉంటాయి ఆచార వ్యవహారాలు బట్టి. ఇది ప్రపంచవ్యాప్తంగా అంటే మత పరంగా కాకుండా, లేకపోతే ఒక దేశ పరంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నారు అని అంటే ఇది నిజంగా మనము దీనిని మనము ఘనమైనటువంటి ఆనందాన్ని జరుపుకోవాల్సినటువంటి అంశం సార్ ఇది యోగా. ఎందుకనంటే జూన్ 21 అని అంటే పగలు ఎంత ఉంటుందో రాత్రి అంతే ఉంటుంది సార్. ఇంకొకటి ఏంటంటే యోగా ఆసనాలు మొదలు పెట్టాలి అనేటంటే దానికి ఒక
1: స్పెసిఫిక్ కారణం ఉంది మేడం. జూన్ 21 ఎందుకు జరుపుకోవాలి?
0: జూన్ 1, 21 అంటే దానికి డే మొత్తం లాంగ్ అదొక కారణం సార్. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు మనం మామూలుగా మన ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మనం వెళ్తాం, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే సీజనల్ చేంజెస్ అవుతాయి, రకరకాలైనటువంటి డిసీజెస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన యొక్క శరీర తత్వం కూడా మారిపోతూ ఉంటుంది. ఎండ నుంచి సడన్ గా మనము గ్రీష్మ ఋతువు నుంచి వర్ష ఋతువులోనికి మనం వెళ్తాం అన్నమాట. ఈ సంధి ఋతు సంధి కాలం అంటే ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకి వెళ్ళే ఈ సంధి కాలం లోపల కనుక మనం యొక్క ఆహార అలవాట్లని ప్లస్ మన యొక్క జీవన విధానాన్ని అంటే మనం చేసేటటువంటి స్తబ్దుగా ఉన్నటువంటి దాన్ని కొంచెం యాక్టివేట్ చేసుకుంటే మనకు శరీరంలో ఒక ఇమ్యూనిటీ వస్తుంది అన్నమాట. అందుకే చూడండి చాతుర్మాస దీక్ష అనేది ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకు అనంటే ఈ ఆహార నియమాలను పాటించడం జరుగుతుంది. సో యోగాసనాలు చేసేటప్పుడు కూడా దీని నుంచి మొదలవుతుంది కాబట్టి అది కూడా ఒక పద్ధతి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట.
1: అలాగే మేడం, ఇప్పుడు నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకి ఒత్తిడి, మానసిక ఆందోళనలు ఇలాగా, ఎందుకంటే ఇవాళ యువత చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ కానీ వేరే ఉద్యోగాల్లో కానీ తీవ్రమైన ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ సమయంలో ఈ నేపథ్యంలోని యోగా వాటికి పరిష్కార మార్గం ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు?
0: తిరిగి మెయిన్ గా మనం చేయవలసింది ఏంటంటే మెడిటేషనే చాలా ఇంపార్టెంట్ సార్, ప్రాణాయామ, దాని తర్వాత ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చొని నువ్వు ధ్యానం చేయమ్మా నీకు ఒత్తిడి తగ్గిపోతుంది. ప్రతిదానికి ఇప్పుడు ఎక్కడైనా ప్రిస్క్రిప్షన్ వెళ్ళినప్పుడు నీకు చాలా స్ట్రెస్ ఉంది అందుకే నీకు నడుము నొప్పి వచ్చింది, స్ట్రెస్ ఉంది నీకు, ఒబేసిటీ వచ్చింది, స్ట్రెస్ ఉంది నీకు, క్యాన్సర్ వచ్చింది, స్ట్రెస్ ఉంది నీకు, ఇంక డయాబెటీస్ వచ్చింది, ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో ఈ స్ట్రెస్ ని మెయిన్ గా తగ్గించాలి అనేసి అంటే మనంతటా మనం మనకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఎస్ ఇది వచ్చింది వస్తుంది. ఎవరికైనా ఒక జీవన విధానం వల్ల, లైఫ్ స్టైల్ మారిపోవటం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు వచ్చింది అని చెప్పి బాధపడేదానికన్నా వచ్చిన దానిని మనం ఏ విధంగా ధైర్యంగా ముందుకు వెళ్లి దాన్ని ఎదుర్కోగలుగుతాము, వచ్చినటువంటి దాన్ని వస్తుంది దాన్ని దాన్ని ఎట్లా నివారించుకోగలుగుతాము అనేటటువంటి ఆలోచన అనేది ప్రధానంగా రావాలన్నమాట. ఆ పాజిటివ్ ఆలోచన ఎలా వస్తుంది అని అంటే మెడిటేషన్ చేయడం వల్ల వస్తుంది. మెడిటేషన్ ఫస్ట్ డే కళ్ళు మూసుకోగానే ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. ఒక్కసారి ఒక నిమిషంలో, ఈ నిమిషంలో వచ్చినటువంటి ఆలోచన నెక్స్ట్ నిమిషానికి తగ్గిపోతుంది అన్నమాట. ఈ నిమిషంలో వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో నెక్స్ట్ నిమిషానికి అది తగ్గిపోవడం మొదలెడుతూ ఉంటుంది. సెకండ్ కి కూడా ఆలోచన విధానం మారిపోతూ ఉంటుంది. ముందర మనకు వచ్చినటువంటి ఆలోచన ఒక 10 నిమిషాలు అయ్యాక అది మళ్ళా మనకి గుర్తురాదు. అలా మనం ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా పర్వాలేదు ఇనీషియల్ గా, కానీ మనం మెడిటేషన్ అనేటటువంటి తప్పకుండా చేయాలి.
1: ఓకే, గుడ్ మేడం. అలాగే మేడం, యోగా కేవలం, ఎందుకంటే చాలా మందిలో ఒక అపోహ ఉంది, కేవలం ఒక వ్యాయామమా లేక శరీరం మనసు ఆత్మను కలిపి ఒక జీవన విధానమా?
0: 100% అండి, 100%కి 100% కూడా అది శరీరాన్ని భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మూడింటిని సమన్వయం చేసేటటువంటి సాధనం ఏంటి అని అంటే యోగా సాధనమే. యోగా చేయటం వల్ల అంటే అష్టాంగ యోగా వరకు అక్కర్లేదు, కనీసం ఆసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్, ఇవి మీరు ధ్యానం చేసి కాన్సన్ట్రేషన్. ఇప్పుడు అందరికీ కాన్సన్ట్రేషన్ లేదు, నా పిల్లగాడికి కాన్సన్ట్రేషన్ రావట్లేదు, నా పిల్లగాడు సరిగ్గా చదువుకోవట్లేదు అని చాలా మంది పేరెంట్స్ మనకి చెప్తూ ఉంటారు. వీటికి ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి ఆ అధ్యయనం కనుక మొదలెడుతూ ఉంటే డెఫినెట్ గా ఆ ధారణ శక్తి అనేటటువంటిది వస్తుంది అన్నమాట. ఏది చేసామో దాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని దాన్నే ధ్యానించడం వల్ల ధారణ శక్తి ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మహాపండితులు వాళ్ళందరికీ ధారణ శక్తి వాళ్ళకి వస్తుంది, ఎలాగా దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు, అదే మనకి కావాలి అనేటటువంటి అవధానం చేస్తున్నారు వాళ్ళు. ఎంత దాని యొక్క ధారణ శక్తి వల్లే అవధానం చేయగలుగుతున్నారు. అది మనకి ఎలా వస్తుంది అని అంటే ఈ సాధనాల వల్ల అది మనం చేయడానికి అవకాశం.
1: మేడం, పిల్లలు, యువత, వృద్ధులు, అందరికీ సరిపోయే కామన్ యోగా ఆసనాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే రోజుకి

0: సమయం కేటాయించవలసిన అవసరం ఉంటుంది.
1: పిల్లలకి ఏంటంటే వాళ్ళ యొక్క వయసు తగ్గట్టు ఎవరికైనా ఆసనం అనేది చేయడం అనేది ఉంటుంది సార్. ఇప్పుడు వృద్ధులు 70 ఏళ్ల వాళ్ళని ఇప్పుడు నువ్వు సూర్య నమస్కారాలు మొదలుపెట్టు, ఒకటి ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది, ఒకటి బ్యాక్వర్డ్ బెండింగ్ ఉంటుంది, అన్ని అవయవాలు అన్ని రకాలుగా మొదలెడతాయంటే అమ్మ యోగా వద్దు ఏమీ వద్దు నేను ఇంట్లో పడుకుంటానని చెప్తాను. సో అలా కాదు, వయసుకు తగ్గట్టుగా వయసు నుంచి మొదలు పెట్టేటటువంటిదే తీరుగా ఉంటుంది అంటే ఉంటుంది. పిల్లల్లో అన్ని రకాల బెండింగ్ వాళ్ళకి ఫస్ట్ నుంచే మొదలు పెడితే శరీరం అంతా అన్ని రకాలైనటువంటి విధంగా జాయింట్స్ కి ప్లస్ కండరాలకి అన్నిటికీ కూడా బలం ఇచ్చేటటువంటి విధంగా ఉంటుంది. సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట చిన్నప్పటి నుంచి కనుక ఆసనాలు వేయించడం మొదలు పెడితే. అదే కొంచెం వృద్ధులు అయ్యారనుకోండి, వాళ్ళకి తగ్గట్టుగా ఆసనాలు వేయరు కదా, ప్రత్యేకమైనటువంటి ఆసనాలు అంటే వాళ్ళకి ఓన్లీ బాగా స్పైనల్ ట్విస్టింగ్ ఎక్సర్సైజెస్ అని అంటారు. అంటే వాళ్ళకి మెడ నొప్పులు ఎక్కువగా ఉంటాయి, లేకపోతే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం ఉంటుంది, కొంతమందికి నడుము నొప్పి ఎక్కువగా ఉంటుంది, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ ఉంటుంది. వయసు పెరుగుతున్నా కదా ఉంటాయి డయాబెటీస్, లేకపోతే వాళ్ళకి హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. సో వాళ్ళకి తగ్గట్టుగా ఆసనాలు ఏవి ఉంటాయంటే స్పైనల్ ట్విస్టింగ్ ఆసనాలు ఒకటి, దాని తర్వాత మెల్లమెల్లగా ఈ ఆహార నియమాలను కనుక పాటించుకుంటూ మెల్లగా వాళ్ళకి ఒక ఫోల్డ్ చేస్తుంటే కొంచెం ధ్యానంలోనికి వెళ్తూ ఉన్నట్టుగా అట్లా గనక చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి
0: మంచి ఫలితం ఉంటుంది,
1: బాగా ఫలితం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వయసులో ఉన్నప్పుడు వాళ్ళు మొదలు పెట్టేటప్పుడు ఏదైనా ఆసనం అంటే ఊరికి నేల మీదనే కూర్చుని చేయాలనే ఆలోచన ఉంటుంది, అలా కాదు. ఒక టేబుల్ పైన కూడా వాళ్ళ ఎత్తులో కూడా కూర్చుని ఎత్తు లోపల పడుకొని వాళ్ళకి ఏ విధంగా అయితే కంఫర్టబుల్ గా అపోజ్ స్థిరం సుఖం ఆసనం కదా, సో స్థిరంగా ఉండి అది మనకి సుఖం ఇయ్యాలి, అంటే దాంతో మనం ఎఫెక్ట్ తీసుకోవాలన్నమాట. అది మనకి కంఫర్టబుల్ గా ఉండి మన యొక్క పెయిన్ ని తగ్గించేటటువంటి విధంగా ఉండి ఏదైనా ఒక సపోర్ట్ తీసుకొని, ఒక దిండు సపోర్ట్ లేకపోతే ఒక బట్టలు ఏదైనా మడిచి పెట్టుకొని దాంతో సపోర్ట్ తో కూడా మెల్లమెల్లగా ఆసనం ప్రాక్టీస్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ అయిపోయాక దాన్ని తీసేసి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. వీళ్ళకి థెరపటిక్ యోగా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట వయసులో ఉన్న వాళ్ళకి. అంటే ఈ పర్టికులర్ డిసీజ్ కి ఈ ఆసనాలు మాత్రమే అని థెరపటిక్ యోగా ఉంటుంది, అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది.
0: అట్లా మేడం, ఈ ఏడాది థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ వ్యక్తి ఆరోగ్యం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించింది అనుకుంటున్నారు?
1: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నంటే, 10 మంది వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్ గా సమాజమే ఆరోగ్యంగా ఉంటుంది సార్. ఒక వ్యక్తి నేను ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే పక్క వాళ్ళకి ఆరోగ్యం సమాజం ఉంటుంది. కంటిన్యూస్ గా ఏమవుతుంది, వీళ్ళు తుమ్ముతూ మొదలెట్టారు అనుకోండి సార్, పక్క వాడికి ఆ తుమ్ము వచ్చింది, ఇప్పుడు మరి కరోనా వచ్చింది, కరోనా ఏమైంది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంది అని చెప్పేసి చాలా మంది మనం స్ప్రెడ్ అయిపోయింది. సో నువ్వు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి సార్, మీరు ఒక వ్యక్తి గనక ఆరోగ్యంగా ఉన్నారు, ఇమ్యూనిటీ బాగా ఉంది అనేసి అంటే పక్క వాళ్ళకి వీళ్ళ ఉన్నటువంటిది సోకకుండా ఉంటుంది కదా. ఒక వ్యక్తి తప్పకుండా, ఒక సమాజము ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 4 ఉంటారు, ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, సమాజంలోకి వెళ్ళినా కూడా అది కూడా ఆరోగ్యంగానే ఉంటుంది సార్.
0: అలాగే మేడం, మనకి చాలా మంది, మన శ్రోతలు కూడా చాలా మంది ఈ ప్రశ్నలో మహిళల కోసం ప్రత్యేకంగా ఆసనాలు ఏమైనా ఉన్నాయా, అంటే మోనోపాజ్ వచ్చాక కూడా ఆసనాలు వేయవచ్చా, ఇందులో ధ్యానం పాత్ర ఎంతవరకు ఉంటుందనో విషయాన్ని మీరు మా శ్రోతలకు వివరించగలరండి?
1: మహిళలకి ప్రత్యేకంగా ఆసనాలు ఉంటాయండి. ఇప్పుడు వాళ్ళకి చాలా రకరకాలుగా, అంటే ఇప్పుడు యంగ్ గర్ల్స్ లో కూడా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే వాళ్ళకి గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి యంగ్ గర్ల్స్ లోపల మనకి ఇప్పుడు. సో వాటికి సంబంధించినటువంటి ఏంటంటే అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువ వస్తుంది, అంటే పొట్ట చుట్టూతోనే వాళ్ళకి ఎక్కువగా లావ్ అయిపోవడము లేదా కింద భాగాలలో లావ్ అయిపోవడం అలా వస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆసనాలు ఉంటాయి, అంటే పొట్టకి సంబంధించినటువంటి ఆసనాలు ఉంటాయన్నమాట. పిసిఓడికి కూడా సంబంధించిన ఆసనాలు ఉంటాయి, అంటే వాళ్ళకి పశ్చిమోత్తాసన అని, ఇంకా విపరీత కర్ణి ముద్ర అని, సూర్య నమస్కారాస్, ఇంకా వాళ్ళకి వక్రాసనము, సేతు బంధాసము, దాని తర్వాత ఉష్ట్రాసనము, అంటే ఇవన్నీ థైరాయిడ్ సమస్యలకి ఎలాంటివి ఏమన్నా ఉన్నా కూడా దాని నుంచి ఒకవేళ ఏమన్నా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అది రెక్టిఫై చేసుకోవడానికి ఈ ఆసనాలు ఉంటాయన్నమాట. ధనురాసనం ఒకటి, దాని తర్వాత కోణాసనముని, బద్ధ కోణాసనమని, దాని తర్వాత మన ఉష్ట్రాసనము, ఉట్కుటాసనము, ఇలాంటి ఆసనాలన్నీ ఉన్నాయన్నమాట, ఉపయోగపడతాయి. ఇవి మనం రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. దీంతో పాటుగా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, యాడ్ చేసుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి, అనులోమ విలోమ ప్రాణాయామ, శీతలి శీతకారి, ఈ ప్రాణాయామాలన్నీ రెగ్యులర్ గా చేసుకుంటూ వెళ్ళాలంట.
0: అలాగే పోస్ట్ ఆపరేటివ్ లో ఆసనాలు వేయొచ్చా, వేస్తే ఎటువంటి ఆసనాలు వేసుకోవాలి, చాలా మందికి డౌట్ ఉంటుంది.
1: వేసుకోవచ్చు సార్. ఇప్పుడు పోస్ట్ ఆపరేట్ అంటే లంగ్స్ కి సంబంధించిన సర్జరీ ఏమైనా అయింది, లేదా హార్ట్ సంబంధించిన సర్జరీ అయితే బైపాస్ సర్జరీ అవుతుంది కొంతమందికి, లేదా స్టంట్ వేస్తారు, వాళ్ళు అన్ని ఆసనాలు చేయడానికి వాళ్ళకి శరీరం సహకరించదు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే కూర్చుని చేసినటువంటి ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా సూక్ష్మ వ్యాయామం మొట్టమొదటిగా మొదలుపెట్టి

0: దాని తర్వాత పర్వతాసనం కానీ లేకపోతే చిన్న చిన్న ఆసనాలు ఉంటాయి, వజ్రాసనము అట్లాంటి ఆసనాలన్నీ, పడుకొని చేసేటటువంటి సేతుబంధాసనము, స్పైనల్ ట్విస్టింగ్ ఒకటి, మకరాసనము, మర్కటాసనము, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. దాంతోపాటు ఇలాంటి అంటే హార్ట్కి లంగ్కి ఎవరైనా ఆపరేషన్ అయితే ప్రాణాయామం మాత్రం తప్పకుండా చేయాలి. సో దానివల్ల ఎక్కువ ఆక్సిజన్ సప్లై బాగా అవుతుంది, మంచి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది అనమాట. సో బ్లాక్స్ అట్లా ఏమన్నా ఉన్నా మళ్ళీ నార్మల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అట్లా చేయొచ్చు. మెనోపాస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, మెనోపాస్ నాకు కీళ్ళవాతం వచ్చింది, కీళ్ళ నొప్పులు వచ్చాయి, ఏం చేయొచ్చు అని. సూక్ష్మ వ్యాయామంతో మొదలుపెట్టి వాళ్ళు నిదానంగా ఆసనాలకు వెళ్తే చేయొచ్చు అనమాట. ఎందుకంటే హార్ట్ ఫ్లషెస్ అనేటటువంటివి మెనోపాస్ లో, పెరీ మెనోపాస్, మెనోపాస్ వాళ్ళలో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వాళ్ళలో ఒబేసిటీ అనేది గ్రాడ్యువల్ గా పెరిగిపోతూ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళు మెల్లమెల్లగా ధృతాసనం అని, దాని తర్వాత ఇలాగే ఉష్ట్రాసనం అని, దాని తర్వాత బటర్ఫ్లై ఫ్లోస్ అని చెప్తాం కదా, అట్లాంటి ఆసనాలు, ఇలాంటివన్నీ బద్ధ కోణాసనం అని, కోణాసనం అని, ఇలాగా మెల్లమెల్లగా ఆసనాలన్నీ ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే నార్మల్ అవుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఆసనాలు చేయవచ్చు. ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా నార్మల్ డెలివరీస్ అవ్వడానికి ఆసనాలు ఎంతో బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కీగిల్ ఎక్సర్సైజ్ అంటారు వీటిని. ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ కనుక బాగా చేసుకుంటూ వెళ్తే నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఛాన్సెస్
1: ఉంటాయి. నైస్ మేడం. అట్లాగే మేడం, పాఠశాలలో కార్యాలయాల్లో యోగాని తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చవలసిన అవసరం ఉందనుకుంటున్నారా? దీన్ని ఈ విధంగా మీరు చెప్తారు.
0: తప్పకుండా ఉందండి. యోగా అనేటటువంటిది మనం ఏమనుకుంటాం, ఆసనాలకే కాదు, నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఆసనాలకే కాదు, దాని యొక్క ఫిలాసఫీ అంటే ఏంటో కూడా మనం పాఠ్యాంశంలో చేరిస్తే చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు మనకి వాళ్ళ థీమ్ ఉంది ఏంటంటే, వ్యక్తి ఎలా అయితే ఒక వ్యక్తి సామాజికంగా బాగుంటే సమాజం బాగుంటుంది అని అనుకున్నాం కదా. పాఠ్యాంశాలలో చిన్నప్పటి నుంచి చేస్తే వైలెంట్ గా ఉండేటటువంటి వాళ్ళు సైలెంట్ గా అవుతారు. సో పిల్లలు వైలెంట్ గా తయారవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఇంకొకటి ఆటిజం ఎక్కువ అయిపోతుంది పిల్లల లోపల, వాళ్ళు ఏం మాట వినకుండా తయారవుతున్నారు, విపరీతంగా తయారవుతున్నారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మెల్లమెల్లగా మనం
1: అలవాటు
0: చేసుకుంటూ
1: వెళ్ళిపోతుంది,
0: మొండితనం ఎక్కువ వస్తూ ఉంటుంది, చదువులో కూడా వాళ్ళు రకరకాలుగా తయారవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం కామ్నెస్ రావడం కోసం అని ఫిలాసఫీ ఆఫ్ ద యోగాని కూడా మనం చేరిస్తే చాలా బాగుంటుంది.
1: గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా, ఎందుకంటే చాలా మందికి అవగాహన లోపం యోగా అనేది లేకపోవడం వల్ల ఇంకా యోగా అనేది గ్రామీణ ప్రాంతాలను తక్కువగా వస్తున్నాయి. అలాంటి ప్రాంతాల్లో కూడా యోగాని ఒక వాళ్ళ జీవన విధానంలో భాగం చేయాలనుకుంటే ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు?
0: సార్, ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యోగా డిమానిస్ట్రేటర్లని, యోగా వాళ్ళందరినీ కూడా ప్రతి ఒక్క పిహెచ్సిలలో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోపల, పల్లెల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లోపల యోగా డిపార్ట్మెంట్ అంటే యోగా మాస్టర్లను ఉపయోగించి అక్కడ వచ్చేటటువంటి ఎవరైతే రోగులు వస్తూ ఉంటారో, రెగ్యులర్ చెకప్స్ వస్తుంటారో, వాళ్ళకి యోగా చెప్పడం మొదలు పెట్టేసింది సార్. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రము ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లోపల, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లోపల, ఈవెన్ మన ఏరియా హాస్పిటల్స్ లోపల యోగా చేయడం కోసమని ఒక ప్రత్యేకమైన షెడ్ నిర్మించింది. దాని లోపల యోగా డిమానిస్ట్రేటర్లని ఏర్పాటు నియమించారు. ఎక్కడి నుంచి ఎక్కడికో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి కొంచెం జీతపద్యం ఇస్తున్నారు. ఇప్పటికి దాదాపుగా మన అన్ని, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా యోగా డిమానిస్ట్రేటర్స్ ఉన్నారు సార్. చాలా బాగా డెవలప్ చేశారు సార్. మనకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేశారు సార్.
1: అలాగే మేడం, 2014 తర్వాత యోగా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా పాటించాలనే విషయం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు. అట్లాగే భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఇటువంటి ప్రతిపాదన వల్ల, ఇటువంటి ఇనిషియేటివ్ వల్ల ఎలాంటి గుర్తింపు వచ్చిందని మనం చెప్పుకోవచ్చు.
0: ఇప్పుడు ప్రతి ఒక్క ప్రపంచ దేశంలో యోగా అంటే భారతదేశం అని అంటున్నారు. అక్కడి నుంచే వచ్చింది కదా, వేదం వచ్చింది భారతదేశం, సాంప్రదాయం వచ్చినటువంటి యోగా వచ్చింది అక్కడి నుంచే. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా పాటిస్తున్నారు, ప్రతిదీ కూడా వాళ్ళు పాటిస్తున్నారు సార్. ఎక్కువగా ప్రపంచ దేశాల్లో గుర్తింపు వచ్చింది భారతదేశానికి అని అంటే దీనివల్ల తప్పకుండా వచ్చింది సార్. ఒక ఆరోగ్యవంతమైన దేశం ఏది అనేసి అని అంటే భారతదేశమే సార్.
1: మేడం, అలాగే యోగాని కెరీర్ గా తీసుకోవాలనుకునే యువతకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు?
0: చాలా మంచిది సార్, యోగా కెరియర్ గా తీసుకోవచ్చు సార్. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ డిప్లొమా ఇన్ యోగా ఉంది, సర్టిఫికెట్ ఇన్ యోగా ఉంది. ఇప్పుడు మన యూనివర్సిటీస్ చాలా మంది కూడా సర్టిఫికెట్, 6 మంత్స్ సర్టిఫికెట్ యోగా ఉంది, డిగ్రీ యోగా ఉంది, యోగా బిఎస్సీ యోగా అంటూ చెప్తారు. ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీ ఒకటి, మాస్టర్ సర్టిఫికెట్స్ వస్తున్నాయి. చాలా మందికి చాలా రకాలుగా అన్ని రకాలైనటువంటి, ఇవాళ రేపు ఒకటి హాబిల్ట్ అని ఒకటి ఏదో ఒకటి వచ్చింది, ఐఐటిలో చదువుకున్న అతను ఆన్లైన్ యోగా చెప్తున్నారు. సో ఈ హాజ్ చూసన్ దట్ ఇట్ ఈస్ అ పార్ట్. కొంతమంది పార్ట్ ఆఫ్ ద యోగా అని చెప్తున్నారు, కొంతమంది వాళ్ళ యొక్క కెరియర్

0: లో కూడా ఇదే యోగానే ఒక మెయిన్ గా తీసుకొని కూడా చెప్తున్నారు అన్నమాట. యోగా ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు, యోగా సాధనాలు అందరికీ కొంతమంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా మనం క్లాసెస్ చెప్తున్నారు అన్నమాట.
1: ఉపాధి అవకాశాలు అయితే ఉన్నాయి మరి యువతకి.
0: చాలా ఉన్నాయి సార్, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి దాని మీద సరి అయినటువంటి శ్రద్ధ ఉండాలి సార్. ఇదొక సైడ్ ప్రోగ్రామ్ లాగా పెట్టకుండా అదే ఇంకా నా ఉద్యోగమే ఇది. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, డాక్టరే అదొకటే ఉద్యోగం, ఇంకో ఉద్యోగం చేయరు కదా. వైద్యుడు అంటే అదొకటే, అట్లా గనక మనం చేస్తే తప్పకుండా వాళ్ళకి కెరియర్ కి చాలా బాగుంటుంది సార్. ఇక్కడే కాదు, ఇంకా మన విదేశాలలో కూడా మనం వెళ్ళి కూడా మన యొక్క సాధనని మన యొక్క దానిని వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది, మన దేశంలో కూడా చేయవచ్చు,
1: చేసుకోవచ్చు. అంటే జిమ్ కి వెళ్ళి అక్కడ స్పెండ్ చేసుకుని ఇలా కాకుండా ఖర్చు లేకుండా సామాన్య మానవుడు కూడా ఇంట్లోనే
0: చేసుకోవచ్చు సార్. ఎందుకనంటే దీనివల్ల ఒకసారి యోగాసనాలు చేసి మనం ఆపేసాం అనుకోండి సార్, వెయిట్ పెరగడం కానీ నొప్పులు మళ్ళా తిరిగి రావడం కానీ జరగదు సార్. అదే మేరకు కనుక మీరు ఎక్సెస్ ఆఫ్ ద వర్కౌట్ చేసుకుంటూ ఉంటే ఎంత ఎక్కువ వర్కౌట్ చేస్తే అంత ఆకలిస్తుంటుంది, అంత ఆకలిస్తూ ఉంటే అంత ఎక్కువగా తింటాం, అంత ఎక్కువగా తినిన తర్వాత కొన్ని రోజులు పోయి కొన్ని రోజులు మానేసాం అనుకోండి ఆటోమేటిక్ గా బరువు పెరుగుతాం. ఒక్కసారి బరువు పెరిగామంటే రకరకాల చైన్ రియాక్షన్ లాగా అన్ని సమస్యలు
1: వచ్చేస్తాయి.
0: కాబట్టి యోగాకి అలాంటివన్నీ ఏమి ఉండవు, ఎందుకంటే యోగా చేస్తే ఒక ఎక్సెస్ ఆఫ్ ఆకలి కూడా వేమన్ యోగా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల మేము గమనించింది ఏంటంటే ఆసనాలకి వాళ్ళు కనుక రెగ్యులర్ గా వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేస్తుంటే చేసేటటువంటి ఆహారం కూడా వాళ్ళంతటి వాళ్ళే చెప్తారు, మేము మితంగా ఆహారం భుజిస్తున్నాము, ఎక్సెస్ భుజించటం లేదు అని. అంటే కంట్రోలింగ్ అనమాట, మన యొక్క హార్మోన్స్ పైన అది కంట్రోల్ చేస్తుంది, తెలియకుండానే మన శరీరంలో ఒక మార్పు అనేటటువంటిది వస్తుంది అన్నమాట.
1: అలాగే ఇంటర్నేషనల్ యోగా డే ని పురస్కరించుకుని ఇవాళ మీరు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి వాళ్ళు మన ఇంటర్వ్యూ కార్యక్రమంలో చాలా విషయాలు మన శ్రోతలకు ఉపయోగపడే విషయాలు ఇవాళ చెప్పారు. ఇవన్నీ కూడా శ్రోతలకు ఉపయోగించుకుని వాళ్ళ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని సాధించాలని మనం భావిద్దాం మేడం. మేడం గారు డాక్టర్ మాలతి శ్యామల గారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నేచర్ క్యూర్ హాస్పిటల్, చక్కటి విషయాలు మా శ్రోతలకు వివరించారు మేడం. ధన్యవాదాలు మేడం. నమస్కారం.
0: శ్రోతలందరికీ నమస్కారం. మరొక్కసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.
2: ఇంతవరకు మీరు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆత్మకు ఆరోగ్యానికి యోగా పరిష్కార మార్గం అనే అంశంపై హైదరాబాద్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి శ్యామల గారితో ప్రత్యేక సంభాషణ విన్నారు. సంభాషించిన వారు ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి శ్రీ ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

ఇప్పుడు వినండి హై నాన్న చిత్రం కోసం హేషం అబ్దుల్ వాహబ్ రచించి ఆలపించిన గీతం, గీతరచన అనంత్ శ్రీరామ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. ఇప్పుడు సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అలాగే 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి వాసు చిత్రం కోసం దేవన్ మరియు బృందం పాడిన పాట. గీతరచన పోతుల రవికిరణ్, సంగీతం హరీష్ జయరాజ్.

మీరు విన్న ఈ పాట మన్మధుడు చిత్రంలోని. ఇప్పుడు వినండి శ్రీరామ్ చిత్రం కోసం బాంబే జయశ్రీ పాడిన పాట, సంగీతం ఆర్పి పట్నాయక్.

ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా శ్రేయ ఘోషల్ పాడిన పాట విందాం చిత్రం ఒకరికొకరు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి మా ప్రసార విశేషాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో సౌందర్యం అంశం గురించి డాక్టర్ సి మృణాలిని గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి సుప్రభాతం, అర్ధనారీశ్వర అష్టకం. 6:35 పొలం పనుల్లో కుసుమ నూనెతో గుండె పదిలం, ఈ అంశం గురించి వింటారు. ఉదయం 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ఉదయ తరంగిణి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పుల్లెల పేరి సోమయాజుల గారి వయలిన్ వాద్యం వింటారు. 11:03 ప్రకాశ్ కిరణ్ హిందీ కార్యక్రమం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ సుబ్రహ్మణ్యన్ గారి గాత్ర కచేరి. 12:10 యువవాణి యువజనుల కార్యక్రమం. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం. 1:20 వనితా లోకంలో ప్రేమమూర్తులు అంశం గురించి శ్రీమతి రత్నజానకి గారి కథానిక విందాం. 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం. 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బైండ్ల కథ శ్రీ దుబ్బ పెద్ద నరసింహలు బృందంచే వీరనాగమ కళ్యాణం మొదటి భాగం వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనల్లో కుందేళ్ల పెంపకంపై కొన్ని వివరాలు, ఈ అంశం గురించి వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి లైఫ్ ఓనింగ్ కార్యక్రమం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్ లైట్. 9:30 పబ్లిక్ స్పీక్. రేపు రాత్రి 10:00 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. ఇవి రేపటి మా కార్యక్రమాల విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:47 దాటి 30 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మీడియం వేవ్ 460.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.